kami tuh balik.

మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

ప్రియమైన శ్రోతలందరికీ సాయిరాం. శ్రీకృష్ణుడి జీవితం మార్మికమైన విషయాలు అంతర్లీనంగా ఉండే సంఘటనలతో నిండి ఉంటుంది. ఎందరో పండితులు, వ్యాఖ్యాతలు వాటిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉండేవారన్న గాథలను వారు తప్పుగా అర్థం చేసుకోవడమే దానికి కారణం. కృష్ణతత్వంలోని నిగూఢ రహస్యాలను వివరిస్తూ 1991 సెప్టెంబర్ 2వ తేదీనాడు కృష్ణాష్టమి సందర్భంగా ప్రశాంతి నిలయంలో భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసం 2వ భాగం ఇప్పుడు ప్రేమామృతంలో విందాం.

0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు, అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు, ఈ ఇరువురికి నీ ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను. ఇరువురు కూడాను ఏమి పందెం వేసుకున్నారు? ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము.
1: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి, ఇతను ధర్మమూర్తి. వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు. కట్టకనపడికీ తన కుమారుడైనటువంటి విరోచనుడు ఓడిపోయినట్టుగాను, అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం చేశాడు.
0: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి
1: తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు. చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీనుడు యొక్క మనస్సు కరిగిపోయింది. నీవు
0: నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు. కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుక తీస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు. ఇదే విధంగా కూడాను పరశురాముని తండ్రి అయినటువంటి జమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు. కనుక ఏమి చెప్పాడు? జమదగ్ని తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు. ఆమె పవిత్రమైన హృదయం గలది, కాని ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాపం. ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాపం. ఇంటికి ఆమె వచ్చేటప్పటికి జమదగ్ని పరశురాముని శాసించాడు, నీ తల్లి యొక్క శిరస్సును ఖండించమన్నాడు. ఏమాత్రం కూడా నువ్వు జంకలేదు పరశురాము. తండ్రి అతను శిరస వహించి గొంతు కోశాడు. అప్పుడు తండ్రి, పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు. తండ్రి, నా తల్లిని బ్రతికించు అన్నాడు. ప్రాణమిచ్చాడు, ఇక్కడ శిరసావహించాడు, కోరికను తీర్చాడు. శిరసావహించినప్పుడే ఆజ్ఞను నీ కోరిక కూడా తీరుతుంది. అంతేకాదు శిరసావహించకుండా కోరిక ఏ రీతిగా తీరుతుంది? కనుక దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి. కృష్ణ తత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి. కానీ ప్రజలు ఎందుండినటువంటి యొక్క భావములను పురస్కరించుకుని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు. కృష్ణునికి అష్టకన్యలు, 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని, ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు. ఇది దీని ఎందుకున్నటువంటి అంతరార్థాలు ఏమిటి? కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు. ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి, షట్చక్రములు. ఈ షట్చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి. సహస్రార చక్రం ఒకటి, హృదయ చక్రం ఒకటి. ఈ హృదయ పుష్పము అనేటువంటిది 8 దళములతో కూడి ఉంటుంటాయి. అనగా ఈ యొక్క 8 దళములను కూడాను అష్టభూములు అని కూడాను దీనికి ఒక పేరు. ఈ భూమికి నాథుడు భగవంతుడు, ప్రకృతి పరమాత్మ, ప్రకృతికి మాస్టర్ పరమాత్మ. కనుక ఈ 8 దళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు. కనుక హృదయ పద్మమునకు 8 దళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటిది. కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలముని ఎందుకునేటువంటి 8 దళములకు భగవంతుడే అధిపతి. ఇతనినే మాధవ అన్నారు. మాధవ, మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దవుడనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని. కనుక నీ 8 దళములతో కూడినటువంటి యొక్క హృదయమునకు నాథుడు భగవంతుడు, అతనే కృష్ణుడు. సహస్రము అదే కట్ట కడపటి యొక్క కనుక అదే సహస్రార చక్రం. సహస్రారం అనగా 1,000 దళములతో కూడినటువంటి పుష్పము. దీనిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అన్నారు. ఈ యొక్క 1,000 దళములతో కూడినటువంటిది, ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు. కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు. ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1,000 దళముల లోపల కూడా 1,000 16,000. కనుకనే 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే. గో అనగా శబ్దము, గో అనగా వాక్కు, గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము. ఈ సహస్ర ప్రాణములకు కూడాను తానే పతి. కనుకనే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు. కనుక భాగవతంలో ఉండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8 మంది రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ? పిచ్చి పిచ్చి భావములు కాదా? ఈనాటి పిల్లలందరూ కృష్ణుడికి 16,000 మంది అన్నప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకు ఉండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది. కాదు ప్రధానమైనది 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి. భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో విచ్చలగబడిగా విడుగుతుంటాయి. మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది. దానికి ప్రాణవాయువే దీనికి ప్రధానమైనటువంటి ప్రాణం. అదే ప్రేమ. ఈ ప్రేమ ప్రాణవాయువుగా మన మూలాధారంలో ప్రారంభమై సహస్రారంలో నిలిచిపోవాలి. పిల్లలు చాలా మంది ఈ ఆధునిక యుగం లోపల వైజ్ఞానికంగా ఈ యొక్క దీని లోపల అర్ధనారీశ్వర తత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలి. ఇది ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు. పూర్వీకులు చెప్పుతున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్టు ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి. ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి. ఈ ప్రతి అణువునందు కూడాను ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి 2 శక్తులు ఉంటున్నాయి. ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇది వే భాగము అని సంస్కృతంలో. ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము. ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము. ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వము. ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము. ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం. అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష. కనుక ఎలక్ట్రాన్ అనేటువంటిది అంతా కూడా స్త్రీతత్వం, ప్రోటాన్ అనేటువంటి పురుషత్వం. ఈ రెండు చేరే ఒక విధమైనటువంటి యొక్క అణువుగా రూపొందుతున్నాయి. ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము. కాబట్టి జగత్ అంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు. ఇదే విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి. మన భారతీయులు పవిత్రమైన పర్వదినములు ఎందో లేక కళ్యాణ సమయములు ఎందో శుభకార్యములు ఎందో మనము ద్వారములకు మామిడాకులు కడుతూ ఉంటాం, పచ్చని తోరణం, ఇంకా అరటి ముచ్చట్లు కూడా కడుతూ ఉంటాం. ఈ అంతరార్థాన్ని గుర్తించలేనటువంటి మూర్ఖులైన సైంటిస్టులు ఇది ఏమిట్రా, భారతీయులంతా ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా, ఈ చెట్టులో ఉండేటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు. అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు, మహామేధావులు, విజ్ఞానపరులు, దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు. దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే 10 మంది చేరినప్పుడు ఆ వాతావరణం కలుషితమైపోతుంది. వాడు విడిచేటువంటి ఒక గాలి లోపల దీంట్లో కొన్ని విషవాయువులంతా వస్తుంటుంటది. కార్బన్ డైఆక్సైడ్ వస్తుంటది మనం విడిచేటువంటి దాంట్లో. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది. ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువులు తీసుకొని ప్రాణవాయువుని వదులుతుంది. ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది పచ్చని తోరణం. ఈనాడు పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు. పూర్వము చాలా చిన్న చిన్న ద్వారం ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇండ్ లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి. కనుక వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువును ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి. దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు. ఇది మూర్ఖత్వం అవుతుందా? చెప్పేవాడు మూర్ఖుడు. పూర్వము పేడనంతా నీళ్లలో కలిపి ఇంటి ముందు ఏదైనా పర్వదినములు ఎందు పండుగలు ఎందు ఇంటి ముందు చల్లుకునటం వాడుక. ఈనాడు ఏమిట్రా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బులెక్స్ ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం. కాదు కాదు, ఈ పేడ లోపల దీని లోపల ఉంటుంది యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుండాలి. ఆ వేడనంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊడినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి. దాని మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు. ఈనాడు కూడా నువ్వు ఎవడైనా సైంటిస్ట్ పేడన్ తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయని, కానీ వాళ్ళ దురదృష్టం పేడన్ ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు, సన్నును మూలును ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మనకు దగ్గర ఉన్నటువంటి మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు, వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్. కనుక మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనదిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు. ఇంతేకాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోగపెట్టేటువంటి వారు, ద్వారములకంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు. కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండాలి. ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడా నాశనం చేస్తూ వచ్చాయి. కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలి? పెయింట్ వేస్తే చాలదా? ఎల్లో పెయింట్. ఈ ఎల్లో పెయింట్ లో ఆకారం ఉంటుండాలి, కానీ ఈ సెప్టిక్ ని హతం చేసేటువంటి శక్తి లేదు. కనుక మన పూర్వీకులు ప్రతి చిన్న విషయం నందు కూడాను ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఉపయోగాన్ని అనుసరిస్తూ వచ్చారు. మన భారతీయులు కుంకుమ పెట్టేటువంటి వాళ్ళు, పసుపు కూడాను పూసుకునేటువంటి వాళ్ళు పూర్వీకులు. దీనికోసమే నేను ఒకసారి ఒక పాట రాసింది, ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయే ఏమి కాలంబు వచ్చెను, భోజనులారా ఏమి కాలంబు వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చైన్లు వచ్చే ఏమి కాలంబు వచ్చెను, భోజనులారా ఏమి కాలంబు వచ్చెను. ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటిది. ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు. అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటి ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి. కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి. ఆనాడు ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం. హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది. కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యములేమిటి కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు. కనుకని ఆనాడు కృష్ణుని యొక్క నవద్వారముల యొక్క గురణని కూడాను ఎంతో విధమైనటువంటి యొక్క రోగములు కాని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కాని నివారణ గావిస్తూ వచ్చి దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు. ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస. కనుక ఈ నవరంధ్రములు కలిగినటువంటి దేహము లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం. అంతేకాదు ఒక్కొక్క రంధ్రములు కూడాను భగవంతుని యొక్క హస్తము స్పర్శ కావాలి. ఆ స్పర్శ చేతనే స్పర్శనం పాపనాశనం, దానివల్లనే ఆనాటి గోపికలు చెప్తూ వచ్చారు.

0: நடுல மாட்டலாடு மாமுகுந்த மனசு தீரகா.
1: కృష్ణ, మా దేహమనే ఒక ఫ్లూట్గా తీసుకో, మురళిగా తీసుకో. నీ ఉచ్ఛ్వాస విశ్వాసములు ఈ దేహము లోపల స్వేచ్ఛగా సంచరింపచేయి. నీ యొక్క ఉచ్ఛ్వాస విశ్వాసములే వేదసారము. ఈ వేదసారమును దేహములో మార్చడం చేత గానసారంగా రూపొందుతుంది. మొదటి గానాన్ని మాకు వినిపించు అన్నాడు. ఏ వసంత కోకిల గానమో, ఎంఎస్ సుబ్రహ్మణ్యం గానమో, పీలీలా గానమో కాదు, ఈ వేద గానమును వినిపించమన్నారు. కనుక మన దేహమంతా కూడా ఒక ఫ్లూట్ వంటిది. ఈ ఫ్లూట్ కు నవరంధ్రం నుండిగా దేహమునకు నవరంధ్రములు ఉంటున్నాయి. ఇందులో భగవత్ నామం అనేటువంటి యొక్క సారము నకసిక పర్యంత్రము కూడా సంచరిస్తూ రావాలి. భగవంతుని యొక్క స్పర్శ అన్నింటి ఎందుకును ఉంటుండాలి. అనగా సర్వాంగములు కూడా భగవంతుని యొక్క సేవ ఎందే అరిక్తం కావాలి. ఇది సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. చెప్పారు కంప్లీట్ సరెండర్ అని. సరెండర్ అంటే అది కాదు, ఏకత్వాన్ని భావించడమే సరెండర్. నీవు వేరు నేను వేరు అనేటువంటిది ఉండకూడదు. నీవు లేకపోతే నేను లేరు. అదే చెప్పారు గోపి.

నీవెక్కడున్నావంటే నా కనుపాపగానే ఉన్నావు, కాబట్టి నా కనుపాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు. ప్రేమకు చూస్తామా,

ನಿಲುವ ಗಲೇರ ಕೃಷ್ಣ ಕಾನಗರಾರ. ಗೋಪಿಕಲು ಕೋರಿನಟ್ಟು ಕೋರಿಕಲು ಎಂತ ಕೊಡು, ಎಂತ ಪವಿತ್ರಮೈನ ಅಂತರಾರ್ಥಾಲುಂಟುನ್ನ ಯೋಚನೆ చేసుకోండి. వాళ్ళే లేడీస్ మాదిరి మనం భావించరాదు. వాళ్ళ హిస్టరీ లేడీస్, నాట్ హిస్టీరియా లేడీస్. హిస్టరీ, హిస్టోరీస్ ఇస్ హిస్టరీ. కాబట్టి వారి జీవిత చరిత్రము, ఎవరి జీవిత చరిత్రము? భగవంతుని జీవిత చరిత్రమే హిస్టోరీ. గోపికలు ఎంత నిరంతరం కూడా హిస్టోరీ, హిస్టోరీ, హిస్టోరీ. మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు, తెలుసును. ఆనాటి ప్రాచీన సాంప్రదాయం పురస్కరించుకుని రేపల్లె యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు. అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులు అయిపోతాము అనేటువంటి విశ్వాసం ఆనాటి విశ్వాసం. ఇప్పుడు కూడాను కొన్ని పల్లెల లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసె ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం. ఆ రేపల్లెకు కొత్తగా వచ్చింది ఒక కోడలు పాపం. ఆ యొక్క వంతు ఆనాడు వచ్చింది పాపం. యశోద ఇంటికి పోయి దీపం అంటించుకోవాలి. మనసులో చిత్రించుకుంటూ వస్తుంది అది పాపం. అయ్యో, నేను ఎన్ని దినముల నుంచినో కృష్ణుని చూడాలని ఆశపడ్డాను, ఎప్పుడు నిజంగా చూడలేదు. ఇప్పుడు యశోద ఇంటికి పోతున్నాను దీపం కోసం, అక్కడెక్కడనే కృష్ణుడు కనపడతాడో ఏమిటో అని నిరంతరం కృష్ణ చింత చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళింది పాపం యశోద ఇంటికి. కృష్ణ చింత లోపల అటు ఇటు చూసుకుంటూ ఆ దీపాన్ని ఒక దీపం ముందు పెట్టింది. తాను తీసుకుని పోయిన దీపము యశోద దీపం నుంచి వెలిగిస్తూ ఉంటుండాలి. ఆ యొక్క సుగుణ యొక్క వేలు కూడా కాలిపోతుండాలి, కానీ సుగుణకి ఏమి కనిపించలేదు, ఆ బాధ తెలియలేదు. దేహము కాలిపోతున్నప్పుడు కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని చూస్తూ ఆనందంగా ఉంటుండాలి. పరిగెత్తి వచ్చింది యశోద. ఏమిటమ్మా నిద్రపోతున్నావా, శరీరం కాలుతున్నా కూడా ఏమిటి ఈ నిద్ర అని ఆమె వెనుక్కు తీసుకుంది. అమ్మా కృష్ణుణ్ణి చూస్తున్నానని ఆ శివుడు. ఈ చుట్టూ ఉన్నటువంటి గోపికలందరూ ఇంక కనిపెట్టారు. యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు. సుగుణకు కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట. కాని యశోద ఇంటి లోపల సుగుణకు దీపములో కనిపించాడట కృష్ణుడు. ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి యొక్క చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి. ఈనాడు భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి, ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటివి. హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాళ్ళ భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటివి. కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైన భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరుచుకొని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై.

మీరింతవరకు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా కృష్ణతత్వంలోని నిగూఢ రహస్యాలను వివరిస్తూ 1991 సెప్టెంబర్ 2 కృష్ణాష్టమి నాడు ప్రశాంతి నిలయంలో భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసం 2వ భాగాన్ని విన్నారు. కృష్ణుడికి 8 మహిషులు 16,000 గోపికలు ఉన్నారనే కథల్లోని అంతరార్థాన్ని స్వామి ఇలా వివరించారు. మన దేహంలోని వెన్నుపాముపై 6 చక్రాలుంటాయి. శిరస్సులో ఉండే సహస్రార చక్రం, వెన్నుపాముకు మధ్య భాగంలో ఉండే హృదయ చక్రం వాటిలో ముఖ్యమైనవి. అష్టదళ పద్మంగా వర్ణించే హృదయ చక్రంలోని 8 రేకులు ప్రపంచంలోని 8 భాగాలకు ప్రతీకలు. వాటికి అధిపతి పరమాత్మ. మనిషిలోని అష్టదళ హృదయ చక్రానికి కృష్ణుడే ప్రభువు. వెన్నుపాము అగ్రభాగాన ఉండే సహస్రారాన్ని 1000 రేకుల కమలంగా వర్ణిస్తారు. అందులో ప్రతి దళంలోనూ భగవంతుడు షోడశ కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. అన్ని కలిపితే వచ్చే 16,000 కళలే గోపికలు. గో అంటే శబ్దం, వాక్కు, శ్వాస. ఆ విధంగా కృష్ణుడే ఈ సహస్రార చక్రానికి అధిపతి అని స్వామి వివరించారు. ఇంతటి చక్కటి విషయాన్ని స్వామి మనకు బోధించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రోతలందరికీ

మంత్రాలు చెప్పుతూ ఉంటాము గొప్పగా, కాని ఆ మంత్రం అర్థం కించెత్తైనా తెలుసుకుని చెప్పినప్పుడే మంత్రానికి సార్థకత్వం ఉంటుంది. అర్థము తెలియని మంత్రము, పవిత్రత లేని హృదయము, చెడిపోయిన కొబ్బరికాయ, ఈ మూడింటికి ఒకే ఫలితం. కనుక ప్రతి చిన్న కర్మలో కూడా అందులో ఉన్న నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని, పవిత్రతను గుర్తించి వర్తించాలి. ఎన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు కలిగినా భగవంతుని నుండి మన భావం కించిత్తైనా చలించరాదు. చెవులు పగిలిపోయేటట్లు మించులు అనగా మెరుపులు మించుతున్నా, భయంకరమైన మబ్బులు క్రమ్ముకుంటున్నా, కుంభవర్షము కురుస్తున్నా, చాతకపక్షి ఆ వర్షబిందువుల కోసమే ప్రాకులాడుతూ ఉంటుంది. త్యాగానికి సిద్ధమై ఆనందాన్ని అనుభవించడానికి పూనుకుంటుంది. త్రాగడానికి ఎన్ని నదులలో నీరులేదు, ఎన్ని చెరువులలో నీరులేదు, ఎన్ని బావులలో నీరులేదు, కాని ఆ నీరు త్రాగడానికి ఏమాత్రం అంగీకరించదు. అది పవిత్రమైన జలబిందువు కోసమే ప్రాకులాడుతుంటుంది. అట్లే ఎన్ని అనుకూలాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని సౌఖ్యాలు, ఎన్ని సదుపాయాలున్నా లెక్కచేయక ఒక్క దైవసన్నిధినే పెన్నిధిగా భావించి దానినే ప్రధానంగా లక్ష్యంలో పెట్టుకోవాలి. ఎన్ని చిక్కులు వచ్చినా లెక్కచేయకుండా త్యాగానికి పూనుకోవాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. వేసవి సెలవుల తర్వాత ఉరవకొండలోని పాఠశాల తెరవబడింది. అసలు తనకేమీ జరగనట్టు సాయిబాబా మామూలుగా చదువుకోవడానికి అన్నగారితో తిరిగి ఉరవకొండ చేరాడు. ఏదో ఒక శక్తి తనను ఆవహించినట్టు, మతిభ్రమణం పొందినట్టు తత్కారణంగానే తనను తన కుటుంబం వారు పుట్టపర్తికి తీసుకువచ్చినట్టుగా పైన పైకి తెలియచేసినప్పటికీ నిజానికి మాయాలోలుడైన సత్య ఆ ఇంటివారందరినీ ఆటలు పట్టించిన మాట వాస్తవం. స్వచ్ఛమైన పూర్ణ మనస్తత్వంతో ప్రకాశిస్తున్నట్టు సత్య ఉరవకొండ వచ్చిన తర్వాత తిరిగి తన చుట్టూ కొన్ని మప్పుతెరలు కప్పినట్టు కపట నాటక సూత్రధారి అయి మరొక లీలా నాటకానికి నాంది పాడనున్నాడేమో. అన్నగారింటనే ఉంటూ గురువారాలందు సాయిబాబాగానే వ్యవహరించి తన దర్శనార్థమై వచ్చిన వాళ్లందరికీ విభూతిని సృష్టించి ప్రసాదంగా పంచిపెడుతూ వచ్చాడు. అతని లీలా విభూతులను అవగాహన చేసుకుని ఉరవకొండ పాఠశాల ఉన్నతోపాధ్యాయులే సత్యకు తలవంచి వందనాలర్పించారు. ఆచార్యుల వారికి జ్ఞానోపదేశం చేశాడు సత్య. అతనికున్న అద్భుత శక్తులకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం అతని చుట్టూ చేరుతున్నప్పటికీ జ్ఞానోపదేశాలకు ముక్తులై ఉన్నతోపాధ్యాయులైన శ్రీ మంచిరాజు తమ్మిరాజు గారు, శ్రీ శేషయ్య గారు మొదలైన వారు ఈతడిని దర్శించి అతని బోధలను విని ఆనందించి వెళ్తూ ఉండేవారు. ఇలాంటి సందర్భాల్లోనే అధ్యాపకులు శ్రీ కొండప్పగారు తీసిన ఫొటోయే సత్యనారాయణ సాయిబాబాగా మారిన పిదప తీసిన మొదటి చిత్రం. అమాయకం ఉట్టిపడుతూ పసిబిడ్డతనంతో నాలుగు మూరల పంచ, అరచేతుల వరకు చొక్కా ధరించి, కేశాలు సాధారణ క్రాప్తో ఉండి కుర్చీలో కూర్చున్న చిత్రం అది. అప్పుడు సత్య కేశాలు సాధారణ క్రాప్లోనే ఉండేవి. ఎందువల్లనో తమ్మిరాజు గారు మాత్రం సత్య పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జ్ఞాన భక్తి మార్గాల విషయంలో తమకున్న సందేహాలన్నీ సత్య ఎదుట వెలుబుచ్చి తనకు సందేహ నివృత్తి చేయవలసిందని కోరారు. ఉపనిషత్ పురాణేతిహాసాల నుంచి, తదితర శాస్త్రాల నుంచి అమూల్యమైన ఉపదేశరత్నాలను అందించి తమ్మిరాజు గారికి సందేహ నివృత్తి చేసేవాడు సత్య. ఇది చూసి మిగతా అధ్యాపకులు కూడా తమ్మిరాజు గారి వెంట ఒకనాడు సత్య వద్దకు వచ్చారు. వారిని చూసి వారి వారి సందేహాలను ఒకే మారు వెలిబుచ్చమని, తాను సమాధానమిచ్చదనని సత్య చెప్పాడు. ఆధ్యాత్మికము, ఆత్మసాధన మొదలైన విషయాలను ఎన్నింటినో ఒక్కొక్కరూ వారి వారి సందేహాలను ఒకే మాటు సత్య ఆదేశానుసారం వెలిబుచ్చి సమాధానాన్ని కోరారు. అందరూ ఒకే మాటు ప్రశ్నలు వేయదడిగినందున వాతావరణమంతా సంతగోల్లా తయారైంది. కాని సత్య ఒక్కొక్కళ్లని ఉద్దేశించి వారడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చెప్పాడు. అవతార పురుషుడికి అష్టావధానం ఒక కష్టమైన విద్యనా? మరొకప్పుడు ఒక అల్లరిమూక సత్య వద్దకు వచ్చి అర్థంపర్థం లేని చొప్పదంటు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది. వీరత్వం ఉట్టిపడగా చిరునవ్వులు చిందుతూ నవనీత హృదయుడై ఆ ప్రశ్న పరంపరలకు ఎదురు బాణాల్లాంటి సమాధానాలనిచ్చి వారి అల్లరి చిల్లరితనాన్ని చిత్తుచేసి పొడి చేసేశాడు సత్య. వ్యాధిగ్రస్తులకు విభూతి ప్రసాదం ఇచ్చి రోగ నివారణ చేయటమే మహదనుగ్రహం. ప్రప్రథమంగా ఈ సమయంలోనే ప్రారంభమైంది ఈ మహిమ. కేవలం విభూతే కాక అనారోగ్యంతో ఉన్న వారికి రక్ష కూడా ప్రసాదించడం మొదలుపెట్టాడు సత్య. అంతరాన తన సుందరకరాన్ని కదిలిస్తాడు. ఫలితంగా అతని కరద్వయంలో షిరిడీబాబా ధరించిన వస్త్రము అంటే కఫ్నీ యొక్క పీలికలు రూపొందుతూ ఉంటాయి. ఆ పీలికలనే రోగ పీడితులకు రక్షగా ప్రసాదించేవాడు సత్య. మధ్య మధ్య ఈ లీలలను ప్రదర్శిస్తున్నా పాఠశాలకు మాత్రం ఒక మంచి విద్యార్థిగా క్రమం తప్పకుండా వెడుతూ ఉండేవాడు. ఒకనాడు తన స్నేహితులతో కూడా ఆ ఊరికి 1.5 మైలు దూరంలో భూతకవి అనే గ్రామమందున్న శివాలయానికి దర్శనార్థమై వెళ్లాడు. ఇదేమి వింత, గాఢాంధకారంగా ఉంటే ఆ గర్భాలయం ఇంత ప్రకాశవంతమైంది అని తోటి మిత్రులు ఆశ్చర్యంతో తన స్నేహితుడు సత్యనారాయణరాజు లలాటం నుంచి ఒక దివ్య జ్యోతి ఉద్భవించి అది ఆ శివలింగం మీద ప్రసరించడం కళ్లారా చూశారు.
అదేవిధంగా మరొక జ్యోతి ఆ లింగము నుంచి సత్యాలలాటానికి చేరటమూ గమనించారు. ఒక గురువారం సత్యాను పూజించి ఆరాధించేందుకు వచ్చిన శ్రీ కాశీభట్ల రామూర్తిగారి సతీమణితో, "సత్య, మీ ఇంటి పూజాగృహంలో ఒక పటమును ఉంచాను, దానిని నిత్య పూజలతో ఆరాధించండి" అన్నాడు. ఆ ఊరిలో కోతుల బాధ ఎక్కువైనందువల్ల ఆ ఇల్లాలు తన ఇంటి కిటికీ తలుపులన్నీ గట్టిగా బిగించి తాళం వేసేసింది. సత్య పలుకులు విని వెంటనే ఇంటికి బయలుదేరి తాళం తెరిచి పూజాగృహంలోకి ప్రవేశించింది. ఆశ్చర్యం, అచ్చట మిగతా దేవతాపటముల నడుమ సరికొత్తగా కనిపించిన పట్టణంలో షిరిడి బాబా నవ్వుతూ ఆవిడికి దర్శనమిచ్చారు.

మో తమ్మిరాజు గారు. జూయీ అంటూ నరాలదిరిపోయేటట్టుగా ఎచ్చటి నుంచో ఒక పెద్ద తుమ్మెద ఘీంకారం చేస్తూ కిటికీ గుండా తమ్మిరాజు గారి గదిలోకి ప్రవేశించింది. ఆ గదిలో ఏదో పడేసి తిరిగి వచ్చిందారనే వెళ్లిపోయిందా తుమ్మెద. తన కాలికేదో తగలగా తమ్మిరాజు గారు ఏమిటా అని తీసి చూశారు. అది ఎన్నో ఎన్నో చిన్న చిన్న మడతలుగా చుట్టపెట్టి ఉన్న ఒక కాగితం. దాన్ని విప్పి చూశారు. పరమాశ్చర్యం, అద్భుతం! అది ఆ షిర్డీబాబావారి దివ్య చిత్రపటమే. ఆ పరమేశ్వరుడు ఇచ్చట తన కార్యార్థమై ఒక చిన్న భ్రమరాన్నే దూతగా పంపించి కనువిందు చేశాడు. ఇంతవరకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే వానరాన్ని దూతగా సమర్పించుకున్న వైనం మరొకమారు ప్రదర్శితమైంది. కొద్ది రోజుల అనంతరం ఒకనాటి ఉదయం పాఠశాలకు వెళ్లాలన్న తొందరలో తమ్మిరాజు గారు త్వరగా భజన ముగించాలనుకున్నారు. ఆ సమయంలో కిటికీ గుండా ఒక వానరం చిన్న వస్త్రపు మూటను గదిలోకి విసిరేసి అదృశ్యమైపోయింది. తమ్మిరాజు గారు ఆతృతతో ఆ చిన్న మూటను విప్పి చూస్తే అందులో ఒక లడ్డూ ఒక ఉత్తరం కనిపించాయి. ఆనాడు ఒక తుమ్మెద మూలాన మీకు నా చిత్రపటాన్ని పంపి ఉన్నాను. దానిని మీరు అంతఃకరణ శుద్ధితో పూజిస్తూ ఉన్నందుకు నాకు పరమానందమైంది. ఈనాడు మీకు లడ్డూ ప్రసాదం పంపి ఉన్నాను అని సత్య ఉత్తరంలో రాశాడు. ఆ లీలా విభూతిని ప్రత్యక్షానుభవంతో తెలుసుకున్న తమ్మిరాజు గారు సత్య యొక్క సర్వవ్యాపకత్వంను గ్రహించిన వారై ఆనంద పారవస్యంలో ఆనాడు బడికి కూడా వెళ్లక సత్య, నాయనా, నా తండ్రి అంటూ సత్యనామస్మరణలోనే మునిగి ప్రపంచధోరణే లేకుండా ఉండిపోయారు. శ్రీ తమ్మిరాజు గారి సతీమణి శ్రీమతి కామేశ్వరమ్మ గారికి కూడా సత్యాయందు ఎడతెగని భక్తి, ప్రేమ. 22 సంవత్సరాల కూతురుని పోగొట్టుకుని కడుపు శోకంతో కుమిలిపోతున్న ఆవిడికి సత్య తన ప్రేమ జ్ఞానోపదేశాల ద్వారా ఊరటను కలిగించి మనశ్శాంతిని ప్రసాదించాడు. అలాంటి వరప్రసాదిని ఆవిడ మరవగలరా? ఒక గురువారపు భజన్లో కామేశ్వరమ్మకు షిరిడీబాబా ధరించు కఫ్నీ వస్త్రాన్ని చీల్చి ఒక పీలికను సత్య అనుగ్రహించాడు. మరుసటి గురువారం తిరిగి ఆ పీలికలో ముడివేయటానికి మంత్రాక్షతలను సృష్టించి ఆవిడకు ఇచ్చారు. ఆ అక్షతలు ఆ వస్త్రంలో ముడివేయగానే ఆమెకు పుత్రికాపాసమనే ముడి శాశ్వతంగా విడిపోయిందిట. ఇప్పటికీ స్వామి ప్రదర్శించే అద్భుత లీలలన్నింటిలోనూ వారు అనేకులకు పుత్రశోకము, వైధవ్యము మొదలగు దుర్భర దుఃఖాలని ఉపశమింపచేసి ఏ విధంగా స్వామి మనశ్శాంతిని చేకూరుస్తున్నారన్నదే ఒక మహాద్భుతం. ఒక కృష్ణ జయంతి నాడు మన సాయి కృష్ణుడు తమ్మిరాజు గారింటికే సరాసరి వచ్చి కృష్ణ జయంతి వాస్తవంగా చూడాలని ఆశగా ఉందా, అంతకు పూర్వము అవతారాలన్నీ కూడా చూపించనా అంటూ సత్య తమ్మిరాజు గారిని ప్రశ్నించాడు. అయితే ఆ విధంగా సత్య అంటున్నప్పటికీ ఆ కంఠంలో తానేదో గొప్ప ఘనకార్యం సాధించబోతున్నానన్నట్టుగాక కన్న కొడుకుకుండే కమ్మని ప్రేమే ధ్వనించింది. ఇంట్లో ఉన్న వారందర్నీ పిలవండి అంటూ అందర్నీ తన చుట్టూ చేర్చుకున్నాడు సత్య. అంతే, అచ్చట సత్య మరుక్షణం అంతర్ధానమైపోయాడు. ఆ గది ఒక టెంట్ సినిమాలాగా మారిపోయింది. తెర లేకుండానే చలనచిత్రం ప్రారంభమైంది. వటపత్రసాయి అంటూ సత్య కంఠధ్వని నేపథ్యంలో వినిపించింది. ఆ లేని తెరమీద పాలకడలి, అందుమీద ఒక వటపత్రము, వటపత్రంపైన కాలి బొటనవేలు చప్పరించుకుంటూ శయనించి ఉన్న దివ్యమోహనాకారుడైన మాయాకృష్ణుడు గోచరించారు. తెరమీద బొమ్మగా కాక ప్రత్యక్ష సందర్శానుభవం పొంది ఆ కృష్ణ దర్శనానికి తమ్మిరాజు గారి కుటుంబీకులు పులకాంకితులైపోయారు. మత్స్యము, కూర్మము అంటూ ఒక్కొక్క అవతారం పేరు నేపథ్యంలో వినిపిస్తుండగా ఆయా అవతారమూర్తులు కంటికెదురుకుండా సాక్షాత్కరిస్తున్నాయి. విష్ణుపరమేగాక వాణి, బ్రహ్మలు, పార్వతీ పరమేశ్వరులు కూడా దర్శనమిచ్చారు. ఆఖరిని ఆ చలనచిత్ర రంగంపై చిన్ని కృష్ణుడు దోగులాడుతున్నాడు. ఆడి పాడి అల్లరి చేస్తున్నాడు, వేణుగానం చేశాడు, గీతా ప్రవచనం చేశాడు, పండరీనాథునిగా రూపుదాల్చాడు, షిరిడీపతిగా దర్శనమిచ్చాడు. కట్టకడపటికి ఆ షిరిడీనాథుడే సత్యాగా రూపొందాడు. అంతే, అంతే ఆట కట్టేసింది. త్రుటిలో ఆ చలనచిత్రశాల తిరిగి తమ్మిరాజుగారి గదిగా మారిపోయింది. సత్య పేరు ప్రఖ్యాతలు ఊరంతా మారుమ్రోగాయి.
విజయనగర సామ్రాజ్యానికి ముఖ్యనగరమైన హంపి క్షేత్రానికి దగ్గరలో ఉంది హోస్పేట. ఆ ఊరిలోని పాఠశాల సహాయోన్నతాధికారి, ఆరోగ్య శాఖాధికారి, ఇంకా ఆ గ్రామానికి చెందిన తదితర అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యాపారస్తులు మొదలైన వాళ్లు ఎంతమందో సత్య అద్భుత శక్తులను విని తమ ఊరికి తీసుకురావాలని శ్రీ శేషమరాజు గారికి ఒక ఆహ్వాన పత్రికను పంపించారు. ఎలాగూ ఆ సమయంలో దసరా సెలవులు కావడంతో శేషమరాజు గారు కొంతమంది విద్యార్థి బృందాన్ని కూడా తీసుకుని తన తమ్మునితో సహా హోస్పేటకు బయలుదేరారు. త్రోవలో చరిత్ర ప్రసిద్ధమైన హంపి శిథిలాలను దర్శించి విద్యార్థులందరూ విజయనగర సామ్రాజ్యాధీశులకు కులదైవమైన విరూపాక్షాలయానికి వెళ్లారు. అందరూ దేవాలయంలోనికి వెళ్లగా సత్యనారాయణ మాత్రం వెలుపలి ప్రాకారంలోనే అచ్చటి శిల్పకళా నైపుణ్యాన్ని పరిశీలిస్తూ నిలబడిపోయాడు. ఉదయం నుంచే అతను ఏదో స్వప్నలోకంలో విహరిస్తున్నట్టు గోచరించడంతో అతని దరి చేరటానికి ఎవరూ సాహసించలేదు.

మధ్యలో ఒక్కసారి సత్య పుట్టపర్తికి వెళ్లటం తటస్థించింది. సత్య లేకపోవటం తమ్మిరాజుగారికి అతి దుర్భరంగా ఉండేది. సదా సత్యనామస్మరణలోనే మునిగి ఉండేవారు. ఈనాటికి ఎప్పుడైనా స్వామిని వదిలి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ సదా స్వామి జ్ఞాపకాలే కలుగుతూ ఎంతటి వేదన అనుభవింపవలసి వస్తుందో నిజంగా ఆ భక్తులందరికీ తెలిసినదే. పోని ఆ కాశీభట్ల రామ్మూర్తిగారికి అనుగ్రహించినట్టు తనకు కూడా ఒక చిత్రపటం ఇవ్వకూడదా? ఈమాత్రం కరుణ కూడా నాయందు చూపక పుట్టపర్తి వెళ్లిపోయాడే సత్య అని లోన వాపోయారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

నాకేం అర్థం కాలే. నేను ఇన్ని భజనలు చేస్తున్నా, నగర సంకీర్తన చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా కూడా స్వామి నన్ను ఇట్లన్నారే, నాకెక్కడ పొరపాటు జరిగింది, నా జీవితాన్ని స్వామికి చెప్పిన బాటలో ప్రయాణం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నానే, ఎందుకు నన్ను స్వామి ఇట్లన్నారో అని బాధపడ్డాను. తర్వాత ఆదూరు శ్రీనివాసరావు గారు, ఏంట్రా ఏం అడిగింది, ఏం అడిగాడు స్వామి నేను ఇట్లా చెప్పాను. సరే అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళాం, తారు ఇట్లా అన్నాడండి. అట్లనా, మరి స్వామి కార్యం ఏదన్నా చేస్తానని నెగ్లెక్ట్ చేసినావా అన్నాడు. వెంటనే స్ట్రైక్ అయింది, మందిరం కట్టాలనుకున్నాను సార్, అది కట్టిస్తామని చెప్పి స్వామి అనుగ్రహం ఉంటే, అది వెనకబడిపోయింది అట్లా అని చెప్పాను. అవునా, అది కార్యక్రమం చేయరా వెంటనే. అదే స్వామి చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావనో నువ్వు పొరపాటు చేస్తున్నావని స్వామి చెప్పలే, టైం వేస్ట్ చేస్తున్నావు అన్నాడు. కాబట్టి నువ్వు ముందు స్వామి టైం చేయి, స్వామి పని చేయి, స్వామి యొక్క ఇది చేయి, నీకు స్వామి అనుగ్రహం ఉంటుంది అన్నాడు. వచ్చిన వెంటనే ఆ రోజు 3 రోజుల తర్వాత గిద్దలూరు వచ్చినాను సార్, మన సభ్యులందరినీ సమావేశపరిచి మందిరం కట్టాలా, మీరు కోఆపరేట్ చేస్తే స్వామి అనుగ్రహం దండిగా మెండుగా ఉన్నాయి మనకు, చేద్దామని అడిగాను సార్. ఇప్పుడు వాళ్ళు సరేనండి చేద్దామని స్థలశేఖరణ ఎట్లా చేస్తాం, అంత పెట్టి కొనలేం కదా అని. మనం పక్కటే ఒక 94 అడుగుల పొడవు 39 అడుగుల వెడల్పులో ఒక స్థలం పంచాయతీది ఉండింది సార్, గ్రామ పంచాయతీది స్థలం ఉండింది. నేను వెళ్లి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అడిగాను, సార్ ఇది ఖాళీగా ఉంది కదా, వాళ్ళు వీళ్ళు ఆక్రమిస్తారు, మేము ఒక సామాజిక సేవా కేంద్రం పెట్టి మేము సేవ చేస్తాం సార్, మాకు ఉండటానికి వసతి లేదు, మా ఇవంతా పెట్టుకునే దానికి లేదు కదా మా ఇన్స్ట్రుమెంట్స్ అంతా, దయచేసి అది మీరు పర్మిషన్ ఇస్తే చేస్తామంటే చేసేస్తా పోని చెప్పి కొలతలు తీసుకుని నాకు వచ్చి కాగితం పెట్టున్నారు సార్. పెట్టేశాను సార్కి, ఇచ్చాను దుగ్గా రంగారెడ్డి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్. ఇచ్చేసిన వెంటనే ఆయన సంతకం పెట్టి ఇచ్చేశాడు సార్. ఇచ్చేసిన వెంటనే మనం గతాన్ని ప్రారంభిద్దాం, మందిరం కట్టుకుందామని 20 మంది వరకు సభ్యులు ముఖ్యమైన వాళ్ళని కూర్చొని, మరి ఎట్లా చేద్దాం, మీరు ఏం చేస్తారు దయచేసి చెప్పండి అట్లా అంటే, కడదామండి ఏం లేదు అని. అయితే నియమం ఒకటి చెప్పాను, బయట మనం చందాలు అడగకూడదు, బయట ఆర్థిక సాయం చేయండి అని ఎవరిని అడగకూడదు, స్వామి చిత్తం ఎంతవరకు కడదాం అంతవరకు కడతాం, ఆగిపోతే ఆయనే ఆయన నిర్మాణం చేసుకుంటారు, మనకు సంబంధం లేదు అట్లా అని బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఓకే కడదామని చెప్పి ప్రారంభం చేశాం సార్ ఆ మందిర నిర్మాణం. అది చాలా చక్కగా జరుగుతూ వస్తుంది. ఈ జరిగే సందర్భంలో మేము మా సభ్యులను తప్ప బయట ఎవరిని అడగలేదు సార్, కట్టేశాం మందిరం కట్టేశాం, చక్కగా అయింది. ఒక 15,000 రూపాయలు రంగులకు తక్కువ పడ్డాయి, ఇంకొకటి ఇంకా అందరు చేతులు ఎత్తారు, చేత కాదు ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం మేము అని. మనం బయట అడగట్లేదు కదా సార్. ఒకటే చెప్తున్నాను సార్, నేను మీరు సమర్పణ ఇది భగవంతునికి మీరు ఇచ్చే చందాలు లేకపోతే ఇంకోటి కాదు, విరాళము కాదు, మన సమర్పణ హృదయపూర్వకమైనటువంటి స్వామికి మనం ఇచ్చే సమర్పణ, మీరెంత ఇస్తారు అంత తీసుకుని మందిర నిర్మాణం అయింది సార్. ఆ 15,000 ఇదైపోయింది. ఓ మరోజు ఎట్లా చేద్దామని మా కన్వీనర్ సింగర్ కొండయ్య దగ్గరికి వెళ్ళి, సార్ ఎట్లా చేద్దామంటే, ఇంకా నేను పెట్టలేనా పెట్టుబడి నాకు లేదు, ఇంకా సరిపోయింది మనకు, నాకు ఇచ్చిన నువ్వు నాకు ఇచ్చిన డబ్బులకి నేను చేపించిన పనికి అడిగి సరిపోయింది, సారీ ఇంకేం నేనైతే ఇవ్వలేనన్న. అయ్యో అట్లా అని చెప్పి అనుకుని బాధపడుతున్నాను సార్, ఎవరిని అడగాలి అని. సరే పొద్దున్నే మనకు తెలిసిన ఒక అబ్బాయి జంగంగా ఉంటాడు సార్ ఖమ్మం దగ్గర, ఆయన వచ్చాడు. అన్న నీకోసం వచ్చిన, ఏం బాబు రా కూర్చో అని కాఫీ తాపిన తర్వాత, ఏమంటే ఎవరో ఒక ఆయన వచ్చినాడన్నా నాకు, ఓ 15,000 రూపాయల డబ్బులు ఇచ్చాడు, గిద్దలూరు మందిరం కడుతున్నారు వాళ్ళకి ఇచ్చేసి ఏం చెప్పాడన్నా, ఆయన నేను తీసుకుని వచ్చినానని. సరే వెంటనే మా కన్వీనర్ గారికి వచ్చి ఆ 15,000 రూపాయలు ఇచ్చేసాం సార్, ఇంకా రంగులు స్టార్ట్ చేద్దామండి ఇట్లా. ఓకే డబ్బులు ఉన్నాయి కదా ప్రారంభించుకొని ఇష్టమన్నారు, సరే చేస్తాను. ఎవరు బాబు ఏమి ఎట్లా అంటే, ఎవరో ఒక అతను వచ్చాడు అజ్ఞాత వ్యక్తి, నాకు ఎవరు తెలియదు, ఆయన దగ్గరికి వచ్చాడు, వచ్చి మాట్లాడాడు ఇట్లా గిద్దలూరు మందిరం కడుతున్నారు కదా రంగులకు 15,000 తక్కువైందని అనుకుంటున్నారు వాళ్ళు, నేను విన్నాను గాని సరే అడిగడం ఎందుకని నీకు ఇస్తున్నాను, ఇవి తీసుకుపోయి అక్కడ ఇచ్చేయమన్నారు, నేను తీసుకొచ్చినానన్న. సరే పాపం 15,000 రూపాయలు, రూపాయి 2 రూపాయలు కదా, 15,000 ఇచ్చారు కాబట్టి మనం వెంటనే ఆయనకి ఏదైనా కృతజ్ఞత చెప్పాలని చెప్పి మజ్జిగ తాగండి మజ్జిగ ఇస్తామని చెప్పి లోపలికి వెళ్ళి, వచ్చేటప్పటికి ఆయన లేడు. నేను తొందరగా అయ్యో పోయినాడే నేనేమన్నా నిర్లక్ష్యం చేసినానా అని చెప్పి బాధపడి ఆయన బస్టాండ్ కూడా వచ్చాడు సార్ అబ్బాయి, అక్కడ ఎవరు లేరు అనమాట, లేకుంటే ఎనికి వచ్చారు తిన్న పరిస్థితి అని చెప్పారు. సర్లే అని చెప్పినాం, భగవంతుడు ఎవరి ద్వారానో పంపించాడు, దైవం మానుషరూపేనా కాబట్టి భగవంతుడే పంపించాడని అయిపోయింది సార్. మా శాసనసభ్యురాలు అప్పుడు పిడితల సాయి కల్పనారెడ్డి అని ఒక ఆవిడ ఉండేది సార్, అప్పుడు ఆవిడ స్వామి సన్నిధానానికి వెళ్ళింది, వాళ్ళ ఫాదర్ స్వామి డివోటీ సార్, కుమారస్వామి రెడ్డి అని ఆయన ఐఏఎస్.

0: ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశాడు. మరి చెన్నారెడ్డి గారి దగ్గర పిఎస్ గా ఉన్నాడు సార్ ఆయన. అందుకల్ల వీళ్ళు కూడా స్వామి దగ్గరికి వెళ్తుండేవాళ్ళు. స్వామి ఆమెకు చక్కటి రింగ్ ఇచ్చాడు సార్ సృష్టించి. తమాష ఏమంటే ఆ రింగ్ ఓపెన్ చేస్తే వాచ్ ఉంటుంది, అది ఉంటుంది సార్. అది ఆమెతో ఆమె స్వామి దగ్గరకు వచ్చింది. ఈ గుండ్లమూటి ప్రాజెక్టు దాన్ని ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పి ఆమె శాసనసభ్యురాలుగా ఇంజనీర్లతో మాట్లాడి తయారు చేసి మందిరానికి వచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టి తీసుకుపోయి స్వామి దగ్గర పెట్టాలా, స్వామితో బ్లెస్సింగ్ తీసుకోవాలా అని చెప్పి పోయింది సార్. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, మాట్లాడారు. నేను మీ ఊరు వచ్చాను అని చెప్పినారు. ఇద్దరు వచ్చానమ్మా అట్లా అన్నాడు. అవునా స్వామి, స్వామి స్వామి ఇంకా ఏం మనం స్వామి దగ్గర ఎక్కువ మాట్లాడలేం కదా, సరే అని చెప్పి ఇద్దరు వచ్చింది. గిద్దలు వచ్చి నాకు ఫోన్ చేసింది, సుందర్ ఒకసారి వచ్చి అర్జెంట్ కడుగు నన్ను కనపడు అట్లా అని. సరే నేనే వెళ్ళాను సార్, సైరమ్మ అంటే సైరామ్ సుందర్ రా కూర్చో అట్లే. ఏమాయా నేను ఒకవేళ ఊర్లో లేనంత మాత్రాన స్వామి గిద్దలు చూస్తే నాకు చెప్పాలి కదా, చెప్తే కదా నేను ఎక్కడున్నా హైదరాబాద్ ఉన్నా బెంగళూరు ఉన్నా వచ్చేదాన్ని కదా, స్వామి దర్శనం చేసుకునేవాడిని కదా. ఏమా ఇట్లా చేసిన అంటే అమ్మా రాలేదమ్మా స్వామి 100% రాలేదమ్మా అట్లా. అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. ఆమె చెప్పి బయటకు వచ్చినానికి స్వామికి 15,000 అతనికి స్వామి ఇచ్చింటారు. బికాస్ ఎందుకంటే మనకు తక్కువైంది భగవంతుడు తప్ప మిగతా వాళ్ళకి. మేము బయట ఎవరికి చెప్పేవాళ్ళం కదా సార్ ఆర్థిక అస్తోమత ఎట్లా ఉంది ఏమనేది. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది సార్. అయిన తర్వాత విషయం చెప్పినాను ఆమెకి. అని చెప్తే నేను వెళ్ళానని చెప్పాడు స్వామి, గిద్దలూరు వచ్చానని. నేను అనుకున్నాను సార్ స్వామి వచ్చారు చూశారు, నిలబడ్డ పని చూశారు, అక్కడికి వెళ్ళారు, ఆ అబ్బాయికి డబ్బిచ్చారు, నాకు పంపించారు. ఆ ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పటికీ ఐ ఫొటోస్ తీసి పెట్టినాను సార్. ఫోటో ఇప్పుడు మీకు ఎగ్జిబిట్ చేసి ఉండేవాళ్ళు కానీ నాకు అంత ఐడియా లేదు. అది తీసుకొచ్చి 100 రూపాయలు కట్ట ఒకటి, 50 రూపాయలు కట్ట ఒకటి, 15,000 అక్కడ పెట్టి ఇంకా కార్యక్రమం చేశాం సార్. నిర్మాణం జరిగింది, ఆగిపోయింది. స్వామి దగ్గరికి వెళ్ళాం. స్వామి మరి మా మందిరం ఇంత చక్కగా నిర్మాణం చేసుకున్నాం స్వామి, ఒకసారి వచ్చి మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా మందిరానికి సార్థకత చేకూర్చండి స్వామిని అడగాలని దృఢమైనటువంటి సంకల్పంతో మేమంతా అక్కడికి వెళ్ళాం. 2 బస్సుల్లో వెళ్ళాం సార్. 12 ఇయర్స్ అయిపోయింది సార్ ఇప్పుడు మందిరం ఓపెన్ అయ్యి.
1: 12 ఇయర్స్ అంటే 2006
0: ఉండొచ్చు ఆ ప్రాంతంలో సార్. స్వామి దగ్గరికి వెళ్ళాం, స్వామి రాలేదు, పలకరించలేదు, అందరూ వెళ్ళిపోయారు. నేను కన్వీనర్ గారు కూర్చున్నాం, మా శ్రీమతి ఇంకెట్లా నేనున్నాను కాబట్టి ఆవిడ కూడా కూర్చుంది. స్వామి వచ్చారు, వచ్చి మా దగ్గరకు వచ్చారు, మా దగ్గరకు వచ్చి మాట్లాడు. అయిపోయింది అయిపోయింది చెప్పా అన్నాడు. ఏమైపోయింది, ఏం చెప్పినాడు, ఎవరికి చెప్పినాడు, ఏం చెప్పింది మాకు ఇంకేం లేదు. నా చేతిలో స్వామి ఫోటో ఉంది. మందిరం చూశారా? మందిరం చూసా లేదా?
1: చూసాను.
0: అక్కడ పెట్టిన స్వామి ఫోటో అదే
1: స్వామి.
0: ఎస్, సంతకం పెడతాడని చెప్పి నేను ఒక పెన్ కూడా తీసుకుపోయాను, స్కెచ్ పెన్ తీసుకుపోయి సంతకం పెట్టించుకోవాలి స్వామితో. అట్లా పోతే అక్కడ పోతే స్వామి సంతకం ఏం పెట్టలే కానీ 2 చేతులు పెట్టి ఆశీర్వదించాడు. మా కన్వీనర్ గారి దగ్గర కొండయ్య గారి దగ్గర పాదాలు పెట్టాడు. పాదాలు కూడా స్వామి వేసుకుంటారని అనుకుంటే మేము పట్టుకున్నాం కదా, స్వామి 2 చేతులతో బ్లెస్ చేసి పంపించాడు. సరే ఏం చెప్పినాడు, ఎవరికి చెప్పినట్టు మా మిస్సెస్ పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామి మాట్లాడిన నాతో ఇదిగో విభూది ఇచ్చాడు, శివరాత్రి రోజున మీరు ప్రారంభం చేయమని అని చెప్పారు కాబట్టి అని చెప్పి మాకు కూడా విభూది ఇచ్చి ఇది చేసింది సార్. ఇంకా మేము వచ్చేసాం, వచ్చి ఈ కార్యక్రమంలో ఉన్నాం సార్, నిర్మాణ కార్యక్రమంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. స్వామిని పూర్ణకుంభంతో మందిరానికి ఆహ్వానించాలి అని ఆలోచన సార్. మా స్నేహితుడు కన్మలపూడి కృష్ణమూర్తి గారిని వారి ఇంటి దగ్గర స్వామి ఫోటోని అక్కడి నుంచి మేళతాళాలతో తర్వాత మంత్రోచ్చారణతో సాయి గాయత్రి నామంతో చెప్పుకుంటూ రావాలి అట్లా అని చెప్పి పూర్ణకుంభంతో స్వామిని తీసుకొస్తున్నాం సార్. మందిరం దగ్గరకు వచ్చాము. ఒక ఆయన వచ్చాడు సార్, నీతో మాట్లాడాలి అంటాడు. నేనెక్కడ స్వామి, నేను నా పనుల్లో నేను నన్ను చూస్తున్నావు ఎంత ఇదైపోతా ఉందో. A to Z నేనే ఉన్నాను సార్ ఆ రోజుల్లో, నేనే అంత నిర్మాణం కార్యక్రమం అంతా పట్టుకున్నాను స్వామి దయతో కాబట్టి అంత అయిపోయింది. ఇది కానీ స్వామి నీతో మాట్లాడతానంటే సరే అంటాడు. మళ్ళీ నేను ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ వస్తాడు, నీతో ఒక మాట మాట్లాడి వెళ్తానండి, పనులున్నాయి అన్నాడు. సరే స్వామి ఇది అయిపోయింది, స్వామి ముందు ప్రవేశించిద్దాం, నేను వస్తాను అని చెప్పి చెప్పాను. సరే కొట్టాం, కాయ కొట్టాం, తర్వాత గుమ్మడికాయ పగలగొట్టాలని పంతులు చెప్పారు. వచ్చేసి స్వామిని లోపలికి తీసుకెళ్లి స్వామి యొక్క ఏర్పాటు చేసినటువంటి స్థానంలో పెట్టి ఇంకా ఈయనను ఎందుకు ఈయన ఒకటేమైనా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయనతో మాట్లాడి పంపిస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి బయటకు వచ్చాను. నన్ను ఆయన బయటికి తీసుకెళ్లాడు. అసలు స్వామి ప్రిన్సెస్ లోనే లేకుండా బయటికి తీసుకెళ్లి ఎదురు గోడ ఉంటే ఆ గోడ దగ్గర ఒక ఎలక్ట్రికల్ పోల దాన్ని నిలబడ్డాడు. నేను అనంతపురం నుంచి విశాఖపట్నం పోతున్నా, పోతుంటే రైల్వే స్టేషన్ లో బ్యానర్ కనపడింది మందిరం ఓపెన్ అని, అందుకని దిగినాన బా అన్నాడు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళ వ్యాస కూడా నాకు అర్థమైంది ఆ భాష అనంతపురి అట్లా అని. అట్లానా, చాలా సంతోషం అండి. మీరు అనుకోకుండా స్వామి మందిర ప్రారంభంలో పాల్గొన్నారు, చాలా ఆనందంగా ఉంటాయి. సరే సరే, నీకు విభూతి ఇస్తాను అన్నాడు. నాకు అసలు ఇష్టం లేదు సార్, నాకు ఇంకోటి నమ్మకం లేదు, స్వామి తప్ప వేరేది లేదు. కానీ ఆయన స్వామిలాగానే తిప్పి నాకు విభూతి చేతులు వేశాడు. సరే తీసుకున్నా సార్, ఎందుకు వద్దాను అని పాపం తీసుకుని పేపర్లు వేసుకుని జోలు పెట్టుకున్నా. ఇంటికి పోయిన తర్వాత ఆ మందహాసం ఉంటే స్వామి ఫోటో వెనక పెట్టే మా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. తర్వాత నాకు అనిపించింది సార్, ఎవరైనా ఎందుకు వచ్చాడు? అసలు రైల్వే స్టేషన్ దగ్గర మేము బ్యానరే కట్టలేదే, బ్యానర్ ఉందంటాడు ఆయన. రైలు పోయడానికి బ్యానర్ ఎట్లా కనపడుతుంది? బయట పక్క కడతాం కదా బ్యానరు, ఎట్లా కనిపిస్తుంది? స్టేషన్లో ఏం కట్టనియ్యారు సార్, బయట పెడతాం, ఎట్లా కనపడ్డది? కొంచెం అనుమానం వచ్చింది సార్. వచ్చి స్వామేమో, ఇంకా తర్వాత అంటే మనకు జరిగే ఏ ఇన్సిడెంట్స్ అయినా స్వామేమో అనుకుంటాం కదా, అట్లా అని చెప్పి వెళ్దాం స్వామి దగ్గరికి అని వెళ్ళాం. ఇద్దరు వెళ్ళాం భార్య పడతారు. సరే కూర్చున్నాను, దగ్గరకు వచ్చాడు స్వామి. ఇట్లా తల తల ఊపేటప్పటికి నాకు స్ట్రైక్ అయిపోయింది. నాకు కనపడి మాట్లాడిన ముఖ కవళికలు నాకు అప్పుడు ఆయనలో కనపడ్డాయి సార్. సో 100% స్వామి వచ్చాడు. మా మందిర నిర్మాణం అయిన తర్వాత నిర్మాణాన్ని దశలో వచ్చాడు, ప్రారంభోత్సవానికి వచ్చాడు. తప్పక వస్తానని చెప్పి మా మిసెస్ కు మాట ఇచ్చాడు. నేను వస్తానమ్మా, తప్పకుండా వస్తా బంగారు అన్నాడు, కాబట్టి వచ్చినాడని అనుకున్నాం సార్. ఆ కార్యక్రమం అట్లా జరిగిపోయింది ఎంతో ఆనందంగా. తర్వాత ఇంకోటి సార్, బాలికాస్ ర్యాలీ జరిగింది ప్రశాంతి నిలయంలో.
1: ఏ సంవత్సరం?
0: 85 లో బాలికాస్ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో సుబ్రహ్మణ్యం గారు అని సినిమా ప్రొడ్యూసర్ సార్ ఆయన ఫ్రమ్ నెల్లూరు, ఆయన ఆ కారు మీద పెద్ద గ్లోబ్ ఒకటి పెట్టాడు. గ్లోబ్ ఒకటి పెట్టి దానికి స్వామి ముందు ఒక కటౌట్ పెట్టాడు, స్వామి స్టాండింగ్ ఆశీర్వదించేది పెట్టి దాన్ని ఆ బాలికాస్ ర్యాలీ మధ్యలో తీసుకుంటూ వస్తున్నారనమాట. ఆ కారులో నేను కూర్చున్నాను సార్. నేను నాకు ఒక పాట ఇచ్చారు సార్, ఈ పాట పాడుతుండు నువ్వు అని చెప్పి, స్వామి దగ్గరకు వచ్చినాక స్టార్ట్ చేయి అట్లా అని చెప్పి. నేనప్పుడు స్వామికి దగ్గర, అప్పుడు ఇవి లేదు కదా సార్, అంత ఇసుకే కదా సార్, ఆ ఇసుకలోనే అంత ర్యాలీ వస్తా ఉంది. మా కారు స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత

0: పాటతో భజన కీర్తనతో మాది దాటిపోయింది సార్. తర్వాత స్వామి సేవదల్ వాళ్ళు పిలిచి పంపించాడు, ఆయన పట్టుకరండి అని. పోయిన తర్వాత నాకు పంచాలు సాపిచ్చాడు, రెండు పంచాలు పెట్టి ఆశీర్వదించి పదనమస్కారం ఇచ్చి విభూతిధారణ చేసి స్వామి స్వయంగా నన్ను ఆశీర్వదించాడు సార్. నేను తర్వాత ఆలోచన చేశాను, ఎక్కడో ఊరి బయట ఉన్నా మమ్మల్ని ఊరి మధ్యలోకి తీసుకొచ్చి, మీరు నమ్మండి, దేవాలయంలో ఉండే ప్రతి పంతులు నన్ను స్వామి అనే సంబోధిస్తాడు. సుందర్ అండి సార్, నేను ఒక ఎస్సీని, అట్లాంటి వాణ్ణి నన్ను ఈ స్థాయికి వచ్చిన ఎవరి వల్ల, ఎందువల్ల? స్వామి కృప వల్ల, స్వామి అనుగ్రహం వల్ల, స్వామి ప్రేమ వల్ల, స్వామి నాపై చూపిన కరుణ వల్ల నేను ఈ స్థాయికి వచ్చినానని ఇదైపోయేవాడిని సార్. చాలా ఆనందం కలిగేది. ఈరోజు కూడా స్వామి నేను బజార్లో పోతూ ఉన్నా కూడా పంతులు పూజ చేసి వస్తూ ఉంటారు, లేదు ఏదో పని మీద పోతుంటారు, నేను చెప్పబడలేదు సార్. సాయిరాం స్వామి, సాయిరాం అంటారు సార్. ఈ స్థాయి నాకు రావటం అంటే అది స్వామి యొక్క అనుగ్రహం తప్ప ఇంకోటి కాదు. ఆ మందిర నిర్మాణం కూడా నాతో నుంచి ఇచ్చాడు సార్, చాలా సంతోషం. అంతేకాకుండా కర్నూలు జిల్లా కోయిలకుంటలో మందిర నిర్మాణానికి కూడా అక్కడి నుంచి పెద్దలంతా వచ్చారు సార్. మన మందిరం చూశారు, బాగుంది అన్నారు. ఎవరు దీనికి ఇది చేసిందంటే సుందర్ అని చెప్పారు. సరే, వాళ్ళు నన్ను కోయిలకుంటలో తీసుకెళ్లారు. ఆ దాని నిర్మాణంలో దాదాపు చాలా సార్లు నేను ఆ ఊరికి వెళ్ళటం, మందిర నిర్మాణం ఎట్లెట్లా చేయాలంటాం, అవన్నీ చేశాను సార్. అవన్నీ కూడా నాకు ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు, స్వామి నాకు ఇచ్చిన గొప్ప అనుభవాలు. అట్లాగే కడప జిల్లా పూర్మమిల్లలు కూడా మందిరం కట్టారు సార్. ఆ మందిరానికి కూడా నేను వెళ్ళటం, మరి కంభంలో మందిర నిర్మాణం నా ఆధ్వర్యంలోనే జరిగింది. అది స్వామి అనుగ్రహంతో చాలా నిర్మాణాలు జరిగింది. నేను 23 సంవత్సరాలు సేవదల్ కోఆర్డినేటర్ గా గిద్దలూరు సత్యసాయి సమితిలో చేశాను సార్. 23 సంవత్సరాలు, 3 సంవత్సరాల సమితి కన్వీనర్ గా చేశాను సార్. దాని తర్వాత 6 సంవత్సరాల పాటు మార్కాపురం జోన్ ఇన్ఛార్జిగా చేశాను సార్, జోనల్ ఇన్ఛార్జిగా. ఇవి స్వామితో నాకుండేటువంటి అనుభవాలు. స్వామి మన ఇంట జంట వెంట ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూస్తారు బంగారు అన్నారు, అది నిజమా అనిపించేది సార్. నాకు చాలా అనుభవాలు ఉన్నా కూడా, అవును అట్లే చేస్తారని అనుకుంటున్నా కూడా, ఈ ఒక్క ఇన్సిడెంట్స్ తో స్వామి ఉన్నారు మనతో, మనకి కాపాడుతున్నారు, మనకేమి ఇది కాదు అని చెప్పి నేను తీసుకొచ్చాను సార్. మా బంధువుల పెళ్లికి పోయి వస్తా ఉంటే మార్కాపూర్లో 8:30 కా వచ్చింది సార్. వస్తుంటే పోలీసు వాళ్ళు ఇక్కడ సైడ్ బ్రేక్, అది బ్రేక్ కోసం, స్పీడ్ బ్రేక్ కోసం డ్రమ్ములు పెట్టారు, దాన్ని ఇసుకు పెట్టారు. కనిపించలేదు సార్, లారీ వచ్చింది, ఆ కళ్ళు ఫోకస్ కొట్టడం వల్ల దాన్ని తగలటం కింద పడటం జరిగిపోయింది. కింద పడ్డ తర్వాత లేటానికి కూడా నా పరిస్థితి బాగాలేదు, ఆమె కండిషన్ బాగానే ఉంది. నేను ఫంక్ అయినాను అంతే, దెబ్బలైతే ఏం తగలలేదు సార్, జస్ట్ ఇక్కడ కొంచెం గీకుపోయింది. మా మిస్సెస్ కూడా కొంచెం మోకాల దగ్గర గీకుపోయింది, అంతే, ఇంకేం దెబ్బలేవు మాకు. తర్వాత వచ్చే బయటకు ఎవరు వెహికల్స్ ఏం ఆపరు సార్, ఎందుకంటే యాక్సిడెంట్ అయిన నా బండి కనుక చూస్తే ఇందులో ప్రయాణం చేసిన వాడు బ్రతికేయడం అసంభవం అనిపిస్తుంది సార్. అంత బండి పాడైపోయింది. ప్రకాశం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు వారు రవికుమార్ గారు పర్తి యాత్రలు ముగించుకుని డైరెక్ట్ గా రాకుండా బ్రహ్మంగారి మఠం వెళ్లారు, అక్కడ స్వామిని దర్శనం చేసుకున్నారు. అది చేసుకుని అక్కడి నుంచి వస్తున్నారు. మమ్మ అక్కడే రోడ్డు పక్కట ఉన్నాం, రోడ్లో కూడా లేము, ఎందుకు ఆపాడు ఆయన, ఎవరు యాక్సిడెంట్ అయింది అన్నట్టుగా. వైట్ అండ్ వైట్ లో ఉన్నాం కదా, ఆపేసి చూస్తే నేను, ఓ సాయిరాం ఏమైంది అట్లా, ఇట్లా జరిగింది సార్ అట్లా అని, సరే రా అని చెప్పి కార్లో తీసుకెళ్లి నిద్దలూరుకు వచ్చి హాస్పిటల్లో చేర్పించి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇడ్చిపెట్టి వచ్చారు. ఇంకా పొద్దుటే ఆ రోజు రాత్రి జరిగింది సార్, పొద్దున్నే నేను షాప్కి వెళ్ళా సార్. కాబట్టి మన ఇంట జంట వెంట ఉండి ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు అనే దానికి ఇదొక నిదర్శనం సార్. నా కూతురు డాక్టర్ సార్, నా కొడుకు ఎంఫార్మ్స్ అయిపోయింది సార్, ఐఐటీలో కొట్టాడు సార్ సీటు, పీజీ సీటు. ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఎస్సీ ఎస్టీలకి సివిల్స్ కోచింగ్ ఇచ్చినారు సార్, ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎంట్రన్స్ పెట్టారు. ఆ ఎంట్రన్స్ లో మా అబ్బాయి సెలెక్ట్ అయినాడు సార్, ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాడు, కోచింగ్ లో ఉన్నాడు సార్.
1: సార్, ఇన్ని స్వామితో మధురైన అనుభవాలు ముందరితో పంచుకున్నారు
0: సార్.
1: తప్పకుండా స్వామి వారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని మేము ప్రార్థిస్తూ సాయిరాం సార్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లాడ్. సాయిరాం, సాయిరాం, సాయిరాం.
2: ఇంతవరకు శ్రోతలు ప్రకాశం జిల్లా గిద్దలూరు వాస్తవ్యులైన శ్రీ బి సుందర్ రాజు గారి పరిచయంలో 2వ ఆఖరి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి గాని 9393258258 కి వాట్సాప్ ద్వారా గాని రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

need my life? No reason for love, no reason for love, no birth,

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: ముకుందా మురారి, మురారి గోపాల్, హే గోపాల సాయి, సాయి నందలాల్, ప్రశాంతి నివాసి, నివాసి నందలాల్, హే అంతరాత్మ జ్యోతి, జ్యోతి నందలాల్, సత్యం శివం, శివం సుందరం, హే సుందర రూప, హే సాయి నందలాల్.
0: ఈ భజన సింధు భైరవి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. భక్తి సంగీతంలో సింధు భైరవి రాగానికి ఎంతో ప్రముఖ స్థానం ఉంది. ఈ రాగంలో పాడిన ఏ భజన అయినా హృదయాకర్షణను కలిగిస్తుంది. ఈ రాగంలో భజన పాడినప్పుడు ఎవరైనా కన్నులు మూసుకొని భగవంతునిపై మనస్సును లగ్నం చేయగలుగుతారు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, సాధారణ గాంధారం, పంచమం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం, శుద్ధ రిషభం. ఇది 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4.

ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

0: శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. భజనలో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో ఉన్న పదజాలం ద్వారా మనస్సు భగవంతుని మీద లగ్నమవుతుంది. అయితే ఈ సింధుభైరవి రాగంలో ముకుంద, గోవింద, ఆనంద, గోపాల అనే నాలుగు పదాలతోనే అద్భుతమైన విధంగా మనస్సు పరవశించిపోతుంది. ఇక్కడ రాగానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క భజన ఒక్కో విధంగా దైవం మీద మనస్సు లగ్నం చేయడానికి మనకు సహాయపడుతుంది. స్వామి చెబుతుంటారు, రామ నన్ను కాపాడు అంటే అందులో ఏ విధమైన ఆనందం ఉండదు. ఆ పదాలని రాగంలో పాడినప్పుడు మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే భజనలన్నింటిలో రాగ తాళాలతో పాటు భావానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి,
1: ముకుంద మురారి మురారి గోపాల్.
0: ముకుంద అంటే ముక్తిని ప్రసాదించువాడని అర్థం. మానవాళిని ఇహలోక బంధాల నుండి విముక్తిని ప్రసాదించువాడు ముకుందుడు. మురారి అంటే మురాసురునికి శత్రువైన వాడు లేక మురాసురుని సంహరించిన వాడని అర్థం. గోపాల అన్న పదంలో గో అనగా ఇంద్రియాలు. ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు గోపాలుడు. ఇంద్రియములు స్వార్థాన్ని మాత్రమే ఆశిస్తూ ఉంటాయి. తమ గురించి తామే ఆలోచిస్తాయి. వాటి స్వభావమే అది. వీటిని అదుపులో ఉంచకపోతే అవి వ్యక్తిలోని సద్గుణాలను అణచివేస్తాయి, త్యాగభావానికి ఆటంకంగా నిలుస్తాయి. కనుక ఇంద్రియాలను బహిర్ముఖం కానియకుండా వాటిని అదుపులో ఉంచి అంతర్ముఖం అయ్యేటట్లు ప్రయత్నం చేయాలి. ఇంద్రియాలను గోపాలుని ఆధీనంలో ఉంచినప్పుడే అనుకున్నది సాధించవచ్చు. ప్రతి వ్యక్తి తన హృదయాన్ని విశాలం కావించుకోవాలి, సత్కర్మలాచరించాలి, ప్రేమ ద్వారా త్యాగాన్ని అలవరుచుకోవాలి, అర్పణ భావంతో భగవంతునికి శరణాగతుడై కాలం గడపాలి. ఆ భగవంతుడే ముకుందుడు.

ద్వాపరయుగంలోని గోపాలుడే ఈ యుగంలో సాయి నందలాలాగా అవతరించారు. నందలాల అంటే నందుని యొక్క ప్రియతనయుడని అర్థం.

0: శ్రీ సత్యసాయి ఆనందదాయి గ్రంథంలో శ్రీమతి కరుణాంబ రామమూర్తి ఒక సంఘటనను ఇలా వివరించారు. ఒకనాడు భజన ఇంకా ప్రారంభం కాకముందు ఒక భక్తుల సమూహం బస్ మిస్ అయ్యి తిరిగి మందిరానికి వచ్చారు. ఇది 1940లో కాని 1950 దశకం ప్రారంభంలో జరిగి ఉండవచ్చు. ఆ గుంపులోని ఒక స్త్రీ కరుణాంబ రామమూర్తి గారి తల్లి ఇంటికి వచ్చి మంచినీరు కావాలని అడిగింది. తరువాత ముఖం ఎక్కడ కడుక్కోవచ్చునో తెలుపమని అడుగగా ఆమె నీళ్లు ఎక్కడుంటాయో చూపించి కొంత దూరం ఆమెతో వెళ్లి తిరిగి వచ్చారు. ఆమె ముఖం కడిగి తిరిగి వచ్చేటప్పటికీ భగవాన్ మందిరంలో నిలబడి ఉన్నారు. స్వామి ఆ రోజు చిలకాకుపచ్చ అంగీ ధరించి తల చక్కగా దువ్వుకొని తాంబూలం నములుతూ కనిపించారు. అంగీ ఆకుపచ్చ, పెదవులు ఎరుపు రంగులో ఉండి స్వామి చాలా అందంగా కనిపించారు. స్వామిని చూచి ఆమె, ఓ దైవమా, ఇక్కడ నా కృష్ణుడు, నా యోగీశ్వరుడు దర్శనమిస్తున్నాడు, నా ఆరాధ్య దైవం దర్శనమిస్తున్నాడు అంటూ ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి ఆమె తెలివి తెచ్చుకుని, ఇంతకాలము ఎక్కడ దాగి ఉన్నావు ప్రభూ అంటూ ఆమె స్వామిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, స్వామి ఆమె నుండి తప్పించుకోవడానికి తలుపుల చాటున దాగవలసి వచ్చింది. ఒకసారి స్వామి తెరచాటున దాక్కుని ఉంటే ఆమె స్వామిని కనిపెట్టలేక, కృష్ణా కృష్ణా ఎక్కడున్నావు అంటూ తన్మయత్వంతో కన్నీరు కారుస్తూ స్పృహ కోల్పోయింది. మళ్లీ ఆమె క్రింద పడిపోగానే స్వామి గబగబా వచ్చి ఆమె ముఖం మీద నీళ్లు తెప్పించి చల్లి ఆమె నుదుట విభూతి బొట్టు పెట్టారు. మహిళా భక్తులను పిలిచి ఆమెకు విసనకర్రతో విసరమన్నారు. అక్షితలు తెప్పించి ఆమె మీద చల్లారు. మళ్లీ తెలివి రాగానే ఆమె స్వామివారి కోసం పరుగులు పెట్టింది. కృష్ణ కృష్ణ అంటూ మళ్లీ పడిపోయింది. ఎప్పుడైతే ఆమె భర్త ఇదంతా చూశాడో, ఏమిటి నా భార్య ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది అనుకుని నోరు మూసుకొమ్మని ఆమెను కసిరాడు. స్వామి అతని దగ్గరకు వెళ్లి, నీ భార్య మీద కోపం తెచ్చుకోకు, ఆమె అట్లా ప్రవర్తించడానికి కారణం ఈ స్థల మహత్యం, ఈ నేలకు, ఈ గాలికి, ఈ ప్రశాంతి నిలయానికి ఉన్న శక్తి వల్ల, పవిత్రత వల్ల ఆమె ప్రవర్తన అలా ఉంది. ప్రశాంతి నిలయంలో పాదం మోపగానే పవిత్ర హృదయం కలవారి ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది అన్నారు స్వామి. ఆమె భర్తకు ఇదేమీ అర్థం కాకపోయినా ఈ మందిరంలో ఉన్న విగ్రహాలకు ఏదో పవిత్ర శక్తి ఉండి ఉంటుంది అన్నాడు. అందుకే ఈమె ఇలా వింతగా ప్రవర్తిస్తోంది అనుకున్నాడు. ఆ రాత్రంతా ఆ భక్తురాలు కృష్ణ కృష్ణ అన్న నామాన్ని జపిస్తూ నిద్రపోకుండా జాగరణ చేసింది. తెల్లవారిన తరువాత కరుణాంబగారి తల్లి ఆమె దగ్గరకు వెళ్లి, ఏమైంది నీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని అడిగారు. అప్పుడామె, అమ్మా, మీకు ఏమీ తెలియదు, ఈయన సాక్షాత్తు గోపాలకృష్ణుడే, మానవ మాత్రునిగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. రాత్రంతా స్వామి నా ప్రక్కనే ఉండి నాకు విసురుతూ నుదుట విభూతి పెడుతూ నాతోనే ఉన్నారు, నీవు చూడలేదా అని ప్రశ్నించింది. అయితే స్వామి రాత్రంతా హాలులో నిద్రపోయారు. ఈమె ఇలా చెబుతుందే అని భక్తులు ఆశ్చర్యపోయారు. మరునాడు ఆ భక్తుల సమూహం తమ గృహాలకు పయనమయ్యారు. స్వామి ఆ భక్తురాలి భర్తను పిలిచి, మీ భార్యను ఇబ్బంది పెట్టకండి, ఆమె ఇంకా 15 రోజుల కంటే ఎక్కువ జీవించి ఉండదు, ఆమె కృష్ణ భక్తి ఉన్మాదం నుండి బయటికి రాలేదు, ఇది ఆమె చివరి జన్మ, కృష్ణనామస్మరణ చేసుకునే అవకాశమివ్వండి ఆమెకు అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగానే ఆమె సరిగ్గా 15 రోజుల తరువాత కృష్ణనామస్మరణతో ప్రశాంతంగా తనువు చాలించింది. ఈ భక్తురాలు 12 సంవత్సరాలుగా ఆండాళ్లను పూజించుతూ ఉండేది. స్వామివారిని దర్శించగానే ఆమె దశాబ్దాలుగా తాను వెదుకుతున్న కృష్ణుణ్ణి కనుగొనగలిగింది. ప్రశాంతి నిలయంలో వెలసిన సాయికృష్ణుని శక్తి అంత గొప్పది. అందుకే స్వామి ప్రశాంతి నివాసీ నందలాల్ అని పిలువబడుతున్నారు.
1: హే అంతరాత్మ జ్యోతి, హే జ్యోతి నందలాల్.
0: మనలోని అంతరాత్మ తానే జ్యోతి స్వరూపుడైన వాడు సాయికృష్ణుడు. పాత మందిరం ప్రాంగణంలో ఒకనాడు స్వామి శ్రీమతి కరుణాంబా రామమూర్తితో ఇలా అన్నారు, అమ్మాయి, ఈ దేహావరణం లోపల ఏముందో తెలుసా అని అడుగుతూ తామే సమాధానం చెప్పారు. అత్యంత ప్రకాశవంతమైన తేజస్సు అంటే స్వామి దేహం జ్యోతిర్మయం అని అర్థం చేసుకోవాలి. శాంతి నివాసి నందలాల్ అని పిలువబడుతున్నారు.
1: అంతరాత్మ జ్యోతి, హే జ్యోతి నందలాల్.
0: మనలోని అంతరాత్మ తానే జ్ఞవాడు సాయికృష్ణుడు. పాత మందిరం ప్రాంగణంలో ఒకనాడు

జ్యోతిర్మయం అని అర్థం చేసుకోవాలి. మహారాజా కృష్ణరసగోత్ర యూకేకి రాయబారిగా వ్యవహరించారు. స్వామివారి చిరకాల భక్తులు. 1972 జూలైలో స్వామిని ప్రప్రథమంగా దర్శించారు. ఆయనకు ఎన్నో అనుభవాలున్నాయి. స్వామివారి సర్వశక్తిమత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని ఆయన అనుభవపూర్వకంగా గ్రహించారు. జూలై 23 2009 శ్రీ రసగోత్ర ప్రశాంతినిలయం వరండాలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంతా మామూలుగానే ఉంది. స్వామి యజుర్మందిరం దాటి కుల్వంత్ హాలులో ప్రవేశిస్తుండగా రసగోత్రగారి శరీరంలో వేడి ఉత్పన్నమైంది. యజుర్మందిరం గేట్, స్వామివారి దారి, స్త్రీల వరుసలు, వారి రంగురంగుల చీరలు అంతా ఒక్కసారిగా మారిపోయింది. అంతటా కాంతి తరంగాలు కనిపించసాగాయి. వెంటనే ఆయన, నేను నేనుగా ఉన్నానా, నాకు ఏమైనా జరిగిందా అని కుడి చేతితో ఎడమ మణికట్టు పట్టుకుని నాడీ పరిశీలించారు. స్వామి వీల్ చైర్లో వస్తున్నారు. వారి వెనుక కొందరు నడుస్తున్నారు. మరుక్షణంలో ఆ సీను మారిపోయింది. ఆ ప్రాంతమంతా గొప్ప వెలుగు అలలు అలలుగా కదలాడుతూ కనిపించసాగింది. స్వచ్ఛమైన తెల్లని కాంతితో కుల్వంత్ హాల్ అంతా మునిగిపోయింది. అంతకుముందు అక్కడ ఏమీ లేనట్లుగా అంతా వెలుగు వ్యాపించింది. కుల్వంత్ హాలును దాటి ఆ ప్రకాశం సుదూర ప్రాంతం వరకు వ్యాపించింది. ఇనుప గేట్లు, వాటి వెలుపల ఉన్న బిల్డింగ్స్ అంతా దివ్యజ్యోతి ప్రకాశంలో తమ ఉనికిని కోల్పోయాయి. మిస్టర్ రసగోత్ర అనుకున్నారు, నేను నార్మల్గా ఎప్పటిలాగే ఉన్నాను, నాలో ఏ మార్పు లేదు, ఈ వెలుగు వెన్నెలలా చల్లగా ఉంది, ఏమాత్రమూ వేడి అనుభూతం కావటం లేదు, ఈ కాంతి ఆహ్లాదకరంగా ఉంది, నా దేహం ఎంతో తేలికగా ఉన్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, ప్రకృతికి అతీతంగా ఉన్న ఈ ప్రకాశం ఆనందదాయకంగా, ఆహ్లాదజనకంగా ఉంది, నా దివ్య ప్రభువు నాకు తమ యథార్థ తత్వాన్ని అనుభూతం చేశారు, తాము ఎవరో, తమ నిజతత్వం ఏమిటో నాకు అవగతమయ్యేటట్లు చేశారు. క్రమక్రమంగా ఆ వెలుగు తిరిగిపోతూ వచ్చింది. స్వామివారి చుట్టూ కొన్ని మీటర్ల పరిధికి పరిమితమయ్యింది. అది కూడా చివరికి స్వామివారిలో లీనమైపోయింది. అంతా సాధారణ స్థితికి వచ్చింది. స్వామి మామూలుగా భక్తులకు దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతున్నారు. మిస్టర్ రసగోత్ర కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కృతజ్ఞతా ప్రేమలతో నిండిన ఆ బాష్పాలు ఆయన కన్నుల నుండి జాలువారాయి. ఈ అనుభవం సుమారుగా 5-6 నిమిషాల పాటు జరిగింది. దర్శనం ముగించుకొని స్వామివారు ఆయనకు దగ్గరగా రావడం కూడా ఆయన గమనించలేదు. ప్రక్కనున్నవారు చెప్పినప్పుడే ఆయన స్వామిని చూశారు. స్వామి వీల్చైర్లో దగ్గరకు రాగాని ఆయన స్వామివారి పాదాలపై శిరస్సుంచి నమస్కరించారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో తన దివ్య హస్తమెత్తి ఆయనను ఆశీర్వదించారు. మాటలతో పనిలేదు. ఈ దివ్యావతార మూర్తి యథార్థ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం నాకు ప్రసాదించారు అంటారాయన. అయితే ఆ తరువాత ఆయనకు సందేహం కలిగింది. భగవాన్ జ్యోతి స్వరూపంగా దర్శనం ఇవ్వడం సరే, కుల్వంత్ హాలులో ఉన్న ప్రతి వ్యక్తి, వస్తువు తేజస్వరూపంగా గోచరించాయి, తక్కినవన్నీ కూడా జ్యోతిస్వరూపాలేనా అని. చివరికి సృష్టి అంతా ఆ దివ్య జ్యోతిలో లీనం కావలసిందేనన్న నగ్న సత్యం ఆయనకు అర్థమైంది. దైవం ఒక్కడే, జ్యోతిస్వరూపుడు కాదు. దైవాంశ ఉన్న సమస్త జీవరాశులు, చరాచర వస్తుజాలమంతా జ్యోతిర్మయమే, ఆ దివ్యజ్యోతిలోని భాగమే అన్న అవగాహన కలిగిందాయనకు. అంతరాత్మ జ్యోతి, జ్యోతి నందలాల్ అన్న ఈ పంక్తిలో మనము అర్థం చేసుకోవలసింది ఇదే. మనలోనూ వెలుపలను నిండి నిబిడీకృతమై ఉన్నది ఆ దివ్యజ్యోతియే.

స్వామి జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని నామకరణం చేయడంలో ఎంతో అంతరార్థముంది. సత్యమే సమస్త మానవులకు యథార్థతత్వం. దైవం సత్యస్వరూపుడు. సత్యమే శివం అనగా మంగళకరం, శుభకరం. ఈ సత్యం సుందరమైనది కనుక అందరూ సుందరస్వరూపులే. ఎవరికీ అబద్ధాల కోరు అని కాని, అసహ్యకరంగా ఉన్నాడని కాని అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు. అలాగే అమంగళకరుడని, అశుభంకరుడని అనిపించుకోవడం నచ్చదు. ఎందుకంటే ప్రతి జీవాత్మ పరమాత్మ నుండి ఆవిర్భవించినదే. పరమాత్మ సత్యం శివం సుందరం అయినప్పుడు జీవాత్మ కూడా సత్యం శివం సుందరమే. స్వామి జీవితమే మన జీవితం. మన జీవితాలు స్వామివారి జీవితంలో ఒక భాగమే.

సాయి సుందర స్వరూపుడు. శ్రీమతి గాలి శారదాదేవి గారి అనుభవం గుర్తు చేసుకుందాం. ఆమె షిరిడి అవతారం దర్శించిన ధన్యజీవి. ఆ అవతారం కనుమరుగైన కొంతకాలానికి ఆమె శ్రీ సత్యసాయి భగవానుని సన్నిధికి చేరుకుని తన చివరి శ్వాస వరకు ప్రశాంతి నిలయంలోనే నివసించారు. ఆమె స్వామిపై పుత్రవాత్సల్యం కలిగి ఉండేవారు. స్వామివారు కూడా ఆమెపై ఎంతో దయాప్రేమలు వర్షించేవారు. ఆమె బాల్యం నుండి కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుని ప్రతిమను సాక్షాత్తు కృష్ణునిగా భావించి ఆరాధించేవారు. నిరంతరం కృష్ణనామస్మరణలో మునిగి ఉన్నందువల్ల ఆమెకు ఎన్నో దివ్యానుభూతులు కలిగాయి. స్వామివారి సన్నిధికి చేరిన తరువాత స్వామివారిని తన ప్రియమైన గోపాలునిగా దర్శించాలని ఆమె కోరిక. అయితే ఆమె స్వామిని గోపాలునిగా దర్శనం ప్రసాదించమని ప్రార్థించలేదు. అయితే ఒక సందర్భంలో స్వామి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె స్వామి పాదాలు పట్టుకుని త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమదేవదేవ అన్న అర్థం వచ్చే ప్రార్థన చేయసాగారు. ఇలా ప్రార్థన చేస్తూ స్వామి పాదాలపై శిరస్సు నుంచి కన్నులు మూసుకుని కొన్ని క్షణాల తరువాత కన్నులు తెరిచి చూసినప్పుడు ఆమెకు స్వామి పాదాల స్థానంలో బాలగోపాలుని చిట్టి పాదాలు దర్శనమిచ్చాయి. పీతాంబర ధారి అయిన 6 సంవత్సరాల గోపాలుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆ పాదాలు మంజీరాలతో మెరిసిపోతున్నాయి. ఆమెకు కొంతసేపు దేహస్పృహ లేకుండా పోయింది. తన్మయత్వంలో మునిగిపోయారు. కొంతసేపటికి ఆమె తిరిగి ఈ లోకానికి వచ్చారు. ఆమె, స్వామి కేవలం మోకాళ్ల వరకు మాత్రమే నాకు దర్శనం ప్రసాదించారు, ఎందుకు పూర్తి స్వరూపాన్ని నేను దర్శించలేకపోయాను అని ప్రశ్నించినప్పుడు స్వామి, చాలు, అంతమాత్రానికే నీవు సగం చచ్చిపోయావు. నేను పూర్తి రూపాన్ని దర్శింపచేసినట్లయితే నీవు పూర్తిగా ఈ లోకం వీడిపోయేదానివి అన్నారు. ఆమె అనుభవించిన ఆ దివ్యానందం కోసమే మనమంతా నిరంతరం పరితపించేది. ఆ ఆనందమే మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది, మన జీవితాలకు సౌందర్యాన్ని ఆపాదిస్తుంది. ఆ సత్యస్వరూపుడు, శుభంకరుడు ఆ సుందర రూపుని మనస్సులో నిలుపుకొని మనమీ భజనను గానం చేయాలి. ఇంత చక్కని భావంతో ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాము.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ ముకుంద మురారి మురారి గోపాల్ అన్న భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: దేహము ఒక దేవాలయం. ఏ కర్మలనైనా ఈ దేవాలయంలోని దేహికి అర్పితం చెయ్యాలి అని తెలిపే తుల్యనిందా స్తుతిర్మౌని అనే కథని ఇప్పుడు విందాం. ఒక మహనీయుడు ఒక గ్రామానికి కాలినడకన వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అతనిని వెంబడించాడు. అనేక విధాలుగా దూషించడం, పరిహసించడం ప్రారంభించాడు. కాని ఆ మహనీయుడు మారు పలకక, చెలించక పరమశాంతంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కొద్దిసేపటికి ఆ మహనీయుడు చేరవలసిన గ్రామం సమీపించింది. ఆ గ్రామ ప్రజలు ఊరి బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. అప్పుడా మహనీయుడు గ్రామస్థులతో, "చూడండి, నాతో పాటు వచ్చిన వ్యక్తి చాలా అలసిపోయాడు. ముందుగా ఇతనికి చల్లని మజ్జిగ, అన్నం కలిపి ఇవ్వండి" అన్నాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి ఆశ్చర్యం వేసింది. అతడు మహనీయునితో, "నేను మిమ్మల్ని ఎన్నో విధాలుగా దూషించాను, కాని మీరు నా మీద ఇంత దయచూపుతున్నారు, నాకు అర్థం కావడం లేదు" అన్నాడు. అప్పుడా మహనీయుడు, "నాయనా, నీవు దూషించినది నా దేహమునా ఆత్మనా చెప్పు. ఒకవేళ ఆత్మను అయితే నిన్ను నీవు దూషించుకున్నట్లే కదా. ఎట్లా? మన ఇరువరి దేహములో ఉన్న ఆత్మ ఒక్కటేగా. అట్లు కాక నీవు దూషించినది నా దేహమునైతే నా దేహము జడమే, నీ దేహము జడమే. ఒక జడమైన దేహం మరొక జడమైన దేహమును దూషించడంలో అర్థమేమీ లేదు కదా. ఒక విధంగా నీవు నన్ను దూషించి నాకు సహాయం చేశావు. నాకిది ఒక పరీక్ష. నాయనా, ఒక్క విషయం తెలుసుకోవాలి. ఈ దేహం రక్తమాంసములతో మలమూత్రములతో కూడినది. అట్టి దేహానికి ఏమి జరిగినా పట్టించుకోవద్దు. ఈ దేహం భగవంతుని వరప్రసాదం. దీనితో పవిత్ర కర్మలు ఆచరించాలి. దీనిని సద్వినియోగపరుచుకోవాలి. దేహము దేవాలయం. ఏ కర్మలనైనా సరే ఈ దేవాలయంలోని దేహికి అర్పితం చేయాలి." ఈ విధంగా మహనీయుడు ఆ వ్యక్తి కనువిప్పు కలిగించాడు.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు విజయవాడ శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు అందించిన దైవేచ్ఛ నాటికను వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. ఈ నాటికను ప్రారంభించడానికి ముందుగా స్వామి దివ్య ఉపన్యాసము నుండి కొన్ని మాటలను జ్ఞప్తికి తెచ్చుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్య ఉపన్యాసంలో ఇలా అన్నారు. భక్తులారా, ఈ అవతార కార్యక్రమంలో మీ వంతు పని ప్రారంభమైంది. ఈ జీవితకాలంలో మీలో ప్రతి ఒక్కరూ అద్వితీయమైన అమూల్యమైన పాత్ర నిర్వహించవలసి ఉన్నది. నేనెవరిని పిలుస్తానో వారు మాత్రమే నా సేవ చేయగలుగుతారు. ఈ అవతార కార్యక్రమంలో మీలో ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన సమయం వచ్చింది. మీ పరిధిలోకి వచ్చేవారి అందరిపైన మీ భక్తిని ప్రసరింపచేయండి. మీరు చేయు పనిని విజయవంతంగా నిర్వహించేందుకు ఎప్పుడూ నాపైనే ఆధారపడి ఉండండి. ఈ అవతార కార్యక్రమమందలి ఈ భాగం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. మీరు నా ప్రేమను ప్రసరింపచేసే సాధనాలు. మీలో ఏమాత్రం అహంకారం పడచూపినా మీ ద్వారా నేను పనిచేయడం ఆగిపోతుందని ఎల్లప్పుడూ ఎరుక కలిగి ఉండండి. మీ అశ్రద్ధను, మీ అహంకారాన్ని ఎప్పుడు మీరు అధిగమిస్తారో అప్పుడు మరలా మీ ద్వారా నా పని జరగడం ప్రారంభమవుతుంది. ఈ పని కొరకు అనేక జన్మలుగా మిమ్మల్ని నేను సంసిద్ధం చేశాను. మిమ్మలను నా వైపుకు ఆకర్షించుకున్నాను. మీలో ప్రతి ఒక్కరూ మీ పనిని నిశ్శబ్దంగా చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని నా హృదయానికి హత్తుకుంటాను. అప్పుడు మీ ఆత్మలు ఉద్ధరింపబడతాయి. మీలో నా ఉనికిని మీ కండ్లు వెల్లడి చేస్తాయి. సమస్త విశ్వం ఏకమయ్యే మేరు శిఖరాగ్రం నుండి దీనిని నా భక్తులందరికీ చాటి చెప్తున్నాను. నా ప్రియమైన భక్తులారా, నా పనిలో నిమగ్నమై ఉండండి. మీ ఊపిరిలో స్వర్గ ప్రసూనాల సుగంధం వ్యాపించుతుంది. మీరు దేవతల వలె ఆదర్శప్రాయంగా ఉంటారు. మీ సంతోషమే నా సంతోషం.
0: స్వామి ఉపన్యాసం నుంచి తీసుకున్న ఈ సందేశాన్ని నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమైన మూడు విషయాలు మనకు అవగతమవుతాయి. ఒకటి, భగవంతుడు తన అవతార కార్యక్రమంలో మనలను పనిముట్లుగా ఎంచుకోవడం. రెండు, భక్తిని ప్రేమను ప్రసరింపచేసే భాగ్యాన్ని మనకు కల్పించడం. మూడు, అశ్రద్ధను అహంకారాన్ని వీడి భగవంతుని అవతార కార్యక్రమంలో పాల్గొనే భక్తుల జీవితాలు ఉద్ధరింపబడడం. ఈ మూడింటి ఆధారంగా రూపొందించిన దైవేచ్ఛ అనే నాటికను ఇప్పుడు చూడబోతున్నాం. ఈ బాలుడు తన స్నేహితులతో పాటు క్రికెట్ టీంలోకి సెలెక్ట్ కాలేదని నిరాశకులోనే బాధపడుతున్నాడు.
2: నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను అనుకున్నది ఒక్కటి జరగటం లేదు. ఓ భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకోసమేనా నన్ను పుట్టించావు? దేవుడా, జరిగింది చూసావా? అర్థమవుతోందా నా బాధ?
3: బంగారు, బంగారు,
2: ఎవరు ఎవరు ఎవరు బంగారు అని పిలిచింది? నన్నేనా?
3: నిన్నే బంగారు. నేను నీకు జన్మనిచ్చిన భగవంతుణ్ణి.
2: దేవుడివా? నేను నమ్మను.
3: నిజమే బంగారు, దేవుడినే. నీ పిలుపు విని వచ్చాను. ఎందుకు బంగారు బాధపడుతున్నావు? ఇప్పుడేమైందని?
2: దేవుడినన్నావు, మరి నీకు తెలియదా?
3: తెలుసులే, కాని నీ మాటలు విందామని.
2: స్కూల్ క్రికెట్ టీంలో నన్ను ఎంచుకోలేదు. ఇప్పుడే కాదు, అన్నింటిలోనూ నాకు ఇలాగే జరుగుతోంది. నేను ఇష్టపడిన హై స్కూల్లో నాకు సీట్ రాలేదు. నా ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి నాకు టికెట్టే దొరకదు. ఇలాంటి ఎన్ని జరిగాయో, ఇప్పుడేమో ఇలా. ఛా,
3: బాధపడకు నాయనా. నా టీంలో నిన్ను ఎప్పుడో ఎంచుకున్నాను.
2: నన్నా? నాకు అంత భాగ్యమా?
3: అవును, నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంది బంగారు.
2: అలా ఎప్పుడూ అనిపించలేదే.
3: నీకు అర్థమవ్వాలంటే నువ్వు తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి, చేయవలసినవి వేరే ఉన్నాయి బంగారు. విద్యతో పాటు నైతిక విలువలు నేర్చుకో. సత్యకాముని సత్యనిష్ట, ఏకలవ్యుని ఏకాగ్రత, ధ్రువుని దృఢ సంకల్పము, ప్రహ్లాదుని ప్రగాఢ భక్తి గురించి తెలుసుకుని అలవర్చుకో. నీ కర్తవ్యం నీకు బోధపడుతుంది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి.
2: అలాగే స్వామి. స్వామి, స్వామి.
0: స్వామి మనలను ఎంచుకుని చిన్నతనం నుండి బాల వికాస్ ద్వారా మంచి శిక్షణను అందిస్తూ ఆయన అవతార కార్యక్రమంలో మనము నిర్వహించవలసిన పాత్రకు మనలను సంసిద్ధం చేస్తున్నారు. ఆచరణలో లేని ఆదర్శం ఆనందాన్ని ఇవ్వదు. అలా ఆచరించని ఈ యువకుడు తన కష్టానికి దేవుడినే నిందిస్తున్నాడు. చూడండి,

0: যা, ছি ছি ছি ছি, ছা, నా తర్వాత ఇలా ఏడ్చిందేమిటి? నా యోగం అస్సలు బాగోలేదు. దేవుడు అవి తెలుసుకో, ఇవి నేర్చుకో అన్నాడు. అవేమీ నా దశను మార్చలేకపోయాయి. దేవుడా, నా నుదుటి రాత్రి మార్చు.
1: బంగారు, పిలిచావా?
0: అమ్మయ్యా, వచ్చారా స్వామి? నా నుదుటి రాతను కాస్త మార్చండి స్వామి, బాగోలేని ఆ గీతను చెరిపేయండి.
1: అది సాధ్యపడదు నాయన.
0: ఏమిటి, సాధ్యపడదా? పోనీ చెరపొద్దులండి, ఆ గీతను కొంచెం సరిచెయ్యండి.
1: అది కూడా కుదరదు నాయనా.
0: సరే స్వామి, ఆ రెండూ కుదరకపోతే మరో మంచి గీతను గీయొచ్చుగా.
1: బంగారు, బాగులేని గీతను తలుచుకుని ఎందుకు బాధపడతావు? బాగున్న రెండు గీతల్ని నువ్వు ఎందుకు గుర్తించవు? నువ్వు బాగోలేదననుకుంటున్న ఆ గీత ఏమిటో తెలుసా? నీ అశ్రద్ధ, అన్నీ తెలుసనుకుంటున్న నీ అహంకారం, అవే నేటి నీ దుఃఖానికి కారణం. వాటిని త్యజించు. తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టు. అప్పుడు నీకు ఆనందం తప్పక లభిస్తుంది. వివేకానందుని ఆదర్శంగా తీసుకుని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: అలాగే స్వామి. స్వామి, స్వామి,
2: స్వామి, నిరంతర బోధనల ద్వారా మన అశ్రద్ధను, అహంకారాన్ని దూరం గావిస్తూ కర్తవ్య స్ఫూర్తిని మనలో నింపుతున్నారు.

కర్తవ్యమంటే కాషాయం ధరించడం కాదు, భక్తి అంటే భయంతో కలిగిన భావం కాదు, అందరిలోనూ దేవుణ్ణి చూడలేని మతం మతం కాదు, అనేక రూపాలలో వర్షిస్తున్న భగవద్ అనుగ్రహాన్ని అందుకోలేని మూఢ భక్తుణ్ణి చూడండి.

0: దండాలండి స్వామిలారు, ఇతను నా స్నేహితుడండి. స్వామీజీ మీ దర్శనం కోసం తీసుకొచ్చానండి. నీకు చెప్పాను కదా ఈయన గురించి, ఈయన చాలా గొప్ప స్వామీజీ, చాలా గొప్ప భక్తుడు. దేవుడు ఇంత మాట్లాడుతుంటాడంత.
1: స్వామీజీ, ఈసారి దేవుడు తమతో మాట్లాడినప్పుడు మా గురించి కూడా కొంత చెప్పండి బాబయ్య, చాలా కట్టాల్లో ఉన్నాం.
2: తప్పకుండా నాయన. భగవంతునికి భక్తులంటే ప్రీతి, ముఖ్యంగా నాలాంటి భక్తులంటే చాలా ప్రీతి. అందుకే నాతో మాట్లాడుతూ ఉంటాడాయన. రోజు ఉదయాన్నే సహస్రనామార్చన చేస్తానా, మధ్యాహ్నం మహానైవేద్యం నివేదిస్తాను, సాయంత్రం పురాణాలు చదువుతాను, నిద్రపోయే ముందు కూడా దైవనామస్మరణే. అందుకే నాలాంటి భక్తులు భగవంతునికి చాలా ముఖ్యులు. నాలాగ ఇవన్నీ చేయడం, భగవంతుణ్ణి మెప్పించడం మీలాంటి, ఇదిగో మీలాంటి సామాన్యుల వల్ల కాదు.
0: అవును స్వామీజీ, అందుకే వచ్చాం, ఆశీర్వదించండి.
3: తుఫాను హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు సైతం ఎగరవేసినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా ప్రభుత్వం వారి సూచన.
2: ఇవన్నీ సామాన్యులకు గాని, నాలాంటి మహాభక్తులను ఈ తుఫానులేం చేయగలవు?

0: స్వామీజీ స్వామీజీ, పెద్ద చెరువుకి గండి పడిందంట, గ్రామంలో ఒక నీళ్లు వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు మన ప్రజల్ని పునరావాస కేంద్రాలకి పంపించేస్తున్నారు. మీరు మాతో వచ్చేయండి, ఇక్కడుంటే మునిగిపోతారు.
1: నేనా మునిగిపోవడమా? దేవుడు నా కోసం వస్తాడులే, ఆయన కాపాడతాడు నన్ను.
2: సరే మీ ఇష్టం స్వామి, రారా ఇంకా చాలా మందికి చెప్పాలి.

0: సావులరో సావులరో.
1: ఎవరు? గ్రామాధికారా? ఏమిటి అంత కంగారు పడుతూ వచ్చావు?
0: ఊళ్ళో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మీరు మా ఊరి దేవుళ్ళు అంటారు, మిమ్మల్ని వదిలి ఎలాగండి పోవటం? రండి బాబు, మాతో వచ్చేయండి, నా బండి పై తీసుకెళ్లిపోతా, రండి బాబు.
1: నేను దేవుణ్ణని నువ్వే అంటున్నావుగా, ఇంకా నాకేమవుతుంది? మీరు వెళ్లి రండి.
0: సరే అయ్యారు, మీ

0: ఆయన రారులండి, మీరు వచ్చేయండి, ఆయన్ని దేవుడు కాపాడతాడంట, మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి బాబు.
1: అవును, వాళ్ళు చెప్పింది విన్నావుగా, నన్ను దేవుడే కాపాడతాడు, నేను స్వామీజీని. దేవుడు ఇంకా రాలేదేంటి, నమ్ముకుంటే ముంచేసేలా ఉన్నాడు.
2: బంగారు
1: అమ్మయ్యా, వచ్చారా స్వామి? కాసేపు ఉంటే నా గుండె ఆగిపోయేది. నమ్ముకుంటే కాపాడతాడంటారు దేవుడు, మీరు ముంచేసేలా ఉన్నారే, మీరు చెప్పినట్లే చేస్తున్నాగా అన్ని.
2: పిచ్చివాడా, నిన్ను తీసుకువెళ్లటానికి ఇద్దరు యువకులను పంపించింది ఎవరనుకున్నావు? గ్రామాధికారిని పంపించింది ఎవరనుకున్నావు? ఆఖరుకు హెలికాప్టర్ కూడా పంపించాను నీకోసం. ఈ జగత్తంతా నా అనుగ్రహంతో నిండి ఉంది. అందరిలోనూ దైవాన్ని చూస్తూ, అన్నింటిలోనూ నా అనుగ్రహాన్ని అనుభవిస్తూ, మీ మీ జీవితాలను ఆనందంగా గడపడానికే అన్ని సదుపాయాలను మీకు సమకూర్చాను. దయగల హృదయమే దైవమందిరం. అందరినీ ప్రేమించు, అభాగ్యులను సేవించు. మానవ సేవే ముక్తికి త్రోవ. ఇదే దైవభక్తి, ఇదే మానవ కర్తవ్యం, ఇదే దైవేచ్ఛ. అబూ బెన్ ఆడమ్ని ఆదర్శంగా తీసుకుని నీ జీవితాన్ని సార్థకం చేసుకో. బంగారు, ఎంతో మంది భక్తులు నన్ను ప్రేమిస్తున్నారు, నాకు చాలా సంతోషం. కాని నేను ఇష్టపడే కర్మలు మీరు చేసినప్పుడు మిమ్మల్ని నేను నా హృదయానికి హత్తుకుంటాను, మీ ఆత్మలు ఉద్ధరింపబడతాయి.
1: క్షమించండి స్వామి, అజ్ఞానంతో నా కర్తవ్యాన్ని విస్మరించి మూఢభక్తునిగా ప్రవర్తించాను. పురాణగాథలు చదవడమే జ్ఞాన సముపార్జనగా భావించాను గాని ఆచరణలో పెట్టలేకపోయాను. నా అశ్రద్ధ, అహంకారాలు నన్ను మూర్ఖుడిగా తయారు చేశాయి. నా మూఢభక్తి నాచే కాషాయమైతే కట్టించింది గాని కార్యసాధకుణ్ణి చేయలేకపోయింది. నా జీవితంలో చాలా భాగం వృధా చేసుకున్నందుకు నేను చింతిస్తున్నాను. మిగిలిన ఈ జీవితాన్ని మీరు మెచ్చే విధంగా జీవిస్తాను స్వామి.
2: తథాస్తు. సమస్త లోకా సుఖినో.

ఇంతవరకు మీరు దైవేచ్ఛ నాటికి విన్నారు. రచన వెంపరాల శ్రీనివాస్ మరియు డి శ్యామల. నాటికకు గాత్ర సహకారం కుమారి అడప సాయిశ్రీ, అడప సాయి ప్రసాద్, ఉప్పులూరి బంగారయ్య, ఎం ప్రకాశరావు, కుమారి దేవరపు జ్యోతి, కరుణాకర్, సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణీతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకొని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యమును సాయుధ్యమును సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క 4 భాగాలలో చివరి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: భక్తునికి భగవంతుని పరీక్ష. భగవంతుడు తన భక్తుల్ని సరియైన రీతిలో ఆధ్యాత్మిక బాటలో పయనించే విధంగా తయారు చేస్తాడు. బంగారం తడుకులీనే రూపం పొందే ముందు వరకు ఎన్ని పరీక్షలను కష్టనష్టాలను భరిస్తుందో, భక్తుడు కూడా భగవంతుని పవిత్ర ఉపకరణముగా మారే పరిణామక్రమంలో అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రొఫెసర్ నంజుండయ్య స్వామి కస్తూరిని ఏ విధంగా పరీక్షించినది, ఆయనను సరైన రీతిలో మలిచిన తీరును తెలియజేసే సంఘటనను ఇలా వివరిస్తున్నారు. ఈ సంఘటన బెంగళూరులో బృందావనంలో జరిగింది. అప్పుడే స్వామి ఉపన్యాసాన్ని అనుగ్రహించారు. కస్తూరి గారు దానికి ఆంగ్ల అనువాదకుడిగా ఉన్నారు. అక్కడక్కడా అనువాదంలో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పట్లాగానే తన పనిని సక్రమంగా నిర్వర్తించారు. తర్వాత స్వామి నన్ను కస్తూరిని పైన తన గదిలోనికి రమ్మన్నారు. స్వామి సోఫాలో కూర్చుని ఉండగా నేను కస్తూరి ఇరువురం స్వామికి పాదసేవ చేస్తున్నాం. స్వామి నాతో మాట్లాడుతూ, ఏమి నంజుండయ్యా, కస్తూరి అనువాదం ఇవాళ ఎలా ఉంది అని అడిగారు. నేను స్వామి వైపు చూశాను. స్వామి నన్ను కస్తూరి అనువాదం ఎలా ఉంది అని మళ్లీ అడిగారు. కస్తూరి మాత్రం తల వంచుకుని స్వామికి పాదసేవ చేస్తున్నారు. స్వామి నా వైపు సైగలు చేస్తూ బాగాలేదని చెప్పమన్నారు. నాకు ఏమి చేయాలో తెలియలేదు. ఒకవైపు భగవంతుడు, మరొకవైపు నేను మిక్కిలి గౌరవించే ఆ భగవంతుని ప్రియభక్తుడు. సరే, స్వామి చెప్పినది పాటించవలసిందే మన తక్షణ కర్తవ్యంగా భావించి అనువాదం బాగాలేదు స్వామి అని అన్నాను. ప్రొఫెసర్ కస్తూరి నేను అన్నదానికి ఏమాత్రం చలించలేదు. ఆయన మాత్రం భక్తితో తల వంచుకుని పాదసేవ చేస్తూనే ఉన్నారు. తర్వాత తల పైకెత్తి, అవును స్వామి, అక్కడక్కడా ఇబ్బంది అయినా మొత్తం మీద అనువాదం బాగానే ఉంది అని అన్నారు. కస్తూరికి స్వామికి మధ్య అనుబంధం అంత అన్యోన్యంగా ఉండేది. స్వామి మళ్లీ నా వైపు చూసి, చెప్పు నంజుండయ్యా, అక్కడక్కడా బాగాలేదా లేక పూర్తిగా బాగాలేదా అని మళ్లీ అడిగారు. మళ్లీ బాగాలేదని చెప్పమని స్వామి సైగలు చేశారు. నేను మళ్లీ పూర్తిగా బాగాలేదు స్వామి అని అన్నాను. స్వామి లీలా నాటకం ఇంకా సాగుతూనే ఉంది. అప్పుడు నా పరిస్థితి మరియు కస్తూరి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కస్తూరి అంటే నాకు మిక్కిలి గౌరవం. ఆయనను చూసి ఆయనతో పనిచేసి ఎన్నో విషయాలు నేర్చుకున్న నేను, ఆయన కన్నా ఎన్నో సంవత్సరాలు చిన్నవాణ్ణైన నేను ఆయన అనువాదంపై బాగాలేదు అని స్పందించడం స్వామి నాకు పెట్టిన పరీక్షేమో అని అనిపించింది. కస్తూరిని విమర్శించే హక్కు కేవలం స్వామికే ఉంది. అలాంటిది నాతో ఆయన్ని విమర్శింపచేయడం స్వామి కస్తూరికి పెట్టిన పరీక్ష కూడా అయి ఉంటుంది. కస్తూరి ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉందో స్వామి పరీక్షించదలిచి ఉంటారు. అందుకనే ఇంతటి నాటకమాడుతున్నారని అనిపించింది. ఈ పరీక్షకు కస్తూరి స్పందించిన తీరు మన అందరికీ ఆదర్శప్రాయం. ఇదంతా నిశ్శబ్దంగా ఆలకించిన కస్తూరి ఏ విధంగానూ వికృతంగా స్పందించలేదు. తానొక విద్యావేత్తను, బహుభాషా కోవిదుడును అన్న అహంకారాన్ని ప్రదర్శించలేదు. మౌనంగానే ఉండిపోయి స్వామి అనుగ్రహించిన పాదసేవను సద్వినియోగం చేసుకున్నారు. కొద్దిసేపైన తర్వాత స్వామి ఇంక మీరు వెళ్లవచ్చును అని అన్నారు. తర్వాత 7 సంవత్సరాల దాకా స్వామి జరిపించిన ఈ నాటకం వెనకాల ఉన్న రహస్యాన్ని కస్తూరికి నేను చెప్పలేదు. స్వామికి నేనలా చెప్పడం ఇష్టం ఉండదు కూడా. ఏది ఏమైనా స్వామికి సంపూర్ణ శరణాగతుడు అవుటలో, అపరిమితమైన భక్తితత్వంలో, వినయ విధేయతలలో కస్తూరి ఆయనకు ఆయనే సాటి అని అనిపించారు. కస్తూరి ఎక్కడ ఎప్పుడు స్వామిపై ప్రసంగించినా అది శ్రోతల మనోఫలకాలపై చెరగని ముద్ర వేసేది. ఆయనలోని సహజమైన సాత్విక లక్షణాలే ఆయనను మృదుమధుర సంభాషణావేత్తగా తీర్చిదిద్దాయని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు అంటారు. ఆయన ప్రసంగించే తీరు అద్భుతం. ఉపన్యాసం ఒక నదీ ప్రవాహంలా ఆహ్లాదంగా సాగేది. సన్నివేశాలను వర్ణించే తీరుగాని, భావాన్ని హృదయంగా ప్రకటించే పద్ధతిగాని అసమానం, అద్వితీయం. ఆయన విశదపరిచే విషయాలను విన్నవారు దానిని జన్మలో మరిచిపోరు. విదేశీయులకైతే ఆయన స్వామి సందేశమును అందించే ప్రత్యేక దూతగా అనిపించేవారని యూకేకి చెందిన జూలియన్ చెప్పారు. మేము ఆయన్ని ఎంతగానో అభిమానించేవారం. ఎందుకంటే స్వామి అనే సమీకరణాన్ని సాధించటంలో కస్తూరి ఎంతో ఉపయోగకరంగా ఉండేవారు. ఆయన ఆంగ్ల భాషా ప్రావీణ్యం కూడా ఉన్నతంగా ఉండేది. అందువల్ల తెలుగులో స్వామి చెప్పిన విషయాల్ని చాలా నేర్పుగా, ఓర్పుగా మాకందరికీ వివరించేవారు. స్వామి చేసే అద్భుత లీలల్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా వాటిని కస్తూరి నోటి వెంట వింటే చాలు, అంతా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది అని జూలియన్ అంటున్నారు. ఆమె ఇంకా ఇలా అంటున్నారు, నేర్పుగా విషయాన్ని వివరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. స్వామి చేసే అనేక పనుల గురించి ఆకర్షణీయంగా చెప్పేవారు. ఉదాహరణకి స్వామి గోకులం వెళ్లి అక్కడ గోవులతో, దూడలతో ఆడిన తీరుని ఆకట్టుకునే రీతిలో కథలాగా తెలియజేసేవారు. మేమంతా చిన్నపిల్లల వలె ముచ్చటైన ఆ విషయాలను ఆలకిస్తూ ఉండేవారు. స్వామి అవతార ఉద్యమంలో కస్తూరిది ముఖ్యమైన పాత్ర. స్వామి కస్తూరిని తనకు తగ్గట్టుగా ప్రాణమున్న ఆధ్యాత్మిక శిల్పంగా తీర్చిదిద్దారు. అతడే ఒక సైన్యం అన్న చందంలో మలిచారు. స్వామికి నమ్మిన బంటుగా, జీవితకథా రచయితగా, అద్భుతమైన ఉపన్యాసకునిగా, సేవా సైనికునిగా, అనువాదకునిగా, ఇలా ఎన్నో రంగాలలో నిష్ణాతునిగా నిలిపారు. స్వామి పర్యటనలన్నిటిలోనూ కస్తూరి పాలు పంచుకున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, శ్రీనగర్, సిమ్లా, ఋషికేశ్, రాజమండ్రి, కేరళ, కోయంబత్తూర్, ఢిల్లీ, ద్వారకా మరియు తూర్పు ఆఫ్రికా, ఇలా ఎక్కడికి వెళ్లినా స్వామి తనతో పాటు కస్తూరిని కూడా వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లేవారు. అన్ని పర్యటనల్లోనూ స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని, దివ్యశక్తిని అనుభవించే ఎన్నో ఘట్టాలు ఉండేవి. కస్తూరి వాటన్నిటినీ భద్రంగా మనసులో దాచుకుని తర్వాత అక్షర రూపం ఇచ్చేవారు. సాహసవంతమైన ఆఫ్రికా పర్యటన కస్తూరి జీవితంలో ఎన్నటికీ మరువలేనిది. అది స్వామికి మొదటి విదేశీ పర్యటన మాత్రమే కాదు, కస్తూరిని స్వామి అనుగ్రహించిన సన్నివేశానికి నిదర్శనం కూడా. అదంతా కస్తూరికి జరిగిన ఒక ప్రమాదం వల్ల జరిగింది. ఆ ప్రమాదంలో అయిన గాయాలకు ఓదార్పుగా స్వామి ప్రేమాభిమానాలు అపరిమితంగా ఆయనకు లభించాయి. ఎప్పటికీ అలా అనారోగ్యంగా ఉన్నట్టయితే స్వామి అలా ఎప్పుడూ వచ్చి పలకరిస్తూనే ఉంటారు కదా అని కస్తూరి అనుకునేవారు. ఆ సందర్భంలో స్వామి కస్తూరిపై కురిపించిన ప్రేమాభిమానాలు వర్ణింప సాధ్యం కాదని శ్రీమతి పద్మా కస్తూరి అంటున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి స్వామి వెంటనే వచ్చి తన చేతిరుమాలతో రక్తాన్ని తుడిచి కస్తూరి మంచంపై ఉన్న అన్ని రోజులు అనేకసార్లు వచ్చి ఊరట కలిగించేవారు. స్వామి కస్తూరిపై ఆ సందర్భంలో చూపించిన ప్రేమ అమరమైనదని కస్తూరి మనుమడైన రమేష్ తెలిపారు. ఆ సమయంలో తాతగారు తాను ఎప్పటికీ అలా మంచంపై ఉండిపోతే స్వామి అలానే ప్రేమను కురిపిస్తారేమో అని తాను ఎప్పటికీ అనారోగ్యంతోనే ఉండిపోవాలని అభిలషించేవారు. ఎందుకంటే 1000 తల్లుల ప్రేమకు ఎవరు దూరమవ్వాలనుకుంటారు చెప్పండి. కస్తూరిని ఎన్నో విధాలుగా స్వామి అనుగ్రహిస్తూ ఉండేవారు. కస్తూరి తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామిని కాదు చూసింది, సాక్షాత్తు స్వామినే చూడగలిగారు. శ్రీరంగంలో రంగనాథుని విగ్రహానికి ప్రణామాలు అర్పిస్తూ ఉండగా స్వామిని స్పృశించిన అనుభూతిని పొందగలిగారు. లవింగ్గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా రాశారు, స్వామి నాకు శివశక్తిని దర్శించే భాగ్యాన్ని కల్పించారు, కాని దానిని గూర్చి నేను వివరించకూడదు, ఎందుకంటే అది దైవరహస్యమని చెప్పేవారని శ్రీమతి పద్మ అన్నారు. నారాయణ స్వరూపమైన స్వామితో బద్రీనారాయణుని దర్శనానికై బద్రీనాథ్ కు సాయికృష్ణునితో కలిసి ద్వారకకు వెళ్లే వరం కస్తూరికి లభించింది. స్వామి దివ్యలీలా అనుభూతుల్ని అనుభవించే మహద్భాగ్యం కలిగింది. సముద్రుడు స్వామి చరణాలకు ముత్యాలహారాన్ని సమర్పించిన ఘట్టానికి కస్తూరి ప్రత్యక్ష సాక్షి. ఋషికేశ్ గుహలో సర్వదేవతా అతీత స్వరూపులైన స్వామి పురుషోత్తమానందకు ధన్యతను ప్రసాదించినప్పుడు కూడా కస్తూరి స్వామి వెంటే ఉండి ఆ మధుర ఘట్టాలకు అక్షరరూపం ఇచ్చి అందరికీ విసిదపరిచారు. స్వామితో పాటు అన్ని పర్యటనల్లోనూ పాల్గొన్న కస్తూరి తన గురించి చమత్కారంగా చెప్పేవారు, నేను స్వామికి సూట్ కేసు వంటివాణ్ణి, స్వామి ఎక్కడికి వెళ్లితే అక్కడికి మౌనంగా వెళ్లడమే, మనకంటూ ఎటువంటి అభిప్రాయాలు ఉండవు అని అనేవారని నరసింహమూర్తిగారు తన భావాలని పంచుకున్నారు. ఆయనలోని సహజ సిద్ధమైన వినయ విధేయతలు, భగవంతునిపై సంపూర్ణ భక్తి ప్రపత్తులే జీవితంలో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడేటట్టు చేశాయి. అవును, కస్తూరి జీవితం పూలపాన్పు ఏమాత్రం కాదు. కష్టాల సాగరంలో ప్రయాణం చేశారు. జీవితంలో కష్టనష్టాలను, హెచ్చుతగ్గులను, సత్కార చీత్కారాల నిన్నటినో రుచి చూశారు. ఆయన జీవిత భాగస్వామిని అయిన రాజమ్మగారు పక్షవాతానికి లోనై 11 సంవత్సరాలు బాధపడి ఆయన కంటే ముందే కాలం చేశారు. చిన్న కుమారుడు 18 ఏళ్ల వయసులోనే టైఫాయిడ్ వ్యాధికి గురై మరణించాడు. కస్తూరి తన 85వ ఏట పెద్ద కుమారుణ్ణి కూడా కోల్పోయారు. వారి కుమార్తె వివాహ జీవితం కూడా అనేక ఒడిదుడుకులకు లోనైంది. కాని ఎన్ని కష్టాలనెదుర్కొన్నా ఆ బాధను మొహంలో చూపించేవారు కాదు కస్తూరి. నిశ్చల మనసుకు పెట్టింది పేరు కస్తూరి అని అనిల్ కుమార్ అంటున్నారు. స్వామి నుంచి వచ్చిన ఒక్క ఓదార్పు మాట చాలు కస్తూరి ఊరడెళ్లడానికి. కస్తూరి పెద్ద కుమారుడు జియాలజిస్టుగా పనిచేసి పదవీ విరమణ చేశాక ఒక వ్యాధి బారిన పడి చనిపోయినప్పుడు కస్తూరి ఇలా అన్నారు, వాడి స్టేషన్ వచ్చింది, వాడు దిగిపోయాడు, నా స్టేషన్ ఇంకా రాలేదు అని వేదాంత ధోరణిలో ఆలోచించే శక్తి స్వామి ఆయన ప్రసాదించారు. శివుడు గరళాన్ని మింగి కంఠంలో ఉంచుకున్నట్టే ఆయనకు ఎదురైన కష్టాల్ని దిగమింగి బయటకు శాంతంగా చిరునవ్వుల్ని చెందిస్తూ ఉండేవారు. ఎప్పుడూ స్వామిని తన కష్టాలను తీర్చమని ప్రార్థించేవారు కాదు. ఎన్ని సమస్యలున్నా ఆయన అచంచల భక్తి విశ్వాసాలు ఏమాత్రం తొణికేవి కావు. బెంగళూరు నుంచి నా పిల్లలు వచ్చినప్పుడు వారితో ఎంతో ప్రేమగా ఆడుకునేవారు. నేనప్పుడు వీరు లేకుండా నాన్నగారు ఎలా ఉంటారా అని అనుకునేదాన్ని. కాని అదే సమయంలో ఆయన మానసిక వైరాగ్యంతో కూడా ఉండగలిగేవారు. నాకు అర్థం కాక ఒకసారి నాన్నగారిని, నాన్నగారు, ఒక సందర్భంలో మీరు విపరీతమైన ప్రేమగా మా అందరితో ఉంటారు, ఇంకో సందర్భంలో మాతో ఏమీ సంబంధం లేనట్టు ఉంటారు, ఎందుకిలా ఉంటారు అని అడిగాను. దానికి ఆయన, ఓహో, నేను ఎంత బాగా నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నానో కదా, జీవితం అంతా ఒక ఆట వంటిదని చెప్పేవారు. ఒకసారి నాన్నగారు విదేశీ భక్తుల కోసం స్వామిపై ప్రసంగించి ఇంటికి రాగానే నేను ఎంతో కోపంతో అరిచానని శ్రీమతి పద్మ ఇలా అంటున్నారు, నాకున్న సమస్యలతో సతమతమై నాన్నగారితో, మీరు వెళ్లి అందరితో స్వామివారిని అలా రక్షించారు ఇలా రక్షించారని ఉపన్యాసం ఇస్తూ ఉంటారు, కాని మన సమస్యలను మాత్రం స్వామి ఏమాత్రం పట్టించుకోవట్లేదు, అమ్మ పక్షవాతం వచ్చి 11 సంవత్సరాలుగా మంచంపైనే ఉంది. నా వివాహ జీవితం అంతా ఒడిదుడుకులమయం. స్వామి మీకేమి చేశారని అంత భక్తిగా ఉంటారు అని అడిగాను. ఆయన శాంతంగా విని నాతో, నీవు అలా అడగటం సబబే. నీవున్న పరిస్థితుల్లో అలా అనడం తప్పు కాదు. స్వామి నాకు నా కుటుంబానికి ఏదో చేసేయాలని నేను కోరుకోవడం లేదు. ఆయన ఎవరిని రక్షించినా నన్ను రక్షించినట్టే భావిస్తాను. నాకు నా కుటుంబంతో ఎలాంటి సంబంధమూ లేదు. స్వామి నాకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించాలని నేను కోరుకోవడం లేదు. స్వామి ఏది చేసినా మన మంచికే చేస్తారు. ఆయనకు సర్వమూ తెలుసు అని అన్నారని పద్మ చెప్పారు. కస్తూరి అంతటి ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించే విధంగా స్వామి మనోహరంగా ఆయనను తీర్చిదిద్దారు. స్వామి తీయని చలోక్తులను కూడా కస్తూరిపై ప్రయోగించి బాధలను మరిచిపోయేటట్టు చేసేవారు. ముసలితనం వల్ల సరిగ్గా నడవలేని పరిస్థితిలో కస్తూరి వీల్ చైర్లో కూర్చొని దర్శనానికి వస్తూ ఉండేవారు. సరిగ్గా ఆయన చైర్ను స్వామి ఇంటర్వ్యూ రూమ్ ముందు ఉంచేవారు. ఒకనొక సందర్భంలో స్వామి వీల్ చైర్లో కూర్చొని ఉన్న కస్తూరిని చూసి చిరునవ్వులు చిందిస్తూ, ఏమి కస్తూరి, ఎలక్షన్లు సెలక్షన్లు లేకుండానే నువ్వు చైర్మన్లు అయిపోయావు అని చమత్కరించారు. ఇంకొక రోజు ఇంటర్వ్యూ గదిలోంచి బయటికి వస్తూ కస్తూరి వద్దకు వచ్చి ఆయన శరీరం వైపు చూపిస్తూ, కస్తూరి ఇది 19వ శతాబ్దపు మోడల్. స్వామి ఇంటర్వ్యూ గది వైపు చూపిస్తూ, ఈ రిపేర్ షెడ్ లో కూడా ఈ మోడల్ను సరిచేయలేం అని వ్యంగ్యంగా అన్నారు. తర్వాత ప్రేమగా కస్తూరిని చూస్తూ, ఏమి కస్తూరి భయపడ్డావా అని అన్నారు. లేదు స్వామి అని కస్తూరి సమాధానమిచ్చారు. స్వామి కస్తూరితో, స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ఉండు, ఏమీ బాధపడనవసరం లేదు అని ఆశీర్వదించారు. కస్తూరి చివరి శ్వాస వరకు కూడా స్వామినామాన్ని తన నాలుకపై నాట్యమాడించి తరించారు. ఆధ్యాత్మిక ప్రబంధం వంటిదైన కస్తూరి జీవితంలోని చివరి దశను ఈ విధంగా ఆయన కుమార్తె శ్రీమతి పద్మా కస్తూరి వివరిస్తున్నారు. నాన్నగారు స్వామిలో ఐక్యం అయ్యే సమయానికి 1 సంవత్సరం ముందు ఆయనకు విపరీతమైన నడుము నొప్పిగా ఉండేది. అది 1986వ సంవత్సరం. ఆయన మెట్లు ఎక్కగలిగేవారు కాదు. అందువల్ల స్వామి దర్శనానికి వెళ్లలేకపోయేవారు. తర్వాత స్వామి కస్తూరి అక్కడ లేకపోవటను గమనించి ఆయన గురించి అడిగేవారు. ఒకరోజున స్వామి స్వయంగా సౌత్ బ్లాక్ లోని మా ఇంట్లోకి విచ్చేసి ఆయనను చూసి, ఏమైంది నీకు, దర్శనానికి ఎందుకు రావడం లేదు అని అడిగారు. తనకి కస్తూరి, స్వామి నాకు భరింపరాని నడుము నొప్పిగా ఉంది అని అన్నారు. స్వామి విభూతిని సృష్టించి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 8 రోజులయ్యాక కూడా నాన్నగారు లేచి దర్శనానికి వెళ్లగలగలేదు. దయామూర్తి అయిన స్వామి మళ్లీ మా ఇంటికి వచ్చి మళ్లీ అడిగారు. నాన్నగారు స్వామితో, స్వామి నా నడుముపై 1 దెబ్బ వేయండి, నొప్పంతా మొటుమాయమైపోతుంది అని అన్నారు. దానికి స్వామి అలా చేయకూడదని ఆ రోజు నుంచి దర్శనానికి వీల్ చైర్లో రమ్మని ఆదేశించారు. ఆ విధంగా కస్తూరి చైర్మన్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత కస్తూరి కామెర్ల వ్యాధి బారిన పడి పూర్తిగా అనారోగ్యంగా అయిపోయారు. అప్పుడు స్వామి పుట్టపర్తిలో లేరు, బెంగళూరులో ఉన్నారు అని పద్మా కస్తూరి చెబుతున్నారు. నాన్నగారు చాలా నిరసించిపోయారు. ఈ వార్త స్వామికి అందించగానే స్వామి వేరే వేరే భక్తుల చేత విభూతిని పంపించారు. స్వామి సంకల్పం ఎలా ఉందో మనం అర్థం చేసుకోలేం. నాన్నగారు మాత్రం కోలుకోలేదు. ఆయన కంఠస్వరంలో మునుపటి పటుత్వం లేదు. డాక్టర్లు ఆయనలో చక్కెర శాతం తక్కువగా ఉందని, అందువల్ల గొంతు బలహీనపడిందని దర్శనానికి వీల్ చైర్లో రమ్మని ఆదేశించారు. ఆ విధంగా కస్తూరి చైర్మన్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత కస్తూరి కామెర్ల వ్యాధి బారిన పడి పూర్తిగా అనారోగ్యంగా అయిపోయింది.

ఆయనలో చక్కెర శాతం తక్కువగా ఉందని, అందువల్ల గొంతు బలహీనపడిందని అన్నారు. వాళ్లు గ్లూకోజ్ను పెడదాం అని అనగా స్వామి అనుమతి లేకుండా చిన్న పనిని కూడా చేయని నాన్నగారు వారి మాటలు వినలేదు. చివరికి స్వామి గ్లూకోజ్ పెట్టించుకోమని చెప్పాకగాని సూదిని తన శరీరంలో పడవనివ్వలేదు. అప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఏమీ కనిపించలేదు. అదే సమయంలో స్వామి బృందావనంలో ఉన్నారు. స్వామి ఎవరో భక్తుని గుండెపోటును తీసుకుని తాను అనుభవించి ఉన్నారు. అందుకని 3 రోజుల పాటు దర్శనాన్ని ఇవ్వలేదు. అది 1987 సంవత్సరం. తర్వాత దర్శనం ఇవ్వడం ప్రారంభించాక స్వామి నీరసంగా ఉన్నట్టు గమనించిన భక్తుడొకరు నాన్నగారి వద్దకు వచ్చి ఆ విషయాన్ని చెప్పారు. అంతే, నాన్నగారి మనసు మనసులో లేదు. ఒకటే ఏడుపు. ఏడవడం మొదలుపెట్టి, "స్వామి చాలా నీరసంగా ఉన్నారట. నేను వెంటనే స్వామిని చూడాలి. ఎలాగైనా స్వామి దగ్గరకు తీసుకువెళ్లమని నన్ను అభ్యర్థించసాగారని శ్రీమతి పద్మా కస్తూరి ఇలా అంటున్నారు. నాన్నగారు నాతో, "మనం తెల్లవారుజామునే బయలుదేరదాం. బృందావనం చేరుకుని సుమారు 9 గంటలకు స్వామి దర్శనం ఇచ్చే సమయంలో ఒక్కసారి స్వామిని చూసి తిరిగి వెంటనే వచ్చేద్దాం" అని నన్ను అడుగసాగారు. అందరూ స్వామి నీరసించి చిక్కిపోయారని అంటున్నారు. నన్ను ఎలాగైనా బృందావనానికి తీసుకుని వెళ్ళు అని పదే పదే నన్ను అడిగారు. నాకు ఏమి చేయాలో పాలుపోలేదు. కాని నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఆయన ప్రయాణించుటకు ఏమాత్రం సహకరించేటట్టు లేదు. స్వామిని ఎలాగైనా చూడాలన్న పట్టుదల మాత్రం అమోఘం. నేను ఆయన బ్రతిమానటాన్ని చూడలేక, "సరే, ఎంత పెద్ద రిస్క్ అయినా మిమ్మల్ని బృందావనం తీసుకుని వెళ్తాను. దారిలో ఏదైతే అది అవుతుంది" అనుకుని కారును కూడా మాట్లాడాను. తర్వాత నాన్నగారు నన్ను పిలిచి, "అప్పట్లో ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నిర్వహించే కుటుంబరావు గారికి మాత్రం ఈ విషయం చెప్పొద్దని చెప్పారు. ఆయనకి చెబితే ఆయన స్వామికి ఈ సమాచారాన్ని అందిస్తారు. అప్పుడు స్వామి రావద్దని చెబుతారు. అందుకని కుటుంబరావుకి చెప్పొద్దని అన్నారు. కాని నేను, "నాన్నగారు, మీరు ప్రశాంతి నిలయం ఆస్తి. నేనొక్కదానినే మీ మీద అంత రిస్క్ తీసుకోలేను. రేపు ఏదైనా జరిగితే ఆశ్రమంలోని అందరూ నిందను నాపైన మోపుతారు" అని కుటుంబరావు గారికి ఈ విషయమంతా వెళ్లి చెప్పాను. ఆయన కూడా నాన్నగారిని బెంగళూరు తీసుకువెళ్లడానికి సమర్థించలేదు. కాని నేను వారితో, "నాన్నగారు నన్ను అభ్యర్థించడాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఆయనకెట్లాగైనా స్వామిని చూడాలని ఉంది" అని అన్నాను. కుటుంబరావు గారు, "లేదు లేదు, ఇది సరైన పని కాదు. నేను వచ్చి నాన్నగారికి నచ్చ చెబుతాను" అని చెప్పి ఆయన, డాక్టర్ ఆల్రేజా మా ఇంటికి వచ్చారు. కాని నాన్నగారు వారి మాట కూడా వినలేదు. చివరికి వారు, "కస్తూరిగారు, ఈ కారు సరిగ్గా లేదు. దారిలో బాగా కుదుపులుగా ఉంటుంది. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఇలాంటి కారులో ప్రయాణించడం మీకు తగదు. అందుకని తర్వాత మంచి కారును ఏర్పాటు చేసి స్వామికి కూడా మీ రాక గురించి చెప్తాం. అప్పుడు వెళ్ళండి" అని నచ్చజెప్పారు. ఎంతో పరితపించిన తర్వాత కూడా నాన్నగారు స్వామి దర్శనానికి బృందావనం వెళ్లలేకపోయాని అన్న బాధతో ఆ రోజంతా విలపిస్తూనే ఉన్నారు. ఎంతటి దురదృష్టకర పరిస్థితి నాది, స్వామిని దర్శించడానికి కూడా వెళ్లలేకపోతున్నాను అని బాధపడుతూనే ఉండేవారు. తర్వాత స్వామికి ఉత్తరం రాయాలని సంకల్పించి ఉత్తరం రాశారు. కాని ఆయన చేయిలో పటుత్వం లేదు. అలాగే వణుకుతున్న చేతితోనే ఉత్తరం రాశారు. కాని చేతిరాత చిన్న పిల్లవాడి గీతల వలె ఉంది. అది చూసి నేను ఆ ఉత్తరంలో రాసిన సారాంశాన్ని మరొక కాగితంపై అర్థమయ్యే రీతిలో రాసి రెండూ కలిపి పంపిస్తే స్వామికి మీరు ఏమి రాశారో అర్థమవుతుందని చెప్పాను. దానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోక, "నువ్వు రాసింది దీనితో జతపరచుకు. నీవు కావాలంటే విడిగా రాసుకుని పోస్టులో స్వామికి పంపు. అయినా కుటుంబరావేమీ పోస్ట్ మ్యాన్ కాదు. అందరి ఉత్తరాలు స్వామికి చేరవేయడానికి" అని తన ఉత్తరాన్ని మాత్రం కుటుంబరావుకి ఇచ్చి స్వామికిమ్మనమని చెప్పమన్నారు. నాన్నగారు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఉండేవారని పద్మా కస్తూరి ఇంకా ఇలా చెబుతున్నారు. నాన్నగారు చెప్పినట్టే నా ఉత్తరాన్ని పోస్ట్ చేసి నాన్నగారు రాసిన దానిని కుటుంబరావు గారికి ఇచ్చాను. ఆశ్చర్యకరంగా స్వామి నాన్నగారు రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరాన్ని రాశారు. అది 1987 సంవత్సరం. అందులో స్వామి ఇలా రాశారు, "కస్తూరి, అందుకో ఆశీర్వాదములు. ఎటువంటి భయములు కలిగి ఉండకు. స్వామి ఎల్లప్పుడూ నీ జంటా కంటా ఎంటా ఉండి నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ధైర్యంగా ఉండు. స్వామిని

గురించి ఆలోచించు, తక్కినవి మనసులో చేరనివ్వకు. ఇట్లు నీ బాబా. నాన్నగారు ఈ లేఖను చూసి అమితానందానికి లోనయ్యారు. కాని స్వామి దర్శన భాగ్యం మాత్రం అప్పుడు కలగలేదు. స్వామి ఆ సంవత్సరం జూన్ వరకు పుట్టపర్తి రాలేదు. ఆయన వచ్చే ముందు కస్తూరి ప్రార్థనలకు తన స్పందన అన్నట్లుగా కస్తూరికి మరొక ప్రత్యుత్తరాన్ని స్వామి స్వయంగా రాశారు. అది జూన్ 1987. ఆ ఉత్తరంలో, కస్తూరి, అందుకో ఆశీర్వచనములు. ఎటువంటి భయమును దరిచేరనివ్వకు. స్వామి నిత్యం నీతోనే ఉన్నాడు. భగవంతుని గూర్చే ఎల్లప్పుడూ ఆలోచించు. వ్యర్థ ఆలోచనలను వదిలిపెట్టు. ఇదియే నీవు ఇప్పుడు చేయవలసిన అసలైన సాధన. నేను త్వరలోనే తిరిగి వస్తాను. నా కోసం ఎదురుచూస్తూ ఉండు. నీ బాబా అని రాశారు. అది చదివిన కస్తూరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వామి అన్నట్టుగానే జూన్ మాసంలో ప్రశాంతి నిలయానికి వచ్చారు. సంతోషం పట్టలేక కస్తూరి వీల్ చైర్లో వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి కస్తూరిని చూసి, కస్తూరి, నీ అస్తమ సమయం వస్తా ఉంది అని అన్నారు. నిత్యం స్వామి సన్నిధిలో గడపాలనుకునే కస్తూరి అనారోగ్యం వల్ల ప్రతిరోజూ దర్శనానికి వెళ్లలేకపోయేవారు. ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతూ ఉంది. నాన్నగారి ఆరోగ్యం గురించి స్వామికి ఎప్పటికప్పుడు కారుణ్యానంద కుటుంబరావుల ద్వారా సమాచారాన్ని అందించేవారు. ఆమె ఇంకా వివరిస్తూ, స్వామి నేను వస్తాను అని సందేశం పంపారు. ఆ రోజు నుంచి మా ఇంటి వద్ద ఏ శబ్దమైనా నాన్నగారు ఉలిక్కిపడి, అదిగో స్వామి వచ్చారా, అది స్వామేనా అంటూ ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేవారు. స్వామి కోసం ఎంతగా తపించేవారో చెప్పనలవి కాదు. ఈలోగా స్వామి, నేను మీ ఇంటికి వస్తే మళ్లీ అక్కడ జనం అంతా పోగవుతారు, అందుకని కస్తూరిని హాస్పిటల్లో చేర్పించండి, నేను అక్కడికే వస్తూ ఉంటాను అని ఒక వర్తమానాన్ని పంపారు. దీనికి ముందు 1987 జూన్ నెలలో గురుపూర్ణిమ సందర్భంగా జరిగిన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఇలా అంటున్నారు శ్రీమతి పద్మా కస్తూరి. ఆ రోజు గురుపూర్ణిమ సందర్భంగా స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం నందు ఉపన్యాసాన్ని అనుగ్రహిస్తున్నారు. నేను మా గది బయట ఉన్న మెట్లవైపు కూర్చొని ఆ దివ్యోపన్యాసాన్ని వింటున్నాను. నాన్నగారి వద్ద నా కుమారుడైన రమేష్ను ఉంచాను. హఠాత్తుగా నాన్నగారు రమేష్ను పిలిచి, కస్తూరి చనిపోయాడు, నేను ఆత్మను అని అన్నారట. రమేష్ దిగ్భ్రాంతికి లోనై నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి, తాతగారు ఇలా మాట్లాడుతున్నారు, ఆ విషయం అందరికీ చెప్పమంటున్నారని చెప్పాడు. నేను కూడా కంగారుపడి నాన్నగారి వద్దకు వెళ్లగా ఆయన నన్ను చూసి, నేను ఆత్మను, కస్తూరి చనిపోయాడు, ఇవాల్టి నుంచి నాకు ఎటువంటి ఆహారం ఇవ్వవద్దు అని అన్నారు. నేను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కాని దేహం ఉన్నంత వరకు దానిని సరిగ్గా చూసుకోవలసిన బాధ్యత మాకు ఉంది, అందుకని మాతో సహకరించండి, మీకేదైనా కావాలని అనిపిస్తే వెంటనే అడగండి, అది మేము చేస్తాం అని అన్నాను. ఆ రోజు నుంచి ఆయన స్వామికి సంబంధించిన విషయాలను తప్ప వేరే విషయాలు ఏమీ మాట్లాడేవారు కారు. స్వామి దర్శనం కోసం కూడా ఆవేదన చెందేవారు కారు. అదే అసలైన జ్ఞానోదయమేమో అని నాకనిపించింది. ఎందుకంటే ఒకసారి గుంజూరు నారాయణ్ శాస్త్రిగళ్ అనే నాడీ పండితుడు ఒక ఆయన స్వామి వద్దకు వచ్చినప్పుడు నాన్నగారి నాడిని చదివి వినిపించాడు. అందులో ఆయన నాన్నగారికి, మీ చివరి దశలో మీరు నిర్వికల్ప సమాధిని పొందుతారు అని చెప్పారు. ఆయన అలా చెప్పినప్పుడు నాన్నగారు దానిని తేలికగా తీసిపారేశారు. నాకు నిర్వికల్ప సమాధ అని వ్యంగ్యంగా అదంతా ఒట్టి బోగస్ అని స్వామితో అన్నారు. కాని స్వామి నాన్నగారిని వారించి, ఏమో నీవు నిజంగా సమాధిస్థితిని పొందుతావేమో అని అన్నారు. ఇప్పటి పరిస్థితిని చూస్తే ఆనాడు నాడీ పండితుడు చెప్పినది నిజమే అని అనిపించింది. నాన్నగారు పూర్తిగా స్వామి భావనలతో మమేకమైపోయారు. ఇది సమాధిస్థితి కాక ఇంకేమై ఉంటుంది? ఆయన గదిలో చిన్న శబ్దము కూడా అవనిచ్చేవారు కారు. ఎవరైనా ఆయనను చూడటానికి వస్తే వారితో కూడా మాట్లాడేవారు కారు. నేను నా కుమారుడు కూడా గది బయటకు వెళ్లి మాట్లాడుకునేవారు. అంతటి నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉండేది. ఎవరో గదిలో విష్ణు సహస్రనామం రికార్డును పెట్టండి, అది వింటూ ఉంటారు అని చెప్పగా దానిని కూడా నాన్నగారు వద్దన్నారు. చివరికి స్వామి చెప్పినట్టుగానే నాన్నగారిని జనరల్ హాస్పిటల్లో 7వ తేదీన చేర్పించాం. స్వామి తను అన్నట్టుగానే మరుసటి రోజు హాస్పిటల్కి వచ్చారు. స్వామి నాన్నగారితో ఒక గ్లాసుడు నీళ్లను తాగించి, ఏమీ ఆలోచించకు, స్వామినే తలుచుకో అని
వేరే ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దని చెప్పారు. నాన్నగారు పూర్తిగా వేరొక లోకంలో ఉన్నారు. అక్కడ వీలైనంత నిశ్శబ్దంగా ఉంచేవాళ్లం. చివరి రోజు 14 రానే వచ్చింది. దానికి 2 ముందు నాన్నగారికి కాలేయంలో సమస్యలు వచ్చి రక్తస్రావం అవసాగింది. డాక్టర్లు రక్తాన్ని ఎక్కిద్దామని అడగగా స్వామి ఏమీ అవసరం లేదని, సమయం దగ్గర పడుతోందని గ్లూకోజ్ను మాత్రం ఇమ్మనమని ఆదేశించారు. తరువాత అదే ఆ చివరి రోజున నాన్నగారు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వేగంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించారు. ఆయనను మేమంతా పిలిచాం, కాని ఏమాత్రం స్పందించలేదు. నా కుమారుడు కూడా పిలిచాడు, స్పందన ఏమాత్రం లేదు. మేము ఆందోళనతో డాక్టర్ ఆల్రేజాతో స్వామికి కబురు పంపాం. స్వామి, అతని సమయం మరింత దగ్గరకు వచ్చింది, నేను వచ్చి చూస్తాను అని అన్నారు. ఉదయం భజన పూర్తయిన వెంటనే స్వామి వస్తారని అనుకుంటున్నాం, కాని స్వామి హాస్పిటల్కి రాకుండా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంకి వెళ్లారు. అప్పుడు ఆడిటోరియంలో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ బిఎన్ నరసింహమూర్తిగారు ఇలా చెప్తున్నారు. అప్పుడు నేను స్వామితో పాటు ఆడిటోరియంలో ఉన్నాను. అక్కడ MBA మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేస్తున్న నాటకం రిహార్సల్స్ చూడటానికని స్వామి వేంచేశారు. 11:30 స్వామి హఠాత్తుగా లేచి, కస్తూరికి బాగాలేదు, నేను వెళ్లాలి అని హుటాహుటిన హాస్పిటల్కు బయలుదేరారు. కస్తూరి రూంలోకి ప్రవేశించగానే అక్కడ వినబడేది ఒకే ఒక శబ్దం. బాత్రూంలో పంపు నుంచి చుక్కలు చుక్కలుగా కారుతున్న నీటి శబ్దం. స్వామి నర్సును పిలిచి పంపుని సరిగ్గా కట్టమన్నారు. స్వామి కస్తూరి మంచం వద్దకు వెళ్లి ఆయన చెవిలో కస్తూరి కస్తూరి అని పిలవసాగారు. అంతే, నాన్నగారు ఒక్కసారిగా కళ్లు తెరిచి స్వామికి చేతులు జోడించి నమస్కరించారు. స్వామి నాన్నగారి చేతులు పట్టుకుని ప్రేమగా చూస్తూ విభూతిని సృష్టించి ఆయన నుదుటిపైన, మెడపై, చేతులపైన, మిగిలిన దానిని తలపై రాశారు. తర్వాత నా వైపు తిరిగి ఉదయం నుంచి ఏమైనా తీసుకున్నాడా అని అడిగారు. ఏమీ లేదు స్వామి, పెదవులు తడారకుండా కొబ్బరి నీళ్లతో పెదవులను తడిచేస్తున్నా అని అన్నాను. స్వామి నా వైపు చూసి చేసుకో అని అన్నారు. తక్షణమే స్వామి పాదాలపై పడి నమస్కారం చేసుకున్నాను. ఇంకా మీకు నేనున్నాను, నీ బాధ్యతంతా నాదే అని స్వామి అలా చెప్పారని అర్థం చేసుకున్నాను. ఇక అంతా అయిపోయినట్లే. తర్వాత స్వామి నా కుమారుణ్ణి కూడా పాదనమస్కారం చేసుకోమన్నారు. స్వామి బయటకు వచ్చి డాక్టర్లను పిలిచి, ఇంకా 1 సమయం ఉంది, అందరూ అక్కడ ఉండి సాయిరాం సాయిరాం అంటూ ఉండండి అని ఆదేశించారు. స్వామి అక్కడి నుండి వెళ్లే ముందు కస్తూరిని వాయిద్యాలతో తీసుకుని వెళ్లాలి, అతను ఎంతో ఉన్నతమైన వ్యక్తి, అతని అంతిమయాత్ర వైభవంగా జరగాలి అని చెప్పి వెళ్లిపోయారు. స్వామి వెళ్లాక డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది మొత్తం నాన్నగారి వద్ద ఓం శ్రీ సాయిరాం జపం ప్రారంభించారు. స్వామి వచ్చి వెళ్లాక శ్వాస తీసుకోవడంలోని ఇబ్బంది తొలగిపోయి ప్రశాంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. సరిగ్గా 1 సమయం తర్వాత స్వామి చెప్పినట్టు సుమారు 12:30 ప్రాంతంలో నాన్నగారి శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. నాన్నగారిని చూసుకుంటున్న డాక్టర్ జై గణేష్ జై గణేష్ అని అనసాగారు. అంటే నాన్నగారికి కొత్త ప్రయాణం ప్రారంభమైంది అన్నమాట. వెంటనే స్వామికి కబురు పెట్టాం. స్వామి నాన్నగారి దేహాన్ని గెస్ట్ హౌస్లో ఉంచమని ఆదేశించారు. అక్కడైతే అందరూ వచ్చి ఈ నిష్కల్మష నిర్మల భక్తునికి వారి నివాళులు నర్పించే వీలుగా ఉంటుందని అక్కడ ఉంచమన్నారు. తర్వాత భజనను ప్రారంభించమన్నారు. కారుణ్యానంద గారు వచ్చి స్వామి తరపున దండను భౌతిక కాయంపై ఉంచారు. కొన్ని నిమిషాలైన తర్వాత స్వామి మరికొన్ని ఆదేశాలను పంపారు. రాత్రి 7 వరకు భజన చేయండి, తర్వాత కస్తూరి భౌతిక కాయం ఉన్న గదికి తాళం వేసి అందరూ వెళ్లిపోండి, తిరిగి ఉదయం 6 రండి అని స్వామి ఆదేశించారు. అక్కడున్న వారిలో కొందరు భౌతిక కాయాన్ని అలా ఒంటరిగా ఉంచకూడదని గుసగుసలాడుకుంటూ ఉన్నారు, చీమలు వస్తాయి అని అందరూ అంటూ ఉండగా స్వామి మళ్లీ కబురు పెట్టారు. చీమలు లాంటివి ఏమీ రావు, నేను చూసుకుంటాను అని అన్నారు. మేమంతా రాత్రి 7 గదికి తాళం వేసి ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం.
అని పద్మాకస్తూరి ఇంకా ఇలా తెలియజేస్తున్నారు. ఈలోగా స్వామి చిరంజీవిరావు గారిని మా వద్దకు పంపి, సాధారణంగా వాయిద్య సముదాయంతో అంతిమయాత్ర జరపడం మా కులాచారం కాదు, అందుకని అలా జరపడం మాకు సమ్మతమా కాదా అని తెలుసుకోమన్నారు. దానిని నేను, కస్తూరి పూర్తిగా స్వామికి చెందిన వ్యక్తి, నాకు తండ్రిగా కన్నా ముందు ఆయన స్వామికి ప్రియభక్తుడు, అందుకని స్వామి ఎలా చేసినా మాకు సంతోషమే అని అన్నాను. ఉదయం వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి గదంతా ఒక దివ్యమైన సువాసనమయంగా ఉంది. నాన్నగారి ముఖం వెలిగిపోతూ ఉంది. అక్కడ వాతావరణమంతా పవిత్రంగా మారిపోయి ఉంది. ఉదయం డాక్టర్ శాంత గది తలుపు తీసినప్పుడు ఎవరో తనను గదిలోంచి కొంచెం త్రోసినట్టుగా అనిపించిందిట. ఆ తర్వాతి రోజు స్వామి మందిరంలో పిల్లలతో, రాత్రంతా నేను కస్తూరితోనే ఉన్నాను అని అన్నారట. కస్తూరి పరితపించిన సాయితో సాంగత్య తృష్ణకు స్వామి అద్భుత అసమాన రీతిలో ముగింపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ అంతిమ సంస్కారం నాడు స్వామి క్యాంటీన్ను కూడా మోయించి అందరినీ కస్తూరి అంతిమయాత్రలో పాల్గొనమని చెప్పారు. సంగీత వాయిద్యాల నడుమ, వేదఘోషల నడుమ ఆ పరమభక్తుని అంతిమయాత్ర జరిగింది. ఎక్కువగా జనం పాల్గొనడం వలన, తొక్కిసలాట జరిగే అవకాశం ఉండటం వలన ఆడవారు అంతిమయాత్రలో పాల్గొనడానికి అనుమతించలేదు. దహనం పూర్తయ్యాక కారుణ్యానంద నా వద్దకు వచ్చి, మీ తండ్రిగారు ఉత్తమమైన మానవత్వానికి ఉదాహరణగా నిలిచిపోయిన విశిష్టమైన వ్యక్తి, ఆయనకి కపాల మోక్షం అయింది, మరణించాక శరీరంలోని ఆత్మశక్తి కపాల భాగాన్ని ఛేదించి అనంతవాయువులో కలిసిపోవడాన్ని కపాల మోక్షం అంటారు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి అని అన్నారు. అలాగే అంతిమయాత్రలో పాల్గొన్న చాలామంది ఇలాంటి భావాలే నా వద్ద వెలుకొచ్చారు అని పద్మాకస్తూరి తెలిపారు. ఆమె స్వామి చెప్పిన మాటలను గురించి వివరిస్తూ, ఆ రోజు సాయంత్రం స్వామి నా వద్దకు వచ్చి, కస్తూరి పొందవలసిన దానిని పొందాడు, ఏమీ బాధపడనవసరం లేదు, తర్వాత ఎలాంటి కర్మకాండలు కూడా చేయనక్కరలేదు, అతను స్వామిలో ఐక్యమైపోయాడు అని అన్నారు. కస్తూరి సాయికి ప్రియమైన, ముందుతరాలకు ఆదర్శమైన పరమభక్తుడు. లవింగ్ గాడ్లోని ఆఖరి అంశంలో కస్తూరి స్వయంగా ఇలా రాశారు, నేను నా ప్రియాతి ప్రియమైన ప్రేమమూర్తిని అంటిపెట్టుకుని ఉన్నాను, స్వామి నన్ను స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. సాయిని ప్రేమించేది తిరిగి ఆయన నన్ను ప్రేమిస్తాడని కాదు. ఈ ప్రపంచంలో ప్రేమించదగ్గ వ్యక్తి ఒక్క స్వామే కాబట్టి స్వామి అంటే నాకు ఎంతో ప్రేమ. నా సాయిని ప్రేమించే వారినందరినీ సాయి వద్దకు చేర్చడమే నాకు అత్యంత ప్రియమైన సాధన. ప్రేమ ప్రేమ కొరకు కాని వేరొక వాటికోసం కారాదు. స్వామి హృదయంలో కస్తూరి సముచిత స్థానాన్ని సంపాదించారంటే దానికి కారణం స్వామి ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా దానిని నిత్యం ప్రతిచర్యలోనూ ఆచరించడం వల్లనే. అదే అంశం చివరిలో కస్తూరి ఈ విధంగా రాశారు, నా స్వామి గౌరవించబడినప్పుడు, స్తుతించబడినప్పుడు పరమానందాన్ని పొందడం, ఆయనను ప్రేమించే వారి నుంచి స్వామి యొక్క అవధుల లేని కరుణా ఔదార్యాలను ప్రదర్శించే సంఘటనలను వింటూ ఉండటం నాకు అత్యంత ప్రియమైన సాధన. కష్టాలలో ఉన్నవారికి, ఏదారి తెలియక ఆందోళనలో ఉన్నవారికి, విద్యావేత్తలకి, ఆధ్యాత్మిక విద్యా అభిలాషులకు సత్యసాయి స్పీక్స్ పుస్తకాలను చదవడం ద్వారా ఉపశమనం, ఉన్నతమైన జ్ఞానం, ఆధ్యాత్మికంపై అవగాహన లభిస్తున్నాయంటే దానికి కారణం కస్తూరి ఆ సాయి సందేశ భాండాగారాలను మలిచిన తీరు. కస్తూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహామనిషి అని ప్రొఫెసర్ అనిల్ కుమార్ అంటున్నారు. ఒక హనుమంతుడు, అర్జునుడు, శబరి, మీరా, వ్యాసుడు, మాథ్యూ లేక మార్క్ అని చరిత్రలో ఎలా నిలిచిపోయారో ఒక కస్తూరి అని ముందుతరాల వారు చెప్పుకునే స్థాయికి కస్తూరి చేరుకున్నారు. సుమారు 4.5 దశాబ్దాల పాటు స్వామి అమృత వాగ్ధార నుంచి జాలువారిన చిన్న అమృత బిందువును కూడా వృధా పోనీయకుండా సాయి సందేశవాణిని భక్తజన బాహుళ్యానికి అందచేసిన కస్తూరి గురించి ఎంత చెప్పినా తక్కువే. సత్యం శివం సుందరం అని స్వామి జీవిత చరిత్రను కడు రమ్యంగా భక్తులకు అందించిన కస్తూరి
భక్తి శిఖరాగ్రానికి చేరుకుని తన తోటి భక్తులను కూడా ఆ స్థాయికి చేర్చాలన్న తపనతో సాయి సందేశ వ్యాప్తికై చేసిన కృషి అజరామరం, అసమానం. తరతరాలకు సాయి సందేశాన్ని చెరగని రూపంలో అందించిన కస్తూరి జీవితం భక్తులందరికీ ఆదర్శం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: సాయి కుల్వన్ సభా మండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు తిరిగి స్వాగతం. సహానుభూతి అంటే షేరింగ్ అండ్ కేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి షేరింగ్ అండ్ కేరింగ్ గురించి ఏం చెప్తుందో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన మధ్య తిరుగాడే కరుణామృతమూర్తి శ్రీ శ్రీ శ్రీ పత్తీశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఉన్నది పంచుకో, సానుభూతి పెంచుకో. దీన్ని ఇంగ్లీష్లో షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు. షేరింగ్ అండ్ కేరింగ్ అనేది అద్భుతం, అది అమోఘం. మన పనులకు మంచి ముగింపు ఎలా అవుతుంది? ఇతరుల మేలు మీద మనం గురిపెట్టాలి. దాంట్లో నుంచి వచ్చే ఆనందం మరే ఇతరమైన దాంట్లోనూ పోల్చుకోలేము. ఇతరులు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడైతే మన ప్రక్కవారు ముందు ఆ తరువాతే మనం అనుకుంటామో, అప్పుడే మనం గెలిచినట్లు. మనం పుచ్చుకున్న దాంతో జీవితం గడుస్తుంది. మనం ఇచ్చుకున్న దాంతో జీవితం ఫలిస్తుంది. మనకు జరిగిన కీడును మరచిపోవాలి. మనకు జరిగిన మేలును ఎప్పుడూ గుర్తించుకోవాలి. మహారాష్ట్ర దేశానికి చెందిన ఏకనాథుడు మహాభక్తుడు. అతను ఒకసారి తన శిష్యులందరితో కలిసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అతి పవిత్రమైన గంగాజలమును రామేశ్వరానికి మోసుకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక గాడిద ఎండకు నోరు తెరిచి గిలగిలా కొట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. దాన్ని చూసిన ఏకనాథుడు ఆ గంగాజలాన్ని గాడిద నోట్లో పోశాడు. దీన్ని చూసిన శిష్యులందరూ, అదేమిటి స్వామి, పవిత్ర గంగాజలమును గాడిద నోట్లో పోశారేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఏకనాథుడు, భగవంతుని దృష్టిలో అంతా ఒక్కటే. మీకు అది మీ కంటికి గాడిదిగా కనిపించినా నా కంటికి రామలింగేశ్వర స్వామి ద్రాహం తీర్చమని అడిగినట్లు అనిపించింది. నేను చేసినది ఎంతో అతి పవిత్రమైన కార్యము అని తెలిపాడు. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకమ్మ ఒంటరిగా నివసించేది. ఆ ఒంటరితనం భరించలేక కాకమ్మ వాళ్ళ అవ్వను, అవ్వా అవ్వా, నాకు చాలా మంది స్నేహితులు కావాలంటే నేనేమి చేయాలి అని ప్రశ్నించింది. అప్పుడు అవ్వ నవ్వి, పిచ్చిదానా, నువ్వు అందరినీ ప్రేమించి అందరికీ సహాయపడుతూ ఎవరిని బాధించకుండా ద్వేషించకుండా ఉంటే అందరూ నీ స్నేహితులే అవుతారు అని అన్నది. అప్పటి నుంచి కాకమ్మ ప్రేమను పంచుతూ సహాయం చేస్తూ ఉండేది. రామచిలుకలు, కోయిలమ్మలు, పాలపిట్టలు, ఆస్ట్రిచ్, వడ్రంగిపిట్ట, కొంగ, బాతు, గ్రెద్ద, ఇంకా ఎన్నో రకరకాల నీటి పక్షులతో కలిసి ఆనందంగా నివసించేవి. ఆ పిట్టలన్నీ ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి చంటి బిడ్డల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా మంచి మాటలు చెప్పేది. ఒకరోజు ఒక వేటగాడు నెమలిని తరుముకుంటూ వస్తే ఆ నెమలి పారిపోయి మర్రి చెట్టు కిందకు వచ్చింది. అప్పుడు కాకమ్మ నెమలిని చూసి ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి ఇంటికి రమ్మంది. అప్పుడు నెమలమ్మ తాను అందం కలిగినదని కాకమ్మను అసహించుకొని ద్వేషించింది. అప్పుడు మిగతా పక్షులన్నీ, నీవు నీ అందం చూసుకొని గర్వపడుతున్నావా? నీవు కాకమ్మలాగా అందరినీ ప్రేమించగలవా? పోనీ మా అందరిలాగా అన్ని పనులు చేయగలవా అని ప్రశ్నించాయి. అప్పుడు నెమలి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరింది. అప్పుడు కాకమ్మ, మన మధ్య క్షమాపణలేమిటి? వద్దు, మనమంతా ఒక్కగూడి పిట్టలమే అని అందరికీ నచ్చ చెప్పి అందరినీ ఆదరించింది. ఒకసారి శ్రీకృష్ణుడు సూరదాసుని, నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ, నీవు నా దాసునువవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, స్వామి కృష్ణ, నేను నీ దాసుడునైతే నాకు అహంభావం రావచ్చు. నేను నీ దాసున్నై నేను చేసే సేవ మాత్రమేమున్నది. నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావలసినంత మంది ఉన్నారు. కాని ఏ దారి లేక సహాయం కావలసిన నీ దాసానుదాసులున్నారే, వారికి దాసునిగా సహాయం చేసుకుంటూ నా ప్రేమను పంచుకునే భాగ్యం నాకు ప్రసాదించండి స్వామి అని అన్నాడు. ఈ కథ చెబుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ బాబా వారు ఇలా అన్నారు, మీరు కూడా సూరదాసులాగా సేవాభావంతో అంత పవిత్రంగా స్వార్థరహితంగా సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ సహాయ సహకారములందిస్తూ మీ ప్రేమను పంచుతూ ఉంటే అదే మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే మార్గము. భారతీయ సంస్కృతిలో భగవన్నామము చేస్తూ మనకున్నంతలో ఇతరులతో ఆనందంగా పంచుకోవటమే మన పండుగల ప్రాధాన్యత, దానము, దయ, దమము. స్వామి ఒకసారి చెబుతూ, నేనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను, అడగకుండానే అందరికీ నా చేయి ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉన్నది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. భూమాత మనందరి మేలు కోరటం వలన ఇరుసులేకపోయినా మనందరి కొరకు ఇరుసు లేకుండా గుండ్రంగా తిరగగలుగుతోంది. కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలసిమెలసి చెలిమి తోడ తెలివిగా జీవించుదాం, కలసిమెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. జై సాయిరాం.
2: వివేక్, నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి చెప్పినది విన్నాక ఒక మాట చెప్పాలనిపిస్తోంది. షేరింగ్ అండ్ కేరింగ్ విషయంలో భగవాన్ బాబాయే మనకి ఆదర్శం. స్వామి భక్తులకు లడ్డూలు, పళ్ళు స్వయంగా ఇచ్చేవారు. కానీ చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత ఒకరోజు ప్రసాదంగా యాపిల్స్ తెచ్చారు. అవి చాలా పెద్దగా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని పంచడానికి స్వామి సందేహిస్తుంటే స్వామి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నారు సహాయకులు. సర్వజ్ఞులైన స్వామి, బంగారు, నాకు ఇబ్బంది కలగడం కాదు, నేను యాపిల్స్ విసిరినప్పుడు వారు అందుకోలేకపోతే వారికి దెబ్బ తగులుతుందని ఆలోచిస్తున్నాను అన్నారు. కేరింగ్ అనే దానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇంకేముంటుంది?
3: బాగా చెప్పావు యశోధర్. మనమిప్పుడు మరొక నాటిక విందాం. నాటిక పేరు నాల్గవ రాజు. దయగల మంచి మనస్సుతో కష్టాలలో ఉన్న వారికి మనం ఏమిచ్చినా అది అందరిలో ఉండే భగవంతుడే అందుకుని ఆశీర్వదిస్తాడని ఈ బైబిల్ గాథ చెప్తుంది. నాల్గవ రాజు నాటిక సమర్పణ, నిజామాబాద్ బాలలు.

0: సాయిరాం మోక్ష,
1: సాయిరాం కార్తికేయ.
0: భగవాన్ ఉపదేశించిన తారక మంత్రం లవ్వాల్ సర్వాల్.
1: సేవ చేస్తే నేను చింతనుంటానని అభయమిచ్చారు,
0: సేవ చేస్తే తరిస్తారని కూడా చెప్పారు.
1: ఆ మాట నిజం. యుగాలు గడిచినా దైవ వాక్కు నిత్య సత్యం. అందుకు బైబిల్లోని 4వ రాజు గాదే నిదర్శనం.
0: 4వ రాజా జీసస్ జననవార్త తెలిసి ఆయనను చూసేందుకు 3 జ్ఞానులైన రాజులు వెళ్లారని విన్నాను. కానీ ఈ 4వ రాజు గురించి ఎప్పుడూ వినలేదే.
1: నువ్వే కాదు సోదరా, ఆయన గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఈరోజు రేడియో సాయి 4వ రాజు గాథను నాటికగా అమలచి అందిస్తోంది. అయితే ముందు కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి.
0: త్వరగా చెప్పు, నాకు నాటిక వినాలని ఆతృతగా ఉంది.
1: పూర్వం పర్షియా దేశంలో ఎగ్బటానా అనే నగరంలో ఆర్తబాన్ అనే జోరాస్ట్ర సమాజానికి చెందిన జ్ఞాని ఉండేవాడు. అటువంటి వారిని మాగీ అని పిలిచేవారు. మాగీలు జ్యోతిష శాస్త్రం వైద్యం తెలిసిన వారు. మంచిని వెలుగును అంటే జ్ఞానాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యంగా నమ్మేవారు.
0: దేశకాలాలు మారిన జ్ఞానులందరి ధ్యేయం ఒక్కటేనన్న మాట.
1: బాగా చెప్పావు. ఇక మళ్లీ కథలోకి వస్తే, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఆర్తబాన్ మరో 3 మాగీలు, జ్ఞానులు భగవంతుని కుమారుడు ఇజ్రాయెల్ దేశంలో జన్మిస్తాడని తెలుసుకున్నారు. దేవుని కుమారుడైన జీసస్ జనన వార్త తెలియగానే మాగీలు ఆయనను చూడాలని ఆత్రపడ్డారు. నేను మిమ్మల్ని త్వరలో వచ్చి కలుస్తాను, మీరు బయలుదేరండి అని ఆర్తబాన్ చెప్పడం వల్ల మిగిలిన 3 మాగీలు ముందు బయలుదేరి వెళ్లారు.
0: ఆగాగో, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు కదా, ఆర్తబాన్ తన స్నేహితులను ఎలా కలుసుకుంటాడు?
1: యూసిల్లి, అదేమంత గొప్ప విషయం. నిమ్రాడ్ గుట్ట ప్రాంతంలో ఉన్న 7 గోలాల దేవాలయం వద్ద కలుసుకుందామని వాళ్ళు ముందుగానే అనుకున్నారు. అంతే. సరే, మనం ఇక్కడ మన కబుర్లు ఆపి నాటకం విందాం. అదిగో చూడు, ఆర్తబాన్ రాజు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు.

0: నాన్నగారు, మీరు ఊరు వెళ్తున్నారట, ఎక్కడికి?
1: అవును కుమార్డో, జెరూసలేం వెళుతున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. జెరూసలేము ఇక్కడకు చాలా దూరాన ఉంది.
0: దూరంగానా? ఎంత దూరం?
1: ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా చాలా రోజుల పాటు ప్రయాణం చేయాలి. దారిలో నదులు, ఎడారులు దాటాలి.
0: అక్కడ ఏముంది?
1: అక్కడొక చిన్నిరాజు జన్మించాడు. ఆయనను చూడడానికి వెళుతున్నాను.
0: మీరే కదా రాజు? అందరు మిమ్మల్ని ఆర్తబాన్ మహారాజు అని పిలుస్తారు కదా.
1: నేను ఈ దేశానికి మాత్రమే రాజును నాయన, ఆయన విశ్వానికే రాజు, రారాజు.
0: అవునా? మరి ఆ రాజు పుట్టినట్లు ఎవరు చెప్పారు? మీకెలా తెలుసు?
1: అదిగో ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూడు, అక్కడొక నక్షత్రం కనిపిస్తోంది. ఏం కనిపించిందా?
0: అవును నానా, ఉంది. అబ్బా, ఎంత పెద్ద నక్షత్రమో, తలతల మెరిసిపోతోంది.
1: ఆ నక్షత్రం కనిపించిన చోట రాజాదిరాజు పుడతాడని జ్ఞానులు చెప్పారు. ఆయనను దర్శించుకోవడానికి నా మిత్రులైన ముగ్గురు జ్ఞానులు అప్పుడే బయలుదేరారు కూడా. నేను కూడా వారిని కలుసుకుని ఆ దేవుడి కుమారుడిని చూసి వస్తాను.
0: దేవుని కుమారుడా?
1: అవును కుమార్డో, మనుషులను ఉద్ధరించడానికి, ప్రేమ మార్గంలో నడిపించడానికి దేవుడే ఆయనను మన కోసం పంపించాడు. అదిగో ఆ గూటిలో ఉన్న పెట్టెనిలా తీసుకురా.
0: అలాగే. ఇందులో ఏముంది నాన్నగారు?
1: రారాజును దర్శించినప్పుడు నజరానాగా సమర్పించడానికి కానుకలు తీసుకెళ్తున్నాను.
0: ఇదేమిటి? ఇందులో మూడు రాళ్లున్నాయంటే ఇవ్వేం కానుకలు?
1: చిన్న పిల్లవాడివి, నీకింకా వాటి విలువ తెలియదు. ఇలా చూడు, వీటిలో వినీలాకాశంలా మెరుస్తున్నది నీలమణి, అస్తమిస్తున్న సూర్యునిలా ఎర్రగా ఉన్నది కెంపు, కొండ కొమ్మున మంచులా తెల్లని కాంతితో ఉంది చూడు, అది ముత్యం. ఇవి ఎంత విలువైనవో తెలుసా? వీటిని సంపాదించడానికి నా ఆస్తిలో చాలా భాగం అమ్మివేశాను.
0: అబ్బా, అంత విలువైనవి కానుకగా ఇచ్చేస్తారా?
1: అవును నాయన, వీటికన్నా ఎన్నో రెట్లు విలువైనవి ఆయన మనకు ఇవ్వనున్నారు. అది విలకట్టలేని డిక్వార్డో. అర్ధరాత్రి కావస్తోంది, ఇక పోయి పడుకో. నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు బుద్ధిగా మసులుకో.
0: అలాగే నాన్నగారు.

0: అబ్బా దాహం దాహం.
1: ఎవరున్నాయినా నువ్వు ఇలా దారికడ్డంగా పడుకున్నావేమిటి?
0: అబ్బా దాహం, నీరు నీరు.
1: ఎవరంటే చెప్పవేమిటి? పోన్లే, నీరు కావాలంటున్నావు కదా, ఇస్తా నాగు.
0: అరే ఇతని ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది, మనిషిని చూస్తే చాలా రోజులుగా ఇలా పడున్నాడనిపిస్తోంది.
1: పాపం, ఇదిగో బాబు ఈ నీరు తాగు, నేను వెళ్ళాలి. ఏది నోరు తెరు, మెల్లగా మెల్లగా.
0: నాయనా, గుక్కెడు నీలిచ్చి నా ప్రాణం నిలబెట్టావు, నన్ను వదిలిపోకు, నీకు పుణ్యముంటుంది. బీదవాడిని కాస్త సాయం చేసి వెళ్ళు.
1: ఇతన్ని చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు, కాని ఇతని కోసం ఆగిపోతే నా మిత్రుల్ని కలుసుకోలేను. ఇప్పుడేం చెయ్యడం? సాయం కోసం అడుగుతున్న ఈ మనిషిని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళను?
0: బాబూ మాట్లాడవేం బాబు, నాకు నా అన్నవారు ఎవరూ లేరు, కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోనాయనా.
1: నీకేం కాదులే, భయపడకు, కాస్త ఆగు. నా దగ్గర నీకు పనికొచ్చే మందులున్నాయి, అవి తీసి ఇస్తాను. అలాగే తినడానికి రొట్టెలు, తాగడానికి నీరు కూడా ఇస్తాను. నీకవి 10 రోజుల వరకు సరిపోతాయి. ముందు ఈ మందులు వేసుకో.
0: నాయనా, నిజంగారు ఎంతో మంచివాడివి, ముక్కు మొహం తెలియని నా కోసం ప్రయాణమాపుకొని ఇన్ని రోజులు నా దగ్గరే ఉండిపోయావు అన్నట్లు నా పేరడిగావు. నా పేరు పరయ, కూటికి లేని నిరుపేదని. నీకు ప్రత్యుపకారంగా నేనేమి చేయగలను?
1: పర్వాలేదు పరయా, నువ్వు కోలుకున్నావు, నా శ్రమ వృధా కాలేదు. ఇక నాకు సెలవిస్తే జెరూసలేంకి నా ప్రయాణం కొనసాగిస్తాను.
0: ఓ అయితే నువ్వు రారాజు దర్శనానికి వెళ్తున్నావన్నమాట. ఇప్పుడు నాకు నువ్వు రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. భవిష్యవాణి రారాజు బెతలెహాంలో జన్మిస్తాడని చెప్పింది. కనుక నీవు జెరూసలేం కాదు, బెతలెహాంకి వెళ్ళు. ఆర్తులను ఆదుకునే గుణమున్నా నీకు, దైవం తోడుంటాదులే, క్షేమంగా నీ గమ్యం చేరుకో.
1: ధన్యవాదాలు పరయా, నేను బయలుదేరుతాను.

0: అమ్మయ్యా, ఇన్ని రోజులకు నా మిత్రులు నా కోసం వేచి ఉంటామన్న ఊరు చేరుకున్నాను. ఇక్కడ వారు చెప్పిన సత్రం ఎక్కడుండబ్బా? ఎదురుగా కనిపిస్తున్నది అదే, కాని ఇదేమిటి? నా మిత్రుల జాడే లేదు, ఎక్కడికి పోయుంటారు? ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో ఏమీ పాలు పోవడం లేదు. సరి, ఆ పెద్ద ఆయనను అడిగి చూద్దాం. అయ్యా, తమరెవరో తెలియదు, కాని అడగక తప్పడం లేదు. ఇక్కడ ముగ్గురు వృద్ధులుండాలి, మీకేమైనా తెలుసా?
1: అయ్యా, అడగాల్సిన వ్యక్తినే అడిగారు. నా పేరు సైమన్, ఈ సత్రం కాపలాదారుణ్ణి. నేను మీకోసమే చూస్తున్నాను. మీ మిత్రులు ఎవరైనా వచ్చి తమ గురించి వాకబు చేస్తే వారికి ఇమని ఈ చీటీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇన్ని రోజులకు మీరు వచ్చారు, ఇదిగో చీటీ తీసుకోండి.
0: అయితే వాళ్ళు నా కోసం చూసి చూసి వెళ్లిపోయుంటారు, చీటీలో ఏముందో చూద్దాం. ఆర్తబాన్, నువ్వు బాబీలోన్ చేరుకొని అక్కడ నుంచి ఎడారి దాటిరా. పెద్ద ప్రయాణమే, చాలా రోజులు పడుతుంది. ముందు దండిగా తిండి నీరు సమకూర్చుకోవాలి, బలమైన కొత్త గుర్రాలు కొనుక్కోవాలి. అంత డబ్బు నా దగ్గర లేదే. బాబీలోన్ చేరుకోగానే నీలమని అమ్మేసి వచ్చిన డబ్బుతో అవన్నీ సమకూర్చుకోవాలి, తప్పదు. అమ్మయ్యా, ఎలాగైతేనే బెత్లెహేం చేరాను, కాని ఏం ప్రయోజనం? నా మిత్రుల్ని కలుసుకోలేకపోయాను. వాళ్ళు ముగ్గురు దివ్య శిశువు దర్శనం చేసుకుని 3 రోజుల క్రితమే వెళ్లిపోయారట. ఈ సత్రంలో కాస్త సేద తీరి నేను కూడా రారాజు దర్శనం చేసుకుంటాను.
2: దయచేసి తలుపు తీయండి, త్వరగా తలుపు తీయండి.
0: ఎవరమ్మా నువ్వు?
2: అయ్యా, మీకు దండం పెడతాను, ముందు నన్ను లోపలికి రానివ్వండి, నా కొడుకు ప్రాణం కాపాడండి.
0: తప్పకుండా, నువ్వేం భయపడకు, ఇలా రా, ఇలా లోపలికి వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నీ కొడుకుకు వచ్చిన ఆపద ఏంటి?
2: అయ్యా, నా పేరు మిరియం. ఏమని చెప్పను, తొలి కానుపులో పుట్టిన బిడ్డలందరినీ చంపేయమని రాజు హిరోద్ ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మేరకు సైనికులు ఉళ్ళ మీద పడి చంటి పిల్లలను చంపేస్తున్నారు. నేను నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోతున్నాను. నా రాత బాగోక కొందరు సైనికుల కళ్ళ పడ్డాను. వారు వెంటబడి తరుముతుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఇక మీరే నాకు దిక్కు.
0: అదేమి అన్యాయం? ఈరోజింత ఘోరమైన పని ఎందుకు చేస్తున్నాడు?
2: రారాజు పుట్టి తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడని జోస్యులు ఆయనకు భవిష్యవాణి చెప్పారు. వారు చెప్పిన మాటకు భయపడి పిల్లలందరినీ చంపేయమని హీరో సైనికులను పంపుతున్నాడు. ఆ విషయం రారాజు తల్లిదండ్రులు మేరీ జోసెఫ్ల చెవిన పడింది. వారు శిశువును వెంటబెట్టుకుని నిన్నటి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు.
0: ఏమన్నావు? రారాజును ఆయన తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారా? అయ్యో, నేను ఇంత దూరం వచ్చింది ఈ మాట వినడానిక? మిరియం, దయచేసి చెప్పు, వారెక్కడికి వెళ్లారు? నేను రారాజును చూడాలి, చెప్పమ్మా చెప్పు.
2: క్షమించండి, నా బిడ్డ మీద ఒట్టు. వారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయే ఆత్రంలో నేను మరేమీ పట్టించుకోలేదు. అయ్యో దేవుడా, అదిగో ఆ పిశాచులు వచ్చేశారు. నన్ను నా బిడ్డను మీరే కాపాడాలి. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరే ఎలాగైనా కాపాడాలి.
0: ఆగు, ఏడవకు, ఆ పక్కగా పోయి దాక్కో. ఈలోగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

0: ఇవ్వడా లోపల తలుపు తీ.
1: ఆ వస్తున్నా.
0: తలుపు వేసుకొని ఏం చేస్తున్నావు? ఏది ఆ పిల్లెక్కడా?
1: అయ్యా మీరు మహావీరులు, కాస్త నేను చెప్పేది వినండి. ఇదిగో ఇలా చూడండి, ఇది కోట్ల విలువ చేసే కెంపు. తమరు ఇది తీసుకుని ఆమెను విడిచిపెట్టండి.
0: మాట చూస్తే మర్యాదస్తుడిలా ఉన్నావు. సరే ఏది చూడని, విలువైనదే. సరే తలపేసుకో, పదండ్రా పోదాం. ఇక్కడ శిశువులెవరూ లేరు, పోదాం పదండి.
1: మిరియం వాళ్ళు వెళ్లిపోయారు, ఇక భయం లేదు, బయటకురా.
2: అయ్యా నా బిడ్డ ప్రాణం కాపాడారు, మీ మేలు మర్చిపోలేను.
1: నీకు సాయపడగలిగాను, కాని రారాజు కోసం తెచ్చిన కానుకల్లో రెండు పోగా ఇంకొక్కటే మిగిలింది. దేవుని కోసం ఉద్దేశించినది మానవుల కోసం వెచ్చించాను. ఆయన దర్శనం చేసుకునే అర్హత నాకు ఉందో లేదో.
2: అయ్యా ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడారు, దైవ దర్శనానికి మీ వంటి వారే అర్హులు. మీకు తప్పక దర్శనమవుతుంది. దైవం మిమ్మల్ని చల్లగా చూసి మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.

0: మాడిలా దేశమంతా నీకోసమే అన్వేషిస్తూనే ఉన్నాను. నీకు నా మీద దయరాలేదు. ఇప్పుడు శరీరంలో సత్తువ పోయింది, తిరిగే ఓపిక పోయింది. చివరి ప్రయత్నంగా మళ్ళా బయలుదేరిన చోటికే చేరాను. బహుశా నీకోసం ఎదురు చూస్తూ ఈ జెరూసలేంలోనే ప్రాణాలు వదిలిపెడతానేమో. ఏమిటి కలకలం, మళ్ళీ ఏము పద్రవం వచ్చి పడింది. బాబు బాబు, ఒక్క క్షణమాగు. నీవెవరు? ఈ ఊరి వాడివా? స్థానికులకే ఊరిలో జరిగే విషయాలు బాగా తెలుస్తాయి, అందుకే అడిగాను. ఏమిటి నాయనా ఈ కలకలం? ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ముసలాడికి కాస్త చెప్తావా?
1: ఏం చెప్పను, రోజు రోజుకి అరాచకం పెరిగిపోతోంది. మహానుభావుడైన ఒక వ్యక్తిని ఈరోజు సిలువ వేయబోతున్నారు.
0: సిలువ వేస్తున్నారా? అంత నేరం ఆయన ఏం చేశాడు?
1: పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని గురించి ప్రజలకు తెలిపాడు. పొరుగు వారిని ప్రేమించాలన్నాడు, పాపాలు చేయవద్దన్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కునే కాపరిలా దైవం దిక్కులేని వారిని అక్కునే చేర్చుకుంటాడని చెప్పాడు. ఎన్నని చెప్పను.
0: ఆయనే, అవును ఆయనే, సందేహం లేదు. ఆ మాటలలో కరుణ, తనను నమ్మిన వారి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడడం చూస్తే ఆయనే అనిపిస్తోంది. నేను వెళ్ళాలి. సమయం మించిపోకముందే నా రారాజును చూడాలి. సిలువ వేయకముందే నా రారాజును చూడాలి. బాబు, ఇంకొక్క మాట చెప్పిపో. వారిని సిలువ వేసేది ఎక్కడా?
1: గొల్గొత్తా దగ్గర.
0: గొల్గొత్తా, గొల్గొత్తా వెళ్తాను. ఎలాగై ఈ శిథిలమైన దేహాన్ని ఈడ్చుకుంటూనైనా గొల్గొత్తాకి పోతాను. ఆ యువతిని కాపాడినట్లే నా దగ్గర మిగిలిన ఈ ముత్యంతో నా రారాజును రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. వెళ్ళాలి, సమయం మించిపోకముందే వెళ్ళాలి.
2: కబడిని కబడిని రక్షించండి.

0: నా మాట వినండి.
1: ఏ ముసలాడా, నేనెవరనుకుంటున్నావు? దళపతి మెసల్లా, దారికి అడ్డం రావడమే కాకుండా కాళ్ళు పట్టుకు కదలనియ్యవా? ఏం బతకాలని లేదా?
0: క్షమించండి.

0: చేసిన మాట ఒకటి వినండి. ఇదిగో నా చేతిలో ఉన్నది వెళ్ళలేని ముత్యం. మెస్సలా గారు, ఇది తీసుకొని ఆమె మీద దయచూపండి, ఆమెను వదిలేయండి.
1: ముత్యమా చూడని? అవును, నిజంగా ముత్యమే. దీని వెలుగు చూస్తేనే కళ్ళు బయలు కమ్ముతున్నాయి, తప్పకుండా మంచి పేరం కుదురుతుంది. ఒరే, ఆ పిల్ల నమ్మితే ఏమస్తుందిరా? ఇదిగో మనకి అంతకన్నా విలువైన ముత్యం దొరికింది. అమ్మి సొమ్ము చేసుకుందాం, పండగ చేసుకుందాం, పదండి.
0: అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు?
1: అయ్యా, తమరెవరో గాని నా పాలిట దేవుడే. నా పేరు స్లావియా, బానిసల కుటుంబంలో పుట్టాను. తమరు వారికి సుంకం ఇచ్చి నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను జీవితాంతం బానిసగా మగ్గిపోకుండా కాపాడారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.
0: అంతలా నన్ను పొగడకు స్లావియా, నా కర్తవ్యం నేను చేశాను. ఏమైంది? నాకెందుకిలా మైకం కమ్ముకొస్తుంది? ఎవరు, ఎవరది? ఎవరో గాని కరుణ నిండిన గొంతుతో నన్నే పిలుస్తున్నారు. ఎంత మధురమైన కంఠం, వింటుంటే ఎంత హాయిగా ఉంది. వార్ధక్య భారం, దేహ బాధ అన్నీ మరుగున పడిపోయాయి. చూపు సరిగ్గా అనడం లేదు, కాని నా మనసు మాత్రం వచ్చినది నీవే అని చెప్తోంది. నీ వద్దకు రాలేని, నా వద్దకు నువ్వే వచ్చావా తండ్రి, నువ్వే వచ్చావా?
2: అవును ఆర్తబాన్, నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను.
0: ధన్యుడిని ప్రభు, నిన్ను చూడాలని ఎంతగానో పరితపించాను, అన్వేషించాను. నన్ను క్షమించు, ఒకప్పుడు నీకివ్వడానికి నా దగ్గర వెళ్ళలేని కానుకలుండేవి. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. రిక్తహస్తాలతో మొక్కడం తప్ప నీకేమి కానుకలివ్వగలను?
2: విచారించకు ఆర్తబాన్, నీవు నా కోసమని తెచ్చిన కానుకలన్నీ నాకు ముట్టాయి.

0: చేశాను.
1: ఈయన ధన్యుడు, ఏదో సంధి ప్రేలాపన అనుకున్నాను, కాని భగవంతుని మాటలు కూడా వినబడ్డాక అర్థమవుతోంది. ఈయనకి దివ్య దర్శనమైంది. భగవంతుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన పుణ్యమా అని దైవవాక్కు వినే అదృష్టం నాకు కూడా కలిగింది.
2: హార్తబాన్, నేను ఆకలితో ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చావు. నాకు దాహంగా ఉన్నప్పుడు తాగడానికి నీరిచ్చి దాహం తీర్చావు. నాకు దుస్తులు అవసరమైనప్పుడు దుస్తులు ఇచ్చావు. నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించావు.
3: నాకంత అయోమయంగా ఉంది. నేను నీకు ఆహారం ఎప్పుడిచ్చాను? నీరు దుస్తులు ఎప్పుడిచ్చాను? పైగా అందరికీ ఆశ్రయమైన నీకు నేను ఆశ్రయమివ్వడమా ప్రభు?

0: చూసి ఎరుగను. అలాంటిది నేను నీకు సేవలు చేయడమా ప్రభు? ఇప్పుడే కదా నాకు నీ దర్శనమైంది.
1: ఇందులో అర్థం కానిదేముంది? నేను సత్యం పలుకుతున్నాను. దైన్యంలో ఉన్న నా సోదరులకు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ సహాయం చేశావో అవన్నీ నీవు నాకు చేసినట్టే. అవును ఆర్తబాన్, అందుకే నీ కానుకలన్నీ ఆమోదించబడ్డాయి.
0: విన్నావా అమ్మా? ప్రభువు పలుకులు విన్నావా? రారాజు జీసస్ పలుకులు విన్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. వింటున్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. ఆ దయామయుడు, కరుణామయుడు నేను తెచ్చిన కానుకలన్నిటినీ స్వీకరించాడు. నా జన్మ ధన్యమైంది. నా జన్మ ధన్యమైంది.
2: అంతా అయిపోయింది, అయినా ఈయన మరణం నాకు విచారం కలిగించడం లేదు. ఈ పుణ్యాత్ముడు ప్రభు చెంతకు చేరుకున్నాడు. దైవాన్ని చేరడానికి ఇతరులకు సహాయపడడం చక్కని రాజమార్గమనే ఆదర్శాన్ని నిరూపించి వెళ్లాడు. నాబోటి మానవులందరి తరఫున ధన్యవాదాలు.
3: ఆర్తబాన్ అన్వేషణ సఫలమైంది. అతని అన్వేషణ ముగిసింది. జ్ఞానులైన ముగ్గురు రాజుల వలనే నాల్గవ రాజైన ఆర్తబాన్ కూడా రారాజును కనుగొనడంలో సఫలమయ్యాడు. చరిత్రలో అతని పేరు గుప్తంగా ఉండిపోయినా దైవం అతన్ని గుర్తించాడు.

నాల్గవ రాజు నాటిక విన్నారు. సమర్పించిన వారు నిజామాబాద్ బాలలు. ఇందులో వి కార్తికేయ, కె మోక్ష, ఎం రాఘవేంద్ర, ఎం చరణ్, ఎం నాగఫణి, ఎన్ ప్రత్యూష, ఎన్ ప్రవల్లిక, కె నిఖిల్ రావు, కె అభికీర్త్, కె నవీన్చారి, బి గణేష్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలే తన సంపద అంటారు స్వామి. పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించేవారో తెలిపే సంఘటనలు ఎన్నో. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్న రోజులవి. బాబా విద్యార్థి అయిన ఒక చిన్న పిల్లవాడు స్వామికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో 100 రూపాయల నోటు, ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఆ పిల్లవాడు, స్వామి, మీరు పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు, దానికి విరాళం ఇవ్వడానికి నా దగ్గర నా బట్టలు నేనే ఉత్తుకుని ఆదా చేసిన ఈ కొంచెం డబ్బే ఉంది, దయచేసి తీసుకోండి అని రాశాడు. స్వామి ఆ నోటు అందరికీ చూపించి, ఇది నాకెంతో అమూల్యమైంది అన్నారు. దైవాన్ని ప్రేమించే వారిని దైవం ప్రేమిస్తాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణుహర్షిత్ వినిపించే మరొక కథ విందాం. ఈ కథ పేరు అబ్బు బేన్ యాడమ్. అందులో 100 రూపాయల నోటు, ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఆ పిల్లవాడు, స్వామి, మీరు పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు, దానికి విరాళం

0: ओम श्री साईराम। अब्बू बिन आडम अने अतनु सकल जीवुल मीद समानमैन प्रेमनु कलिगि उंडेवाडु। प्रति रोजु तन ऊरिलो उंडे निराशलकु अंगविकलांगुलकु सेव चेसी बागा पोत्तु पोयाक इंटिकि तिरिगि वच्चेवाडु। ఒక్క క్షణం బాబు, ఒప్పిక పట్టు, వస్తున్నా అని అబ్బు బాల్తో ఉన్న వారికి అన్నాడు. అలాగే ఒకనాడు అతను వచ్చేసరికి అతని ఇంట్లో ఒక దేవదూత కనిపించింది. ఆమె అతను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నది. అబ్బు బెన్ ఆడమ్ ఆమెను చూసి, అమ్మా నీవు ఏమి రాస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, నేను రాస్తున్నది భగవంతుని ప్రేమించే వారి పేర్లు నాయనా అని సమాధానమిచ్చింది. అప్పుడు అబ్బు బెన్ ఆడమ్, అమ్మా అందులో నా పేరు కూడా ఉందా అని ఉత్సాహంగా అడిగాడు. లేదు నాయనా అని జవాబిచ్చి మాయమైపోయింది ఆమె. అబ్బు బెన్ ఆడమ్, నువ్వు ఈ విషయం ఎంత మాత్రం బాధించలేదు సరికదా? భగవంతుని మీద ప్రేమను ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే తోటి వారికి ఇంకా ఎక్కువ సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు కూడా యథావిధిగా తన సేవా కార్యక్రమాలను చేసుకున్నాడు. బాధితులందరూ, భగవంతుడే పంపించాడు బాబు నిన్ను, చల్లగా ఉండు నాయనా అని దీవించారు. ఆనాటి రాత్రి తన చాలా ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. అక్కడ మళ్లీ అతనికి దేవదూత రాసుకుంటూ కనిపించింది. అబ్బు బెన్ ఆడమ్ ఆమెకు నమస్కరించి తగ్గని ఉత్సాహంతో, అమ్మా ఈరోజేమి రాస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆమె, ఈనాడు భగవంతుడు ప్రేమించే వారి పట్టిక చేస్తున్నానని జవాబిచ్చింది. అమ్మా నా పేరు ఇందులో ఎక్కడైనా కనిపిస్తుందా అని వినయంగా అడిగాడు అబ్బు. అప్పుడు ఆ దేవదూత చిరునవ్వుతో, ఇందులో మొట్టమొదటి పేరు నీదే అబ్బు అని చెప్పి మాయమైపోయింది. భగవంతుని ప్రేమిస్తూ ఆయనకు ఇష్టమైనట్లు ఉండేవారే మర్యాద జీవులు. అలా మన జీవితాన్ని అనుక్షణం దేవుని ప్రేమను పొందే లక్ష్యంతో గడిపితే మనం ఆయన ప్రేమించే వారిగా మారుతాం. అబ్బు బెన్ ఆడమ్ తన జీవితంలో చేసింది ఇదే. సర్వ జీవులను ప్రేమిస్తూ సేవిస్తూ భగవంతుని ప్రేమకు పాత్రుడయ్యాడు. స్వామి ప్రేమను సాధించటానికి మనం సమర్పించాల్సినవి మల్లెలు గులాబీలు కాదు, సర్వభూత దయా పుష్పాన్ని ఆయనకు అర్పించి వారి ప్రేమను అందుకోవాలి. సాయిరాం.
1: రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్ వినిపించిన అబూ బెన్ ఆడమ్ కథ విన్నారు. నాలుగవ రాజు కథైనా అబూ బెన్ ఆడమ్ కథైనా అవి బోధించేవి ప్రేమ సహానుభూతినే. ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూలు విద్యార్థులు సమర్పిస్తున్న సంగీత రూపకం సర్వమతాల సారమే సాయి మతం మీకోసం.

0: Sai Ram, I am Jackson.
1: Sai Ram, I am Varun. మీకేమైనా హెల్ప్ కావాలా?
0: Yes, Sai Ram. ఆశ్రమం అంతా చూశాను, చాలా కామ్గా ఉంది. అందరూ చక్కగా సాయి రామ్ అంటూ పలకరిస్తున్నారు. నాలాంటి ఫారినర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. వండర్ఫుల్ ప్లేస్. బట్ టెల్ మీ, అక్కడుంది చూడండి ఆ పిల్లర్ ఏమిటి?
1: ఓ అదా, అది సర్వధర్మ ఐక్య స్తూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్.
0: వాట్, అది మీ మత స్తూపం కాదా?
1: కాదు.
0: అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వ మతాలు బోధించేది ఒక్కటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పనిని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక్క చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్తూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబే తరువాయి. ఇంతలో అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రమూ కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్టంలో తలా కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్తూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: వాట్, ఓన్లీ 60 డేస్?
1: ఎస్, ఓన్లీ 60 డేస్.
0: చాలా బాగుంది.
1: పూర్తైన స్తూపాన్ని 1975 నవంబర్ 23rd న తమ 50వ జన్మదినం నాడు, అంటే 58th బర్త్డే నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్తూపం ఎత్తు 50 అడుగులు, అంటే 50 ఫీట్ అన్నమాట. దీని 5 పార్శ్వాలపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన చూడండి, బుచ్చుకున్న కమలముంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళిరానా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నేను ఈ స్తూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. మీరు వెళ్ళండి. సాయిరామ్.
1: సాయిరామ్.

0: మతాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పురపక్షాలు లేకుండా అన్ని మతాల వారు ఇక్కడ సఖ్యంగా ఉన్నారే, నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు, ఎవరది? నన్ను పిలుస్తున్నది ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవతావతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నారు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొలపడానికే. మానవులంతా కలిసిమెలసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదెలా కుదురుతుంది? మనుషులు భిన్న మతాలకు చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పాశ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తట్టి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే తట్ చేస్తాను.

నిజమే ప్రభువు క్షమాగుణం, ప్రేమలను బోధించాడు. ఇక రెండవది క్రిసెంట్ చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ప్రేమ, త్యాగం, కరుణ. ఇస్లాం కూడా అదే చెప్తుందే. చూద్దాం మిగిలినవి ఏం చెప్తాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ అ వీల్. ఇక్కడ చక్రం చిహ్నం ఉంది. ఏ మతానిదో?

అహనం, శాంతి, అహింస, బౌద్ధం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నదేమిటిది? ఫ్లేమ్ లా కనిపిస్తుంది, టచ్ చేసి చూద్దాం.

జ్ఞానం, త్యాగం. ఈ జోరాష్ట్ర మతం కూడా అన్ని మంచి గుణాలే ఉండాలని చెప్తుంది. గుడ్, ఇక ఒక్క సైడే మిగిలింది. ఇక్కడేమిటి నంబర్ త్రీలా కనిపిస్తుంది? ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. టచ్ చేస్తాను.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరబడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, who is omnipresent.
0: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కవలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. స్తంభం నాతో మాట్లాడి నా సందేహాన్ని తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇది కళే కావచ్చు, కానీ ఇది నా కళ్ళు తెరిపించిన కళ, సర్వమతాల సారం ఒక్కటేనని తెలియ చెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

0: ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్థులు సమర్పించిన సంగీత రూపకం సర్వ మతాల సారమే సాయి మతం విన్నారు. ఇందులో డి దౌత్య, ఎం అనుష్క, ఎల్ జ్యోత్స్న, జి హిందూ, ఎన్ రక్షణ, ఇ సాయి వింధ్య, కె పూజిత, డి సాకేత్, సి మోహన్ వంశీ, కె నవీన్, ఎ సంతోష్, సి జయేష్, పి దేవరామ్, నిర్వన్, జి సాయి రేవంత్, సి విజయ కృష్ణ పాల్గొన్నారు. చేతల కన్నా మాటలే ఎక్కువ నొప్పిస్తాయి. దేహానికి తగిలిన గాయం మానినా మనస్సుకు తగిలిన గాయం మానదని పెద్దలంటారు. హర్ట్ నెవర్ అంటారు స్వామి. ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ ఏమంటున్నాడో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన పలుకులు, ఇతరుల ఎడ సానుభూతి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దమునకు దివ్య శక్తి కలదు. ప్రియమైన పలుకులు అంటే మృదువుగా ప్రేమగా మాట్లాడడం, ఇతరులకు ఏ విధమైన బాధ కలగకుండా మాట్లాడడం. భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు, దానితో రెండు పనులు చేయవచ్చును. ఒకటి రుచి చూడడం, రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అన్నారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాం, తీయగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురముగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు లోకము మన వశమవుతుంది. కాకి అరిస్తే దానిని తరిమి వేస్తాము, కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కాకి చేసిన పాపము ఏమిటి, కోకిల చేసిన పుణ్యము ఏమిటి? వాటి నోటిలో నుంచి వచ్చిన ధ్వనిలో భేదం మాత్రమే. బాధపడుతున్న రోగికి మందు కన్నా మంచి మాట ఉపశమనం కలిగిస్తుంది. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు, కాని వారితో రెండు చల్లని పలుకులు పలికితే అవి వారికి ప్రశాంతత కలుగు చేస్తాయి. మన నాలుక మనకు మిత్రుడు, శత్రువు, బంధువు కూడా. నాలుక మంచిదైతే మనకి అన్ని సుఖాలు తెస్తుంది, చెడ్డది అయితే కష్టాలు తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఒక రాజు మంచి వస్తువులకు ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేక మంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువును పరీక్షగా చూస్తూ వస్తున్నారు. హఠాత్తుగా ఒక చోటాగి ఆశ్చర్యముతో చూశాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన మంచి వస్తువు లేదు, నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత రాజు చెడ్డ వస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. ఆ ప్రదర్శనలో చాలా చెడ్డ వస్తువులు ప్రదర్శించబడ్డాయి. అందులో కూడా మరల అదే వ్యక్తి నాలుకను ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యముతో ఆ వ్యక్తిని, అదేమిటి మరల నాలుకను ప్రదర్శించావు అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డది అయితే అందరి కోపానికి గురి అవుతాం అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. గొడ్డలచే నరకబడిన చెట్టు చిగురిస్తుంది, కాని మాటల చేత నొప్పించిన మరిబడిన మనసు కుదుటపడదు. మన స్వామి చెప్పారు, నర్తకి అనే పదాన్ని తిరగవేసి రాసినట్లయితే కీర్తన అనే పదం వస్తుంది. నాలుకపై మాయ ఒక నర్తకి వలె నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ మాయని అదుపులో ఉంచుకోవాలంటే కీర్తన చేయాలి. ఎక్కడ భగవంతుని కీర్తన జరుగుతుందో అక్కడ మాయ నశిస్తుంది. ఎదుటి వారికి ఆనందంగా కలిగించేలా మాట్లాడడం ఒక కళ. దానిని మనం సాధన చేసి ఆచరణలో పెట్టాలి. సత్సంగము, ధ్యానము, సేవ, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రియముగా మాట్లాడడం సాధ్యమవుతుంది. మన పలుకులు ప్రియముగా రావాలంటే మన హృదయంలో దయ, సానుభూతి, ప్రేమను పెంచుకోవాలి. సానుభూతి అంటే సహ ప్లస్ అనుభూతి, అనగా ఇతరుల బాధను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సహాయం చేయడం. హృదయం అనే పదం మధ్య దయ అనే రెండు అక్షరములు ఇమిడి ఉన్నాయి. మన హృదయం దయకు నిలయం. తోటి మానవుల పట్ల, జీవుల పట్ల, జంతువుల పట్ల ఒకటేమిటి, అన్నిటి మీద దయ చూపాలి. హింస చేయకూడదు. ఇతరులకు కష్టం వస్తే మన హృదయం కరగాలి. అట్లా ఎవరు సానుభూతి చూపిస్తారో వారి హృదయంలో దైవం ఉంటారు. వాళ్ల హృదయం దైవ మందిరమవుతుంది. అందుకే దయకల హృదయమే దైవ మందిరం. సంపదేల, భోగ భాగ్యములవియేల, చదువులేల, గొప్ప పదవులేల, చాలు జాలిగుండె సంతోష శాంతికి మానవునకు చాలు మానవత అని అన్నారు మన స్వామి. కావున మనమందరం ప్రియమైన పలుకులు మాట్లాడుతూ ఇతరుల యొక్క సానుభూతిని పెంపొందించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. జై సాయిరాం.
2: ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ చెప్పిన విషయాలు విన్నారు.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం శ్రోతలు వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పిస్తున్న పుండరీకుడు నాటిక విందాం.
1: ఓం శ్రీ పుండరీక వరద గోవింద. భక్తాగ్రసులారా, ఈనాడు మనం పుండరీకుని కథ చెప్పుకోబోతున్నాము.
2: పుండరీకుడా? హరిదాస్ గారు, ఎవరా పుండరీకుడు?
1: ఎవరా పుండరీకుడు, ఏమా కథ అని మీకు సందేహం రావడం సహజం. అందువల్ల ముఖ్యమైన కథాభాగంలోకి వెళ్లే ముందు ఉపగ్రాతంగా పుండరీకుని గురించి చెబుతాను.
3: చెప్పండి చెప్పండి, అప్పుడు మాకు హరికథ బాగా అర్థమవుతుంది.
1: మంచిది. చంద్రావతి నదీ తీరంలో శ్రీకృష్ణుని భక్తులైన దంపతులు ఉండేవారు. వారికి పుండరీకుడు అనే కొడుకు కలిగారు. అతనిని అల్లారు ముద్దుగా పెంచారు గాని అతడు భగవద్భక్తిని సదాచారాన్ని అలవర్చుకోకుండా పూర్తిగా దుర్వ్యసనాలు పాలయ్యాడు. అది ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే.
2: ఏమండి?
4: నేను బయటకి వెళ్లేటప్పుడు పిలువద్దని చెప్పానా? బుద్ధి లేదు పోతలకి.
2: పుండరీక, ఏమిటా మాటలు? నీ భార్య చెప్పబోతుంటే వినకుండా అలా కసురుకుంటావేమిటి?
4: నా పద్ధతి ఇంతే. చీచి, నాకింటికి రావాలంటే కంపలం ఎత్తుతోంది.
2: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సుగుణాల రాశయైన భార్యతో జీవించమని వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కాకుండా పోయామా? ఇంటికి రావాలంటే కంపరమెత్తుతోందా?
5: కాకి బంగారం మోసలో పడ్డవాడికి అసలు బంగారం విలువ ఏం తెలుస్తుందండి?
4: నాకు కాకి బంగారం అంటేనే ఇష్టం.
5: ఆ తెలుగు బెల్కుల బారి నుండి నిన్ను రక్షించమని ఆ శ్రీకృష్ణుల వారిని పదే పదే వేడుకుంటున్నాను. ఎప్పటికైనా కరుణ కలుగుతుందో, నువ్వెప్పటికి బాగుపడతావో.
4: ఇప్పుడు నాకేమైంది? 3 పూలు 6 కాలుగా విరాజిల్లుతోంది నా జీవితం. ఆహా, నా సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను.
2: ఇక వీడు బాగుపడడు.
6: అలా బాధపడకండి మావయ్య గారు, మన పూజలు వృధా కావని నా నమ్మకం.
2: ఆ విశ్వాసమే నీకు శ్రీరామరక్ష తల్లి. శ్రీకృష్ణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు.
4: సుందరి సుందరి, ఎవరది? నేను సుందరి, పుండరీకుడిని. రావద్దని చెప్పానుగా. రావద్దంటే రాకుండా ఉంటానా? రావద్దంటే సిగ్గు లేకుండా వస్తావనుకోలేదు. తలుపు తీస్తావా తీయవా? తీయనుగాక తీయను. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం తరువాత ఇప్పుడు సంబంధం లేదంటావా? తాళి కట్టిన పెళ్లంతోనే సంబంధం వదులుకున్న వాడికి నీకు బంధాలేమిటి? మాటలు జాగ్రత్తగా రాని. అనవసరంగా నోరు పారేసుకోకు. మితిమీరి మాట్లాడావు, నా మనుషులకు పని పురమంచాల్సి వస్తుంది. అంటే కొట్టిస్తాననేగా? విషయం అర్థమైందిగా, మర్యాదగా వెళ్లిరా. చీచి, ఇంతకాలం నేను ఆనందంగా భావించింది ఒట్టి ఎండమావుల్నా. ఏమిటి దారి నాకు? ఇంతకాలం చీదరించుకుంటూ ఏయంగా మాట్లాడిన తల్లిదండ్రులకు భార్యకు నా మొహం చూపించలేను. తెరచాపు లేని నావైంది నా జీవితం. వెళతాను గమ్యం తెలియని బాటసారిలా, మరో మజిలీని వెతుక్కుంటూ వెళతాను. ఏమిటి నా ఈ ప్రయాణం? కొండలు గుట్టలు దాటుకుంటూ, ప్రకృతిలో సంభవిస్తున్న పరిణామాల్ని తట్టుకుంటూ ఎంతకాలం కొనసాగించగలను ఈ యానం? అమ్మయ్యా, అరణ్య ప్రాంతానికి చేరుకున్నాను. ఏ చెట్టు నీడనైనా కాసేపు సేద తీరవచ్చు. లభించే కాయోపండో తిని ఆకలి బాధను తీర్చుకోవచ్చు. ఏమిటిది ఈ అరణ్య ప్రాంతంలో ఏదో గృహం కనిపిస్తోంది. ఎవరో తపస్సంపన్నుడైన ముని ఆశ్రమమై ఉండవచ్చు. హాయిగా మునిని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ కాలం గడుపుతాను. ఆశ్రమంలో ఆశ్రమ వాసులెవరు కనిపించరేం? పిలిస్తే సరి, ఎవరో ఒకరు బయటికి రాకపోతారా? ఆశ్రమ సమాచారం ఇవ్వకపోతారా? మునివర్యా, మునివర్యా!
7: ఏమిటిది, ఉలుకు పలుకు లేదు?
4: ఆశ్రమ వాసులంతా తపోదీక్షలో ఉండే సమయమో లేక మౌనవ్రతంలో ఉన్నారో, లోపలికి ప్రవేశించి గమనిస్తే సర్వం విదితమవుతుంది కదా.
7: అయ్యయ్యో, ఏమిటి,
4: అతి వికృతాకారులైన ముగ్గురు వృద్ధ వనితలు ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నారు. వారి ముఖాలను చూస్తే వారంతా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నట్లు తోచుచున్నది. వారికి కనపడకుండా ఇక్కడ చాటుగా కూర్చుని గమనిస్తాను. ఈ ఆశ్రమ వాసులు ఇంత వికృత రూపాలుగా ఉండటానికి కారణమేమిటో తెలుసుకుంటాను. ఆశ్రమాన్ని శుభ్రపరిచి ఆ ముగ్గురు స్త్రీలు ఆశ్రమం లోపలికి వెళ్తున్నారు. మరేం జరుగుతుందో చూద్దాం. ఆశ్రమం లోపల నుంచి ముగ్గురు సుందరాంగులు వస్తున్నారు. వారి సౌందర్యం అలంకరణ అత్యంత మనోహరంగా ఉన్నది.
8: ఎవరు నువ్వు, ఇక్కడకు ఎట్లు రాగలిగావు?
4: నేను సౌందర్యోపాసకుడను. పూర్వజన్మల సుకృతాన మీలాంటి సుందరాంగులను చూసే అవకాశం లభించింది.
8: అధిక ప్రసంగం మాని తక్షణం ఇక్కడి నుంచి నిష్క్రమించు.
4: సౌందర్య రాసులు కళ్ళ ముందు కదలాడుచుండగా వెళ్లటం అసాధ్యం. ఏది ఒకసారి,
7: ఏమిటిది, సౌందర్య రాశివి ఇలా వికృతంగా మారిపోయావు?
8: చెబుతాను. నా పేరు గంగ, ఈమె యమున, ఈమె సరస్వతి. దుష్టభావాలతో నిండిన నీలాంటి మనుషులు తమ పాపాలను పోగొట్టుకోవాలని నదుల్లో స్నానమాచరిస్తారు. వారి పాపాలు పోవటమేమో కాని వారి కల్మషం మాకంటుకొని మేము వికృత రూపులమవుతాం. మరణాంతక వ్యాధులతో బాధపడతాం. ఆ కల్మషాలను, ఆ వ్యాధులను పోగొట్టుకునడానికి మేము రోజు ఈ కుక్కుటముని ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమాన్ని శుభ్రపరిచి తదనంతరం కుక్కుటముని దర్శన భాగ్యాన్ని పొందుతాం. దానితో మానవుల వలన సంభవించిన కల్మషాలు, వ్యాధులు మటుమాయమయ్యి కోటి సూర్యుల కాంతితో వెలుగొందే దేహాలను పొందుతాం. ఇప్పుడే పోయి కుక్కుటమునిని దర్శించుకొని నీ స్పర్శ వల్ల నాకు కలిగిన వికృత రూపాన్ని పోగొట్టుకుంటాను.
4: అయితే నేను ఆ మునీశ్వరుని దర్శించుకుంటే నా పాపాలు పటాపంచలేపోతాయా?
8: మేము స్వతహాగా పవిత్రులం. వేరే వారి వల్ల మాకు ఈ కల్మషాలు సంక్రమించినయి. స్వతహాగా నీవు పవిత్రుడివైతే నీ పాపాలు పటాపంచులైపోతాయి. యమునా, సరస్వతి, రండి, కుకుటమునిని దర్శించుకొని అటు నుంచి అటే వెళ్దాం.
4: వెళ్ళండి వెళ్ళండి. పుట్టినప్పుడు నేను పవిత్రుడినే, మధ్యలో అలవాటైనాయి కల్మషాలన్నీ. నేను ఆ కుక్కుటమునిని దర్శించుకొని నా పాపాలను పటాపంచులు చేసుకుంటాను. మునులు సర్వసంగ పరిత్యాగులు, వారికి తరతమ భేదం ఉండదు. ఎవరినైనా ఆశీర్వదించి ఆనందపరుస్తారు. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇదేమి ఆశ్రమం? ఆశ్రమం అనగానే ఎంతో విలువైన అలంకరణలతో, ఋషులు ఋషిపద్నులతోనూ, జింకలు దుప్పులు వంటి జంతువులతోనూ, గోసంతతితోనూ విరాజిల్లుతూ ఉంటుందనుకున్నాను. తడికెడ గోడలు, రెల్లుగడ్డి కప్పు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. నిధి నిక్షేపాలను భూమిలో దాచి పైకి ఎటువంటి పటాటోపం లేకుండా ఉంటున్నారేమో. కాస్త నిశితంగా పరిశీలిస్తే అన్నీ బయటపడతాయి.
9: ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
4: నా భావం యథార్థమే. లోపలి నుంచి పంచాక్షరి వినిపిస్తున్నది. ఎటువంటి శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వెళ్లి విషయం ఏమిటో తెలుసుకుంటాను. ఈయనెవరు? నేత్రాలను మూసుకొని పంచాక్షరి స్మరిస్తూ ఎవరో వృద్ధుడి కాళ్ళు ఒత్తుతున్నాడు. ఈయనే నా కుకుటముని. వృద్ధుడెవరు? ఇంత ఆలోచన ఎందుకు? ఆయన్నే అడిగితే అన్ని తెలుస్తాయి కదా.
9: శివాయ
4: మునివర్యా,
9: ఓం నమ.
4: తామెవరు? తమ నామధేయం
9: నమ శివాయ
4: మాట్లాడరే మునివర్య.
9: ఓం నమ
4: ఇందాక గంగా యమున సరస్వతులు వికృత రూపాలతో వస్తే ఆశీర్వదించి సుందర రూపాలను ప్రసాదించి ఇప్పుడు నా వంక కన్నెత్తైన చూడకపోవటం న్యాయమా? తాపసులు ఇటువంటి విచక్షణను ప్రదర్శించవచ్చునా? మాట్లాడరేం
9: నమ శివ,
4: నా సహనాన్ని పరీక్షించకండి, వెంటనే మీరేదో తెలపండి.
9: ఓం నమ శివ.
4: ఎంత అహంకారం!
9: ఓం
4: ఆశ్రమానికి అతిథిగా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వకపోగా కనీసం నోరుపైన సమాధానం కూడా చెప్పవా? నిన్ను ఒక్క తన్ను తన్నితే అండి బయటపడతాయి.
9: ఓం నమ శివాయ.
4: అయ్యో,
9: ఓం నమ శివాయ.
4: నా కాళ్ళు మాయమైపోయినా ఏమిటి?
9: నమ శివాయ.
4: ఎంతటి పాపాత్ముడిని, అనంత శక్తిమయుడైన ఇమ్ముని పుంగోని శక్తి తెలియక అజ్ఞానంతో అహంకారంతో చేయరాని నేరము చేశాను. ఈ మహానుభావుడిని కాళ్ళతో తన్ని నా కాళ్ళను పోగొట్టుకున్నాను. మునివర్య, క్షమించమని వేడుకోవటానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. తప్పులు చేయటం పాపాత్ముల లక్షణం. పాపులను క్షమించి సేద తీర్చటం ఉత్తమ పురుషుల లక్షణం. నన్ను క్షమించండి మహానుభావా, క్షమించండి.
10: ఎవరు నాయనా నువ్వు? ఎందుకంత ఆవేదన చెందుతున్నావు?
4: స్వామి, ఉచ్చరించటానికి సైతం కూడని అపరాధము చేశాను.
10: చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పట్టం కన్నా ప్రాయశ్చిత్తమేమున్నది? ఇంతకీ ఏమిటి నాయన నీవు చేసిన ఉచ్చరించరానంత తప్పిదం?
4: ఒక్క అపరాధం కాదు మునివర్య, పుట్టిన నాటి నుండి లెక్కకు మించిన ఘోర అపరాధాలు చేశాను. తపో నిష్ఠాగరిష్ఠులై బాహ్యస్మృతి లేకుండా ఉన్న తాము నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్న కోపం కట్టెలు తెచ్చుకుని చివరికి తమను కాళ్లతో తన్నాను. తత్ఫలితంగా నా కాళ్ళు రెండు మాయమైనాయి.
10: అయ్యయ్యో, కాలు పోగొట్టుకున్నావా? నేల మీద పడుకొని ఆర్తితో ప్రార్థనలు చేస్తున్నావేమిట అనే ఆలోచనలో నీకు కాలు లేవన్న సంగతే గమనించలేదు. చాలా బాధగా ఉంది.
4: మీ శాపం వల్ల పోగొట్టుకున్న కాళ్లను తిరిగి పొందటానికి శాప విమోచనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.
10: నేను శాపం ఇవ్వటమా? నాకంత శక్తి లేదు.
4: స్వామి, నాకు శాపం నుండి విమోచనం కలిగించటం ఇష్టం లేక మీకంత శక్తి లేదంటున్నారు. మానవులు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు సంక్రమించే పంకిలాన్ని గంగా యమున సరస్వతులైన నదీమ తల్లులు ప్రతిరోజు తమ దర్శన భాగ్యంతో వదిలించుకొని దివ్య తేజస్సుతో విరాజిల్లటం నేను కల్లారా చూశాను.
10: ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇది సత్యం. నేను భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ నా పితృపాదుల పాదసేవయందు నిమగ్నమై ఉంటాను. చుట్టూ ఏమి జరుగుతుందన్న ధ్యాసే ఉండదు నాకు.
4: మరి గంగా యమున సరస్వతులు పునీతమవ్వటం అది ప్రతిదినము
10: యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో?
4: తాము ఎంతటి మహిమాన్వితులో నాకు అవగతమైంది. తామే నాకు ఈ దుర్పరిస్థితి నుంచి విముక్తిని ప్రసాదించాలి.
10: నాయన, నీవు నయందు అమిత విశ్వాసంతో ఉన్నావు, బాధ అతప్త హృదయుడివై ఉన్నావు. అందువలన నీ ఉపశమనం కోసం తరుణ ఉపాయం సూచిస్తాను.
4: సెలవివ్వండి మునివర్య, మీ సూచనను తప్పక ఆచరిస్తాను.
10: భగవన్ నామాన్ని నింతరాయంగా స్మరిస్తూ
4: ఏ నామాన్నైనా స్మరించవచ్చా?
10: మన ఏకాగ్రత కుదరటానికి ఏర్పరచుకున్న రూప నామాలు ఇవ్వండి. నామాలు వేరు కాని నామి ఒక్కడే అన్న దృఢ సంకల్పంతో సాధన సలుపు. మాతాపితరుల పాదసేవను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. ఈ రెండు అన్న పానీయాలు కావాలి ఈ దేహానికి.
4: అయితే ఈ జన్మకు విముక్తి లభించే భాగ్యం లేదన్నమాట.
10: అదేమిటి నాయన అంత నిరాశగా మాట్లాడుతున్నావు?
4: నా జీవితంలో ఊహించని పరిణామాలతో కలచి చెంది ఆ పరిసరాలకు దూరంగా ఉండాలన్న భావనతో కొండలు గుట్టలు నదులు మొదలైనవి దాటుకుంటూ ఈ దూర ప్రాంతానికి వచ్చాను. తామసంతో ప్రవర్తించి కాళ్ళు పోగొట్టుకున్నాను. మాతాపితరుల పాదసేవ చేసి పునీతమవ్వాలంటే కాళ్ళు లేకుండా అంత దూరం అవరోధాలను అధిగమిస్తూ పోవటం అసాధ్యం కదా స్వామి.
10: ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించు. సంకల్ప బలం ముందు శిఖర ప్రమాణంగా ఎదురే అవరోధాలు మంచుకొండలా కరిగిపోయి మార్గం సుగమం అవుతుంది.
4: మునివరా, తమ అమృత వాక్కులు నాకు శిరోధార్యం. భగవంతునిపై భారం వేసి ముందుకు సాగుతాను.
10: భగవద్ అనుగ్రహ ప్రాప్తి రస్తు.
4: శ్రీకృష్ణ యదుభూషణ ఆదుకో తండ్రి, ఈ క్షణం నుంచి నీ నామాన్ని నిరంతరాయంగా స్మరిస్తూ నీ దయతో నా తల్లిదండ్రులను చేరటానికి ప్రయత్నిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
2: నాదా ఏమిటి రాదా, ఉన్నట్లుండి ఒక్క ఉదుటున ప్రయాణమవుతున్నా. మీ తీరు చూస్తుంటే అలనాడు గజేంద్రుడు ఆటితో చేసిన పిలుపుకు సిరికిన్ జప్పడు శంఖచక్రగుమున్ జేదోయి సంధింపడు ఏ పరివారమును జీలడబ్రగపతిం అన్నట్లున్నది. అంత ఆటితో పిలుస్తున్న ఆ భక్తుడి ఎవరు స్వామి?
6: పుండరీకుడిని నీ వెరగవులే.
2: పుండరీకుడా, విలాసాలలో తేలియాడుచు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను ఆవేదనకు గురి చేసి వారి బ్రతుకులను దుర్భరం చేశాడని లోగడ తాము ప్రస్తావించారే, ఆ పుండరీకుడేనా?
6: అవును దేవి, ఆ పుండరీకుడే. చేసిన పాపాలకు తగిన ఫలం అనుభవించాడు. కుకుటముని దండించబోయి తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన తల్లిదండ్రుల్ని చేరి వారిని సేవిస్తూ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని పరితపిస్తున్నాడు. అటు చూడు
4: పుండరీకాక్ష, నా మాతాపితలను చేరి వారి పాదసేవ చెయ్యాలన్న తపనతో బయలుదేరిన నాకు ఈ నదీమ తల్లి అడ్డుగా నిలచింది. నేనశక్తుడను, ఈ దీనిని నీ కరుణించి నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు తండ్రి.
6: ఏంది సామే ఈడకూకున్నావు, అవతలొడ్డుకి చేర్చాలా?
4: అవును నాయన, ఆ సాయం చేసి పుణ్యం కట్టుకో. కాని నాయన, నా దగ్గర ధనము లేదు.
6: డబ్బుల్దేముంది సామే, ఇయాలొచ్చిద్ది రేపోతాది. రా సామి నావెక్కు.
4: నాయన నన్ను సరిగ్గా గమనించినట్లు లేదు, రెండు కాళ్ళు పోగొట్టుకున్న శాపగ్రస్తుడిని నేను.
6: అయ్యయ్యో, గమనించలేదు స్వామి, ఉండండి నేనెత్తుకొని నావలో కూకబెడతాను. అమ్మయ్యా,
4: గొప్ప సాయం చేశావు నాయన. నీ పేరేమిటి?
6: దామోదరయ్యా అంటారు.
4: మంచి పేరే, శ్రీకృష్ణుల వారి పేరు పెట్టుకున్నావు.
6: నేను పెట్టుకోవడమేంది స్వామి, తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోరి మంచి పేరు పెడతారు. ఆ దేవుడు ఆ బిడ్డకి రక్షగా నిలవాలని. స్వామి మీ పేరు?
4: పుండరీకుడు.
6: మీది ఆ శ్రీకృష్ణుడు పేరే. మీ తల్లిదండ్రులు ఆలోచించంత మంచి పేరు పెట్టారు కదా, మరి ఎవరితనం ఏమిటి?
4: తల్లిదండ్రులు మంచి ఆలోచనే చేశారు, నా ఆలోచన సరిగ్గా లేక తెచ్చుకున్న అవిటితనం లేదు.
6: స్వామి ఇవక్కడ ఒడ్డు వచ్చింది, దింపుతారండి. అమ్మయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరండే.
2: లీలా మానుష వేషధారి, జగన్నాటక సూత్రధారి అద్భుత నటన ప్రదర్శించి పుండరీకుని నది దాటించారు. మరి కొండలు గుట్టలు?
6: మనుషులను వీపునెక్కించుకుని మోసే సేవకుడినవుతాను.
2: గోవర్ధనగిరిని చిటికెను వేలుతో పూబంతిని ఎత్తినట్టు ఎత్తిన మీకు ఆ పుండరీకుడేం బరువు కాదులేండి. కాని అతని పాపఫలాల బరువు మాట నాకు తెలియదు.
6: పాపఫలాల బరువు నా స్పర్శతో హరించుకుపోయిందిగా.
2: బావుంది మీ మజిలి, పతితుడిని పునీతుడిని చేస్తున్న వైనం. ప్రియసఖ
6: చెప్పు దేవి.
2: అటుపై ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉన్నది కదా, దాని నెల అదే ఏ వేషం ధరించి పూర్తి చేయిస్తారు?
6: జనపదుడనై జోడద్దుల బండితోలే రైతునై గమ్యం చేరుస్తాను.
2: కామ క్రోధ ధ్వంసనే నమః అన్న నామధేయంతో భక్తోద్ధరణ చేస్తున్న వైనం అనన్య సామాన్యం.
11: ఓం పుణ్యాయ నమః. ఓం అమిత తేజసే నమః. ఓం దుఃఖనాశాయ నమః. ఓం దారిద్ర్యనాశాయ నమః. ఓం దౌర్భాగ్యనాశాయ నమః. ఓం సుఖవర్ధనాయ నమః. ఓం సర్వసంపత్కరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మహాపాతకనాశాయ నమః.
4: అమ్మా నాన్నగారు.
6: లక్ష్మి, అది పుండరీకుని పిలుపు వలె ఉన్నది.
12: అవును, వాడి మాటల్లే ఉన్నది.
13: మావయ్య గారు ఆయన వచ్చారు.
6: లోపలికి రాకుండా బయట నుంచి పెద్దగా పిలుస్తున్నారు.
11: లోపలికి రావటానికి అభిమానం అడ్డొస్తున్నట్లుంది, రండి పిలుచుకొని వద్దాం.
5: రానాయనా, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి అభిమానం పడుతున్నావేమిటి?
4: అభిమానం కాదమ్మా, అశక్తత. చూడమ్మా.
7: అయ్యో, ఇదేమిటి నాయనా, కాలు లేవేమిటి, ఏమైంది నాయనా?
4: అమ్మా, నాన్నగారు నోటితో ఉచ్చరించలేనంత దుష్కృత్యానికి పాల్పడ్డాను, శిక్ష అనుభవిస్తున్నాను.
6: ఎంతటి సౌభాగ్యం అండి.
4: బాధపడకు రుక్మిణి, కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షే ఇది.
11: ఊర్కో నాయనా, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ముందు పుండరీకుణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్దాం. సాయం చేయండి
4: నాన్నగారు.
11: ముందు నువ్వు విశ్రాంతి తీసుకో నాయనా.
4: విశ్రాంతి కాదు నాన్నగారు, కుకుటముని అనే యోగేశ్వరుడు నా శేష జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరంతరాయంగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మాతాపితరులైన మీ పాదసేవ చేసి పునీతం కమ్మని సర్వ పాపాల నివృత్తవుతాయని బోధించారు. అవి నాకు శిరోధార్యాలు. రుక్మిణి, నీవు నాకు పుణ్యకార్యంలో అర్ధాంగిగా సహకరించగలవా?
6: అదేం మాటలండి, ఆ మునీశ్వరుని పుణ్యమా అని మీకు సన్మార్గం లభించింది. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేసి కృతార్థులైతే నేను మీకు సేవ చేస్తూ సతిగా నా ధర్మాన్ని నెరవేర్చి నా జన్మను ధన్యం చేసుకుంటాను.
4: చాలా ఆనందంగా ఉంది రుక్మిణి. ఇంత చక్కటి ప్రేమాభిమానాల్ని కాళ్ళ దన్నుకొని ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమోపదేశం చేస్తూ నిరంతరాయంగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మాతాపితరులైన మీ పాదసేవ చేసి పునీతం కమ్మని సర్వ పాపాల నివృత్తవుతాయని బోధించారు.

0: పోనీలే నాయనా, ఇప్పటికైనా సర్మార్గం లభించింది.
1: రుక్మిణి, పాత్రతో నీళ్లు తీసుకునిరా. వారి పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకుని నా దీక్షను ప్రారంభిస్తాను.
2: ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
0: ప్రాణనాద, భక్తోద్ధారకులుగా తాము నెరపిన అనేక లీలలను ప్రత్యక్షంగా చవిచూచిన దానినైనా ఈ పుండరీకుని జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు నన్ను ముగ్ధురాల్ని చేస్తోంది. పతనం అంచున ఉన్న పుండరీకుని ఉత్తమ భక్తునిగా తీర్చిదిద్దటం అనన్య సామాన్యం.
3: ప్రియ సఖి, నా ప్రమేయం పుండరీకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం వరకే. అటు తర్వాత పుండరీకుడి దీక్షతో మాతాపితరుల పాదసేవ చేయటం వల్ల భక్తులలో అగ్రగణ్యుడుగా నిలబడబోతున్నాడు.
0: నాదో సందేహం.
3: అడుగుదేవి,
0: పుండరీకుని దీక్షాదక్షతలు అంతున్నతంగా కొనసాగుతాయంటారా?
3: సందేహం ఎందుకు? పరీక్షించి చూద్దాం. యథార్థం వెల్లడవుతుంది. తిలకించు.
4: నాయనా పుండరీక, పాదసేవనం చాలు నాయనా, విశ్రమించు.
1: పితృదేవా, అమ్మా, మీరు నిద్రించిన తరువాతే నేను విశ్రమిస్తాను. పాదసేవనం కొనసాగించనీయండి. నా ఒడిలో మీ పాదాలు ఉంచండి.
2: ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
3: నాయనా పుండరీక, నేను విచ్చేశాను, వచ్చి నన్ను లోపలికి తోడుకొని వెళ్ళు.
1: శ్రీకృష్ణ, తమ రాక నాకు అమితానందాన్నిస్తోంది. దేవా, నేను నా మాతాపితరుల పాదసేవలో నిమగ్నమై ఉన్నాను. కొంచెం సేపు వేచి ఉండండి, అంతవరకు ఈ రాయిపై నిలబడండి.
5: యశోదానందనా, ఎంతటి కరుణాంతరంగడవు తండ్రి. తమ అపార కరుణను నాపై వర్షింపజేసి ఎంతో కాలం నుండి శాపగ్రస్తుడనై స్థానువులా పడి ఉన్న నాకు శాప విమోచన చేశావు. పునర్జీవనం ప్రసాదించిన తమకు కృతజ్ఞతాపూర్వక నమోవాకములు దేవా.
3: ఇంద్ర, శాప విమోచనమేమిటి, పునర్జీవనమేమిటి?
5: శ్రీకృష్ణ, సర్వాంతర్యామి అయిన తాము ఎరగని విశేషాలేముంటాయి? నా చేతనే చెప్పించి తమ లీలా వైభవాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేయాలని తలంచుచున్నట్లనిపిస్తోంది. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చక్రధారి లోగడ, నేను శివుని ఆగ్రహానికి గురై ఆయన ఇచ్చిన శాపం వలన ఇక్కడ రాయిగా ఉన్నాను. నా అదృష్టం వలన తాము ఇచ్చటకు విచ్చేసి తమ పవిత్ర పాద పద్మాల స్పర్శచే రాయిగా పడి ఉన్న నాకు నిజరూపాన్ని ప్రసాదించి నన్ను శాప విముక్తుడిని చేశారు. కృతజ్ఞుడను స్వామి, కృతజ్ఞుడను.
3: శుభం, వెళ్ళిరా.
4: నాయనా పుండరీక, నాకు నిద్రలో నువ్వు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు అనిపించింది. అది యథార్థమా లేక కలయా?
1: యథార్థమే నాన్నగారు. శ్రీకృష్ణుల వారు నన్ను ఆశీర్వదింప విచ్చేసి నన్ను వచ్చి లోనికి తోడుకొని వెళ్ళమన్నారు. తమ పాదసేవలో నిమగ్నమై ఉన్నందున కొంచెం తడవు వేచి ఉండమన్నాను.
4: ఎంత పని చేశావు నాయనా. సాక్షాత్ భగవంతుడు ఆశీర్వదించడానికి వస్తే వేచి ఉండమన్నావా? ఉండు, నేను వెళ్లి తోడుకొని వస్తాను. ఇదేమిటి నాయనా, శ్రీకృష్ణుల వారి కలరేరే?
1: నేను ప్రత్యక్షంగా చూశాను నాన్నగారు, వారిని వేచి ఉండమని కోరాను కూడా.
4: ఆ శ్రీకృష్ణ పరమాత్మను మరొక్కసారి పిలువు నాయనా.
1: శ్రీకృష్ణ, మా తండ్రి గారికి నమ్మకం కలగటానికైనా మరొక్కసారి దర్శనమే నాయనా. శ్రీకృష్ణ.
3: పుండరీక, నీ భక్తి ప్రవత్తులు మాతాపితరుల సేవ మమ్ము ఆనందింపచేశాయి. అందువల్ల నీ సేవానిరతికి మెచ్చి నీవు పోగొట్టుకున్న కాళ్లను నీకు ప్రసాదిస్తున్నాను. నీ తల్లిదండ్రులకు, నీకు నీ భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ అనన్య భక్తిని, ముఖ్యంగా మాతాపితరుల సేవా మహత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమై ఇక్కడ కొలువయ్యుండి భక్తులను ఆశీర్వదిస్తాను. మీ గృహమున్న ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రమై పండరీపురంగా ప్రసిద్ధమవుతుంది.
6: ధన్యోస్మి శ్రీకృష్ణ, ధన్యోస్మి.

0: ఆ పుండరీకుని కథ. భగవంతుడి యెడ అనన్య భక్తి, మాతాపితరుల సేవ మన మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందన్న అద్భుత సందేశాన్ని అందించిన అపురూప గాథ ఇది. అటువంటి దీక్షాదక్షతలు కలవారు పిలిస్తే భగవంతుడే కదిలి వచ్చి ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని వెల్లడించిన శుభ సందేశం ఇది. మనం ఈ గాథలోని సేవా తత్పరతను అలవర్చుకొని మన జీవితాలను పునీతం చేసుకుందాం. ఇంతటి విశిష్టమైన వృత్తాంతము కనుకే కలియుగ ప్రత్యక్ష దైవం సాయికృష్ణులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తరచూ ఈ పుండరీకుని కథాంశముని తమ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ పుండరీకుని ఆదర్శమును అందరూ అందుకొని ఆచరణలో పెట్టాలి. మాతృదేవోభవ పితృదేవోభవ అనేవి మన శృతుల వాక్యాలు, వాటిని పాటించాలి. కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి కీర్తి మర్యాదలు అందుకోవాలని నిరంతరం ఆశీర్వదించే తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలి అంటూ బోధిస్తూ ఉండేవారు. కనుక మనం మాతాపితరుల సేవకు అధిక ప్రాధాన్యమిద్దాం, మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సాయిరాం.
1: కని పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని స్వామి చెప్పడమే కాక స్వయంగా చేసి చూపించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడిన పుండరీకుని గురించి రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పించిన నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు లరహాస్, బి సాయి తేజ, జి సాయి వరుణ్, కె సిద్ధార్థ్ రెడ్డి, ఎన్ యుగేందర్, ఎం సాయి హర్షిత్, కె శ్రీకర్ రెడ్డి, ఇ ప్రణయ, లక్ష్మీ సహస్ర, జెడ్ హేమవర్షిణి, డి వాసవి, జి మేఘన.
2: సహానుభూతి ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. సర్దుకుపోవడం కూడా సహానుభూతే. అలాంటి సహానుభూతిని తెలిపే ఒక మంచి కథను ఇప్పుడు నిజామాబాద్ కు చెందిన పిల్లలు వినిపిస్తారు.
3: ఓం శ్రీ సాయిరాం. సహానుభూతి మాణిక్య వాచకర్ అంటే తెలియని వారు తమిళనాడులో లేరనే చెప్పచ్చు. 9వ శతాబ్దానికి చెందిన ఆయన గొప్ప తాత్వికుడు, మహాభక్తుడు. వారు నిరంతరం నామ సంకీర్తనలోనే కాలాన్ని గడిపేవారు.

0: ఇంటి వారందరూ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకుండా మాణిక్యవాచకర్ ఆ అరుగు మీద కాళ్ళు చాపుకొని పడుకొని చాలా నెమ్మదిగా తనలో తాను నామస్మరణ చేసుకోసాగారు.
1: మహేశ్వర, మహాదేవ, పార్వతీపతి, పరమేశ్వర, గణేశ పూజిత, స్కందజనక, బిల్వప్రియ, త్రిశూలధారి, భక్త సులభ, బోలాశంకర.
0: ఇంతలో వారికి అడుగుల శబ్దం వినిపించింది. వేరొక వ్యక్తి కూడా వానలో చిక్కుకొని తలదాచుకోవటానికి కొద్దిగా స్థలం కోసం వెతుకుతున్నాడు. అతన్ని చూసిన వెంటనే మాణిక్యవాచకర్ లేచి నిల్చుని,
1: మిత్రమా, ఇలా రండి, ఇక్కడ మన ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోతుంది. ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడ కూర్చొని భగవంతుని గుణగానం చేసుకుందాం, రండి
0: అని పిలిచాడు. ఆ వ్యక్తి సంతోషంగా వచ్చి ఆ అరుగు మీద వీరి ప్రక్కనే కూర్చున్నాడు. ఈ ఇద్దరు కలిసి నామ సంకీర్తన

0: అయినా కొంత సమయం గడిచిన తరువాత వారికి మరొక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావటం కనిపించింది. అతడిని చూసిన తక్షణమే మాణిక్యవాచకర్ చేతులు జోడించి,
1: రండి రండి, ఇప్పటి వరకు ఇక్కడ మా ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోయింది. ఇప్పుడు మన ముగ్గురికి నిలబడటానికి సరిపోతుంది. ఇంకా వర్షంలో తడవకుండా త్వరగా రండి
0: అని పిలిచారు. ఆ వ్యక్తి ఆ వసారాలోకి చేరుకుని తన ధన్యవాదాలు తెలిపి తాను కూడా నామ సంకీర్తనలో చేరటానికి అనుమతి కోరాడు. ఆ విధంగా వారు ముగ్గురు ఆ వర్షం తగ్గేదాకా ఆ అరుగు మీద నిల్చుని నామస్మరణ చేస్తూ గడిపారు.

0: మనకు మాణిక్యవాచకర్ తెలిపిన నీతి ఏమిటి? నిజమైన భక్తుడు తనకి ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకి కలిగిన కష్టం తనకి కలిగినట్టు వంటివిగా తలిచి వారికి సహాయం చేయాలి. ఓం శ్రీ సాయిరాం.
1: సహానుభూతిని తెలిపే ఒక మంచి కథ విన్నారు. వినిపించిన వారు నిజామాబాద్ కు చెందిన ఆర్ రూపాలి, డి సాయి కిరణ్, ఎం రాఘవేంద్ర, కె నవీన్చారి. మన తదుపరి కార్యక్రమం నెల్లూరు బాలలు సమర్పిస్తున్న నాటిక జటాయువు.
2: ప్రవరా, మన ఆశ్రమానికి చేరుకోవటానికి ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది. నేటికి ఇక్కడే విశ్రమిద్దాం. ఏర్పాట్లు చెయ్యి. ఈలోగా నేనా వాగు వద్ద అనుష్ఠానం ముగించుకుంటాను.
3: అలాగే గురువర్యా, మీ అనుష్ఠానం పూర్తయ్యేలోగా మీ విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తాను.

ప్రదేశం దుర్గమారణ్యం మధ్యలో నందనవనాన్ని తలపిస్తోంది. మా గురువు గారు మతంగముల దయ వల్ల ఇంత చక్కని ప్రదేశం చూసే అదృష్టం కలిగింది. ఈ వింతేమిటో గురువు గారిని అడిగి తెలుసుకోవాలి.

0: గురువర్యా, తమకు ఆసనం చేయ ఏర్పాట్లు చేశాను, ఆసనం స్వీకరించండి. ఇదిగో ఫలాలు కూడా సేకరించి ఉంచాను.
1: మంచిది నాయన, శ్రమ పడ్డావు, కాస్త విశ్రమించు.
0: తమ పాదసేవ అనంతరం విశ్రమిస్తాను. అలాగే తమరు అనుమతిస్తే ఒక సందేహం తీర్చుకోవాలని ఉంది.
1: అవశ్యం, అడుగు.
0: స్వామి, నిర్జనారణ్యం మధ్యలో ఈ ప్రదేశం నందనవనంలా ఉంది. ఇక్కడ అలౌకికమైన ప్రశాంతత, ఆధ్యాత్మ వాతావరణం వెళ్లి విరుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఎవరో మహాత్ములు తిరుగాడిన ప్రదేశమై ఉంటుంది. దయచేసి ఎరుకపరచండి.
1: అవును ప్రవరా, నిస్సందేహంగా ఇది మహాత్ములు తిరుగాడిన ప్రదేశమే. నరుడై వచ్చిన నారాయణుడు శ్రీరామచంద్రుడిగా కాలుమోపిన పుణ్య భూమి ఇది. దేవతలు కూడా అసూయపడేలా భగవతానుగ్రహం పొందిన జటాయువు నేల కూలిన ప్రదేశమిది.
0: జటాయువ, ఆయనెవరు? వారి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది. వినే భాగ్యం కలిగించండి.
1: మంచిది, విను. దశరథ నందనుడైన శ్రీరాముడు సీతాదేవిని చేపట్టిన అనంతరం పినతల్లి కైక కోరిక మేరకు రాజ్యాన్ని ఛేదించి సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లాడు. వనవాస సమయంలో లంకాధీశుడు రావణుడు వంచనతో సీతను అపహరించి తీసుకుపోయాడు. చింతాక్రాంతుడైన రాముడు సీత కోసం విలవిస్తూ ఆమె కోసం అడవులలో గాలిస్తున్నాడు.
2: సీతా, సీతా, సీతా, సీతా.
3: అన్నా, బేలతనం నీలాంటి మహావీరునికి తగదు. వదిన గారిని తప్పక కనుగొంటాం, దుఃఖించకు.
2: దుఃఖించక ఏమి చెయ్యగలను లక్ష్మణ? నన్ను, నా బాహుబలాన్ని నమ్మి నా వెంట వచ్చిన భార్యకు రక్షణ కల్పించలేకపోయాను. ఇప్పుడు ఆమె తండ్రి వచ్చి వీర్యశుల్క అయిన నా బిడ్డ ఏదని అడిగితే ఏమని చెప్పను? నన్నెప్పుడూ నీడలా అనుసరిస్తూ సేవలు చేసే ప్రియతమురాలిని కోల్పోయాను. ఈ చేత కాని వాణ్ణి మన్నించు సీత, సీత, సీత.
3: ఎంత మాట అన్నారు అన్నగారు? ఆత్మనింద తగదనేది తమకు తెలియని విషయమా? తమరు చేతకాని వారా?
2: భార్యను రక్షించుకోలేని వాడిని లోకం చేతకాని వాడనే పరిహసిస్తుంది లక్ష్మణ. లోకోపవాదం కన్నా నా ప్రాణానికి ప్రాణమైన సుకుమారిని అడవుల పాలు చేశాననే ఆవేదన నన్ను తొలచివేస్తుంది. ఎక్కడని వెతకను సీత, నిన్ను తిరిగి ఎలా కలుసుకోగలను?
3: అన్నగారు సామాన్య మానవులు కారు. లోకమున రామాజ్ఞ లేనిదే ఏ కార్యమూ జరగదు. అటువంటప్పుడు మహాపతివ్రత సద్గుణ రాశి అయిన మా వదిన సీతమ్మకు ఇలాంటి విపత్తు కలగడం ఖచ్చితంగా ఆ శ్రీరాముని సంకల్పమే కాని మరొకటి కాదు. మానవ మాతృనిగా అవతరించి నీతి, నిజాయితీ, త్యాగం, శీలం, ధర్మం వంటి విలువలను తాను స్వయంగా ఆచరిస్తూ మానవులకు ఆదర్శంగా నిలవడానికే ఈ పుణ్యదంపతులిద్దరూ నాటకం ఆడుతున్నారు. ఇది నిశ్చయం. సరి, ఈ నాటకంలో నేను నా పాత్రను శక్తి వంచన లేకుండా నటిస్తాను. అన్నా, జరుగుతున్నదంతా జగన్నాటక సూత్రధారి అయిన నీ సంకల్పంగానే తోస్తుంది. లోక కళ్యాణార్థమే తమరి నాటకమును జరిపిస్తున్నారు. దయచేసి సత్యము తెలిపి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి.
2: లక్ష్మణ, నీ వద్ద దాపరికమేమీ లేదు. ధర్మ సంరక్షణార్థం అవతరించిన నేను స్వయంగా ఆచరిస్తూ ధర్మాన్ని లోకానికి అందించడం కోసం అనేక లీలలు చేయవలసి ఉంది. సామాన్యులు నాయకుని ఆదర్శమును మాత్రమే ఆధారం చేసుకుని అనుసరిస్తారు. కనుక నాయకుడైన వాడు తాను చెప్పేదంతా ఆచరణలో చూపవలసి ఉంటుంది. పిల్లలను మరపించి పాలు తాగించిన రీతిగా అధర్ములను అణచివేసి ధర్మ సంస్థాపన చేయడానికి అటువంటి నాటకములు ఆడవలసి ఉంటుంది. ఇదంతా సీతకు కూడా తెలుసు. నీవు కూడా నీ పాత్రకు న్యాయం చేసి నాటకమును రక్తి కట్టించవలసి ఉంది.
3: అన్నా, దైవరహస్యాన్ని దైవమే వెల్లడిస్తే తప్ప దానిని అర్థం చేసుకోవడం ఎవరితరం? ఇక తేలికపడిన మనసుతో నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. చీకటి పడుతున్నది, రాత్రికి ఇక్కడ విశ్రమించి ఉదయాన్నే ముందుకు సాగుదాం.
2: మంచిది, అలాగే చేద్దాం.
3: అన్నా అన్నా, కాస్త ఆగండి, ఇటు చూడండి, ఈ ప్రదేశమంతా చెట్ల కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. అన్నా, ఇక్కడ విరిగిన విల్లు పడి ఉంది. ఇక్కడి చెట్టు కొమ్మలకు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి.
2: సందేహం లేదు లక్ష్మణ, ఇక్కడ ఎవరో వీరులు యుద్ధానికి తలపడ్డారు. ఎవరో తెలుసుకునే ఆధారాలు లభిస్తాయేమో, వెతుకుదాం.

ఏమిటిది ఈ మారుమూల అరణ్యంలో రామనామం వినిపిస్తుంది? అన్నా, కాస్త శ్రద్ధగా వినండి, ఇక్కడెవరో రామనామం జపిస్తున్నారు.

వినిపిస్తోంది. అక్కడ యుద్ధం జరిగిన ఆనవాళ్లు, ఇక్కడ బలహీనమైన స్వరం. బహుశా ఇతడెవరో ఆ యుద్ధంలో గాయపడి ఉంటాడు. పద చూద్దాం.

0: లక్ష్మణ, అదిగో ఆ చెట్టు నీడన ఎవరో పడిపోయి ఉన్నారు చూడు.
1: ఏమి ఆశ్చర్యం అన్నా, తమ నామస్మరణ చేస్తున్న ఇతడెవరో పక్షిరాజు వలే ఉన్నాడు.
0: రామనామం జపించేవారు ఎవరైనా నా శరణార్థులే, వారిని కాపాడటం నా విధి.
1: ఆహా, ఎంతటి కరుణామూర్తి శ్రీరాముడు! గాయపడిన పక్షిరాజుని తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఒక సామాన్యుని వలె పరిచర్యలు చేస్తున్నాడు.
0: పర్వాలేదు, గండం గడిచింది. ఈ పక్షిరాజు తెప్పరిల్లుతున్నాడు. పక్షిరాజా, పక్షిరాజా!
2: ఆహా, నా తలపై నిడిన చేయి ఎవరిది? ఏమి ఆ స్పర్శలోని హాయ్? భీకరమైన పోరు వల్ల కలిగిన శ్రమంతా తీరిపోయింది. గాయాల వల్ల కలిగిన క్లేశమూ మటుమాయమైంది. కన్నీటి పొరలోంచి దివ్యమైన వర్చస్సుతో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సుందరం ఖారవిందం ఎవరిదై ఉంటుంది? నా ఆరాధ్య దైవమైన రాముడు కాదు కదా?
1: పక్షిరాజా, నీవు సేదతీరుతున్నది లోకాభిరాముడైన ఆ శ్రీరాముని ఒడిలోనే. లేచి నీవెవరివో పరిచయం చేసుకో.
2: శ్రీరామచంద్రుడా, వచ్చావా ప్రభు, వచ్చావా! నీ రాక కోసమే కొస ప్రాణం నిలుపుకున్నాను. ఈ దాసుని పేరు జటాయువు, గద్ద జాతికి చెందినవాడిని. స్వామి కార్యం నెరవేర్చలేకపోయినా ఈ దాసుని మన్నించు. సేవాధర్మం నిర్వర్తించడంలో విఫలమైనందుకు సిగ్గుపడుతున్నాను.
0: జటాయు, పరితాపానికి పశ్చాత్తాపానికి ఇది సమయం కాదు. అసలు నీకు దుస్థితి ఎందుకు దాపరించింది? కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యానని ఎందుకంటున్నావు?
2: చెప్తాను ప్రభు, చెప్తాను. దుష్టుడైన లంకాధిపతి రావణుని నేను నిలువరించడానికి ప్రయత్నించాను. వానితో ఘోరమైన పోరు జరిగినది. వృద్ధాప్యం వల్ల వానికి సమవుజ్జి కాకపోయినా శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధం చేశాను.
0: అసలు నీవు రావణునితో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది?
2: ప్రభు, ఆ దుర్మార్గుడైన రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి రథంలో తీసుకుని పోవటం నాకంట పడింది. ఆ తల్లిని కాపాడడానికి.
0: ఆగు, ఏమన్నావు? రావణుడు నా సీతను అపహరించుకుపోతున్నాడా?
2: అవును ప్రభూ, వాడే ఆ నీచుడే. సీతమ్మ, హా నాథ, రామచంద్ర, కాపాడు కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది.
3: హతవిధి, మోహమెంత చేటు తెచ్చినది! దైవమైన రాముని పైనుండి మనసుని మాయలేడిపై తిప్పుట వలన కదా ఈ తుష్టిని చేతికి చిక్కి తిని రామా, ఆపద్బాంధవా, కాపాడు కాపాడు!
2: తల్లి భయపడకు, నేనున్నాను. నీ నోట రామశబ్దము విని నీవు సీతవుని గుర్తించాను. ఈ దుష్టుడి బారి నుంచి నిన్ను నేను రక్షిస్తాను. ఆగరా పాపి, ఆగు! నిన్నిక ఒక్క అడుగైనా కదలు నేను.
4: ఏ ముసలి పక్షి, అడ్డు తొలుగు! కైలాసాన్ని కదిలించిన ఈ లంకాధీశుడు రావణునే ఎదిరించే మునగాడివా? తప్పుకో, లేదా ప్రాణాలపై ఆశ వదులుకో.
2: అది చూద్దాం, ముందు ఈ దెబ్బ కాచుకో. అమ్మా సీతమ్మ, రావణుడు తెప్పరిల్లేలోగా నీవు ఆ చెట్టు కిందకు చేరి తలదాచుకో. వీడి సంగతి నేను చూస్తాను. జై శ్రీరామ్!
4: కాచుకో, ఒరి పక్షి, నన్నంత దెబ్బ కొడతావా? ఇక చూడు నిన్నేం చేస్తాను. ముసలివాడైన ఈ పక్షిరాజులో బలము శౌర్యము ఏ మాత్రం తగ్గలేదు. వీలైనప్పుడల్లా ముక్కుతో కాలి గోర్లతో నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. వీడిని ఆపాలంటే ఒక్కటే ఉపాయం, పక్షికి బలం రెక్కల్లోనే, ఆ రెక్కలను చక్రాయుధంతో నరికి పారేస్తాను.
2: అబ్బా ఒరే రావణ, ఎంత పని చేశావురా దుష్టుడా, రెక్కలు తెగిన పక్షినయ్యాను. ఒరే ఆగో ఆగో, ఆమెను విడిచిపెట్టు, ఆగో. అమ్మా సీతమ్మ నన్ను క్షమించు తల్లి, క్షమించు రామా. అది జరిగింది, రావణుడు నా రెక్కలు ఖండించి నన్ను అశక్తుని చేశాడు, మరలా సీతను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ పడి ఉన్నాను. కంటితో చూసి కూడా తల్లిని రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యుడను.
0: విచారించకు జటాయు, నీ ప్రయత్నలోపమేమీ లేదు. విధి ప్రతికూలమైనప్పుడు నీవు మాత్రం ఏమి చేస్తావు? సీత జాడను తెలిపి నాకు మహోపకారం చేశావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరువను. నీ సత్కర్మే నీకు సద్గతిని కలిగిస్తుంది. బాగా అలసిపోయి ఉన్నావు, ఈ నీరు తాగి దాహం తీర్చుకో. లక్ష్మణ, ఆ కమండలంలోని నీరు ఇలా ఇవ్వు.
2: రామా, భాగ్యమన్న నాది కదా, నీ ఒడిలో విశ్రమించి నీ సువర్ణ హస్తము నుండి నీరు త్రాగే భాగ్యం కలిగించావు. నీ కన్న తండ్రి దశరథునికి లభించని ప్రాప్తి నాకు లభించింది. ఈ జన్మకు ఇంతకన్నా మరేం కావాలి? ఇలా నీ చేతుల మీదుగా అమృతాన్ని తాగుతూ నీ ముఖారవిందాన్నే చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా అవి నిన్నే చేరుతాయి. కాని రామా, సమయం లేదు. కొన ఊపిరి విడిచేలోగా ఏ మాట నీకు చెప్పాలని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్నాను, అది చెప్తాను విను.
0: అలాగే జటాయు, ఏమి చెప్పదలుచుకున్నావో చెప్పు.
2: రామచంద్ర, దురాత్ముడైన రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడు. బహుశా లంకను చేరి ఉంటాడు. ఆ రాక్షసుణ్ణి వధించి నా తల్లిని చెంత చేర్చుకో. సెలవు రామా, సెలవు.

0: అన్నా, పక్షిరాజు జటాయువు మరణించే ముందు మనకు జానకీమాత గురించి విలువైన సమాచారమిచ్చి మహోపకారం చేశాడు. అతని ఆత్మజ్యోతి తమలో వచ్చి చేరటం నేను స్పష్టంగా చూడగలిగాను.
1: అవును లక్ష్మణ, అతనికిక మరో జన్మ లేదు. అంతిమకాలంలో పెదవులపై దైవనామం నర్తించే వారికి లభించే పరమపదం చేరుకున్నాడు. కాని ఇది మర్త్యలోకం కాబట్టి లోకమర్యాదననుసరించి ఇతనికి అంతిమ సంస్కారం జరగవలసి ఉంది. పితృసమానుడైన జటాయువుకు నేనే అంత్యక్రియలు నిర్వహిస్తాను.
0: అన్నా, దగ్గరలోనే వాగు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తుంది. నేనా వాగుగట్టున చితి పేరుస్తాను. అంత్యక్రియలు పూర్తయిన పిదప మనమా వాగులో స్నానం చేసి బయలుదేరవచ్చును.
2: నాయనా ప్రవరా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు పరమ పావనమైన రాముని పాదం సోకిన ప్రదేశమిది. ఆ రాముని ఒడిలో సేదతీరి సీతమ్మ జాడ తెలిపిన జటాయువు పరమాత్మలో ఐక్యమైన ప్రదేశమిది. అందువల్లనే ఇక్కడి అలౌకికమైన సౌందర్యం ప్రశాంతత వెళ్లి విరుస్తున్నాయి.
3: గురుదేవా, అరణ్యవాసంలో ఉన్న రాముడు తండ్రి మరణించినప్పుడు అతనికి దహన సంస్కారం చేయలేకపోయాడని విన్నాను. దశరథునికి దక్కని భాగ్యం జటాయువుకు కలగడం విచిత్రంగా ఉంది.
2: విచిత్రమేమీ లేదు ప్రవరా, ఎంతటి వారైనా గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. దశరథుని విషయంలోనూ అదే జరిగింది. అందుకే సత్కర్మలనాచరించమని పెద్దలు చెప్తారు. ఎవరినీ నొప్పింపక చేతనైన సహాయం చేస్తూ అందరినీ ప్రేమించే మనసు కలవారు ధన్యులు. దీనికి నిరంతరం నామస్మరణ కూడా తోడైతే దైవం వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. జై శ్రీరామ్.
3: జై శ్రీరామ్.

0: నెల్లూరు బాలలు సమర్పించిన నాటిక జటాయువు విన్నారు. ఇందులో జేవీఆర్ లోకేష్, జేవీ శ్రీహి, ఆర్వీఆర్ అవినాష్, ఎస్ కుశాల్, బి సాయి కిరణ్, టి సుఖేష్, ఎం సాగరిక, బి స్వాతి, బి సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామి కూడా జంతువుల పట్ల ఎంతో కరుణ, సహానుభూతి చూపించేవారు. చిత్తూరు జిల్లాలోని వేసవి విడిది హార్స్లీ హిల్స్ లో స్వామి కొన్ని రోజులు బస చేశారు. ఆ సమయంలో కొండ మీద అవసరమైన మంచినీటిని ఒక దున్నపోతు చేత మోయించేవారు. తిరుగు ప్రయాణమవుతూ కారు ఎక్కే ముందు స్వామి బంగ్లా వెనక ఉన్న దున్నపోతు వద్దకు వెళ్లి వెన్ను నిమురుతూ, "బంగారు, నువ్వు ఇన్నాళ్ళు ఎంతో శ్రమపడి మాకు సేవ చేశావు" అని థ్యాంక్స్ చెప్పి వచ్చారు.
1: ఆ దున్నపోతు ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యసి వినిపిస్తే ఎలుగుబంటి కథ విందాం.
2: ఒకరోజు శేషయ్య అనే వ్యక్తి కొన్ని మూలికలను సేకరించటానికి అడవికి వెళ్లాడు. సాయంకాలమైపోయి చీకట్లు కమ్ముతుండగా ఇంటికి బయలుదేరిన శేషయ్యకి ఒక సింహం ఎదురుపడింది. సింహాన్ని చూసి వణుకు పుట్టిన శేషయ్య తాను సేకరించిన మూలికలు అక్కడే పారేసి పరుగు తీయటం ప్రారంభించాడు. ఎంత పరుగు పెట్టినా ఆ సింహం విడవకుండా శేషయ్యను తరమసాగింది. ఆయాసంతో శేషయ్య ఏమి చేతునా భగవంతుడా అని పరిగెడుతూ దిక్కులు చూడసాగాడు. శేషయ్యకు అక్కడ ఒక చెట్టు కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ శేషయ్య ఆ చెట్టు ఎక్కి పై కొమ్మ మీద కూర్చున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న శేషయ్యకు ఆ చెట్టు పైన కొమ్మ మీద ఉన్న ఎలుగు బంటి కనిపించింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది శేషయ్య పరిస్థితి. ఇంతలో ఎలుగుబంటిని చూసిన సింహం, "మిత్రమా, ఇతడు నాకు ఆహారం. ఎంతో దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను. మనం ఈ అడవిలో ఉండేవాళ్ళం. అతడిని క్రిందకు తోసి నా వేటను నాకు అందించు" అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి, "మిత్రమా, ఈ చెట్టు నా ఇల్లు. నా ఇంటికి వచ్చిన వారు ఎవరైనా నాకు అతిథి. అతిథి దేవునితో సమానం అంటారు. మరి నా ఇంట్లో ఉన్న అతిథిని నీకు ఆహారంగా పంపించటం ధర్మవిరుద్ధం కదా. నేను అటువంటి పనిని ఎన్నడూ చెయ్యను. నన్ను క్షమించు" అని నెమ్మదిగా పలికింది. సింహం ఎంతో బ్రతిమిలాడింది. కాని నీతి నియమాలను పాటించి ఎలుగుబంటి మాత్రం అతని మాటలకు, బెదిరింపులకు లొంగలేదు. ఇలా కొంత సమయం గడిచింది. చీకటి పడసాగింది. సింహం మాత్రం అక్కడే చెట్టు కింద అసహనంగా పచార్లు చేస్తోంది. ఇంతలో ఎలుగుబంటికి చిన్న కునుకు పట్టింది. శేషయ్య మాత్రం ప్రాణభయంతో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ అదనును కనిపెట్టిన సింహం శేషయ్యతో, "ఓ మనిషి, నా ఆకలి తీర్చుకోవటానికి నువ్వైనా ఒకటి, ఆ ఎలుగుబంటి అయినా ఒకటి. ఎలుగుబంటి నిద్రపోతోంది. ఇప్పుడు కనుక నువ్వు ధైర్యం చేసి దాన్ని కిందకు తోసేస్తే నేను దాన్ని తిని వెళ్లిపోతాను. నువ్వు కూడా ఇంటి దారి పట్టచ్చు" అంది. కృతజ్ఞత అనేది ఏ కోశాన లేని శేషయ్య సింహం అలా అన్న వెంటనే నిద్రిస్తున్న ఎలుగుబంటిని చెట్టు మీద నుండి కిందకు తోసేశాడు. కింద పడిపోతున్న ఎలుగుబంటికి మెలుగువ వచ్చి బాధతో గట్టిగా కేక పెట్టింది. అదృష్టవశాత్తు కింద పడిపోయే లోపలే ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎక్కి మళ్లీ తన కొమ్మను చేరుకుని కూర్చుని ఊపిరి పీల్చుకుంది ఎలుగుబంటి. అది చూసిన సింహం వెంటనే ఎలుగుబంటితో, "చూశావా మిత్రమా, నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఈ మనిషి నీకి అపకారం చెయ్యబోయాడు. ఇటువంటి వాణి మీద జాలి చూపటం కూడా తప్పే. నా మాట విని అతడిని క్రిందికి నెట్టు, నాకు ఆకలితో ప్రాణం పోయేట్టు ఉంది అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి అతి శాంతంగా ఇలా జవాబిచ్చింది, స్నేహితుడా, ఆ మనిషి తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఉపకారికి కూడా అపకారం చేయటం అతని స్వభావం కావచ్చు, కానీ అపకారికి కూడా ఉపకారం చేయటం నా స్వభావం. అతని స్వభావాన్ని అతను మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కూడా అతనిలాగే ప్రవర్తిస్తే నాకు అతనికి తేడా ఏముంటుంది? నన్ను క్షమించు మిత్రమా, నువ్వడిగే పని నేను చెయ్యలేను. ఒక జంతువు అయి ఉండి కూడా ఎలుగుబంటి తాను ధర్మం అనుకున్న సూత్రం కోసం నిలబడింది. కానీ మనుషులమైన మనం ఈనాడు చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన స్వత సిద్ధ ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాము, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాము. ధర్మాన్ని ఆచరించటం కష్టమే అయినా అది చేయటం మాత్రం మానకూడదు.
1: ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యశ్రీ వినిపించిన ఎలుగుబంటి కథ విన్నారు.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని మీరు విన్నారు.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. సాయి ఆరోగ్యవాణి శీర్షికపై పుట్టపర్తి శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు వివిధ ఆరోగ్య అంశాలు, సమస్యలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా పిల్లల్లో ఉపశమనం అనే అంశంపై జరిగిన చర్చ మొదటి భాగం ఇప్పుడు జరుగుతుంది.
1: ఓం శ్రీ సాయిరాం. సాధారణ రోగాలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు పట్ల అవగాహన కల్పించే కార్యక్రమమైన సాయి ఆరోగ్యవాణి రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. గతంలో ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల ఆవశ్యకత మరియు డయేరియా వ్యాధుల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. స్వామి దివ్య సంకల్పంతో నేడు మరో ప్రయోజనకరమైన టాపిక్తో మీ ముందుకొస్తున్నాం. ఈనాటి మన చర్చాంశం చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తుమా లేదా ఉబ్బసం. ఈ ఆరోగ్య సమస్య మనకి తరచూ కనబడుతూ ఉండేదే. ఏ సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మొదటి మెట్టు ఆ సమస్యని యాక్సెప్ట్ చేయడం. అయితే అనేక సందర్భాల్లో సమస్యని యాక్సెప్ట్ చేసే బదులు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించడం కనబడుతూ ఉంటుంది. ఆస్తుమా విషయంలో కూడా ఈ కాన్సెప్ట్ చక్కగా వర్తిస్తుంది. ఈ 21వ శతాబ్దంలో సైతం ప్రజలు దురదృష్టవశాత్తు ఆస్తమా పేరు వినగానే భయపడిపోవడం, ఆ వ్యాధి ఉందన్న వాస్తవాన్ని అంగీకరించకపోవడం, తమ కుటుంబంలో ఆస్తమా ఉందన్న విషయాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడడం, దాపరికానికి తావివ్వడం, డాక్టర్స్తో ఓపెన్గా చర్చించడానికి సుముఖంగా లేకపోవడం వంటివి చూస్తుంటాము. అటువంటి అనవసరమైన అపోహల నుండి విడిపడడానికి మరియు ఆస్తుమా గురించి సైంటిఫిక్ నాలెడ్జ్ని అలవర్చుకోవడానికి నేడు మనం ఈ డిస్కషన్ని చేపడుతున్నాము. పిల్లల్లో వచ్చే ఆస్తుమా గురించి మనకి సవివరంగా తెలియజేయడానికి నేడు మనతో ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్గా సేవలందిస్తున్న డాక్టర్ గోపీకృష్ణ మనతో ఉన్నారు. వారితో జరిగే సంభాషణలో శ్రోతల సాధారణ సందేహాలన్నీ నివృత్తి కాగలవని ఆశిస్తున్నాము. అంతేగాక మన కార్యక్రమానికి ఈ వారం నుండి ఓ కొత్త అంశాన్ని జోడిస్తున్నాము. సాయి ఆరోగ్యవాణి శీర్షిక కింద డిస్కస్ చేయబడిన హెల్త్ టాపిక్స్ పట్ల శ్రోతల్లో ఏవైనా వైద్యపరమైన లేదా ఇతరమైన సందేహాలుంటే వారు తమ సందేహాలను మాకు ఇమెయిల్ చేయవచ్చు. సమయానుగుణంగా మా తదుపరి ఎపిసోడ్స్లో శ్రోతల సందేహాలు వైద్య నిపుణుల ద్వారా నివృత్తి చేయబడతాయి. మాకు మీ సందేహాలను ఇమెయిల్ చేయవలసిన ఐడి saiarogyavani@gmail.com. ఇక మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. డాక్టర్ గోపీకృష్ణ గారు, నేటి కార్యక్రమానికి రేడియో సాయి తరపున, శ్రోతలందరి తరపున మీకు స్వాగతం.
2: సాయిరామన్,
1: ఈ ఆస్తుమా లేదా ఉబ్బసం అంటే వైద్యశాస్త్రపరంగా ఏమిటి? దీనివల్ల శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి?
2: సాయిరామండి, స్వామి దివ్య పాదపద్మాలకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆస్తమా అనేది క్రానిక్ అంటే చాలా రోజుల పాటు, నెలల పాటు ఉండే జబ్బండి ఇది. దీన్ని మనం వైద్య పరిభాషలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటాం. అంటే మనకి ఎక్కడ సమస్య వస్తుందంటే మనము ఊపిరి తీసుకునే గొట్టాలుంటాయి, ఊపిరితిత్తుల లోపల శ్వాసకోశ నాళాలు అంటాము, విండ్ పైప్స్, వీటిలో మనకి తేడా వస్తుందన్నమాట. ఇవి ఏమైతాయి యూజువల్గా అంటే బయట ఉన్న గాలి ముక్కు ద్వారా, ముక్కు నుంచి స్వరపేటిక, అక్కడి నుంచి బ్రాంకస్, బ్రాంకియోల్స్ అని ఉంటాయి, వాటి ద్వారా ఊపిరితిత్తులకి గాలి అందుతుందన్నమాట. ఈ ఆస్తమా వచ్చిన పేషెంట్స్కి ఈ గాలి తీసుకువెళ్లే ఈ గొట్టాలు, విండ్ పైప్స్, చిన్నగా అయిపోతాయి, కుదించుకుపోతాయి అన్నట్టు. దాని ద్వారా ఫ్రీగా గాలి బయటికి లోపలికి రావడం ఇబ్బంది అవుతుంది. అది బేసిక్ ప్రాబ్లం అన్నమాట. ఇది ఎందుకు అవుతుంది అంటే ఆ విండ్ పైప్స్, గాలి గొట్టాలు చిన్నగా కావడానికి వాటిలో ఉండే కండరాలు దొడ్డుగా అవటము, ప్లస్ కుదించుకుపోవటం అంటే దగ్గరికి కాంట్రాక్ట్ అయిపోవటము, ఇంకా లోపల ఉన్నటువంటి ఆ స్పేస్లో శ్లేష్మం లాంటివి చేరుకుపోవటం వల్ల గాలి బయటికి లోపలికి రావటం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట.
1: మరి ఈ ఆస్తుమా అనేది ఎందువల్ల వస్తుంది సార్?
2: దీనికి ఎగ్జాక్ట్ కాజ్ అంటూ ఏమీ లేదండి, ఈ కనుక్కోలేదు. ఇప్పుడు మనకి మలేరియాకి క్రిములు కానీ, టైఫాయిడ్కి సూక్ష్మ క్రిములు అని మనం చెప్పుకున్నట్టు, ఆస్తమాకి ఫలానా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందనో ఫలానా ఒక కారణం వల్ల అని ఏమీ లేదు. కాకపోతే వాతావరణము, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము, వాతావరణంలో మార్పు వల్ల ప్లస్ శరీరంలో జన్యుపరంగా కొంతమందికి మార్పు ఈ ఆస్తమా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వ్యక్తులలో వచ్చే అవకాశం ఉంది.
1: అంటే మీరు మీ ఉద్దేశంలో ఇది హెరిడిటరీ డిసీజ్ అని చెప్పుకోవచ్చా?
2: అవునండి, ఇది కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు.
1: మరి సాధారణ జనాభాలో ఈ ఆస్తమా ఎంత మేరకు కనబడుతూ ఉంటుంది?
2: అంటే స్టాటిస్టిక్స్
1: సుమారుగా లెక్కలు, ఎంతమందిలో ఎంతమంది మీరు చూస్తుంటారు ఓపీడీలో? అలా
2: యూజువల్ గా మన ప్రశాంతి నిలయంలో ఉన్న జనరల్ హాస్పిటల్లో చాలా మంది పిల్లలకి ఆస్తమాతోనే తీసుకొస్తుంటారన్నమాట. మన ప్రాంతంలో, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఆస్తమా చాలా కామన్ గా గమనిస్తున్నాను. ఇక్కడ ఇది యాక్చువల్ గా మనము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ప్రపోర్షన్ లోనే జనాభాలో ఉంది. దీని తీవ్రతను గుర్తించి WHO వాళ్ళు, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, May 3 నాడు ఆస్తమా డే లాగా సెలబ్రేట్ చేస్తారు. అంటే ఆస్తమా గురించి అందరికి తెలియచేయటము, వాటిలో ఉండే అపోహలను దూరం చేయటము, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియచేయటం కోసం ఉద్దేశం అన్నట్టు. ఈ 2012 సంవత్సరం థీమ్ ఏమిటంటే యూ కెన్ కంట్రోల్ యువర్ ఆస్తమా, అంటే మీ యొక్క ఆస్తమాని మీరు కంట్రోల్ చేయొచ్చు అనే ఒక థీమ్తోనే WHO వాళ్ళు ఈ సంవత్సరము సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే కాకుండా జీనా అని ఒకటి ఉంటుంది, గ్లోబల్ ఇనిషియేటివ్ అగెయిన్స్ట్ ఆస్తమా అని. ఇది కూడా గవర్నింగ్ బాడీ, అంటే ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి, ఏ సందర్భంలో ఎలా చేయాలి, గైడ్ లైన్స్ అన్ని విడుదల చేస్తుంది. ఇంకా వీరి లెక్కల ప్రకారము చూస్తే దాదాపు 1-18% వరకు ప్రపంచ జనాభాలో ఆస్తమా అనేది ఉందని తెలుస్తుంది మనకి. ప్రపంచంలో దాదాపు 30 కోట్ల మంది వరకు జనాభాకి ఆస్తమా ఉంది. అదే మన ఇండియాలో, మన దేశంలో తీసుకుంటే దాదాపు 2-3 కోట్ల మంది పాపులేషన్ కి ఆస్తమా బారిన బాధపడుతున్నారని మనకి తెలుస్తుంది అన్నమాట.
1: ఇది చాలా పెద్ద సంఖ్య సార్. ఉష్ణ మండలమైన మన దేశంలో కూడా ఇంత ఎక్కువగా ఆస్తమా పేషెంట్లు ఉన్నారని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఆస్తమా వచ్చిన వారిలో వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి?
2: ఇందాక మనం చెప్పుకున్నట్టు కారణము అనేది గాలి తీసుకునే గొట్టాలు చిన్నగా నేరోగా అయిపోవడం వల్ల గాలి బయటికి లోపలికి రావటం ఇబ్బంది అవుతుంది. ఇదే దీని యొక్క లక్షణాలు మనకి ఎలా ఉంటాయి అంటే వీజింగ్ అంటాం. అంటే ఒక పిల్లన గ్రోవి ఫ్లూట్ లో నుంచి గాలి బయటకు వదిలితే శబ్దం వచ్చినట్టు ఈ కుదించుకుపోయిన గొట్టాల ద్వారా గాలి వెళ్లినప్పుడు శబ్దాలు ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని వీజింగ్ అంటాం. పిల్లి కూతల్లాగా బయటికి వినిపిస్తూ ఉంటాయి మనకి రాత్రిళ్ళు పూట ఎస్పెషల్లీ. కొంతమంది పిల్లల్లో దగ్గుగా కూడా రావచ్చు, దగ్గు, పొడి దగ్గు. ఇది రాత్రిపూట కానీ ఎక్సర్సైజ్ బాగా ఏమన్నా వ్యాయామం చేసినప్పుడు కూడా బాగా వస్తుంటుంది, రోజుల తరబడి ఉంటుంది దగ్గు. ఇంకొన్ని పిల్లల్లో ఆయాసము, అంటే ఊపిరి తీసుకోవడం వదలటం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అలాంటి లక్షణం కూడా కింద ఈ ఆస్తమా రావచ్చు. కొంతమంది పిల్లల్లో ఛాతి వత్తేసినట్టు, అంటే చెప్పుకోలేరు, ఛాతి నొప్పి అని వస్తుంటారు, లేదా టైట్ గా ఉంది అని కొంతమంది చెప్పగలిగే పిల్లలు కూడా అలా చెప్తుంటారు. వీటి కారణంగా నిద్ర కరెక్ట్ గా వెళ్లలేకపోవడము, దాని ద్వారా అలసట, చదువుకోలేకపోవటము, ఇవన్నీ కూడా వేరే లక్షణాలు.
1: ఇప్పుడు ఆస్తమాతో పాటు జ్వరం ఉండడం అలాంటిది ఏమైనా జరుగుతుందా?
2: మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆస్తమా అనేది జ్వరంతోనే రాదండి. ఇప్పుడు జ్వరము బాగా ఉండి ఈ లక్షణాలు ఉంటే మనము వేరే కారణాలు కూడా మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల వ్యాధి, నిమోనియా లాంటివి కూడా మనము చూస్తుండాలి. జ్వరం అనేది అంత సాధారణంగా మనకి కనిపించదన్నమాట.
1: చక్కగా తెలియచేశారు సార్. మరి ఈ ఆస్తమాలో ప్రమాదకరమైన సూచనలు లేదా డేంజర్ సైన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ప్రత్యేకించి చంటి పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులు గుర్తించవచ్చో కూడా కాస్త తెలియజేయండి సార్.
2: ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆస్తమాతో కొన్నిసార్లు చాలా విపరీతమైన అటాక్ వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో కానీ పసిపిల్లల్లో కానీ. ఏవేవి వస్తే, ఏ సంకేతాలు ఉంటే మనము ప్రమాదకరమైనదని ముందే తెలుసుకోవటం ఉత్తమం. ఈ ఆస్తమా గనక సీరియస్ గా అయిందనుకోండి, దీన్ని అక్యూట్ అటాక్ ఆఫ్ ఆస్తమా అంటాం. ఇది చాలా సీరియస్ గా కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారచ్చు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే సాధారణంగా ఉన్న ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలు ఎక్కువగా అవుతాయన్నట్టు. అంటే విపరీతంగా దగ్గు రావటము, ఆయాసం చాలా ఎక్కువగా ఉండటము, అంటే గాలి అసలే తీసుకోలేకపోవటము, ప్లస్ ఛాతి నొప్పిగా ఇంకా ఒత్తేసినట్టు, ఎవరో బయట నుంచి రెండు చేతులతోని ఒత్తేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇంకా పడుకోలేరు వాళ్ళు. ఆయాసం అందక లేచి కూర్చొని తలకై ముందుకు వేలాడేసుకునే ఆయాసంగా ఉండటము, మెడ కండరాలు పక్కటెముకలు వేగంగా పనిచేస్తాయన్నట్టు. అంటే గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది గనక మనకి ఈ కండరాలు కూడా హెల్ప్ చేయడానికి అవి కూడా తమ వంతు ప్రయత్నం చేస్తుంటాయి గాలి ఇంకా బాగా ఆడడానికి. ఇంకా వీరు బాగా సివియర్గా ఉంటే మాట్లాడలేరు అన్నట్టు. పొడి పొడి అక్షరాలు, ఒక సెంటెన్స్, ఒక పదాన్ని పూర్తిగా పలకలేరు. చిన్న చిన్న అక్షరాలు లేదా ఒక్కొక్క పదాలు, వర్డ్స్ ను కూడా కొన్ని కొన్నిసార్లు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇంకా గాలి పూర్తిగా అందకపోయేసరికి ఆక్సిజన్ లేకపోవటం వల్ల చేతులు వేళ్లు నీలంగా అయిపోతాయి, పెదాలు ఇవన్నీ కూడా బ్లూ రంగులో. ఇంకా ఇదే సీరియస్ గా అయితే స్పృహ తప్పిపోతారు. ఇంకా బాగా అలసిపోవటము, చెమటలు విపరీతంగా పట్టటము, ఇవి కూడా మనకి డేంజర్ సైన్స్ లో చూస్తామన్నమాట.
1: అంటే దీన్ని బట్టి మాకేమర్థం అవుతుందంటే, చంటి పిల్లల్లో ఎవరిలో అయినా గానీ ఈ పక్కటెముకలు ఎగరేయడం లేదా మెడకండరాలు పనిచేయడము ఇలాంటివి కనబడితే మాత్రం అది ఎమర్జెన్సీ కింద తీసుకోవాలంటారు సార్?
2: అవునండి. ఎటువంటి ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో, పసిపిల్లల్లో మూలగటము, మత్తుగా పడుకోవటము, పక్కటెముకలు ఎగరేయటము లాంటివి, పాలు తీసుకోకలేకపోవటము, నీరు తాగకపోవటము, డల్గా ఉండటము, ఇవి లక్షణాలు కనిపించాయంటే త్వరగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వైద్యుని సంప్రదించాలన్నమాట.
1: చాలా ముఖ్యమైన విషయం తెలియజేశారు సార్. ఇక సాధారణంగా ఈ ఆస్తమా సింప్టమ్స్ పగలు కన్నా కూడా రాత్రులలో ఎక్కువగా ఉంటుండడం చూస్తుంటాం, దీనికి ఏమైనా కారణముందా?
2: మనం ఇందాక చెప్పుకున్నట్టు రాత్రిపూటనే కొన్ని కొన్నిసార్లు చాలా ఎక్కువగా అటాక్స్ వస్తుంటాయి. దీనికి ఒక కారణము అనేది ఉంది. ఏమి అంటే, మన శరీరంలో కూడా స్టిరాయిడ్ అనేది ఉంటుందన్నమాట. అందరిలో స్టిరాయిడ్ ఉంటుంది, కార్టిజోల్ అంటాం దీన్ని. ఇది రాత్రిపూట తక్కువ మోతాదులో సెక్రెట్ అవుతుంది బాడీ నుంచి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్తమాని కంట్రోల్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని అనుకున్నాం, ఆ జబ్బు, దానిని ఈ స్టిరాయిడ్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అది స్టిరాయిడ్ రాత్రిపూట తక్కువైతుంది కనుక ఇది ఆస్తమా అనేది ఎక్కువ రాత్రిపూట విజృంభించే అవకాశం ఉంది. ఇదే కాకుండా రాత్రిపూట చల్లటి వాతావరణము, గాలి, పడుకునేటప్పుడు దిండ్లు, దుప్పట్ల మీద ఉన్న దుమ్ము కూడా ముక్కులోకి వెళ్లి అటాక్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం కొన్నిసార్లు రాత్రిపూట కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది.
1: ఈ ఆస్తమా జబ్బుని డయాగ్నోస్ చేసే విధానం ఏంటి? బ్లడ్ టెస్ట్లు లేక ఎక్స్రేల ప్రాధాన్యత ఇందులో ఎంతవరకు ఉంది సార్?
2: డయాగ్నోసిస్ అనేది మనము ఆస్తమా అనేది హిస్టరీ ద్వారానే మనం తెలుసుకుంటామన్నమాట. అంటే పేషెంట్ ని డాక్టర్ క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని, ఇక్కడ ఖచ్చితమైన జవాబు చెప్పుకోవాలి. డాక్టర్ అడిగిన క్వశ్చన్స్ కి దాపరికం లేకుండా, దాచిపెట్టకుండా అడుగుతారు. అంటే ఎలాంటివి అంటే, మీకు ఇంట్లో ఎవరికైనా అలర్జీ ఉందా, అసలు ఇటువంటి అటాక్ ఇంతకుముందు వచ్చిందా, ఇంతకుముందు ఏమైనా మందులు వాడుతున్నారా, ఎవరికైనా బంధువులలో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఎవరికైనా ఆస్తమా ఉందా, రోజుల తరబడి పొడి దగ్గు, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏమైనా దుమ్ము ధూళి లాంటివి పీల్చినప్పుడు ఉబ్బసం, ఆయాసం రావటము, గాలి తీసుకోవటము ఇబ్బంది అవుతుందా అనేవి ఆధారంగా మనము, హిస్టరీ ఆధారంగానే మనము డయాగ్నోసిస్ చేయడానికి మనం ఎక్కువ చేస్తుంటామన్నట్టు.
1: మరి బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు వీటి గురించి
2: యూజువల్ గా బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రేలు కానీ అడుగుతుంటారు, మాకు ఆస్తమా ఉందా మరి ఆ పరీక్షలు చేయండి అని. కానీ మనము వీటి ద్వారా పెద్ద లాభం లేదండి. అవి అనవసరంగా రక్తాలు తీయటము ప్లస్ డబ్బు దండగా తప్పితే శ్రమే, కానీ అవి డయాగ్నోసిస్ కి కానీ మేనేజ్మెంట్ కి పెద్ద పనికిరావు. యూజువల్ గా మనకి రక్త పరీక్షల్లో పెద్దగా ఏమీ తేలదు. ఎక్స్రేలో కూడా రేర్ కాంప్లికేషన్స్ ఉన్నాయా చూడడానికి, లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా,
1: అంటే మీరు ఇందాక
2: న్యూమోనియా గాని ట్యూబర్కులోసిస్ అందైతుందా అనేవి ఆధారంగా మనము, హిస్టరీ ఆధారంగానే మనము డయాగ్నోసిస్ చేయడానికి మనం ఎక్కువ చేస్తుంటామన్నట్టు.
1: మరి బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు వీటి గురించి

0: వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా
1: అంటే మీరు ఇందాక
0: న్యూమోనియా కానీ ట్యూబర్కులోసిస్ కానీ అట్లేమన్నా దానికి కారణాలు తెలుసుకోవడానికి కానీ ఆస్మా డయాగ్నోసిస్ కి పెద్ద లాభం లేదు. కాకపోతే మనకి స్పైరోమెట్రీ అని ఉంటుంది, అంటే అన్ని ఆసుపత్రుల్లో ఇది అవైలబుల్ ఉండదు. ఇక్కడ ఏం చేస్తారంటే గాలి ఒక చిన్న గుట్టంలో గట్టిగా ఊదమంటారు, అతను ఎంత వేగంగా ఎంత మాక్సిమం ఊదగలుగుతాడో దాన్ని మెజర్ చేసి దాన్ని బట్టి మనము అది లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయో మనం తెలుసుకుంటాం అన్నమాట. కానీ అది లేకపోయినా కూడా మనం డయాగ్నోసిస్ చేయగలుగుతాం.
1: బాగుంది సార్. ఈ ఆస్తమా జబ్బుకి ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన ట్రీట్మెంట్ విధానం అనేది ఏమిటి?
0: ఈ ఆస్తమాకి మందులు అనేవి మనకి మార్కెట్ లో ఉన్నాయండి, మోడర్న్ మెడిసిన్ ప్రకారము. దీనికి ఇన్హేలర్స్ అని మనకి దొరుకుతుంటాయి.
1: ఇన్హేలర్స్?
0: అవునండి, ఇన్హేలర్స్ అనేవి ముఖ్యమైన మందుల మోడాలిటీ అన్నమాట.
1: సాధారణంగా ఏ జబ్బుకైనా వివిధ రకాల మాత్రలు టానిక్లు ఉంటుంటాయి కదా, మరి ఈ ఆస్తమాకి మాత్రం ప్రత్యేకించి ఈ ఇన్హేలర్స్ ఉండడానికి ఏమైనా కారణం ఉందా సార్?
0: తప్పకుండా అండి. ఇప్పుడు చూడండి, మనకి సపోజ్ కంటిలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, కంటిలో మందు చుక్కల మందు వాడుకుంటాం, చర్మం మీద చేతి మీద ఎక్కడైనా పుండు వస్తే దాని మీద ఆయింట్మెంట్ పోసుకుంటాం. అలాగే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మందు పనిచేయడానికి మనము చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాబ్లము లంగ్స్ లో ఊపిరితిత్తుల్లో ఉంది కనుక ఆ ఊపిరితిత్తుల్లో డైరెక్ట్ గా మందు పోవడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట. అందుకే ఇన్హేలర్స్ అనేవి మనము ఆస్మాలో రికమెండ్ చేస్తాం. ఏంటి ఆ ఇన్హేలర్ అంటే, ఇది ఒక పిస్టల్ లాగా ఉంటుంది, అంటే మనకు చూస్తే ఒకసారి చూస్తే అర్థమవుతుంది, చాలా మందికి తెలుసు కూడా. ఇట్లా ఒత్తంగానే పొగలాగా మందు బయటికి వస్తుందన్నమాట, జెట్ లాగా. సో అది నోట్లో పెట్టుకోవడం వల్ల ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకునే నాళంలో ప్రాబ్లం ఉంది. ఇది నోట్లో పెట్టుకుని కొట్టడం వల్ల డైరెక్ట్ గా ఆ ఊపిరితిత్తుల దగ్గరికి ఈ మందు వెళ్లడం అనేది జరుగుతుంది. సో అందుకోసం మనం ఆస్మాలో ఇన్హేలర్స్ ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట.
1: ఈ ఆస్తమాకి మరి ఇన్హేలర్స్ అనేది ముఖ్యమైన ట్రీట్మెంట్ అని తెలుసుకున్నాము. అయితే ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని లేదా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని ఆస్తమాకి దోహదపడతాయని, ఇంకా ఎటువంటి వ్యక్తులు ఈ ఆస్తమాకి గురయ్యే అవకాశం ఉంది?
0: ఇది అవునండి, మరి దీనికి ఎగ్జాక్ట్ కాస్ తెలియదు మనకి ఆస్తమా ఎందుకు వస్తుంది అనేది. కొంతమంది వ్యక్తుల్లో వస్తుంది, కొంతమందిలో కనిపించట్లేదు మనకి. మరి ఎందుకు ఈ వివక్షత అనేది మనం కరెక్ట్ గా చెప్పలేం, కానీ కొంతమంది వ్యక్తులలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని మాత్రం మనం ముందే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది ఎలాంటి వ్యక్తులు అని అంటే, సపోజ్ ఆ తల్లిదండ్రులకి, ఆ పిల్లాడి యొక్క తల్లిదండ్రులకు ఆస్తమా ఉందనుకోండి, అతని వాళ్ల పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ పిల్లాడికి అలర్జిక్ రియాక్షన్ ఉందనుకోండి, అంటే ఏ ఊరికనే ముక్కులోంచి నీళ్లు కారటము, కండ్లు బాగా దురదగా ఉండటము, చర్మం మీద అలర్జీ, ఎగ్జిమా అంటాం అది ఆ జబ్బు ఉన్నా, లేకపోతే ఫుడ్ అలర్జీస్, ఆహారం పడకపోవటం లాంటివి తరచుగా ఆ పిల్లాడికి కనుక వస్తుందంటే అటువంటి పిల్లాడికి కూడా ఫ్యూచర్లో ఆస్తమాకి పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైనా పీల్చినప్పుడు, అంటే గాలి, దుమ్ము ఇటువంటివి పీల్చినప్పుడు ఈ ఇబ్బంది కనుక ఇంకెక్కువగా పడుతున్నాడు అని అంటే అతనిలో కూడా ఆస్తమా లక్షణాలుకి పోయే లక్షణాలు ఉన్నాయని అర్థం. ఇదే కాకుండా అతిగా సిగరెట్టు, చుట్టలు, బీడీలు, అంటే పిల్లలు తాగరు కానీ ప్యాసివ్ స్మోకింగ్ అంటాం, పెద్దలు పక్కన పనిచేసే దగ్గర ఇంట్లో తాగటం వల్ల పిల్లలకు కూడా ఇండైరెక్ట్ గా దాని ఎఫెక్ట్ పడుతుందన్నమాట. ఇటువంటి వాళ్ళు కూడా ఆస్తమాకి రావచ్చు. ఇదే కాకుండా ఏ వయసులో మనకి ఆస్తమా రావచ్చు అనేది కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు, లేదా డౌట్ వస్తుంటుంది మనకి.
1: అవును సార్.
0: ఏ వయసు అనేది ఖచ్చితంగా చెప్పలేమండి. చిన్నపిల్లలు, సంవత్సరం లోపల పిల్లలకు కూడా ఆస్తమా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏ వయసులోనైనా రావచ్చు, కానీ యూజువల్ గా 80% వరకు ఆస్తమా వచ్చే వాళ్ళందరికీ కూడా 6 సంవత్సరాల లోపలనే అది బయటపడుతుంది అన్నమాట. తర్వాత ఇంకా ఏజ్ పెరుగుతుంటే అది ఆస్తమా కంటే అక్వైర్డ్ కండిషన్స్, బ్రాంకైటిస్, COPD అని అంటాం పెద్దవాళ్లలో, సో దాని కింద అన్నట్టు.
1: మరి ఇన్ని రకాల వ్యక్తులు అంటే మీరు కొన్ని ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటూ కొన్ని చెప్పారు కదా సార్ ఇప్పుడు, అయితే ఎలాంటి వ్యక్తులకి ఆస్తమా యొక్క రెగ్యులర్ ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం ఉంది?
0: ఇటువంటి వారికి అంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు రాత్రిపూట దగ్గు విపరీతంగా వస్తున్న వాళ్ళు, అంటే దాదాపు నెలకి

0: 4 సార్ల నిద్ర డిస్టర్బ్ అయి లేవటము, దగ్గు వల్ల ఇబ్బంది అవ్వటము, లేదా విపరీతంగా ఆస్తమా అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి రావటము, ఇంకా అదే కాకుండా ఏ పని చేయడానికి వాళ్ళ యొక్క పని చేసుకోవడానికి వీలు లేకుండా కూడా ఆస్తమా ఇబ్బంది కలగజేస్తున్నా.
1: అంటే రొటీన్ లైఫ్,
0: రొటీన్ లైఫ్ దైనందిన, అంటే పిల్లలకి స్కూల్కి వెళ్లటము, ఆడుకోవటము, చిన్న చిన్న వస్తువులు వాళ్ళు మోయటము లాంటివి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే అటువంటి వాళ్ళకి ఇంకా ఆయాసం తగ్గడానికి ప్రతిసారి ఇన్హేలర్స్ వాడటం, మందులు వాడటం లాంటివి కూడా ఉన్నా కూడా ఇటువంటి వాళ్ళకి ఆస్తమా ట్రీట్మెంట్ అనేది వాడటం చాలా అవసరం అన్నమాట.
1: మీరు ఇందాక ఇన్హేలర్స్ గురించి చెప్పారు కదా, ఈ ఇన్హేలర్స్ లో చాలా రకాలు ఉన్నాయని విన్నాము, క్లుప్తంగా వీటిలో ఉన్న రకాలని మా కోసం వివరిస్తారా?
0: ఇన్హేలర్స్ లో రకాలు ఉన్నాయండి, రెండు రకాలు మనం యూజువల్ గా డివైడ్ చేసుకుంటాం. అప్పటికప్పుడు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి వాడే మందుల్ని రిలీవర్స్ అంటాం. ఇప్పుడు ఆస్తమా బాగా ఇబ్బంది అవుతుంది అప్పటికప్పుడు మనకి కష్టం నుంచి దాటుకోవడానికి, ఇవి ఒక రకమైనవి. ఇంకొకటి కంట్రోలర్స్ అంటాం, అంటే చాలా రోజులు వాడేవన్నమాట. ఈ రిలీవర్స్ అనేవి యూజువల్ గా ఆస్తలీన్ అని అంటాయి, ఆస్తలీన్ అని దొరుకుతుంది మనకి బయట ఇన్హేలర్స్. ఇంకా కంట్రోలర్స్ అంటే స్టెరాయిడ్స్ అన్నమాట.
1: ఈ స్టెరాయిడ్ ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం ఎవరికి వస్తుంటుంది?
0: చూడండి, ఇప్పుడు ఆస్తమా మనకి ప్రాబ్లం కి మెయిన్ బేసిక్ ట్రీట్మెంట్ స్టెరాయిడే అండి. అది మనము తప్పించుకోవడానికి వీల్లేనటువంటి మందు అనట. కనుక ఆస్తమా డయాగ్నోస్ చేసిన దాదాపు ప్రతి ఒక్కళ్లకు కూడా స్టెరాయిడ్ ఇన్హేలేషన్ వాడతాం. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఆస్తమా అటాక్స్ వచ్చి, అంటే సీజనల్ చేంజ్ తోని, చలికాలం నాడు లేకపోతే తెల్లవారుజామున ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెండు సార్ల ఆస్తమా అటాక్ వచ్చిన వాళ్ళకి మాత్రం మనము రిలీవర్స్ అంటే ఆస్తలిన్ ఇన్హేలర్స్ అడ్వైస్ చేస్తాం. కానీ చాలా వరకు ఆస్తమా డయాగ్నోస్ అయిన వాళ్ళందరిలో స్టెరాయిడ్స్ అనేవి అడ్వైస్ చేస్తుంటాం.
1: ఇది చాలా ముఖ్యమైన విషయం సార్ మేము తెలుసుకున్నది. ఈ ఇన్హేలర్స్ వాడడం మొదలు పెట్టాక వ్యాధి లక్షణాల్లో ఇంప్రూవ్మెంట్ రావడానికి ఎంత సమయం పట్టచ్చు? ఇంకోలా చెప్పాలంటే ఎంతకాలం ఈ ఇన్హేలర్స్ ని వాడాల్సి ఉంటుంది?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ విషయంలో మనకి స్పష్టత చాలా అవసరం. ఎందుకంటే ఈ విషయం మనము తెలుసుకుంటే మనము ఎన్ని రోజులు వాడాలి అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఈ మందు వాడంగానే ఇమీడియట్ గా ఆస్తమాలో ఎఫెక్ట్ కనిపించదు. ఈ స్టెరాయిడ్ ఇన్హేలర్స్ మనం వాడడం మొదలు పెట్టినాక ఒక మినిమం ఒక నెల, అంటే దాదాపు 4 వారాల నుంచి 6 వారాల వరకు కూడా టైం పట్టచ్చు. మరి వాడుతున్నా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అని చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ అలా కాదు, ఇది మందు మెల్లిగా పనిచేస్తుంది. ప్లస్ ఎన్ని రోజులు వాడాలనే దానికి కూడా ఖచ్చితమైన ఇది జవాబు లేదు. ఎందుకంటే ఆస్తమా ఒక రోజు వచ్చి పోయే జబ్బు కాదు, అది ఒకసారి వస్తే చాలా నెలల పాటు ఉంటుంది. కనుక ఇది వాడుతూనే ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా పోకపోయినా కంట్రోల్ చేస్తుంది. కనుక ఇది నెలల తరబడి కూడా అవసరం బట్టి డోస్ ఇంక్రీజ్ చేయటమా తక్కువ చేయటమా అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది.
1: అంటే సంవత్సరాలు తరబడి కూడా వాడాల్సి రావచ్చు అంటారు?
0: కంటిన్యూస్ గా కాకపోయినా కూడా ఇంటర్మీడియంట్, అంటే ఒక 3-4 మంత్స్ ఎట్ ఎ స్ట్రెచ్, 6 మంత్స్ ఎట్ ఎ స్ట్రెచ్ వాడి ఇంప్రూవ్మెంట్ ఉంటే తక్కువ చేస్తారు డోసు. లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు అంటే డోస్ ఇంక్రీజ్ చేయటము, లేదా కాంబినేషన్ వేరే ఇన్హేలర్స్ ఉంటాయి అవి వాడటము, వేరే నోటి ద్వారా వేసుకునే మందులు, ఇలా రకరకాలుగా కాంబినేషన్స్ వాడుతుంటాం. కానీ పూర్తిగా పోవటం అనేది కష్టం.
1: చాలా చక్కటి విషయం తెలియజేశారు సార్. ఇది ప్రతి ఒక్క ప్రతి తల్లిదండ్రి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆస్తమా పిల్లలంటే కనుక. అయితే మీరు చెప్పింది విన్నాక ఇక్కడ చాలా మంది తల్లిదండ్రుల్లో మరొక అనుమానం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇన్హేలర్స్ వాడడం వల్ల వాటికి అలవాటు పడిపోవడం, అనగా ఎడిక్షన్ కు లోనయ్యే అవకాశం ఉంటుందంటారా?
0: లేదండి, ఇది కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, మరి ఇది ఒక డ్రగ్ అడిక్షన్ అవుతుందా అని, స్టెరాయిడ్ అని. కానీ ఇక్కడ మనం అది దానికి ఏమి అడిక్షన్ అనేది ఉండదు. అంటే చాలా రోజులు వాడుతున్నాం కదా, వాడకపోతే మళ్ళీ ఎలా అని, దానికి అడిక్షన్ అనేది మనకి కనిపించదు.
1: సాధారణంగా స్టెరాయిడ్స్ పేరు వినగానే చాలా మందిలో భయం కలుగుతుంది. మరి ఆస్తమాలో మీరన్నట్టుగా ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా?
0: ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. చాలా మంది స్టెరాయిడ్ వద్దు మా పిల్లలకి, అది నష్టం చేస్తుంది మా పిల్లలకి అనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉండి డాక్టర్స్ ని కూడా ప్రెషరైజ్ చేస్తారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ సిటీస్ లోపల. కానీ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, మనకి ఆస్తమా అనే ప్రాబ్లం ఉంది, దానికి ఇది మందు అని నిర్ధారించబడింది, కనుక ఇది వాడాలి. ఇంకొకటి, స్టిరాయిడ్ అనగానే భయపడాల్సిన పని లేదండి. మనము బయట చూస్తుంటాం టీవీల్లో, న్యూస్ పేపర్లో, ఈ డోపింగ్ టెస్ట్ అని ఆటల్లో పట్టుబడ్డారని, స్టిరాయిడ్ కి అలవాటు అయిపోయిందని. అటువంటి స్టిరాయిడ్ కి ఈ స్టిరాయిడ్ కి సంబంధం లేదు, అది అనబాలిక్ స్టిరాయిడ్, అది వేరు, కండలు పెంచేది అది వేరు. ఇది మనం ఇస్తున్నది ఇన్హేలర్ ద్వారా చాలా కొద్ది మైక్రోగ్రామ్స్ లో ఇస్తున్నాం మనం, కనుక దీనికి భయపడాల్సిన పని, అంటే వెంట్రుక ఎంత ఉంటుందో అంత సైజ్ లోపల డ్రగ్ అనేది లోపలికి వెళ్తుంది, కనుక దీని సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్టిరాయిడ్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు.
1: ఇప్పుడు మిల్లీగ్రాముల గురించి మన ప్రేక్షకులందరూ వినే ఉంటారు, అయితే ఇప్పుడు మైక్రోగ్రామ్ అన్నారు, దాని గురించి కాస్త వివరిస్తారు సార్?
0: మిల్లీగ్రామ్ లో 1000 భాగం మైక్రోగ్రామ్ అండి.
1: అంటే అంత తక్కువ భాగం
0: అవుతుంది, గ్రాములో 1000 భాగము మిల్లీగ్రామ్, మిల్లీగ్రామ్ లో 1000 భాగం మైక్రోగ్రామ్. అంటే మనం ఇస్తున్నది చూడండి, గ్రామ్ లోపల ఎంత తక్కువ, మిల్లీగ్రామ్ లో ఎంత తక్కువ, మైక్రోగ్రామ్ అంటే వెంట్రుకలో ఉన్నంత సైజ్ అంత అన్నమాట.
1: అంత తక్కువ మోతాదులో ఇచ్చినా కూడా అది అంత చక్కగా
0: పనిచేస్తుంది,
1: ఇది చాలా అద్భుతమైన విషయం సార్. ఇంతవరకు మన డిస్కషన్ విన్న శ్రోతల్లో ఇన్హేలర్స్ గురించి, ప్రత్యేకంగా స్టెరాయిడ్ ఇన్హేలర్స్ పట్ల ఉన్న అపోహలు, భయాలు తొలగి ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ ఇన్హేలర్స్ తీసుకునే సరైన విధానం కూడా కాస్త వివరించండి డాక్టర్ గారు, ప్రత్యేకించి ఇది పెద్ద పిల్లలకు లేదా 5 నుండి 10 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లల తల్లిదండ్రులకు విశేషంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము.
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇది పూర్తిగా ఇలా మనము డిస్కషన్ చేస్తే అర్థం కాకపోవచ్చు, ప్రత్యక్షంగా డాక్టర్ దగ్గర చూసి నేర్చుకోవాల్సినటువంటి స్కిల్ అన్నమాట ఇది. కాకపోతే మనము నాలెడ్జ్ తెలుసుకోవడంలో తప్పు లేదు, కనుక చిన్నపిల్లల్లో కూర్చొని తమ 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కానీ లేకపోతే పసిపిల్లలకు కానీ ఈ మందు ఇవ్వటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ గాలి కరెక్ట్ గా ఒత్తినప్పుడు వచ్చిన పొగ ఆ మందు కరెక్ట్ గా లోపలికి వెళ్ళాలి ఆ సమయానికి. మేము మందు ఇస్తున్నా కూడా ఆ మందు కరెక్ట్ గా వెళ్ళకపోతే కూడా పనిచేయదు. కనుక దీన్ని ఏ విధంగా ఇవ్వాలి అంటే, యూజువల్ గా పిల్లాన్ని కూర్చోబెట్టాలి లేదా కూర్చోవాలి, తర్వాత ఈ ఇన్హేలర్స్ ని దాని మూత క్యాప్ ని తీసేయాలన్నమాట, తర్వాత దాన్ని షేక్ చేయాలి, అంటే అటు ఇటు కదిలిపాలి, ఎందుకంటే లోపల ఉన్న మందు చక్కగా కలిసి పనిచేస్తుంది లోపల. తర్వాత నోట్లో పెట్టుకునేది ఒకటి ఉంటుంది ఆ ఇన్హేలర్ది, అది కింది భాగం ఉండేటట్టు చూసుకొని గాలి మొదట బయటికి వదలాలన్నమాట. గాలి బయటికి వదిలి ఆ ఇన్హేలర్ ని నోట్లో పెట్టుకుని పెదాలతో గట్టిగా బిగించాలి, ఎందుకు పక్క నుంచి సైడ్ నుంచి ఆ మందు వెళ్లిపోకుండా. తర్వాత క్యానిస్టర్ అంటాం, ఆ ఒత్తేది ఇన్హేలర్ ని ఒత్తాలి, ఒత్తినప్పుడు పొగలాగా మందు బయటికి వస్తుంది, వచ్చిన మందుని గాలి పీల్చుకోవాలి అప్పుడు లోపలికి, ముక్కు నుంచి గాలి తీసుకుంటే అది ఊపిరితిత్తు లోపలికి వెళ్తుంది. అలా వెళ్లిన గాలిని ఒక 2-3 1-10 సెకండ్ల వరకు ఆపగలిగితే మంచిది, అది తర్వాత నిదానంగా గాలి వదిలేయాలి. ఇది తమంతట తాము పిల్లలు తీసుకోగలిగేది. ఇది చేయలేని వాళ్ళకి స్పేసర్, మాస్క్ అనేవి కూడా మనకి యూస్ఫుల్ అన్నమాట.
1: అయితే ఇక్కడ వినడానికి తమాషాగా ఉండొచ్చు కానీ చాలా మంది ఇన్హేలర్స్ వాడుతున్నప్పుడు నోట్లో పెట్టుకుని మీరన్నట్టుగా క్యానిస్టర్ ని ప్రెస్ చేసిన తర్వాత గుటకలు వేయడం కూడా చూస్తుంటాము, అది కరెక్ట్ విధానం కాదని ఇప్పుడు అర్థమవుతుంది సార్?
0: అవునండి, గుటక అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్లేదు, అది కడుపులోకి వెళ్లేదు, అది మందు కడుపులో వెళ్లడం వల్ల లాభం లేదు. మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్లాలంటే గాలే పీల్చుకోవాలి.
1: ఇంకా పీల్చుకున్న తర్వాత ఒక 5-10 సెకండ్లు బిగపెట్టాలని చెప్పారు కదా, అది కంపల్సరీ అంటారా? అంటే కొంతమంది అంతసేపు చేయలేకపోవచ్చు, మరి వారి పరిస్థితి ఏమిటి?
0: అవునండి, చిన్నపిల్లల్లో 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి కష్టం ఇది. అట్లాంటి వాళ్ల కోసము మనకి స్పేసర్స్, మాస్క్ అనేది అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో.
1: అవును సార్.
0: ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ముక్కుకి మాస్క్ లాంటిది పెడతాం, మాస్క్ కి ఏమో స్పేసర్, అది ఎలా ఉంటుందంటే ఒక వాటర్ బాటిల్ లాగా ఉంటుందన్నమాట. సో ఇన్హేలర్ ని నోట్లో పెట్టే బదులు ఆ స్పేసర్ లో పెట్టడం వల్ల ఫస్ట్ ఏం చేస్తాం, ఆ స్పేసర్ లో పెట్టి ఇన్హేలర్ ని ఒత్తుతాం. సో ఈ గాలి అందులో ఉన్న ఈ మందు అంతా ఫస్ట్ ఆ స్పేసర్ లోకి వెళ్తుంది, ఈ అబ్బాయి ఆ వాటర్ బాటిల్ లాగా ఉన్న స్పేసర్ లోంచి గాలి తీసుకుని వదులుతూ ఉంటాడు అన్నమాట. సో ఇది చిన్నపిల్లలకి చాలా యూస్ఫుల్ అన్నమాట.
1: అంటే మందంతా కూడా ఆ స్పేసర్ లో ఉన్న ఛాంబర్ లో కలెక్ట్ అయ్యి నిదానంగా తను తీసుకున్న శ్వాస ద్వారా
0: లోపలికి వెళ్తుంది. అంతే.
1: ఈ స్పేసర్స్ ఏ వయసు వరకు వాడడం మంచిది సార్?
0: యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి వయసుకి స్పేసర్ అనేది అడ్వైస్ చేస్తాం, కానీ పెద్దవాళ్లు ఇది తీసుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారు. ప్లస్ స్పేస్ అంటే ఎప్పుడు పట్టుకొని తిరగటం ఇబ్బంది కనుక,
1: ప్రాక్టికల్
0: ప్రాబ్లం కనుక. కానీ చిన్న పిల్లలు అంటే ఎస్పెషల్లీ 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కంపల్సరీ స్పేసర్ మాస్క్ తోనే ఈ ఇన్హేలర్ ఇవ్వటం అనేది చేయాలన్నమాట.
1: చాలా చక్కటి విషయం తెలియజేశారు సార్. ఇదే కాకుండా ఇప్పుడు మార్కెట్ లో డ్రై పౌడర్ ఇన్హేలర్స్ లేదా మనకి వాడుక భాషలో రోటా క్యాప్స్ అని అంటూ ఉంటాం కదా, ఇవి ఎవరికి ప్రయోజనకరం?
0: పెద్ద తేడా లేదండి, అన్ని ఒకటే మందు లోపల ఉన్నది. కానీ మందు బయటికి వచ్చే విధానంలోనే ఈ మార్పు. ఇన్హేలర్స్ అంటే గాలిలాగా బయటకు వస్తుంది. ఈ రోటా హీలర్ లోపల క్యాప్సూల్స్ లాంటివి ఉంటాయి, అవి రోటా క్యాప్స్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఆ పిల్లాడు ఆ రోటా హీలర్ నోట్లో పెట్టుకుని గాలి గట్టిగా లోపలికి పీల్చుకుంటాడు. అంటే తనంతట తాను లోపల గాలి పీల్చుకునే అంత శక్తి కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ రావాలి. అంటే యూజువల్ గా 6-7 ఇయర్స్ పైన పిల్లలకి ఇది మనం అడ్వైస్ చేస్తుంటాం.
1: అయితే ఈ రోటా క్యాప్స్ మరియు ఇన్హేలర్స్ ని కంపేర్ చేస్తే వాటి ఎఫిషియన్సీలో ఏమైనా తేడాలున్నాయా? ఒకదానికన్నా మరొకటి మంచిదని లేదా సుపీరియర్ అని అలాగే ఏమైనా ఉందా సార్?
0: రెండూ ఒకటే మందుని ఇస్తున్నాయి, లోపల ఉన్న మందు ఒకటేనండి, స్టెరాయిడే. కానీ రెండిట్లో పోల్చుకుంటే రోటా క్యాప్స్ కంటే ఇన్హేలర్స్ ను మాస్క్ స్పేసర్ తో వాడటమే ఉత్తమము. ఎందుకంటే దీంట్లో రిస్క్ తక్కువ, మనము వాడి పిల్లాడికి అర్థం చేయించడం అవసరం లేదు, మనమే దగ్గరుండి మన అజమాయిషిలో మనం ఆ పిల్లాడికి ఇచ్చన్నమాట.
1: బాగుంది సార్. ఇక ఈ ఆస్తమా మేనేజ్మెంట్ విషయంలో ఆల్టర్నేట్ మెడిసిన్ అనగా మన ఆయుర్వేదం, హోమియో, యునాని ఇటువంటి విధానాల పాత్ర ఎంతవరకు ఉంది? ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో మోడర్న్ మెడిసిన్ కన్నా ఆల్టర్నేట్ మెడిసిన్ పద్ధతులే మేలనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీనిపై కాస్త వివరించండి.
0: ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్తమా అనేది ఏ వయసులో అయినా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇది క్రానిక్ డిసీజ్, నెలల పాటు ఉండేది. అయ్యేసరికి మందులు వాడినా కూడా కొన్నిసార్లు మార్పు రాలేదని చాలా మంది తల్లిదండ్రులకు కానీ లేకపోతే పెద్దవాళ్లకు కానీ ఒక రకమైన విసుగు, నిరాశ, నిస్పృహ ఆవరిస్తుంటుంది. మరి మందు పనిచేయట్లేదు కదా, మరి వేరే ఏమన్నా ట్రై చేయొచ్చు అనే ఆలోచన కూడా అందరికీ రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. WHO వారు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మనం చూస్తే చిన్నపిల్లలకి వేరే ఇతరత్రమైనటువంటి ఆల్టర్నేట్ మెడిసిన్స్ మీద ఎక్కువగా పోకూడదనే వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇందాక మీరు అన్నట్టు ఆయుర్వేదం అని, యునాని, హోమియోపతి, అక్యుపంక్చర్, చీపమందు లాంటివి రకరకాలుగా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటితోని చిన్నపిల్లల్ని మీద ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది అంత అడ్వైస్ కాదని మనకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది WHO వాళ్ళు.
1: ఇప్పుడు సాధారణంగా మన మెడిసిన్ అంతటికి కూడా ఈ ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ వాళ్ళదే
0: గైడ్ లైన్స్, అమెరికన్ గైడ్ లైన్స్ కానీ, జీనా గైడ్ లైన్స్ ఇందాక చెప్పుకున్నట్టు, ఈ UK లో కానీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ లో చాలా మంది చోట రీసెర్చ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ అని నిరూపించిన తర్వాతనే ఏ మందైనా కూడా మార్కెట్లోకి వస్తుంది. విదేశాల్లో గుడ్డిగా ఏ మందుని వాడరు. సో మనకి ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నవన్నీ ప్రామాణికమైన ద్వారా ప్రూవ్ చేయబడినదే, రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడినటువంటి మందులే మనం పిల్లల్లో వాడుతున్నాం. ఎందుకంటే పిల్లల్లో చాలా లాంగ్ టర్మ్ లో వాటి ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తాయి కనుక తొందరపడి వేరేవి వాడటం అంత అడ్వైస్ కాదన్నమాట.
1: ఆరోగ్యకరమైన బాల్యం రేపొద్దున ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అన్న విషయం అందరికీ తెలిసినదే కనుక మీరిచ్చిన సందేశం మన శ్రోతలకు చాలా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు సార్. ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది పిల్లలతో మనం చేయాల్సినది కాదు, అందుకని ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ప్రూవ్ అయిన నిరూపితమైన మోడర్న్ మెడిసిన్ కి మనం స్టిక్ ఆన్ అయి ఉండడం అవసరమని దీన్ని బట్టి అర్థమవుతుంది.
2: ఇంతవరకు మీరు పిల్లల్లో ఉబ్బసం వ్యాధిపై పుట్టపత్తి శ్రీ సత్యసాయి వైద్యాలయాలలో తమ సేవలను అందిస్తున్న డాక్టర్లు చెప్పిన చర్చను విన్నారు. ఈ చర్చ 2వ భాగం రేపు మీకు అందిస్తున్నాము.

0: ఓం శ్రీ సాయిరాం. 8 సంవత్సరాల క్రితం స్వామి వెలిగించిన చిరు దివ్వెలం మేం. అప్పటికి ఇప్పటికీ అదే భక్తి ప్రపత్తులతో సదా స్వామి స్మరణలోనే లీనమై ఈ రోజున యుగావతార్ అనే బుర్రకథను గానం చేస్తున్నాం. ఈ బుర్రకథ జానపదం అది స్వామికి అత్యంత ప్రీతిప్రదం. మన మాస్టారు అంటారు, స్వామిని ముందు వరుసలో కూర్చున్న భక్తులు చూస్తుంటారు, కానీ వెనుక వరుసల్లోని భక్తులను స్వామి చూస్తుంటారు. దేవుణ్ణి అందరూ ప్రేమిస్తారు, అది సహజం. కాని సత్య సాయీషుడు మన అందరినీ ప్రేమిస్తాడు, అదే విశేషం. స్వామి మన ముందరే మధ్యనే నడయాడుతూ మన భజనలు ఆస్వాదిస్తూ అభయ హస్తమందిస్తూ భక్త కోటిని ఆశీర్వదించగా ఆ రహము భక్తుల కావగా పర్తిని వెలసిన ఈశ్వరి సుతుడు అసిధారా వ్రతుడు ఆద్యంత రహితుడు అందరి భగవంతుడు సత్య సాయీషుడు అతి మహాభక్తాదరణ యాగం కొనసాగించే తలంపుతో స్వామి యోగ నిద్రలో ప్రశాంతంగా శేష శయనుడై మనల్ని వీక్షిస్తున్నారు. జై సాయిరాం.
1: It is the rarest of privileges to be born as the contemporary of the Yuga avatar, the avatar of the age. Words fail to describe the merit of those chosen ones who are blessed to walk on the footprints of the avatar and be a part of his mission. His sojourn on earth is the ultimate fulfillment of the centuries-old yearning of man's heart. It is the realization of the highest wisdom and virtues that mankind can ever fathom. The story of his life goes beyond metaphors, yet the message of his life sanctifies every facet of human existence. 23rd of November 1926 heralded a new era for the mankind with the advent of our beloved Lord Bhagwan Shri Satya Sai Baba in Puttaparthi. He ushered a new dawn, breaking through the darkness of age-old ignorance, lighting every heart with the imperishable flame of love. When an avatar descends, the best of human potential finds its expression in his immediate presence. Whether it is in the field of arts like music, dance, poetry or literature, or in education, medicine, human service activities and administration, Bhagwan provides a blossoming ground to all these facets of human excellence. And all these facets are channelized into one and only one purpose which Bhagwan represents. Paropkarartham idam shariram. The purpose of human birth is to serve others. No wonder when mankind is given such glorious opportunity to transcend its earthly limitation and rise up to the expectation of the avatar, the earth transforms into heaven, the very Kailasha. Now let us all immerse ourselves in the glory and mystery of Sri Satya Sai Avatara, the Yuga Avatara. Om Sri Sai Ram.

0: సరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము వినాయకుని గురించి పాడుకున్నాము.
2: ఆహా,
1: కోటి వరాల దేవుడు, ముక్కోటి దేవతల నాయకుడు, మా అమ్మ ఈశ్వరమసుతుడు, ప్రేమావతారుడు, యుగావతారుడు, సత్యసాయీశుడు.
2: నిజం చెప్పావరా.
1: బ్రహ్మ కడిగిన పాదములివి, బ్రహ్మము తానైన పాదములివి.
2: ఓహో,
1: అటువంటి దివ్య పాదములను పట్టుకుందాంరా.
2: పట్టుకుందాం పదరా.

0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి సహస్ర శతకోటి నమస్సుమాంజరులు హృదయపూర్వకంగా సమర్పించుకుంటూ ఈనాడు మనం యుగావతార్ అనే బుర్రకథను పాడుకుందాంరా.
1: అయితే అన్నయ్య, మనము నిజంగా చాలా అదృష్టవంతులంరా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో నిత్యం అణువణువున సతమతమవుతున్న మనలాంటి వారి కోసం దేవుడు మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అవతరిస్తూనే ఉన్నాడురా.
0: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నారు గీతలో గీతాచార్యుల వారు.
1: ధనం మూలం ఇదం జగత్, పైసామే పరమాత్మహే, జాన్ కత్రేమేహే అంటానురా నేను.
0: అదేమిట్రా అలాంటినో?
1: ఏదో రైమ్ రితమిగ్గా ఉందని వాడాను, ఏం బాగోలేదా?
0: ఓహో బావుందిరా నీ రైమ్ రితం. కానీక
1: అయితే అన్నయ్య, ఆరంగుల కరెన్సీ ఆరడుగుల మంచిని ఆటాడిస్తోందిరా.
0: అవునరా,
1: ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చామరా మనం?
0: ఏం తెచ్చాము?
1: అలెగ్జాండర్ అయినా బిల్గేట్స్ అయినా పోయేటప్పుడు తీసుకెళ్లగలరా బంగారు బిస్కెట్లు?
0: ఏం తీసుకెళ్తారా?
1: డబ్బుకి దాసోహం జబ్బుకి సోహం ఈనాటి మంచిరా.
0: మంచి వేదంతం చెప్పారా తమ్ముడా. అందుకనే ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికై విశ్వ రక్షణకు వెలుగు తేజమై ఆ భగవంతుడు మళ్లీ అవతరించాడు. ఈ అవతారమే కలియుగ అవతారం రా.
1: సాయిరామ్.

0: అయితే అన్నయ్య, ఈ అవతారానికి గల పుట్టు పూర్వోత్తరాల గురించి, అసలు ఈ అవతారానికి గల అవసరాల గురించి కాస్త వివరంగా చెప్పరా?
1: చెప్తాను రవిను. 100 తప్పులు మించి చేయు శిశుపాల సమాజంలో.
0: ఆహా,
1: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదురా ఆ దేవునికి.
0: నిజం చెప్పేవారా?
1: కీచకులు, కంసులు, రావణాసురులు, ఫ్రాక్షనిస్టులు వేలకు వేలు పుట్టుకొచ్చి సమాజాన్ని పీడిస్తూ ఉంటే మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదురా ఆ భగవంతునికి.
0: పరధారని పంచదారగా భావించి అటు వాలి ఇటు రావణాసురులు ఏమైపోయారా?
1: నిజమేరా, పులిని చూస్తే పులి భయపడదు, కాని మనిషిని చూస్తే మనిషి భయపడతాడు. నేడు సామాజిక న్యాయం పూర్తిగా నీరు కారిపోతుంది.
0: అయ్యో,
1: సాటి మనిషికి తోటి మనిషి భేదాభిప్రాయాలు సృష్టించి నీతి నియమాలకు తిలోదకాలిచ్చి నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉంటే ఈ చీడ పురుగులను ఎవరు ఏరి పారేయగలరు? ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరా?
0: అందుకేరా సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను 5 గుణాలను తన ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ ఈ కలియుగంలో యుగావతారునిగా జన్మించారు మన స్వామి.
1: ఆంధ్రావనిలో పుట్టపర్తి అను

0: సరిగిట్ట ఝుంకరిత.
1: పరమేశ్వరుడు భరద్వాజ మహామునికిచ్చిన మాట ప్రకారం
2: ఆహా
1: ముమ్మార్లు మానవాకరంలో భూమి మీద అవతరిస్తానని చెప్పి ముందుగా పత్రి గ్రామాల్లో శ్రీ షిరిడి సాయిబాబాగా అవతరించి 1918 సంవత్సరంలో సిద్ధి సమాధి యోగాన్ని పొందారు.
2: జై సాయిరాం.
1: తన రెండవ అవతారానికై పుట్ట పరితి పుణ్యాల రాసి కుడిమి పైన రెండవ కాశీ అన్నట్లుగా పుణ్యభూమి అనే పుట్ట పరితి ఎంచుకున్నారు. శివశక్తి అవతారునిగా రూపుదిద్దుకున్నారు.
2: ఇంత బాగా చెప్పేవరా.
1: అతడే మన కలియుగ అవతారుడు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు.
2: జై.

0: రత్నాకర వంశములోని శ్రీ పెద వెంకమరాజు గారికి, మీసరగండ వంశములోని శ్రీ ఈశ్వరమ్మ గారితో వైభవంగా వివాహం జరిగింది.
1: అంటే అవతారానికి గాంధీ ప్రస్తావన జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పేవరా. రత్నాకర వంశములోని జాతి రత్నానికి జన్మనిచ్చారు మన ఈశ్వరమ్మ గారు.
1: ఆహా.
0: అయితే సోదరా, ఇక్కడ మనం ఒక పవిత్రమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలరా.
1: ఏమిట్రా అది?
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా.
1: అది అందరికీ తెలిసిన విషయమే.
0: అయితే చిరకాలంగా పరమశివునికి కూడా ఓ చిన్న కోరిక ఉందంట.
1: ఏమిట్రా? దేవుడికి కూడా కోరిక, అదేమిట్రా?
0: తాను ఒక తల్లికి తనేడుగా పుట్టాలని,
1: ఆహా,
0: అమ్మా అని పిలవాలని, ఆ తల్లి ఒడిలోనే ఒదిగిపోవాలనరా.
1: ఎవరికి మాత్రం ఉండదురా అంతటి పవిత్రమైన ఆలోచన.
0: అయితే యాదృచ్ఛికంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ గారికి కూడా ఇటువంటి తపని కలిగిందిరా.
1: పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బుతుందిరా. ఇంతకీ మన ఈశ్వరమ్మ గారి కోరికేమిట్రా?
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించి ఈశ్వరమ్మ అని నామధేయం పొందిన ఈశ్వరమ్మ గారు పరమభక్తురాలు.
1: ఆహా.
0: ఆమె ఆ పరమేశ్వరుడే తనకి తనుడిగా జన్మించాలని, తనను అమ్మా అని పిలవాలని, పిలిపించుకోవాలని ఆకాంక్ష.
1: అమ్మా, ఈశ్వరమ్మ నీ వ్యక్తిత్వానికి జోహారులమ్మా. ఆడతనానికి అమ్మతనానికి అమ్మవమ్మ నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ.

0: అటువంటి పుణ్యాలను పుణిగిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు స్వామివారు జన్మించారు.
1: ఏమిటి, కార్తీక వారం సోమవారం నాడు స్వామి జన్మించారా?
0: అవును,
1: కార్తీక సోమవారం అంటే వనభోజనాల పరంపరరా? మెను మహా బేసిక్ గా ఉంటుంది తమ్ముడు.
0: ఏమిట్రే, కార్తీక మాసం వనభోజనాలు మెను అంటున్నావు? ఆ మెను ఏంటో మాకు చెప్పరా బాబు?
1: మాప కొమాప ఆలు ఓలు మాలో మీలు గౌ కే పే.
0: ఓరి నాయన, ఒరి అసలు ఇన్ని ఐటమ్స్ ఉంటారు ఒక మెనూలో?
1: యద్భావం తద్భవతి, ఉన్నాయనుకుంటే ఉంటాయి, లేవనుకుంటే లేవు.
0: అంటే ఏమిట్రా అసలు?
1: ఏముందిరా, తాడును చూసి ఇది తాడు అనుకుంటే తాడక్కడే ఉంటుంది, లేకపోతే పామై మనం కలుస్తుందిరా.
0: అంటే మనం ఏ దృష్టితో చూస్తామో అదే జరుగుతుందన్నమాట.
1: నిజం చెప్పావరా, వారం రోజులుగా పక్కింటావిడ ఆరేస్తున్న బట్టల్ని మేడపై నుంచి చూస్తోంది ఓ ఇల్లాలు.
0: ఎందుకు చూస్తుందిరా అసలు?
1: అదే చెబుతున్నాను విను, పక్కింటావిడ బట్టలను సరిగ్గా ఉతకడం లేదని ఆవిడ కంప్లైంట్.
0: కంప్లైంటే తర్వాత ఎవరికి చెప్పిందో కంప్లైంట్?
1: వాళ్ళ భర్తకి చెప్పిందిరా. దానికి వాళ్ళ భర్త, నీకెందుకమ్మా ఆవిడ పాటలు ఆవిడ పడుతోంది, ఆవిడ తిప్పలేవరా ఆవిడ పడుతోంది, నువ్వు ఊరికనే ఉండరాదు అన్నాడు.
0: మరి ఆమెమందిరా?
1: దానికి ఆమె వారం రోజుల తర్వాత వాళ్ళ భర్త దగ్గరకు వచ్చి చెప్తోంది, ఏమండోయ్ చూసారా మన పక్కింటావిడ బట్టలన్నీ మిలమిలా మెరిసిపోతున్నాయండి, తెల్లగా మల్లెపువ్వులా ఉన్నాయని చెప్పింది.
0: అసలు ఏం జరిగిందిరా?
1: దానికి వాళ్ళ భర్త అన్నాడు, నీ మొహంలో ఉంది, రోజు ఆమె అదే విధంగా ఉతుకుతోంది, నువ్వు రోజు చూసే కిటికీ అద్దాలను నేనే ఈరోజు నీట్గా శుభ్రంగా తుడిచిపాడేశాను అన్నారు.
0: బాగుందిరా ఇది, దీన్నే స్వామి అంటారు.
1: ఏమంటరా?
0: దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అని.
1: మహాబాగా చెప్పారు, ఇక కథలోకి వెళదాం పద.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువు,
1: ఆహా
0: భక్తి శక్తియే ముక్తికి తెరువు, సాయి శక్తికి తిరుగులేదురా, సాయి భక్తులకు ఎదురు లేదురా.

0: పుట్ట బతికెళ్ళినంత పుణ్యమొచ్చి పడదురా, గంగ మునిగినంతనే పాపమంత పోదురా.
1: ఆహా, చక్కని నిజాన్ని చెప్పావురా.
0: అయితే సోదరా, పుట్టపరితికి ఎన్నిసార్లు వచ్చామన్నది కాదురా లెక్క.
1: మరేమిట్రా,
0: ఇక్కడికి వచ్చి మనం ఏమి నేర్చుకున్నామన్నదే పక్క.
1: ఆహా, చాలా కరెక్ట్ గా చెప్పావు.
0: పుట్టపరితికి వచ్చినప్పుడల్లా మనలోని దుర్గుణాలను దుర్భావాలను ఇక్కడ వదిలిపెట్టేయాలి. ఇక మిగిలినవి వాటంతట అవే పోతాయిరా.
1: నిజమేరా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. స్వామి తన బాల్యం నుండి దివ్య లీలలు చేస్తూ ఎందరో మహానుభావుల్ని, పండితులను, అవధూతలను సంభ్రమాశ్చర్యచకితులు చేసేవారా.
0: ఆహా, అది 1940
1: అన్నమాట.
0: అవునరా, స్వామి ఉరవకొండలో ఉండగా ఒకసారి స్వామిని తేలుకుట్టింది.
1: అయ్యో పాపం.
0: తేలుకుట్టిన స్వామి తెలివి తప్పినట్టుగా నటించారు. కాసేపటికి తెలివి తెచ్చుకుని వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
1: అంత దైవలీల.
0: స్వామికి ఏ దయ్యమో భూతమో పట్టిందని చెప్పి భూత వైద్యుల చేత చిత్రహింసలు పాలు చేయించారా. అయితే సోదరా, స్వామి వింత పోకడని చూసిన వెంకమరాజు గారు స్వామిని నిలదీసి అడిగారు.
1: ఏమని?
0: స్వామి ఎవరో చెప్పమని.
1: అప్పుడు స్వామి ఏమన్నారా?
0: దానికి స్వామి క్షీణము చిందిస్తూ తన అవతార ప్రకటన ఈ విధంగా చేశారా.

0: భ్రమల భ్రమలు మాని భక్తితో నను కొలువుడి.
1: సాయిరామ్
2: సాయిరామ్. స్వామి అంటే ఈశ్వరమ్మ గారికి పంచప్రాణం.
1: ఆహా,
2: మరి ఈశ్వరమ్మ గారంటే స్వామికి ఇంకా ప్రాణం.
1: ఆ తల్లి తల్లుల అవినాభావ సంబంధం అద్భుతం, అమోఘం, అపూర్వం, అమేయమురం.
2: అవును, ఈశ్వరమ్మ గారు సేవా తత్పరులు. ఆమె తన వారి కోసమే కాకుండా తన ఊరి కోసం, తన ఊరిలో ఉండే 10 మంది కోసమని స్వామిని 3 కోరికలు కోరారు.
1: 3 కోరికల ఏమిటరావి?
2: ఉచితంగా అందరికీ విద్య, వైద్యం, త్రాగునీరు సౌకర్యాలు కల్పించమని. ఆనాడు ఆ మహాసాధ్వీమ తల్లి కోరిన కోరికల ప్రతిరూపమే ఈనాటి పుట్టపర్తిలోని యూనివర్సిటీ, వాటర్ ప్రాజెక్ట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మొబైల్ హాస్పిటల్స్, ఇండోర్ స్టేడియం, ఇవన్నీ
1: నిజం చెప్పావురా.
2: ప్రతి గ్రామస్తులంతా కలలో కూడా ఊహించినంతటి వైభవాన్ని పరోక్షంగా తీర్చిదిద్దిందిరా మన ఈశ్వరమ్మ.
1: అయితే సోదరా, ఈ రోజు ఈశ్వరమ్మ గారు మనతో పాటు ఇక్కడ ఉండుంటే స్వామి ఒరిస్సా వరద బాధితులకు హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేశారో చూసి చాలా సంబరపడిపోయేవారు.
2: అవునరా, ఆ తల్లి తనయుల ప్రేమానురాగాలు హద్దుల్లేనివి. సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలకు తీసుకువెళ్లారు. అమ్మా ధన్యమాయనమ్మా, మా జన్మ పర్తివాసుల భాగ్యమమ్మా, పుడమి చేసుకున్న పుణ్యమమ్మా, నీతి జన్మ ఈశ్వరమ్మ.
3: ఇప్పటిదాకా మీరు ఆగస్టు 27, 2011 స్వామివారి కళాశాల విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ యుగావతార్ మొదటి భాగం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

from the song of your dirty name. Come on, Mr. President.

ప్రియమైన శ్రోతలందరికీ సాయిరాం. శ్రీకృష్ణుడి జీవితం మార్మికమైన విషయాలు అంతర్లీనంగా ఉండే సంఘటనలతో నిండి ఉంటుంది. ఎందరో పండితులు, వ్యాఖ్యాతలు వాటిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉండేవారన్న గాథలను వారు తప్పుగా అర్థం చేసుకోవడమే దానికి కారణం. కృష్ణతత్వంలోని నిగూఢ రహస్యాలను వివరిస్తూ 1991 సెప్టెంబర్ 2వ తేదీనాడు కృష్ణాష్టమి సందర్భంగా ప్రశాంతి నిలయంలో భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసం 2వ భాగం ఇప్పుడు ప్రేమామృతంలో విందాము.

0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు, అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు, ఈ ఇరువురికి నీ ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను. ఇరువురు కూడాను ఏమి పందెం వేసుకున్నారు? ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అంకితం చేయటము.
1: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి, ఇతను ధర్మమూర్తి. వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు.
0: కట్టకనపడికి
1: తన కుమారుడైనటువంటి విరోచనుడు ఓడిపోయినట్టుగాను, అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం చేశాడు.
0: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి
1: తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు. చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీనుడు యొక్క మనస్సు కరిగిపోయింది. నీవు
0: నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు. కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుకకిస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు. ఇదే విధంగా కూడాను పరశురాముని తండ్రి అయినటువంటి జమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు. కనుక ఏమి చెప్పాడు? జమదగ్ని తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు. ఆమె పవిత్రమైన హృదయం గలది, కాని ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాపం. ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాపం. ఇంటికి ఆమె వచ్చేటప్పటికి జమదగ్ని పరశురాముని శాసించాడు, నీ తల్లి యొక్క శిరస్సును ఖండించమన్నాడు. ఏమాత్రం కూడా నువ్వు జంకలేదు పరశురాము. తండ్రి ఆజ్ఞను శిరసావహించి గొంతు కోశాడు. అప్పుడు తండ్రి, పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు. తండ్రి, నా తల్లిని బ్రతికించు అన్నాడు. ప్రాణమిచ్చాడు, ఇక్కడ శిరసావహించాడు, కోరికను తీర్చాడు. శిరసావహించినప్పుడే ఆజ్ఞను నీ కోరిక కూడా తీరుతుంది. అంతేకాదు శిరసావహించకుండా కోరిక ఏ రీతిగా తీరుతుంది? కనుక దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి. కృష్ణతత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి. కానీ ప్రజలు ఎందుండినటువంటి యొక్క భావములను పురస్కరించుకొని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు. కృష్ణునికి అష్టకన్యలు, 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని, ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు. ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి? కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు. ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి, షట్చక్రములు. ఈ షట్చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి. సహస్రార చక్రం ఒకటి, హృదయ చక్రం ఒకటి. ఈ హృదయ పుష్పము అనేటువంటిది 8 దళములతో కూడి ఉంటుంటాయి. అనగా ఈ యొక్క 8 దళములను కూడాను అష్టభూములు అని కూడాను దీనికి ఒక పేరు. ఈ భూమికి నాథుడు భగవంతుడు, ప్రకృతి పరమాత్మ, ప్రకృతికి మాస్టర్ పరమాత్మ. కనుక ఈ 8 దళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు. కనుక హృదయ పద్మములకు 8 దళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటిది. కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలములు ఎందుకునేటువంటి 8 దళములకు భగవంతుడే అధిపతి. ఇతనినే మాధవ అన్నారు. మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దవుడనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని. కనుక నీ 8 దళములతో కూడినటువంటి యొక్క హృదయమునకు నాథుడు భగవంతుడు, అతనే కృష్ణుడు. సహస్రము అదే కట్టకడపటి యొక్క కనుక అదే సహస్రార చక్రం. సహస్రారం అనగా 1,000 దళములతో కూడినటువంటి పుష్పము. దీనిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అన్నారు. ఈ యొక్క 1,000 దళములతో కూడినటువంటిది, ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు. కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు. ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1,000 దళముల లోపల కూడా 1,000 16,000. కనుకనే 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే. గో అనగా శబ్దము, గో అనగా వాక్కు, గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము. ఈ సహస్ర ప్రాణములకు కూడాను తానే పతి. కనుకనే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు. కనుక భాగవతమునందుండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి యొక్క సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8 మంది రాణులు, ఇంకోరా సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ? పిచ్చి పిచ్చి భావములు కాదా? ఈనాటి పిల్లలందరూ కృష్ణుడికి 16,000 మంది అన్నప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకు ఉండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది. ఇది కాదు ప్రధానమైనది. 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి. భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో ఉచ్చలగబడిగా విరుగుతుంటాయి. మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది. దానికి ప్రాణవాయువే దీనికి ప్రధానమైనటువంటి ప్రాణం. అదే ప్రేమ. ఈ ప్రేమ ప్రాణవాయువుగా మన మూలాధారంలో ప్రారంభమై సహస్రారంలో నిలిచిపోవాలి. పిల్లలు చాలా మంది ఈ ఆధునిక యుగం లోపల వైజ్ఞానికంగా ఈ యొక్క దీని లోపల అర్ధనారీశ్వర తత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలి. ఇది ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు. పూర్వీకులు చెబుతున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్టు ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి. ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటి పదార్థము నిర్మాణమైతే అణువులతో ఉంటుండాలి. ఈ ప్రతి అణువునందు కూడాను ప్రోటాన్, ఎలక్ట్రాన్ అనేటువంటి 2 శక్తులు ఉంటున్నాయి. ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇది వేభాగము అని సంస్కృతంలో. ఇది ప్రోటాన్ అనేటువంటిది ధనభాగం, ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వం, ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వం. ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము. ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం. అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష. కనుక ఎలక్ట్రాన్ అనేటువంటిది కూడాను స్త్రీతత్వం, ప్రోటాన్ అనేటువంటి పురుషత్వం. ఈ రెండు చేరే ఒక విధమైనటువంటి యొక్క అణువుగా రూపొందుతున్నాయి. ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము. కాబట్టి జగత్ అంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు. ఇదే విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి. మనము భారతీయులు పవిత్రమైన పర్వదినములు ఎందో లేక కళ్యాణ సమయములు ఎందో శుభకార్యములు ఎందో మనము ద్వారమునకు మామిడాకులు కడుతుంటాం, పచ్చని తోరణం, ఇంకా అరటి ముచ్చట్లు కూడా కడుతుంటాం. ఈ అంతరార్థాన్ని గుర్తించలేనటువంటి మూర్ఖులైన సైంటిస్టులు ఇది ఏమిట్రా, భారతీయులంత ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా, ఈ చెట్టులో ఉండేటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు. అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు, మహామేధావులు, విజ్ఞానపరులు, దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు. దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే 10 మంది చేరినప్పుడు ఆ వాతావరణం కలుషితమైపోతుంది. వాడు విడిచేటువంటి యొక్క గాలి లోపల దీంట్లో కొన్ని విషవాయువులంతా వస్తుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వస్తుంటది మనం విడిచేటువంటి దాంట్లో. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది. ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువులు తీసుకొని ప్రాణవాయువులు వదులుతుంది. ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రముగా ఆవిస్తుంది పచ్చని తోరణం. ఈనాడు పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు. పూర్వము చాలా చిన్న చిన్న ద్వారం ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇండ్ లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికీ ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి. కనుక వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువును ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి. దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు. ఇది మూర్ఖత్వం అవుతుందా? చెప్పేవాడు మూర్ఖుడు. పూర్వము పేడనంతా నీళ్లలో కలిపి ఇంటి ముందు ఏదైనా పర్వదినములు ఎందు, పండుగలు ఎందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక. ఈనాడు ఏమిట్రా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్సో ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం. కాదు కాదు, ఈ పేడ లోపల దీని లోపల ఉంటుంది యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుండాలి. ఆ పేడనంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊడినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి. దాని మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు. ఈనాడు కూడా నువ్వు ఎవడైనా సైంటిస్ట్ పేడను తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయని, కానీ వాడు దురదృష్టం పేడను ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు, సన్నును మూలును ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మనకు దగ్గర ఉన్నటువంటి మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు, వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్. కనుక మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనదిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు. ఇంతేకాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోగపెట్టేటువంటి వారు, ద్వారములకంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు. కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండాలి. ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడా నాశనం చేస్తూ వచ్చాయి. కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలి? పెయింట్ వేస్తే చాలదా? ఎల్లో పెయింట్. ఈ ఎల్లో పెయింట్ లో ఆకారం ఉంటుండాలి, కానీ ఈ సెప్టిక్ ని హతం చేసేటువంటి శక్తి లేదు. కనుక మన పూర్వీకులు ప్రతి చిన్న విషయం నందు కూడాను ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఉపయోగాన్ని అనుసరిస్తూ వచ్చారు. మన భారతీయులు కుంకుమ పెట్టేటువంటి వాళ్ళు, పసుపు కూడాను పూసుకునేటువంటి వాళ్ళు పూర్వీకులు. దీనికోసమే నేను ఒకసారి ఒక పాట రాసింది, ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయే ఏమి కాలంబు వచ్చెను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చైన్లు వచ్చే ఏమి కాలంబు వచ్చెను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను. ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటిది. ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు. అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటి ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి. కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి. ఆనాడు ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం. హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది. కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యముల కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు. కనుకని ఆనాడు కృష్ణుని యొక్క నవద్వారముల యొక్క గురణని కూడాను ఎంతో విధమైనటువంటి యొక్క రోగములు కాని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కాని నివారణ గావిస్తూ వచ్చి దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు. ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస. కనుక ఈ నవరంధ్రములు కలిగినటువంటి దేహము లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం. అంతేకాదు ఒక్కొక్క రంధ్రములు కూడాను భగవంతుని యొక్క హస్తము స్పర్శ కావాలి. ఆ స్పర్శ చేతనే స్పర్శనం పాపనాశనం, దానివల్లనే ఆనాటి గోపికలు చెబుతూ వచ్చారు.

0: నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ, మా దేహమనే ఒక ఫ్లూట్ గా తీసుకో, మురడిగా తీసుకో. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈ దేహము లోపల స్వేచ్ఛగా సంచరింపచేయి. నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద సారము. ఈ వేద సారమును దేహములో మార్చడం చేత గానసారంగా రూపొందుతుంది. మొదటి గానాన్ని మాకు వినిపించు అన్నాడు. ఏ వసంత కోకిల గానమో, ఎంఎస్ సుబ్రహ్మణ్యం గానమో, పీలీలా గానమో కాదు, ఈ వేద గానమును వినిపించమన్నారు. కనుక మన దేహమంతా కూడా ఒక ఫ్లూట్ వంటిది. ఈ ఫ్లూట్ కు నవరంధ్రములు ఉన్నట్టుగా దేహమునకు నవరంధ్రములు ఉంటున్నాయి. ఇందులో భగవత్ నామం అనేటువంటి యొక్క సారము నకశిక పరయంత్రము కూడా సంచరిస్తూ రావాలి. భగవంతుని యొక్క స్పర్శ అన్నింటి ఎందుకు ఉంటుండాలి. అనగా సర్వాంగములు కూడా భగవంతుని యొక్క సేవ ఎందే అరిక్తం కావాలి. ఇది సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. చెప్పారు కంప్లీట్ సరెండర్ అని. సరెండర్ అంటే అది కాదు, ఏకత్వాన్ని భావించడమే సరెండర్. నీవు వేరు, నేను వేరు అనేటువంటిది ఉండకూడదు. నీవు లేకపోతే నేను లేరు. అదే చెప్పారు గోపికలు.
0: నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకని మోయుదాన, నిలువదురానా మనసు నీ నగవులు దూరమైన కలలు.

ಇರುವ ಗಲೇರಾ ಕೃಷ್ಣ ಕಾನಗರಾರ. ಗೋಪಿಕಲು ಕೋರಿನಟ್ಟು ಕೋರಿಕೆಗಳು ಎಂತ ಕೊಡು, ಎಂತ ಪವಿತ್ರಮೈನ ಅಂತರಾತ್ಮ ಯೋಚನೆ ಚೇಸ್ಕೊಂಡು ವಾಡೋಸ್ ಮಾದರಿ ಮನಂ ಭಾವಿಸರಾದು. ವಾಳ ಹಿಸ್ಟರಿ ಲೇಡೀಸ್, ನಾಟ್ ಹಿಸ್ಟೀರಿಯ ಲೇಡೀಸ್. ಹಿಸ್ಟರಿ ಹಿಸ್ಟೋರೀಸ್ ಇಸ್ ಹಿಸ್ಟರಿ. ಕಾಬಟ್ಟಿ ವಾರಿ ಜೀವಿತ ಚರಿತ್ರಮು ಎವರ ಜೀವಿತ ಚರಿತ್ರ ಭಗವಂತನ ಜೀವಿತ ಚರಿತ್ರಮೇ ಹಿಸ್ಟೋರಿ. ಗೋಪಿಕಲು ಎಂತ ನಿರಂತರ ಕೊಡು ಹಿಸ್ಟೋರಿ ಹಿಸ್ಟೋರಿ ಹಿಸ್ಟೋರಿ. మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు తెలుసును. ఆనాటి ప్రాచీన సాంప్రదాయం పురస్కరించుకుని రేపల్ల యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను త్రిమిషము నిలువగలేరా కృష్ణ కానగరారా. ఓపికలు కోరినటువంటి పవిత్రమైన అంతరార్థాలు ఉంటున్నాయి, యోచన చేసుకోండి. వాళ్ళు లేడీస్ మాదిరి మనం హిస్టరీ లేడీస్,

సంప్రదాయమును పురస్కరించుకుని రేపల్లె యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు. అనగా ఇంటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులు అయిపోతాము అనేటువంటి విశ్వాసం ఆనాటి విశ్వాసం. ఇప్పుడు కూడాను కొన్ని పల్లెల లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసె ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం. ఆ రేపల్లెకు కొత్తగా వచ్చింది ఒక కోడలు పాపం, ఆ యొక్క వంతు ఆనాడు వచ్చింది పాపం, యశోద ఇంటికి పోయి దీపం అంటించుకోవాలి. మనసులో చిత్రించుకుంటూ వస్తుండాలి పాపం, అయ్యో నేను ఎన్ని దినముల నుంచినో కృష్ణుని చూడాలని ఆశపడ్డాను, ఎప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు యశోద ఇంటికి పోతున్నాను దీపం కోసం, అక్కడెక్కడైనా కృష్ణుడు కనపడతాడో ఏమిటో అని నిరంతరం కృష్ణ చింత చేసుకుంటూ వెళ్ళింది పాపం యశోద ఇంటికి. కృష్ణ చింత లోపల అటు ఇటు చూసుకుంటూ ఆ దీపాన్ని ఒక దీపం ముందు పెట్టింది. తాను తీసుకుని పోయిన దీపము యశోద దీపం నుంచి వెలిగిస్తూ ఉంటుండాలి. ఆ యొక్క సుగుణ యొక్క వేలు కూడా కాలిపోతుండాలి, కానీ సుగుణకి ఏమి కనిపించలేదు, ఆ బాధ తెలియలేదు. దేహము కాలిపోతున్నప్పుడు కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని చూస్తూ ఆనందంగా ఉంటుండాలి. పరిగెత్తి వచ్చింది యశోద, ఏమిటమ్మా నిద్రపోతున్నావా, శరీరం కాలుతున్నా కూడా ఏమిటి ఈ నిద్ర అని ఆమె వెనుక్కు తీసుకుంది. అమ్మా కృష్ణుణ్ణి చూస్తున్నానన్నింది ఆ శివుడు. ఈ చుట్టూ ఉన్నటువంటి గోపికలందరూ ఇంక కనిపెట్టారు, యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు. సుగుణకు కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట. కాని యశోద ఇంటి లోపల సుగుణకు దీపములో కనిపించాడట కృష్ణుడు. ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి యొక్క చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి. ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి, ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటివి. హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాళ్ళ భావాలంతా కూడాను అంతర్ముఖంగా ఉండేటువంటివి. కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైనటువంటి భావములు దూరం చేసి అంతర్భావములను అభివృద్ధి పరచుకుని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై.

ಮಾಡಿ ಮೋಹನ ಮಾಡಿದ್ದಾರೆ.

మీరింతవరకు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా కృష్ణతత్వంలోని నిగూఢ రహస్యాలను వివరిస్తూ 1991 సెప్టెంబర్ 2 కృష్ణాష్టమి నాడు ప్రశాంతి నిలయంలో భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసం 2వ భాగాన్ని విన్నారు. కృష్ణుడికి 8 మహిషులు 16,000 గోపికలు ఉన్నారనే కథల్లోని అంతరార్థాన్ని స్వామి ఇలా వివరించారు. మన దేహంలోని వెన్నుపాముపై 6 చక్రాలుంటాయి. శిరస్సులో ఉండే సహస్రార చక్రం, వెన్నుపాముకు మధ్య భాగంలో ఉండే హృదయ చక్రం వాటిలో ముఖ్యమైనవి. అష్టదళ పద్మంగా వర్ణించే హృదయ చక్రంలోని 8 రేకులు ప్రపంచంలోని 8 భాగాలకు ప్రతీకలు. వాటికి అధిపతి పరమాత్మ. మనిషిలోని అష్టదళ హృదయ చక్రానికి కృష్ణుడే ప్రభువు. వెన్నుపాము అగ్రభాగాన ఉండే సహస్రారాన్ని 1000 రేకుల కమలంగా వర్ణిస్తారు. అందులో ప్రతి దళంలోనూ భగవంతుడు షోడశ కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. అన్నీ కలిపితే వచ్చే 16,000 కళలే గోపికలు. గో అంటే శబ్దం, వాక్కు, శ్వాస. ఆ విధంగా కృష్ణుడే ఈ సహస్రార చక్రానికి అధిపతి అని స్వామి వివరించారు. ఇంతటి చక్కటి విషయాన్ని స్వామి మనకు బోధించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రోతలందరికీ

మంత్రాలు చెప్పుతూ ఉంటాము గొప్పగా, కాని ఆ మంత్రం అర్థం కించెత్తైనా తెలుసుకుని చెప్పినప్పుడే మంత్రానికి సార్థకత్వం ఉంటుంది. అర్థము తెలియని మంత్రము, పవిత్రత లేని హృదయము, చెడిపోయిన కొబ్బరికాయ, ఈ మూడింటికి ఒకే ఫలితం. కనుక ప్రతి చిన్న కర్మలో కూడా అందులో ఉన్న నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని, పవిత్రతను గుర్తించి వర్తించాలి. ఎన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు కలిగినా భగవంతుని నుండి మన భావం కించిత్తైనా చలించరాదు. చెవులు పగిలిపోయేటట్లు మించులు అనగా మెరుపులు మించుతున్నా, భయంకరమైన మబ్బులు క్రమ్ముకుంటున్నా, కుంభవర్షము కురుస్తున్నా, చాతకపక్షి ఆ వర్షబిందువుల కోసమే ప్రాకులాడుతూ ఉంటుంది. త్యాగానికి సిద్ధమై ఆనందాన్ని అనుభవించడానికి పూనుకుంటుంది. త్రాగడానికి ఎన్ని నదులలో నీరులేదు, ఎన్ని చెరువులలో నీరులేదు, ఎన్ని బావులలో నీరులేదు, కాని ఆ నీరు త్రాగడానికి ఏమాత్రం అంగీకరించదు. అది పవిత్రమైన జలబిందువు కోసమే ప్రాకులాడుతుంటుంది. అట్లే ఎన్ని అనుకూలాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని సౌఖ్యాలు, ఎన్ని సదుపాయాలున్నా లెక్కచేయక ఒక్క దైవసన్నిధినే పెన్నిధిగా భావించి దానినే ప్రధానంగా లక్ష్యంలో పెట్టుకోవాలి. ఎన్ని చిక్కులు వచ్చినా లెక్కచేయకుండా త్యాగానికి పూనుకోవాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. వేసవి సెలవుల తర్వాత ఉరవకొండలోని పాఠశాల తెరవబడింది. అసలు తనకేమీ జరగనట్టు సాయిబాబా మామూలుగా చదువుకోవడానికి అన్నగారితో తిరిగి ఉరవకొండ చేరాడు. ఏదో ఒక శక్తి తనను ఆవహించినట్టు, మతిభ్రమణం పొందినట్టు, తత్కారణంగానే తనను తన కుటుంబం వారు పుట్టపర్తికి తీసుకువచ్చినట్టుగా పైన పైకి తెలియచేసినప్పటికీ నిజానికి మాయాలోలుడైన సత్య ఆ ఇంటివారందరినీ ఆటలు పట్టించిన మాట వాస్తవం. స్వచ్ఛమైన పూర్ణ మనస్తత్వంతో ప్రకాశిస్తున్నట్టు సత్య ఉరవకొండ వచ్చిన తర్వాత తిరిగి తన చుట్టూ కొన్ని మప్పుతరలు కప్పినట్టు కపట నాటక సూత్రధారి అయి మరొక లీలా నాటకానికి నాంది పాడనున్నాడేమో. అన్నగారింటనే ఉంటూ గురువారాలందు సాయిబాబాగానే వ్యవహరించి తన దర్శనార్థమై వచ్చిన వాళ్లందరికీ విభూతిని సృష్టించి ప్రసాదంగా పంచిపెడుతూ వచ్చాడు. అతని లీలా విభూతులను అవగాహన చేసుకుని ఉరవకొండ పాఠశాల ఉన్నతోపాధ్యాయులే సత్యాకు తలవంచి వందనాలర్పించారు. ఆచార్యుల వారికి జ్ఞానోపదేశం చేశాడు సత్య. అతనికున్న అద్భుత శక్తులకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం అతని చుట్టూ చేరుతున్నప్పటికీ జ్ఞానోపదేశాలకు ముక్తులై ఉన్నతోపాధ్యాయులైన శ్రీ మంచిరాజు తమ్మిరాజుగారు, శ్రీ శేషయ్య గారు మొదలైన వారు ఈతడిని దర్శించి అతని బోధలను విని ఆనందించి వెళ్తూ ఉండేవారు. ఇలాంటి సందర్భాల్లోనే అధ్యాపకులు శ్రీ కొండప్ప గారు తీసిన ఫొటోయే సత్యనారాయణ సాయిబాబాగా మారిన పిదప తీసిన మొదటి చిత్రం. అమాయకం ఉట్టిపడుతూ పసిబిడ్డతనంతో నాలుగు మూరల పంచ, అరచేతుల వరకు చొక్కా ధరించి, కేశాలు సాధారణ క్రాప్తో ఉండి కుర్చీలో కూర్చున్న చిత్రం అది. అప్పుడు సత్య కేశాలు సాధారణ క్రాప్లోనే ఉండేవి. ఎందువల్లనో తమ్మిరాజుగారు మాత్రం సత్య పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జ్ఞాన భక్తి మార్గాల విషయంలో తమకున్న సందేహాలన్నీ సత్య ఎదుట వెలిబుచ్చి తనకు సందేహ నివృత్తి చేయవలసిందని కోరారు. ఉపనిషత్ పురాణేతిహాసాల నుంచి, తదితర శాస్త్రాల నుంచి అమూల్యమైన ఉపదేశరత్నాలను అందించి తమ్మిరాజుగారికి సందేహ నివృత్తి చేసేవాడు సత్య. ఇది చూసి మిగతా అధ్యాపకులు కూడా తమ్మిరాజుగారి వెంట ఒకనాడు సత్య వద్దకు వచ్చారు. వారిని చూసి వారి వారి సందేహాలను ఒకే మారు వెలిబుచ్చమని, తాను సమాధానమిచ్చదనని సత్య చెప్పాడు. ఆధ్యాత్మికము, ఆత్మసాధన మొదలైన విషయాలను ఎన్నింటినో ఒక్కొక్కరు వారి వారి సందేహాలను ఒకే మాట సత్య ఆదేశానుసారం వెలిబుచ్చి సమాధానాన్ని కోరారు. అందరూ ఒకే మాట ప్రశ్నలు వేయదడిగినందున వాతావరణమంతా సంతగోల్లా తయారైంది. కాని సత్య ఒక్కొక్కళ్లని ఉద్దేశించి వారడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పాడు. అవతార పురుషుడికి అష్టావధానం ఒక కష్టమైన విద్యనా? మరొకప్పుడు ఒక అల్లరిమూక సత్య వద్దకు వచ్చి అర్థంపర్థం లేని చొప్పదంటు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది. వీరత్వం ఉట్టిపడగా చిరునవ్వులు చిందుతూ నవనీత హృదయుడై ఆ ప్రశ్న పరంపరలకు ఎదురు బాణాల్లాంటి సమాధానాలనిచ్చి వారి అల్లరి చిల్లరితనాన్ని చిత్తు చేసి పొడి చేసేశాడు సత్య. వ్యాధిగ్రస్తులకు విభూతి ప్రసాదం ఇచ్చి రోగ నివారణ చేయటమే మహదనుగ్రహం. ప్రప్రథమంగా ఈ సమయంలోనే ప్రారంభమైంది ఈ మహిమ. కేవలం విభూతే కాక అనారోగ్యంతో ఉన్న వారికి రక్ష కూడా ప్రసాదించడం మొదలుపెట్టాడు సత్య. అంతరాన తన సుందరకరాన్ని కదిలిస్తాడు. ఫలితంగా అతని కరద్వయంలో షిరిడీబాబా ధరించిన వస్త్రము అంటే కఫ్నీ యొక్క పీలికలు రూపొందుతూ ఉంటాయి. ఆ పీలికలనే రోగపీడితులకు రక్షగా ప్రసాదించేవాడు సత్య. మధ్య మధ్య ఈ లీలలను ప్రదర్శిస్తున్నా పాఠశాలకు మాత్రం ఒక మంచి విద్యార్థిగా క్రమం తప్పకుండా వెడుతూ ఉండేవాడు. ఒకనాడు తన స్నేహితులతో కూడా ఆ ఊరికి 1.5 మైలు దూరంలో భూతకవి అనే గ్రామమందున్న శివాలయానికి దర్శనార్థమై వెళ్లాడు. ఇదేమి వింత, గాఢాంధకారంగా ఉంటే ఆ గర్భాలయం ఇంత ప్రకాశవంతమైంది అని తోటి మిత్రులు ఆశ్చర్యంతో తన స్నేహితుడు సత్యనారాయణరాజు లలాటం నుంచి ఒక దివ్య జ్యోతి ఉద్భవించి అది ఆ శివలింగం మీద ప్రసరించడం కళ్లారా చూశారు.
అదేవిధంగా మరొక జ్యోతి ఆ లింగము నుంచి సత్యాలలాటానికి చేరటమూ గమనించారు. ఒక గురువారం సత్యాను పూజించి ఆరాధించేందుకు వచ్చిన శ్రీ కాశీభట్ల రామూర్తిగారి సతీమణితో, "సత్య, మీ ఇంటి పూజాగృహంలో ఒక పటమును ఉంచాను, దానిని నిత్య పూజలతో ఆరాధించండి" అన్నాడు. ఆ ఊరిలో కోతుల బాధ ఎక్కువైనందువల్ల ఆ ఇల్లాలు తన ఇంటి కిటికీ తలుపులన్నీ గట్టిగా బిగించి తాళం వేసేసింది. సత్య పలుకులు విని వెంటనే ఇంటికి బయలుదేరి తాళం తెరిచి పూజాగృహంలోకి ప్రవేశించింది. ఆశ్చర్యం! అచ్చట మిగతా దేవతాపటముల నడుమ సరికొత్తగా కనిపించిన పట్టణంలో షిరిడి బాబా నవ్వుతూ ఆవిడికి దర్శనమిచ్చారు.

మధ్యలో ఒక్కసారి సత్య పుట్టపర్తికి వెళ్లటం తటస్థించింది. సత్య లేకపోవటం తమ్మిరాజుగారికి అతి దుర్భరంగా ఉండేది. సదా సత్యనామస్మరణలోనే మునిగి ఉండేవారు. ఈనాటికి ఎప్పుడైనా స్వామిని వదిలి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ సదా స్వామి జ్ఞాపకాలే కలుగుతూ ఎంతటి వేదన అనుభవింపవలసి వస్తుందో నిజంగా ఆ భక్తులందరికీ తెలిసినదే. పోని ఆ కాశీపట్ల రామ్మూర్తిగారికి అనుగ్రహించినట్టు తనకు కూడా ఒక చిత్రపటం ఇవ్వకూడదా? ఈమాత్రం కరుణ కూడా నాయందు చూపక పుట్టపర్తి వెళ్లిపోయాడే సత్య అని లోన వాపోయారేమో తమ్మిరాజుగారు. జూయీ అంటూ నరాలదిరిపోయేటట్టుగా ఎచ్చటి నుంచో ఒక పెద్ద తుమ్మెద ఘీంకారం చేస్తూ కిటికీ గుండా తమ్మిరాజుగారి గదిలోకి ప్రవేశించింది. ఆ గదిలో ఏదో పడేసి తిరిగి వచ్చిందారనే వెళ్లిపోయిందా తుమ్మెద. తన కాలికేదో తగలగా తమ్మిరాజుగారు ఏమిటా అని తీసి చూశారు. అది ఎన్నో ఎన్నో చిన్న చిన్న మడతలుగా చుట్టపెట్టి ఉన్న ఒక కాగితం. దాన్ని విప్పి చూశారు. పరమాశ్చర్యం, అద్భుతం! అది ఆ షిర్డీబాబావారి దివ్య చిత్రపటమే. ఆ పరమేశ్వరుడు ఇచ్చట తన కార్యార్థమై ఒక చిన్న భ్రమరాన్నే దూతగా పంపించి కనువిందు చేశాడు. ఇంతవరకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే వానరాన్ని దూతగా సమర్పించుకున్న వైనం మరొకమారు ప్రదర్శితమైంది. కొద్ది రోజుల అనంతరం ఒకనాటి ఉదయం పాఠశాలకు వెళ్లాలన్న తొందరలో తమ్మిరాజుగారు త్వరగా భజన ముగించాలనుకున్నారు. ఆ సమయంలో కిటికీ గుండా ఒక వానరం చిన్న వస్త్రపు మూటను గదిలోకి విసిరేసి అదృశ్యమైపోయింది. తమ్మిరాజుగారు ఆతృతతో ఆ చిన్న మూటను విప్పి చూస్తే అందులో ఒక లడ్డూ ఒక ఉత్తరం కనిపించాయి. ఆనాడు ఒక తుమ్మెద మూలాన మీకు నా చిత్రపటాన్ని పంపి ఉన్నాను. దానిని మీరు అంతఃకరణ శుద్ధితో పూజిస్తూ ఉన్నందుకు నాకు పరమానందమైంది. ఈనాడు మీకు లడ్డూ ప్రసాదం పంపి ఉన్నాను అని సత్య ఉత్తరంలో రాశాడు. ఆ లీలా విభూతిని ప్రత్యక్షానుభవంతో తెలుసుకున్న తమ్మిరాజుగారు సత్య యొక్క సర్వవ్యాపకత్వంను గ్రహించిన వారై ఆనంద పారవస్యంలో ఆనాడు బడికి కూడా వెళ్లక సత్య, నాయనా, నా తండ్రి అంటూ సత్యనామస్మరణలోనే మునిగి ప్రపంచ ధోరణే లేకుండా ఉండిపోయారు. శ్రీ తమ్మిరాజుగారి సతీమణి శ్రీమతి కామేశ్వరమ్మగారు కూడా సత్యాయందు ఎడతెగని భక్తి, ప్రేమ. 22 సంవత్సరాల కూతురుని పోగొట్టుకుని కడుపు శోకంతో కుమిలిపోతున్న ఆవిడికి సత్య తన ప్రేమ జ్ఞానోపదేశాల ద్వారా ఊరటను కలిగించి మనశ్శాంతిని ప్రసాదించాడు. అలాంటి వరప్రసాదిని ఆవిడ మరవగలరా? ఒక గురువారపు భజన్లో కామేశ్వరమ్మకు షిరిడీబాబా ధరించు కఫ్నీ వస్త్రాన్ని చీల్చి ఒక పీలికను సత్య అనుగ్రహించాడు. మరుసటి గురువారం తిరిగి ఆ పీలికలో ముడివేయటానికి మంత్రాక్షతలను సృష్టించి ఆవిడకు ఇచ్చారు. ఆ అక్షతలు ఆ వస్త్రంలో ముడివేయగానే ఆమెకు పుత్రికాపాసమనే ముడి శాశ్వతంగా విడిపోయిందిట. ఇప్పటికీ స్వామి ప్రదర్శించే అద్భుత లీలలన్నింటిలోనూ వారు అనేకులకు పుత్రశోకము, వైధవ్యము మొదలగు దుర్భర దుఃఖాలని ఉపశమింపచేసి ఏ విధంగా స్వామి మనశ్శాంతిని చేకూరుస్తున్నారన్నదే ఒక మహాద్భుతం. ఒక కృష్ణ జయంతి నాడు మన సాయి కృష్ణుడు తమ్మిరాజుగారింటికే సరాసరి వచ్చి కృష్ణ జయంతి వాస్తవంగా చూడాలని ఆశగా ఉందా? అంతకు పూర్వము అవతారాలన్నీ కూడా చూపించనా అంటూ సత్య తమ్మిరాజుగారిని ప్రశ్నించాడు. అయితే ఆ విధంగా సత్య అంటున్నప్పటికీ ఆ కంఠంలో తానేదో గొప్ప ఘనకార్యం సాధించబోతున్నానన్నట్టుగాక కన్న కొడుకుకుండే కమ్మని ప్రేమే ధ్వనించింది. ఇంట్లో ఉన్న వారందర్నీ పిలవండి అంటూ అందర్నీ తన చుట్టూ చేర్చుకున్నాడు సత్య. అంతే, అచ్చట సత్య మరుక్షణం అంతర్ధానమైపోయాడు. ఆ గది ఒక టెంట్ సినిమాలాగా మారిపోయింది. తెర లేకుండానే చలనచిత్రం ప్రారంభమైంది. వటపత్రసాయి అంటూ సత్య కంఠధ్వని నేపథ్యంలో వినిపించింది. ఆ లేని తెరమీద పాలకడలి, అందుమీద ఒక వటపత్రము, వటపత్రంపైన కాలి బొటనవేలు చప్పరించుకుంటూ శయనించి ఉన్న దివ్యమోహనాకారుడైన మాయాకృష్ణుడు గోచరించారు. తెరమీద బొమ్మగా కాక ప్రత్యక్ష సందర్శానుభవం పొంది ఆ కృష్ణ దర్శనానికి తమ్మిరాజుగారి కుటుంబీకులు పులకాంకితులైపోయారు. మత్స్యము, కూర్మము అంటూ ఒక్కొక్క అవతారం పేరు నేపథ్యంలో వినిపిస్తుండగా
ఆయా అవతారమూర్తులు కంటికెదురుకుండా సాక్షాత్కరిస్తున్నాయి. విష్ణుపరమేగాక వాణి, బ్రహ్మలు, పార్వతీ పరమేశ్వరులు కూడా దర్శనమిచ్చారు. ఆఖరిని ఆ చలనచిత్ర రంగంపై చిన్ని కృష్ణుడు దోగులాడుతున్నాడు, ఆడి పాడి అల్లరి చేస్తున్నాడు, వేణుగానం చేశాడు, గీతా ప్రవచనం చేశాడు, పండరీనాథునిగా రూపుదాల్చాడు, షిరిడీపతిగా దర్శనమిచ్చాడు. కట్టకడపటికి ఆ షిరిడీనాథుడే సత్యాగా రూపొందాడు. అంతే అంతే ఆట కట్టేసింది. త్రుటిలో ఆ చలనచిత్రశాల తిరిగి తమ్మిరాజుగారి గదిగా మారిపోయింది. సత్య పేరు ప్రఖ్యాతలు ఊరంతా మారుమ్రోగాయి. విజయనగర సామ్రాజ్యానికి ముఖ్యనగరమైన హంపి క్షేత్రానికి దగ్గరలో ఉంది హోస్పేట. ఆ ఊరిలోని పాఠశాల సహాయోన్నతాధికారి, ఆరోగ్య శాఖాధికారి, ఇంకా ఆ గ్రామానికి చెందిన తదితర అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యాపారస్తులు మొదలైన వాళ్లు ఎంతమందో సత్య అద్భుత శక్తులను విని తమ ఊరికి తీసుకురావాలని శ్రీ శేషమరాజుగారికి ఒక ఆహ్వాన పత్రికను పంపించారు. ఎలాగూ ఆ సమయంలో దసరా సెలవులు కావడంతో శేషమరాజుగారు కొంతమంది విద్యార్థి బృందాన్ని కూడా తీసుకుని తన తమ్మునితో సహా హోస్పేటకు బయలుదేరారు. త్రోవలో చరిత్ర ప్రసిద్ధమైన హంపి శిథిలాలను దర్శించి విద్యార్థులందరూ విజయనగర సామ్రాజ్యాధీశులకు కులదైవమైన విరూపాక్షాలయానికి వెళ్లారు. అందరూ దేవాలయంలోనికి వెళ్లగా సత్యనారాయణ మాత్రం వెలుపలి ప్రాకారంలోనే అచ్చటి శిల్పకళా నైపుణ్యాన్ని పరిశీలిస్తూ నిలబడిపోయాడు. ఉదయం నుంచే అతను ఏదో స్వప్నలోకంలో విహరిస్తున్నట్టు గోచరించడంతో అతని దరి చేరటానికి ఎవరూ సాహసించలేదు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి స్వాగతం. అంతరంగ సాయి, అనాథనాద సాయి అని భజించి ఆనందించి ఎన్నో అద్భుత అనుభూతులు పొందిన భక్తుల అంతరంగాలను శ్రోతలకు అందించేది అంతరంగ తరంగాలు ఆనందలహర్లు. సాయితత్వం ప్రేమ, సాయి మతం ప్రేమ, సాయి అభిమతం ప్రేమ. ప్రేమ నిండిన హృదయమే సాయికి నిలవు. మధురమైన సాయి ప్రేమ ప్రతి ఆలోచనలో సేవాభావాన్ని నింపుతుంది. ప్రతి మాటలో, ప్రతి పనిలో మానవత్వాన్ని మేల్కొలిపి పరమార్థమైన దివ్యత్వం వైపు నడిపిస్తుంది. స్వామి ప్రేమను పొంది అద్భుతమైన అనుభూతులను రుచిచూసి సాయి ప్రేమలో, సేవలో జీవితాన్ని తరింపచేసుకుంటున్న శ్రీ బి సుందర్రాజు గారి గురించి మనందరం తప్పకుండా తెలుసుకోవాలి. 2018 సంవత్సరంలో ప్రకాశం జిల్లా పర్యటనలో రేడియో సాయి తెలుగు బృందం వీరితో సంభాషించడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు వాస్తవ్యులైన వీరి అనుభవాలను శ్రోతలకు 2 భాగాల్లో అందిస్తున్నాం. వినండి శ్రీ బి సుందర్రాజు గారి పరిచయంలో 2 భాగం.
1: స్వామి మిమ్మల్ని కాపాడినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే చెప్పండి.
2: సార్, నాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచింది గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో సార్. యాక్సిడెంట్ వల్ల నేను బయటపడ్డాను, కాళ్ళు చేతులు విరగకుండా. తర్వాత స్వామి ప్రతి ఇదిలో కూడా నన్ను కాపాడుతూ వచ్చాడు సార్, నా కుటుంబ పరంగా కానివ్వండి, నేను వ్యక్తిగతంగా కాని. బికాస్ నేను ఒక చిన్న ఫోటోగ్రాఫర్ని సార్. నేను ఈ స్వామి బాగ్ ఫోల్డ్లకు ఇదైపోయిన తర్వాత నేను మా ఎస్సీ, నేను ఎస్సీ సార్, మా కాలనీలో కూడా స్వామిని తీసుకెళ్లాలా అని చెప్పి అక్కడ ఒక రామాలయం ఉంటే ఆ రామాలయంలో పెట్టి స్వామి ఫోటో పెట్టి సింహాసనం వేసి భజన చేసేవాళ్ళం. మా పిల్లలందరూ నేర్చుకున్నారు, మా వాళ్ళ పిల్లలంతా కూడా. వాళ్ళు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు వచ్చిన నందలాల చెప్పుకుంటే చెప్పేస్తారు సార్. తర్వాత రామచంద్రబాబు రఘువంశనామ చెప్పుకుంటే చెప్పేస్తారు. అంత ఇదిగా నేను వాళ్ళందరినీ స్వామి దయతో తీసుకెళ్లాను. వాళ్ళందరి హృదయాల్లో స్వామి ఉన్నారు సార్. ఎక్కువ పర్సెంట్ మాలో నుంచి రావటం అనేది కొంచెం తక్కువ సార్. స్వామి అనుగ్రహం అసలు మా మీద ఎంత అంటే ఇంత అని చెప్పలేనంత సార్. అసలు టైం చాలదేమో నేను చెప్తే అన్ని మంచి విషయాలు, అన్ని గొప్ప విషయాలు నాతో చేయించారు స్వామి.
1: ఒకటి రెండు అనుభవాలు చెప్పండి
2: సార్.
1: మురికివాడల్లో ఉన్న ట్రైన్ చేస్తున్నప్పుడు
2: సార్,
1: వాళ్ళలో ఏ విధమైన మార్పు వచ్చింది అది చెప్పండి.
2: అసలు చాలా మంది అప్పటి నుంచి చిన్నపిల్లలు కనుక ఇప్పటికి కూడా వాళ్ళు స్మోకింగ్ గాని డ్రింకింగ్ గాని లేదు సార్. స్వామి విషయాలు ఎప్పుడు చెప్తా ఉంటాం. ఆవిడ, నేను, స్వామి యొక్క మహిమలు, లీలలు, అద్భుతాలన్నీ కూడా వాళ్ళకు చెప్పటం వల్ల స్వామి మన ఇంట జంట వెంట ఉండి కాపాడుతుంటాడు, చూస్తుంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం వల్ల ఆ పిల్లలంతా కూడా మంచి క్రమశిక్షణ కలిగి మంచి మంచి ఉద్యోగాలు సార్, 50-60 వేల రూపాయల జీతాలు కలిగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదంతా స్వామి దయే. ఈ రోజు కూడా కాలనీకి పోతే చెప్తారు సార్ వాళ్ళు, అన్న మీరు నేర్పిన ఇది అది అంతా కూడా మాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్న, మాకు అప్పుడేం తెలియలేదు, మీరు అప్పుడు వదిలేసింటే మమ్మల్ని, మేము ఇట్లా రోడ్లంబట్టి పడిపోయిండే వాళ్ళం, మీరు స్వామిని తీసుకొచ్చి మాకు విధి చేసి పరిచయం చేసి ఇది చెప్పినందువల్ల మేము మంచి స్థాయిలో ఉన్నామన్నా. మేము ఎప్పుడు స్వామి కృతజ్ఞత, నాకు తెలియకుండా బొంబాయిలో ఉద్యోగం చేసేవాడు స్వామి పుట్టుపండకు వస్తాడు సార్, మెడ్రాసులో చేసేవాళ్ళు పుట్టుపండకు వస్తారు సార్, మేము అక్కడ కలుసుకుంటాం. ఒకరిద్దరు రాకపోయినా నేను అడుగుతా సార్, ఎందుకు రాలేదు పుట్టుపండకి, స్వామి జన్మదినానికి శుభాకాంక్షలు మనం చెప్పటం కాదు, ఆయన నుంచి మనం ఏదో ఒకటి ఆశీస్సులు పొందాలి కదా, మీరు ఎందుకు రాలేదు అని అడిగేవాడిని సార్. వాళ్ళు నా నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ వస్తాం, అన్ని ఫంక్షన్లకు వద్దునా, కనీసం వచ్చి స్వామి బ్లెస్సింగ్ తీసుకోండి, ఒకసారి మీరు వస్తే ఫుల్ ఎనర్జీగా మళ్ళీ మీరు వెళ్ళిపోతారు, మళ్ళా సంవత్సరం పాటు మీరు అన్ని వ్యసనాలకు దూరంగా ఉంటారు అట్లా అని చెప్పేవాడిని సార్. వాళ్ళు చూచా తప్పకుండా పాటిస్తూ స్వామికి అచంచలమైన భక్తులుగా ఉన్నారు సార్. చాలా మందిని నేను ఒంగోలు సేవాదళ ట్రైనింగ్ కు పంపించాను సార్. పంపించిన సందర్భంలో వాళ్ళు అన్న మేము వెళ్ళాము అట్లా అన్నారు, ఎందుకంటే మనం ఎస్సీలం కదా, ఆడిపోతే వాళ్ళు ఏమన్నా అడుగుతారేమో, అందులో వైశ్యాసు బ్రాహ్మణ్స్ ఎక్కువ ఉన్నారు సార్, ఏమన్నా అంటారేమన్నా, మేము వెళ్ళాం. ఏం లేదు, మీరు వెళ్ళండి, మనం స్వామి కోసం వెళ్తున్నాం, వాళ్ళ కీర్తి కోసం, ఇంకోటి కోసం కాదు కదా, స్వామి సేవకు వెళ్తున్నాం. మాకు తయారైతే, మనం ఎలిజిబిలిటీ వస్తే, అంటే స్వామి సేవదలు చేస్తే మనకు ఎలిజిబిలిటీ వస్తుంది, ఎక్కడి పోయిన సర్వీస్ చేయొచ్చు అట్లా అని చెప్పి. శ్రీశైలానికి 10-12 మంది వచ్చారు సార్, మా కాలనీ నుంచి అడ్వైస్ సేవలు చేసేవాళ్ళం. చాలా రాత్రింబవులు చేసేవాళ్ళు సార్. అట్లా వాళ్ళందరిలో కూడా స్వామి ఈ రోజు వరకు ఉన్నారు, ఇంకా ఉంటారు కూడా. వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు స్వామి అనుగ్రహిస్తా వస్తున్నారు.
1: సార్ ఇటీవల మనకి జరిగినటువంటి పుష్కరాల్లోని
2: సార్
1: మన ఆర్గనైజేషన్ చేసిన సర్వీస్ లోని మీరు పాల్గొన్నారా?
2: లేదు సార్, నాకు కొంచెం ఆరోగ్యం సరిగా లేనందువల్ల పుష్కర సేవలకు వెళ్ళలేకపోయాను సార్. ఇంకోటి అంటే స్వామితో నేను పంచుకున్న దినాలు, స్వామి నన్ను అనుగ్రహించిన దినాలు, అవన్నీ మీకు ముందు ఉంచాలని
1: చెప్పండి సార్.
2: నేను స్వామి దగ్గరికి గ్రామ గ్రామాన సేవకి వెళ్ళాం సార్. అదే వెళ్ళినప్పుడు గ్రామ గ్రామాన దైవ ప్రచారం అని ఒకటి చేశాం సార్. ఆ ప్రచారానికి అంత వెళ్ళాం, రెండు బస్సులు వేసుకొని అక్కడ తిరుగుతూ ప్రతి గ్రామంలో తిరిగాం సార్. ఆ గ్రామంలో స్వామిని గురించి చెప్తూ స్వామిని ఇంట్రొడ్యూస్ చేస్తూ, సర్వవ్యాపకుడైన మనం చేసేది కాదు సార్, బాహ్యంగా మనం ఆయన ఊరికే చూపించటం, మీరు రండి ప్రశాంతి నిలయానికి రండి అట్లా చెప్తూ వచ్చాం సార్. తర్వాత స్వామి దగ్గరికి వాళ్ళందరినీ తీసుకెళ్లటం, అక్కడ వాళ్ళు ఇది చేస్తూ ఉండేవాళ్ళం సార్. ఒకసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే ఇంటర్వ్యూ అంటే అందరు కూర్చున్నాం సార్, అందరు ప్రచారంలో పాల్గొన్న వాళ్ళందరూ
1: లైన్లో
2: కూర్చున్నాం. అప్పుడు ఆపోజిట్ కూర్చున్నాం, ఎయిటీ సెవెన్ సార్, ఇట్లా కూర్చున్నాం. ఇట్లా కూర్చుంటే ఇద్దరు ఎదురు కూర్చుంటాం, దాని స్వామి పాద నమస్కారం ఇస్తూ వెళ్తారు. నేను వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత స్వామి నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అన్నారు సార్. ఏం చేస్తున్నావు అన్నారు. ఫోటోగ్రఫీ చేస్తా స్వామి అన్నాను. ఏం చేస్తున్నావు అన్నారు. ఫోటోగ్రఫీ చేస్తా స్వామి అన్నాను. ఏం చేస్తున్నావు? ఫోటోగ్రఫీ చేస్తున్నా స్వామి. టైం అంతా వేస్ట్ చేస్తున్నావని నా చెంప మీద తట్టి వెళ్ళిపోయారు సార్. నాకేం అర్థం కాలే. నేను ఇన్ని భజనలు చేస్తున్నా, నగర సంగీతం చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా కూడా స్వామి నన్ను ఇట్లన్నారే, నాకెక్కడ పొరపాటు జరిగింది? నా జీవితాన్ని స్వామికి చెప్పిన బాటలో ప్రయాణం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నానే, ఎందుకు నన్ను స్వామి ఇట్లన్నారని బాధపడ్డాను. తర్వాత ఆదూరు శ్రీనివాసరావు గారు, ఏంట్రా ఏం అడిగింది, ఏం అడిగాడు స్వామి నేను ఇట్లా చెప్పాను. సరే అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళాం సార్, ఇట్లా అన్నాడండి. అట్లనా, మరి స్వామి కార్యం ఏదన్నా చేస్తానని నెగ్లెక్ట్ చేసినావా అన్నాడు. వెంటనే స్ట్రైక్ అయింది. మందిరం కట్టాలనుకున్నాను సార్, అది కట్టిస్తామని చెప్పి స్వామి అనుగ్రహం ఉంటే, అది వెనకబడిపోయింది అట్లా అని చెప్పాను. అవునా, అది కార్యక్రమం చేయరా వెంటనే. అదే స్వామి చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావని, నువ్వు పొరపాటు చేస్తున్నావని స్వామి చెప్పలే, టైం వేస్ట్ చేస్తున్నావు అన్నాడు. కాబట్టి నువ్వు ముందు స్వామి టైం చేయి, స్వామి పని చేయి, స్వామి యొక్క ఇది చేయి, నీకు స్వామి అనుగ్రహం ఉంటుంది అన్నాడు. వచ్చిన వెంటనే ఆ రోజు మూడు రోజుల తర్వాత గిద్దలూరు వచ్చినాను సార్. మన సభ్యులందరినీ సమావేశపరిచి మందిరం కట్టాలా, మీరు కోఆపరేట్ చేస్తే స్వామి అనుగ్రహాలు దండిగా మెండుగా ఉన్నాయి మనకు, చేద్దామని అడిగాను సార్. ఇప్పుడు వాళ్ళు సరేనండి చేద్దామని, స్థల సేకరణ ఎట్లా చేస్తాం, అంత పెట్టి కొనలేం కదా అని. మనం పక్కటే ఒక 94 అడుగుల పొడవు 39 అడుగుల వెడల్పులో ఒక స్థలం, పంచాయతీది ఉండింది సార్, గ్రామ పంచాయతీది స్థలం ఉండింది. నేను వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అడిగాను, సార్ ఇది ఖాళీగా ఉంది కదా, వాళ్ళు వీళ్ళు ఆక్రమిస్తారు, మేము ఒక సామాజిక సేవా కేంద్రం పెట్టి మేము సేవలు చేస్తాం సార్, మాకు ఉండటానికి వసతి లేదు, మా ఇవంతా పెట్టుకునేదానికి లేదు కదా మా ఇన్స్ట్రుమెంట్స్ అంతా, దయచేసి అది మీరు పర్మిషన్ ఇస్తే చేస్తామంటే చేసేస్తాపో అని చెప్పి అవి కొలతలు తీసుకొని నాకు వచ్చి కాగితం పెట్టున్నారు సార్. పెట్టేశాను సార్కి, ఇచ్చాను. దుగ్గా రంగారెడ్డి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్, ఇచ్చేసిన వెంటనే ఆయన సంతకం పెట్టి ఇచ్చేశాడు సార్. ఇచ్చేసిన వెంటనే మనం గతాన్ని ప్రారంభిద్దాం, మందిరం కట్టుకుందామని 20 మంది వరకు సభ్యులు ముఖ్యమైన వాళ్ళని కూర్చొని, మరి ఎట్లా చేద్దాం, మీరు ఏం చేస్తారు దయచేసి చెప్పండి అట్లా అంటే, కడదామండి ఏం లేదు అని. అయితే నియమం ఒకటి చెప్పాను, బయట మనం చందాలు అడగకూడదు, బయట ఆర్థిక సాయం చేయండి అని ఎవరిని అడగకూడదు, స్వామి చిత్తం, ఎంతవరకు కడదాం అంతవరకు కడతాం, ఆగిపోతే ఆయనే ఆయన నిర్మాణం చేసుకుంటారు, మనకు సంబంధం లేదు అట్లా అని బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఓకే కడదామని చెప్పి ప్రారంభం చేశాం సార్ ఆ మందిర నిర్మాణం. అది చాలా చక్కగా జరుగుతూ వస్తుంది. ఈ జరిగే సందర్భంలో మేము మా సభ్యులను తప్ప బయట ఎవరిని అడగలేదు సార్, కట్టేశాం మందిరం, కట్టేశాం చక్కగా అయింది. ఒక 15,000 రూపాయలు రంగులకు తక్కువ పడ్డాయి, రంగు పడితే ఇంకా అందరూ చేతులు ఎత్తారు, చేత కాదు చేత కాదు, ఇప్పటికీ ఎక్కువ ఇచ్చాము మేము అని. మనం బయట అడగట్లేదు కదా సార్. ఒకటే చెప్తున్నాను సార్, నేను మీరు సమర్పణ, ఇది భగవంతునికి మీరు ఇచ్చే చందాలు లేకపోతే ఇంకోటి కాదు, విరాళము కాదు, మన సమర్పణ, హృదయపూర్వకమైనటువంటి స్వామికి మనం ఇచ్చే సమర్పణ, మీరెంత ఇస్తారు అంత తీసుకుని మందిర నిర్మాణం అయింది సార్. ఆ 15,000 ఇదైపోయింది. ఓ మరో రోజు ఎట్లా చేద్దామని మా కన్వీనర్ సింగర్ కొండయ్య దగ్గరికి వెళ్ళి సార్ ఎట్లా చేద్దామంటే ఇంకా నేను పెట్టలేనయ్యా పెట్టుబడి నాకు లేదు ఇంకా సరిపోయింది నాకు ఇచ్చిన నువ్వు నాకు ఇచ్చిన డబ్బులకి నేను చేపించిన పనికి అడిగి సరిపోయింది సారీ నేనైతే ఇవ్వలేనన్నా అయ్యో అట్లా అని చెప్పి అనుకుని బాధపడుతున్నాను సార్ ఎవరిని అడగాలి సరే పొద్దున్నే మనకు తెలిసిన ఒక అబ్బాయి జంగంగా ఉంటా సార్ ఖమ్మం దగ్గర ఆయన వచ్చాడు అన్నా నీకోసం వచ్చిన ఏం బాబు రా కూర్చో అని కాఫీ తాపిన తర్వాత ఏమంటే ఎవరో ఒక ఆయన వచ్చినాడన్నా నాకు ఓ 15,000 రూపాయల డబ్బులు ఇచ్చాడు గిద్దలూరులో మందిరం కడుతున్నారు వాళ్ళకి ఇచ్చేసి ఏం చెప్పాడన్నా ఆయన నేను తీసుకుని వచ్చినాను సరే వెంటనే మా కన్వీనర్ గారికి వచ్చి ఆ 15,000 రూపాయలు ఇచ్చేసాం సార్ ఇంకా రంగులు స్టార్ట్ చేద్దామండి ఇట్లా ఓకే డబ్బులున్నాయి కదా ప్రారంభించుకొని ఇష్టం అన్నారు సరే చేస్తాను ఎవరు బాబు ఏమి అట్లా అంటే ఎవరో ఒక అతను వచ్చాడు అజ్ఞాత వ్యక్తి నాకు ఎవరు తెలియదు ఆయన ఆ దగ్గరికి వచ్చాడు వచ్చి మాట్లాడాడు ఇట్లా గిదలూరులో మందిరం కడుతున్నారు కదా రంగులకు 15,000 తక్కువైందని అనుకుంటున్నారు వాళ్ళు నేను విన్నాను గానీ సరే అడిగడం ఎందుకని నీకు ఇస్తున్నాను ఇవి తీసుకుపోయి అక్కడ ఇచ్చేయమన్నారు నేను తీసుకొచ్చినానన్న సరే పాపం 15,000 రూపాయలు కదా 15,000 ఇచ్చారు కాబట్టి మనం వెంటనే ఆయనకి ఏదైనా కృతజ్ఞత చెప్పాలని చెప్పి మజ్జిగ తాగండి మజ్జిగ ఇస్తామని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆయన లేడు నేను తొందరగా అయ్యో పోయినాడే నేనేమన్నా నిర్లక్ష్యం చేసినానా అని చెప్పి బాధపడి ఆయన బస్టాండ్ కూడా వచ్చాడు సార్ అబ్బాయి అక్కడ ఎవరు లేరు అనమాట లేకుంటే ఏనికి వచ్చారు తిన్న పరిస్థితి అని చెప్పారు సర్లే అని చెప్పినాం భగవంతుడు ఎవరి ద్వారానో పంపించాడు దైవం మానుష రూపేణ కాబట్టి భగవంతుడే పంపించాడని అయిపోయింది సార్ మా శాసనసభ్యురాలు అప్పుడు పిడితల సాయి కల్పనారెడ్డి అని ఒక ఆవిడ ఉండేది సార్ అప్పుడు ఆవిడ స్వామి సన్నిధానానికి వెళ్ళింది వాళ్ళ ఫాదర్ స్వామి డివోటీ సార్ కుమారస్వామి రెడ్డి అని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశాడు మరి చెన్నారెడ్డి గారి దగ్గర పిఎస్ గా ఉన్నాడు సార్ ఆయన అందుకల్ల ఇల్లు కూడా స్వామి దగ్గరికి వెళ్తుండేవాళ్ళు స్వామి ఆమెకు చక్కటి రింగ్ ఇచ్చాడు సార్ సృష్టించి తమాషా ఏమంటే ఆ రింగ్ ఓపెన్ చేస్తే వాచి ఉంటుంది అది ఉంటుంది సార్ ఆమెతో ఆమె స్వామి దగ్గరకు వచ్చింది ఈ గుండ్లమూటి ప్రాజెక్టు దాన్ని ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పి ఆమె శాసనసభ్యురాలుగా ఇంజనీర్లతో మాట్లాడి తయారు చేసి మందిరానికి వచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టి తీసుకుపోయి స్వామి దగ్గర పెట్టాలా స్వామితో బ్లెస్సింగ్ తీసుకోవాలా అని చెప్పి పోయింది సార్ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు మాట్లాడారు నేను మీ ఊరు వచ్చాను అని చెప్పినారు గిద్దలూరు వచ్చానమ్మా అట్లా అన్నాడు లేదా స్వామి స్వామి స్వామి ఇంకా ఏం మనం స్వామి దగ్గర ఎక్కువ మాట్లాడలేం కదా సరే అని చెప్పి ఆవిడ గిద్దలూరు వచ్చింది గిద్దలూరు వచ్చి నాకు ఫోన్ చేసింది సుందర్ ఒకసారి వచ్చి అర్జెంట్ కడుగు నన్ను కనపడు అట్లా అని సరే నేనే వెళ్ళాను సార్ సాయిరమ్మ అంటే సాయిరామ్ సుందర్ రా కూర్చో అట్లా ఏమాయా నేను ఒకవేళ ఊర్లో లేనంత మాత్రాన స్వామి గిద్దలూరు వస్తే నాకు చెప్పాలి కదా చెప్తే కదా నేను ఎక్కడున్నా హైదరాబాద్ ఉన్నా బెంగళూరు ఉన్నా వచ్చేదాన్ని కదా స్వామి దర్శనం చేసుకునేవాడిని కదా ఏమా ఇట్లా చేసినా అంటే అమ్మా రాలేదమ్మా స్వామి 100% రాలేదమ్మా అట్లా అప్పుడు స్ట్రైక్ అయింది నాకు ఆమె చెప్పి బయటకు వచ్చినానికి స్వామి 15,000 అతనికి స్వామి ఇచ్చింటారు బికాస్ ఎందుకంటే మనకు తక్కువైంది భగవంతుడు తప్ప మిగతా వాళ్ళకి మేము బయట ఎవరికి చెప్పేవాళ్ళం కదా సార్ ఆర్థిక స్తోమత ఎట్లా ఉంది ఏమనేది నాకు అప్పుడు స్ట్రైక్ అయింది సార్ అయిన తర్వాత ఈ విషయం చెప్పినాను ఆమెకి అని చెప్తే నేను వెళ్ళానని చెప్పాడు స్వామి గిద్దలూరు వచ్చానని నేను అనుకున్నాను సార్ స్వామి వచ్చారు చూశారు నిలబడ్డ పని చూశారు అక్కడికి వెళ్ళారు ఆ అబ్బాయికి డబ్బిచ్చారు నాకు పంపించారు ఆ ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పటికీ ఐ ఫొటోస్ తీసి పెట్టినాను సార్ ఫోటో ఇప్పుడు మీకు ఎగ్జిబిట్ చేసి ఉండేవారు కానీ నాకు అంత ఐడియా లేదు అది తీసుకొచ్చి 100 రూపాయలు కట్ట ఒకటి 50 రూపాయలు కట్ట ఒకటి 15,000 అక్కడ పెట్టి ఇంకా కార్యక్రమం చేశాం సార్ నిర్మాణం జరిగింది ఆగిపోయింది స్వామి దగ్గరికి వెళ్ళాం స్వామి మరి మా మందిరం ఇంత చక్కగా నిర్మాణం చేసుకున్నాం స్వామి ఒకసారి వచ్చి మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా మందిరానికి సార్థకత చేకూర్చండి స్వామిని అడగాలని దృఢమైనటువంటి సంకల్పంతో మేమంతా అక్కడికి వెళ్ళాం 2 బస్సుల్లో వెళ్ళాం సార్ 12 ఇయర్స్ అయిపోయింది సార్ ఇప్పుడు మందిరం ఓపెన్ అయ్యి
1: 12 ఇయర్స్ అంటే 2006
2: ఉండొచ్చు ప్రాంతంలో సార్ స్వామి దగ్గరికి వెళ్ళాం స్వామి రాలేదు పలకరించలేదు అందరూ వెళ్ళిపోయారు నేను కన్వీనర్ గారు కూర్చున్నాం మా శ్రీమతి ఇంకెట్లా నేనున్నాను కాబట్టి ఆవిడ కూడా కూర్చుంది స్వామి వచ్చారు వచ్చి మా దగ్గరకు వచ్చారు మా దగ్గరకు వచ్చి మాట్లాడు అయిపోయింది చెప్పా అన్నాడు ఏమైపోయింది ఏం చెప్పినాడు ఎవరికి చెప్పినాడు ఏం చెప్పింది మాకు ఇంకేం లేదు నా చేతిలో స్వామి ఫోటో మందిరం చూశారా? మందిరం చూసా లేదా? చూసాను. అక్కడ పెట్టిన స్వామి ఫోటో అదే
1: స్వామి.
2: ఎస్, సంతకం పెడతాడని చెప్పి నేను ఒక పెన్ కూడా తీసుకుపోయాను, స్కెచ్ పెన్ తీసుకుపోయి సంతకం పెట్టించుకోవాలి స్వామితో అట్లా. పోతే అక్కడ పోతే స్వామి సంతకం ఏం పెట్టలే, కానీ రెండు చేతులు పెట్టి ఆశీర్వదించాడు. మా కన్వీనర్ గారి దగ్గర, కొండయ్య గారి దగ్గర పాదాలు పెట్టాడు. పాదాలు కూడా స్వామి వేసుకుంటారని అనుకుంటే మేము పట్టుకున్నాం కదా, స్వామి రెండు చేతులతో బ్లెస్ చేసి పంపించాడు. సరే ఏం చెప్పినాడు, ఎవరికి చెప్పినంటే మా మిస్సెస్ పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామి మాట్లాడిన నాతో, ఇదిగో విభూది ఇచ్చాడు, శివరాత్రి రోజున మీరు ప్రారంభం చేయమని అని చెప్పారు కాబట్టి అని చెప్పి మాకు కూడా విభూది ఇచ్చి ఇది చేసింది సార్. ఇంకా మేము వచ్చేసాం, వచ్చి ఈ కార్యక్రమంలో ఉన్నాం సార్, నిర్మాణ కార్యక్రమంలో. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, స్వామిని పూర్ణకుమంతో మందిరానికి ఆహ్వానించాలి అనే ఆలోచన సార్. మా స్నేహితుడు కన్మలపూడి కృష్ణమూర్తి గారిని వారి ఇంటి దగ్గర స్వామి ఫోటోని అక్కడి నుంచి మేళతాళాలతో తర్వాత మంత్రోచ్చారణతో సాయి గాయత్రి నామంతో చెప్పుకుంటూ రావాలా అట్లా అని చెప్పి పూర్ణకుమంతో స్వామిని తీసుకొస్తున్నాం. పాదాలు కూడా స్వామి వేసుకుంటారని అనుకుంటే మేము పట్టుకున్నాం కదా, స్వామి రెండు చేతులతో బ్లెస్ చేసి పంపించాడు. సరే ఏం చెప్పినాడు, ఎవరికి చెప్పినంటే మా మిస్సెస్ పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామి మాట్లాడిన నాతో, ఇదిగో విభూది ఇచ్చాడు.

0: గాయత్రి నామంతో చెప్పుకుంటూ రావాలా అట్లా అని చెప్పి పూర్ణకుంభంతో స్వామిని తీసుకొస్తున్నాం సార్. మందిరం దగ్గరికి వచ్చాం. ఒక ఆయన వచ్చాడు సార్, నీతో మాట్లాడాలి అంటాడు. నేనెక్కడ స్వామి, నేను నా పనుల్లో నేను నన్ను చూస్తున్నావు ఎంత ఇదైపోతా ఉందో. ఏ టు జెడ్ నేనే ఉన్నాను సార్, ఆ రోజుల్లో నేనే అంత నిర్మాణం కార్యక్రమం అంతా పట్టుకున్నాను స్వామి దయతో, కాబట్టి అంత అయిపోయింది ఇది. కానీ స్వామి నీతో మాట్లాడతానంటే సరే అంటాడు. మళ్ళీ నేను ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ వస్తాడు, నీతో ఒక మాట మాట్లాడి వెళ్తానండి, పనులున్నాయి అన్నాడు. సరే స్వామి, ఇది అయిపోయింది, స్వామి ముందు ప్రవేశించిద్దాం, నేను వస్తాను అని చెప్పి చెప్పాను. సరే కొట్టాం, కాయ కొట్టాం, తర్వాత గుమ్మడికాయ పగలు కొట్టాలని పంతులు చెప్పారు. వచ్చేసి స్వామిని లోపలికి తీసుకెళ్లి స్వామి యొక్క ఏర్పాటు చేసినటువంటి స్థానంలో పెట్టి, ఇంకా ఈయనను ఈయన ఎందుకు ఈయన ఒకటేమైనా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయనతో మాట్లాడి పంపిస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి బయటకు వచ్చాను. నన్ను ఆయన బయటికి తీసుకెళ్లాడు. అసలు ప్రిన్సెస్లోనే లేకుండా బయటికి తీసుకెళ్లి ఎదురు గోడ ఉంటే ఆ గోడ దగ్గర ఒక ఎలక్ట్రికల్ పోల దాన్ని నిలబడ్డాడు. నేను అనంతపురం నుంచి విశాఖపట్నం పోతున్నా, పోతుంటే రైల్వే స్టేషన్ లో బ్యానర్ కనపడింది మందిరం ఓపెన్ అని, అందుకని దిగినాను అబ్బా అన్నాడు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళ వ్యాస కూడా నాకు అర్థమైంది ఆ భాష అనంతపురం అట్లా అని. అట్లానా, చాలా సంతోషం అండి. మీరు అనుకోకుండా స్వామి మందిర ప్రారంభంలో పాల్గొన్నారు, చాలా ఆనందంగా ఉంటే. సరే సరే, నీకు విభూతి ఇస్తాను అన్నాడు. నాకు అసలు ఇష్టం లేదు సార్, నాకు ఇంకోటి నమ్మకం లేదు, స్వామి తప్ప వేరేది లేదు. కానీ ఆయన స్వామిలాగానే తిప్పి నాకు విభూతి చేతులు వేశాడు. సరే తీసుకున్నా సార్, ఎందుకు వద్దానాలి పాపం అని తీసుకుని పేపర్లు వేసుకుని జోలు పెట్టుకున్నా. ఇంటికి పోయిన తర్వాత ఆ మందహాసం ఉంటే స్వామి ఫోటో వెనక పెట్టే మా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. తర్వాత నాకు అనిపించింది సార్, ఎవరైనా ఎందుకు వచ్చాడు, అసలు రైల్వే స్టేషన్ దగ్గర మేము బ్యానరే కట్టలేదే, బ్యానర్ ఉందంటాడు ఆయన. రైలు పోయడానికి బ్యానర్ ఎట్లా కనపడుతుంది, బయట పక్క కడతాం కదా బ్యానర్, ఎట్లా కనిపిస్తుంది, స్టేషన్లో ఏం కట్టనియ్యారు సార్, బయట పెడతాం, ఎట్లా కనపడ్డది. కొంచెం అనుమానం వచ్చింది సార్. వచ్చి స్వామేమో, ఇంకా తర్వాత అంటే మనకు జరిగే ఏ ఇన్సిడెంట్స్ అయినా స్వామేమో అనుకుంటాం కదా అట్లా అని చెప్పి వెళ్దాం స్వామి దగ్గరికి అని వెళ్ళాం. ఇద్దరు వెళ్ళాం భార్య పడతారు. సరే కూర్చున్నాను, దగ్గరకు వచ్చాడు స్వామి. ఇట్లన్నా తల ఊపేటప్పటికి నాకు స్ట్రైక్ అయిపోయింది, నాకు కనపడి మాట్లాడిన ముఖ కవళికలు నాకు అప్పుడు ఆయనలో కనపడ్డాయి సార్. సో 100% స్వామి వచ్చాడు. మా మందిర నిర్మాణం అయిన తర్వాత నిర్మాణాన్ని దశలో వచ్చాడు, ప్రారంభోత్సవానికి వచ్చాడు, తప్పక వస్తానని చెప్పి మా మిసెస్ కు మాట ఇచ్చాడు. నేను వస్తానమ్మా, తప్పకుండా వస్తావా గారు అన్నాడు, కాబట్టి వచ్చినాడని అనుకున్నాం సార్. ఆ కార్యక్రమం అట్లా జరిగిపోయింది ఎంతో ఆనందంగా. తర్వాత ఇంకోటి సార్, బాల్యవికాస ర్యాలీ జరిగింది ప్రశాంతి నిలయంలో.
1: ఏ సంవత్సరం?
0: 85 బాల్యవికాస ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో సుబ్రహ్మణ్యం గారు అని సినిమా ప్రొడ్యూసర్ సార్ ఆయన ఫ్రం నెల్లూరు, ఆయన ఆ కారు మీద పెద్ద గ్లోబ్ ఒకటి పెట్టాడు. గ్లోబ్ ఒకటి పెట్టి దానికి స్వామి ముందు ఒక కటౌట్ పెట్టాడు, స్వామి స్టాండింగ్ ఆశీర్వదించేది పెట్టి దాన్ని ఆ బాల్యవికాస ర్యాలీ మధ్యలో తీసుకుంటూ వస్తున్నారనమాట. ఆ కారులో నేను కూర్చున్నాను సార్. నేను నాకు ఒక పాట ఇచ్చారు సార్, ఈ పాట పాడుతుండు నువ్వు అని చెప్పి స్వామి దగ్గరకు వచ్చినాక స్టార్ట్ చేయి అట్లా అని చెప్పి. నేనప్పుడు స్వామికి దగ్గర, అప్పుడు ఇది లేదు కదా సార్, అంత ఇసుకే కదా సార్, ఆ ఇసుకలోనే అంత ర్యాలీ వస్తా ఉంది. మా కారు స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత

పాటతో భజన కీర్తనతో మాది దాటిపోయింది సార్. తర్వాత స్వామి సేవదల్ వాళ్ళు పిలిచి పంపించాడు, ఆయన పట్టుకరండి అని. పోయిన తర్వాత నాకు పంచాలు సాపిచ్చాడు, రెండు పంచాలు పెట్టి ఆశీర్వదించి పద నమస్కారం ఇచ్చి విభూతి ధారణ చేసి స్వామి స్వయంగా నన్ను ఆశీర్వదించాడు సార్. నేను తర్వాత ఆలోచన చేశాను, ఎక్కడో ఊరి బయట ఉన్న మమ్మల్ని ఊరి మధ్యలోకి తీసుకొచ్చి మీరు నమ్మండి, దేవాలయంలో ఉండే ప్రతి పంతులు నన్ను స్వామి అనే సంబోధిస్తాడు. సుందర్ అంటే సార్, నేను ఒక ఎస్సీని, అట్లాంటి వాడిని నన్ను ఈ స్థాయికి వచ్చిన ఎవరి వల్ల, ఎందువల్ల? స్వామి కృప వల్ల, స్వామి అనుగ్రహం వల్ల, స్వామి ప్రేమ వల్ల, స్వామి నాపై చూపిన కరుణ వల్ల నేను ఈ స్థాయికి వచ్చినానని ఇదైపోయేవాడిని సార్. చాలా ఆనందం కలిగేది. ఈరోజు కూడా స్వామి నేను బజార్లో పోతూ ఉన్నా కూడా పంతులు పూజ చేసి వస్తూ ఉంటారు, లేదు ఏదో పని మీద పోతుంటారు. నేను చెప్పబడలేదు సార్, సాయిరాం స్వామి సాయిరాం అంటారు సార్. ఈ స్థాయి నాకు రావటం అంటే అది స్వామి యొక్క అనుగ్రహం తప్ప ఇంకోటి కాదు. ఆ మందిర నిర్మాణం కూడా నాతో నుంచి ఇచ్చాడు సార్, చాలా సంతోషం. అంతేకాకుండా కర్నూలు జిల్లా కోయలకుంట్లలో మందిర నిర్మాణానికి కూడా

0: అక్కడి నుంచి పెద్దలంతా వచ్చారు సార్, మన మందిరం చూశారు, బాగుంది అన్నారు. ఎవరు దీనికి ఇది చేసిందంటే సుందర్ అని చెప్పారు. సరే, వాళ్ళు నన్ను కోయలకుంట్లో తీసుకెళ్లారు. ఆ దాని నిర్మాణంలో దాదాపు చాలా సార్లు నేను ఆ ఊరికి వెళ్ళటం, మందిర నిర్మాణం ఎట్లెట్లా చేయాలంటాం, అవన్నీ చేశాను సార్. అవన్నీ కూడా నాకు ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు, స్వామి నాకు ఇచ్చిన గొప్ప అనుభవాలు. అట్లాగే కడప జిల్లా పూర్మమిల్లలు కూడా మందిరం కట్టారు సార్. ఆ మందిరానికి కూడా నేను వెళ్లటం, మరి కంభంలో మందిర నిర్మాణం నా ఆధ్వర్యంలోనే జరిగింది, అది స్వామి అనుగ్రహంతో చాలా నిర్మాణాలు జరిగింది. నేను 23 సంవత్సరాలు సేవదల్ కోఆర్డినేటర్ గా గిద్దలూరు సత్యసాయి సమితిలో చేశాను సార్. 23 సంవత్సరాలు 3 సంవత్సరాల సమితి కన్వీనర్ గా చేశాను సార్. దాని తర్వాత 6 సంవత్సరాల పాటు మార్కాపురం జోన్ ఇన్ఛార్జిగా చేశాను సార్, జోనల్ ఇన్ఛార్జిగా. ఇవి స్వామితో నాకుండేటువంటి అనుభవాలు. స్వామి మన ఇంట జంట వెంట ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూస్తారు బంగారు అన్నారు, అది నిజమా అనిపించేది సార్. నాకు చాలా అనుభవాలు ఉన్నా కూడా అవును అట్లే చేస్తారని అనుకుంటున్నా కూడా ఈ ఒక్క ఇన్సిడెంట్స్ తో స్వామి ఉన్నారు మనతో, మనకి కాపాడుతున్నారు, మనకేమి ఇది కాదు అని చెప్పి నేను తీసుకొచ్చాను సార్. మా బంధువుల పెళ్లికి పోయి వస్తా ఉంటే మార్కాపూర్లో 9:45 కా వచ్చింది సార్. వస్తుంటే పోలీసు వాళ్ళు ఇక్కడ సైడ్ బ్రేక్ బ్రేక్ కోసం, స్పీడ్ బ్రేక్ కోసం డ్రమ్ములు పెట్టారు, దాని నుండి ఇసుకు పెట్టారు. కనిపించలేదు సార్, లారీ వచ్చింది, ఆ కళ్ళు ఫోకస్ కొట్టడం వల్ల దాన్ని తగలటం కింద పడటం జరిగిపోయింది. కింద పడ్డ తర్వాత లేటానికి కూడా నా పరిస్థితి బాగాలేదు, ఆమె కండిషన్ బాగానే ఉంది. నేను ఫంక్ అయినాను అంతే, దెబ్బలైతే ఏం తగలలేదు సార్, జస్ట్ ఇక్కడ కొంచెం గీకుపోయింది. మా మిస్సెస్ కూడా కొంచెం మోకాల దగ్గర గీకుపోయింది, అంతే ఇంకేం దెబ్బలేవు మాకు. తర్వాత వచ్చే బయటకు ఎవరు వెహికల్స్ ఏం ఆపారు సార్, ఎందుకంటే యాక్సిడెంట్ అయిన నా బండి కనుక చూస్తే ఇందులో ప్రయాణం చేసిన వాడు బ్రతికేయడం అసంభవం అనిపిస్తుంది సార్, అంత బండి పాడైపోయింది. ప్రకాశం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు వారు రవికుమార్ గారు పర్తి యాత్రలు ముగించుకుని డైరెక్ట్ గా రాకుండా బ్రహ్మంగారి మఠం వెళ్లారు, అక్కడ స్వామిని దర్శనం చేసుకున్నారు. అది చేసుకుని అక్కడి నుంచి వస్తున్నారు. మమ్మ అక్కడే రోడ్డు పక్కట ఉన్నాం, రోడ్లో కూడా లేము, ఎందుకు ఆపాడు ఆయన, ఎవరు యాక్సిడెంట్ అయింది అన్నట్టుగా వైట్ అండ్ వైట్ లో ఉన్నాం కదా. ఆపేసి చూస్తే నేను, ఓ సాయిరామ్ ఏమైంది అట్లా, ఇట్లా జరిగింది సార్ అట్లా అని, సరే రా అని చెప్పి కార్లో తీసుకెళ్లి గిద్దలూరుకు వచ్చి హాస్పిటల్లో చేర్పించి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇడ్చిపెట్టి వచ్చారు. ఇంకా పొద్దుటే ఆ రోజు రాత్రి జరిగింది సార్, పొద్దున్నే నేను షాప్కి వెళ్ళా సార్. కాబట్టి మన ఇంట జంట వెంట ఉండి ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు అనే దానికి ఇదొక నిదర్శనం సార్. నా కూతురు డాక్టర్ సార్, నా కొడుకు ఎంఫార్మసీ అయిపోయింది సార్, ఐఐటీలో కొట్టాడు సార్ సీటు, పీజీ సీటు. ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఎస్సీ ఎస్టీలకి సివిల్స్ కోచింగ్ ఇచ్చినారు సార్, ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎంట్రన్స్ పెట్టారు. ఆ ఎంట్రన్స్ లో మా అబ్బాయి సెలెక్ట్ అయినాడు సార్, ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాడు, కోచింగ్ లో ఉన్నాడు సార్.
1: సార్ ఇన్ని స్వామితో మధురైన అనుభవాలు ముందరితో పంచుకున్నారు
0: సార్,
1: తప్పకుండా స్వామివారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని మేము ప్రార్థిస్తూ సాయిరాం సార్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. సాయిరాం, సాయిరాం, సాయిరాం.
2: ఇంతవరకు శ్రోతలు ప్రకాశం జిల్లా గిద్దలూరు వాస్తవ్యులైన శ్రీ బి సుందర్ రాజు గారి పరిచయంలో 2వ ఆఖరి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org గాని 9393258258 కి వాట్సాప్ ద్వారా గాని రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: ముకుందా మురారి, మురారి గోపాల్, హే గోపాల సాయి, సాయి నందలాల్, ప్రశాంతి నివాసి, నివాసి నందలాల్, హే అంతరాత్మ జ్యోతి, జ్యోతి నందలాల్, సత్యం శివం, శివం సుందరం, హే సుందర రూప, హే సాయి నందలాల్.
0: ఈ భజన సింధు భైరవి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. భక్తి సంగీతంలో సింధు భైరవి రాగానికి ఎంతో ప్రముఖ స్థానం ఉంది. ఈ రాగంలో పాడిన ఏ భజన అయినా హృదయాకర్షణను కలిగిస్తుంది. ఈ రాగంలో భజన పాడినప్పుడు ఎవరైనా కన్నులు మూసుకొని భగవంతునిపై మనస్సును లగ్నం చేయగలుగుతారు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, సాధారణ గాంధారం, పంచమం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం, శుద్ధ రిషభం. ఇది 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3.

ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

0: శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. భజనలో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో ఉన్న పదజాలం ద్వారా మనస్సు భగవంతుని మీద లగ్నమవుతుంది. అయితే ఈ సింధుభైరవి రాగంలో ముకుంద, గోవింద, ఆనంద, గోపాల అనే నాలుగు పదాలతోనే అద్భుతమైన విధంగా మనస్సు పరవశించిపోతుంది. ఇక్కడ రాగానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క భజన ఒక్కో విధంగా దైవం మీద మనస్సు లగ్నం చేయడానికి మనకు సహాయపడుతుంది. స్వామి చెబుతుంటారు, రామ నన్ను కాపాడు అంటే అందులో ఏ విధమైన ఆనందం ఉండదు. ఆ పదాలని రాగంలో పాడినప్పుడు మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే భజనలన్నింటిలో రాగ తాళాలతో పాటు భావానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి,
1: ముకుంద మురారి మురారి గోపాల్.
0: ముకుంద అంటే ముక్తిని ప్రసాదించువాడని అర్థం. మానవాళిని ఇహలోక బంధాల నుండి విముక్తిని ప్రసాదించువాడు ముకుందుడు. మురారి అంటే మురాసురునికి శత్రువైన వాడు లేక మురాసురుని సంహరించిన వాడని అర్థం. గోపాల అన్న పదంలో గో అనగా ఇంద్రియాలు. ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు గోపాలుడు. ఇంద్రియములు స్వార్థాన్ని మాత్రమే ఆశిస్తూ ఉంటాయి. తమ గురించి తామే ఆలోచిస్తాయి. వాటి స్వభావమే అది. వీటిని అదుపులో ఉంచకపోతే అవి వ్యక్తిలోని సద్గుణాలను అణచివేస్తాయి, త్యాగభావానికి ఆటంకంగా నిలుస్తాయి. కనుక ఇంద్రియాలను బహిర్ముఖం కానియకుండా వాటిని అదుపులో ఉంచి అంతర్ముఖం అయ్యేటట్లు ప్రయత్నం చెయ్యాలి. ఇంద్రియాలను గోపాలుని ఆధీనంలో ఉంచినప్పుడే అనుకున్నది సాధించవచ్చు. ప్రతి వ్యక్తి తన హృదయాన్ని విశాలం కావించుకోవాలి, సత్కర్మలాచరించాలి, ప్రేమ ద్వారా త్యాగాన్ని అలవరుచుకోవాలి, అర్పణ భావంతో భగవంతునికి శరణాగతుడై కాలం గడపాలి. ఆ భగవంతుడే ముకుందుడు.

ద్వాపరయుగంలోని గోపాలుడే ఈ యుగంలో సాయి నందలాలాగా అవతరించారు. నందలాల అంటే నందుని యొక్క ప్రియతనయుడని అర్థం.

0: శ్రీ సత్యసాయి ఆనందదాయి గ్రంథంలో శ్రీమతి కరుణాంబ రామమూర్తి ఒక సంఘటనను ఇలా వివరించారు. ఒకనాడు భజన ఇంకా ప్రారంభం కాకముందు ఒక భక్తుల సమూహం బస్ మిస్ అయ్యి తిరిగి మందిరానికి వచ్చారు. ఇది 1940లో కాని 1950 దశకం ప్రారంభంలో జరిగి ఉండవచ్చు. ఆ గుంపులోని ఒక స్త్రీ కరుణాంబ రామమూర్తి గారి తల్లి ఇంటికి వచ్చి మంచినీరు కావాలని అడిగింది. తరువాత ముఖం ఎక్కడ కడుక్కోవచ్చునో తెలుపమని అడుగగా ఆమె నీళ్లు ఎక్కడుంటాయో చూపించి కొంత దూరం ఆమెతో వెళ్లి తిరిగి వచ్చారు. ఆమె ముఖం కడిగి తిరిగి వచ్చేటప్పటికీ భగవాన్ మందిరంలో నిలబడి ఉన్నారు. స్వామి ఆ రోజు చిలకాకు పచ్చ అంగీ ధరించి తల చక్కగా దువ్వుకొని తాంబూలం నములుతూ కనిపించారు. అంగీ ఆకుపచ్చ, పెదవులు ఎరుపు రంగులో ఉండి స్వామి చాలా అందంగా కనిపించారు. స్వామిని చూచి ఆమె, "ఓ దైవమా, ఇక్కడ నా కృష్ణుడు, నా యోగీశ్వరుడు దర్శనమిస్తున్నాడు, నా ఆరాధ్య దైవం దర్శనమిస్తున్నాడు" అంటూ ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి ఆమె తెలివి తెచ్చుకుని, "ఇంతకాలము ఎక్కడ దాగి ఉన్నావు ప్రభూ" అంటూ ఆమె స్వామిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే స్వామి ఆమె నుండి తప్పించుకోవడానికి తలుపుల చాటున దాగవలసి వచ్చింది. ఒకసారి స్వామి తెరచాటున దాక్కుని ఉంటే ఆమె స్వామిని కనిపెట్టలేక, "కృష్ణా కృష్ణా ఎక్కడున్నావు" అంటూ తన్మయత్వంతో కన్నీరు కారుస్తూ స్పృహ కోల్పోయింది మళ్లీ. ఆమె క్రింద పడిపోగానే స్వామి గబగబా వచ్చి ఆమె ముఖం మీద నీళ్లు తెప్పించి చల్లి ఆమె నుదుట విభూతి బొట్టు పెట్టారు. మహిళా భక్తులను పిలిచి ఆమెకు విసనకర్రతో విసరమన్నారు. అక్షతలు తెప్పించి ఆమె మీద చల్లారు. మళ్లీ తెలివి రాగానే ఆమె స్వామివారి కోసం పరుగులు పెట్టింది. "కృష్ణ కృష్ణ" అంటూ మళ్లీ పడిపోయింది. ఎప్పుడైతే ఆమె భర్త ఇదంతా చూశాడో, "ఏమిటి నా భార్య ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది" అనుకుని నోరు మూసుకొమ్మని ఆమెను కసిరాడు. స్వామి అతని దగ్గరకు వెళ్లి, "నీ భార్య మీద కోపం తెచ్చుకోకు. ఆమె అట్లా ప్రవర్తించడానికి కారణం ఈ స్థల మహత్యం. ఈ నేలకు, ఈ గాలికి, ఈ ప్రశాంతి నిలయానికి ఉన్న శక్తి వల్ల, పవిత్రత వల్ల ఆమె ప్రవర్తన అలా ఉంది. ప్రశాంతి నిలయంలో పాదం మోపగానే పవిత్ర హృదయం కలవారి ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది" అన్నారు స్వామి. ఆమె భర్తకు ఇదేమీ అర్థం కాకపోయినా ఈ మందిరంలో ఉన్న విగ్రహాలకు ఏదో పవిత్ర శక్తి ఉండి ఉంటుంది అన్నాడు. అందుకే ఈమె ఇలా వింతగా ప్రవర్తిస్తోంది అనుకున్నాడు. ఆ రాత్రంతా ఆ భక్తురాలు కృష్ణ కృష్ణ అన్న నామాన్ని జపిస్తూ నిద్రపోకుండా జాగరణ చేసింది. తెల్లవారిన తరువాత కరుణాంబగారి తల్లి ఆమె దగ్గరకు వెళ్లి, "ఏమైంది నీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు" అని అడిగారు. అప్పుడామె, "అమ్మా, మీకు ఏమీ తెలియదు. ఈయన సాక్షాత్తు గోపాలకృష్ణుడే. మానవ మాత్రునిగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. రాత్రంతా స్వామి నా ప్రక్కనే ఉండి నాకు విసురుతూ నుదుట విభూతి పెడుతూ నాతోనే ఉన్నారు, నీవు చూడలేదా" అని ప్రశ్నించింది. అయితే స్వామి రాత్రంతా హాలులో నిద్రపోయారు. ఈమె ఇలా చెబుతుందే అని భక్తులు ఆశ్చర్యపోయారు. మరునాడు ఆ భక్తుల సమూహం తమ గృహాలకు పయనమయ్యారు. స్వామి ఆ భక్తురాలి భర్తను పిలిచి, "మీ భార్యను ఇబ్బంది పెట్టకండి. ఆమె ఇంకా 15 రోజుల కంటే ఎక్కువ జీవించి ఉండదు. ఆమె కృష్ణ భక్తి ఉన్మాదం నుండి బయటికి రాలేదు. ఇది ఆమె చివరి జన్మ. కృష్ణనామస్మరణ చేసుకునే అవకాశమివ్వండి ఆమెకు" అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగానే ఆమె సరిగ్గా 15 రోజుల తరువాత కృష్ణనామస్మరణతో ప్రశాంతంగా తనువు చాలించింది. ఈ భక్తురాలు 12 సంవత్సరాలుగా ఆండాళ్లను పూజించుతూ ఉండేది. స్వామివారిని దర్శించగానే ఆమె దశాబ్దాలుగా తాను వెదుకుతున్న కృష్ణుణ్ణి కనుగొనగలిగింది. ప్రశాంతి నిలయంలో వెలసిన సాయికృష్ణుని శక్తి అంత గొప్పది. అందుకే స్వామి ప్రశాంతి నివాసి నందలాల్ అని పిలువబడుతున్నారు.
1: హే అంతరాత్మ జ్యోతి, హే జ్యోతి నందలాల్.
0: మనలోని అంతరాత్మ తానే జ్యోతి స్వరూపుడైన వాడు సాయికృష్ణుడు. పాత మందిరం ప్రాంగణంలో ఒకనాడు స్వామి శ్రీమతి కరుణాంబ రామమూర్తితో ఇలా అన్నారు, అమ్మాయి, ఈ దేహావరణం లోపల ఏముందో తెలుసా అని అడుగుతూ తామే సమాధానం చెప్పారు. అత్యంత ప్రకాశవంతమైన తేజస్సు అంటే స్వామి దేహం జ్యోతిర్మయం అని అర్థం చేసుకోవాలి. మహారాజా కృష్ణరసగోత్ర యూకేకి రాయబారిగా వ్యవహరించారు. స్వామివారి చిరకాల భక్తులు. 1972 జూలైలో స్వామిని ప్రప్రథమంగా దర్శించారు. ఆయనకు ఎన్నో అనుభవాలున్నాయి. స్వామివారి సర్వశక్తిమత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని ఆయన అనుభవపూర్వకంగా గ్రహించారు. జూలై 23వ తేదీ 2009లో శ్రీ రసగోత్ర ప్రశాంతినిలయం వరండాలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంతా మామూలుగానే ఉంది. స్వామి యజుర్మందిరం దాటి కుల్వంత్ హాలులో ప్రవేశిస్తుండగా రసగోత్రగారి శరీరంలో వేడి ఉత్పన్నమైంది. యజుర్మందిరం గేట్, స్వామివారి దారి, స్త్రీల వరుసలు, వారి రంగురంగుల చీరలు అంతా ఒక్కసారిగా మారిపోయింది. అంతటా కాంతి తరంగాలు కనిపించసాగాయి. వెంటనే ఆయన, నేను నేనుగా ఉన్నానా, నాకు ఏమైనా జరిగిందా అని కుడి చేతితో ఎడమ మణికట్టు పట్టుకుని నాడీ పరిశీలించారు. స్వామి వీల్ చైర్లో వస్తున్నారు. వారి వెనుక కొందరు నడుస్తున్నారు. మరుక్షణంలో ఆ సీను మారిపోయింది. ఆ ప్రాంతమంతా గొప్ప వెలుగు అలలు అలలుగా కదలాడుతూ కనిపించసాగింది. స్వచ్ఛమైన తెల్లని కాంతితో కుల్వంత్ హాలంతా మునిగిపోయింది. అంతకుముందు అక్కడ ఏమీ లేనట్లుగా అంతా వెలుగు వ్యాపించింది. కుల్వంత్ హాలును దాటి ఆ ప్రకాశం సుదూర ప్రాంతం వరకు వ్యాపించింది. ఇనుప గేట్లు, వాటి వెలుపల ఉన్న బిల్డింగ్స్ అంతా దివ్యజ్యోతి ప్రకాశంలో తమ ఉనికిని కోల్పోయాయి. మిస్టర్ రసగోత్ర అనుకున్నారు, నేను నార్మల్గా ఎప్పటిలాగే ఉన్నాను, నాలో ఏ మార్పు లేదు, ఈ వెలుగు వెన్నెలలా చల్లగా ఉంది, ఏమాత్రమూ వేడి అనుభూతం కావటం లేదు, ఈ కాంతి ఆహ్లాదకరంగా ఉంది, నా దేహం ఎంతో తేలికగా ఉన్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, ప్రకృతికి అతీతంగా ఉన్న ఈ ప్రకాశం ఆనందదాయకంగా, ఆహ్లాదజనకంగా ఉంది, నా దివ్య ప్రభువు నాకు తమ యథార్థ తత్వాన్ని అనుభూతం చేశారు, తాము ఎవరో, తమ నిజతత్వం ఏమిటో నాకు అవగతమయ్యేటట్లు చేశారు. క్రమక్రమంగా ఆ వెలుగు తిరిగిపోతూ వచ్చింది. స్వామివారి చుట్టూ కొన్ని మీటర్ల పరిధికి పరిమితమయ్యింది. అది కూడా చివరికి స్వామివారిలో లీనమైపోయింది. అంతా సాధారణ స్థితికి వచ్చింది. స్వామి మామూలుగా భక్తులకు దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతున్నారు. మిస్టర్ రసగోత్ర కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కృతజ్ఞతా ప్రేమలతో నిండిన ఆ బాష్పాలు ఆయన కన్నుల నుండి జాలువారాయి. ఈ అనుభవం సుమారుగా 5-6 నిమిషాల పాటు జరిగింది. దర్శనం ముగించుకొని స్వామివారు ఆయనకు దగ్గరగా రావడం కూడా ఆయన గమనించలేదు. ప్రక్కనున్నవారు చెప్పినప్పుడే ఆయన స్వామిని చూశారు. స్వామి వీల్చైర్లో దగ్గరకు రాగానే ఆయన స్వామివారి పాదాలపై శిరస్సుంచి నమస్కరించారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో తన దివ్య హస్తమెత్తి ఆయనను ఆశీర్వదించారు. మాటలతో పనిలేదు. ఈ దివ్యావతార మూర్తి యథార్థ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం నాకు ప్రసాదించారు అంటారాయన. అయితే ఆ తరువాత ఆయనకు సందేహం కలిగింది. భగవాన్ జ్యోతి స్వరూపంగా దర్శనం ఇవ్వడం సరే, కుల్వంత్ హాలులో ఉన్న ప్రతి వ్యక్తి, వస్తువు తేజస్వరూపంగా గోచరించాయి, తక్కినవన్నీ కూడా జ్యోతిస్వరూపాలేనా అని. చివరికి సృష్టి అంతా ఆ దివ్య జ్యోతిలో లీనం కావలసిందేనన్న నగ్న సత్యం ఆయనకు అర్థమైంది. దైవం ఒక్కడే, జ్యోతిస్వరూపుడు కాదు. దైవాంశ ఉన్న సమస్త జీవరాశులు, చరాచర వస్తుజాలమంతా జ్యోతిర్మయమే, ఆ దివ్యజ్యోతిలోని భాగమే అన్న అవగాహన కలిగిందాయనకు. అంతరాత్మ జ్యోతి జ్యోతి నందలాల్ అన్న ఈ పంక్తిలో మనము అర్థం చేసుకోవలసింది ఇదే. మనలోనూ వెలుపలను నిండి నిబిడీకృతమై ఉన్నది ఆ దివ్యజ్యోతియే.

శ్రీ కస్తూరి గారిచే వ్రాయబడిన స్వామి జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని నామకరణం చేయడంలో ఎంతో అంతరార్థముంది. సత్యమే సమస్త మానవులకు యథార్థతత్వం. దైవం సత్యస్వరూపుడు. సత్యమే శివం అనగా మంగళకరం, శుభకరం. ఈ సత్యం సుందరమైనది కనుక అందరూ సుందర స్వరూపులే. ఎవరికీ అబద్ధాల కోరు అని కాని, అసహ్యకరంగా ఉన్నాడని కాని అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు. అలాగే అమంగళకరుడని, అశుభంకరుడని అనిపించుకోవడం నచ్చదు. ఎందుకంటే ప్రతి జీవాత్మ పరమాత్మ నుండి ఆవిర్భవించినదే. పరమాత్మ సత్యం శివం సుందరం అయినప్పుడు జీవాత్మ కూడా సత్యం శివం సుందరమే. స్వామి జీవితమే మన జీవితం. మన జీవితాలు స్వామివారి జీవితంలో ఒక భాగమే.

సాయి సుందర స్వరూపుడు. శ్రీమతి గాలి శారదాదేవి గారి అనుభవం గుర్తు చేసుకుందాం. ఆమె షిరిడీ అవతారం దర్శించిన ధన్యజీవి. ఆ అవతారం కనుమరుగైన కొంతకాలానికి ఆమె శ్రీ సత్యసాయి భగవానుని సన్నిధికి చేరుకుని తన చివరి శ్వాస వరకు ప్రశాంతి నిలయంలోనే నివసించారు. ఆమె స్వామిపై పుత్రవాత్సల్యం కలిగి ఉండేవారు. స్వామివారు కూడా ఆమెపై ఎంతో దయాప్రేమలు వర్షించేవారు. ఆమె బాల్యం నుండి కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుని ప్రతిమను సాక్షాత్తు కృష్ణునిగా భావించి ఆరాధించేవారు. నిరంతరం కృష్ణనామస్మరణలో మునిగి ఉన్నందువల్ల ఆమెకు ఎన్నో దివ్యానుభూతులు కలిగాయి. స్వామివారి సన్నిధికి చేరిన తరువాత స్వామివారిని తన ప్రియమైన గోపాలునిగా దర్శించాలని ఆమె కోరిక. అయితే ఆమె స్వామిని గోపాలునిగా దర్శనం ప్రసాదించమని ప్రార్థించలేదు. అయితే ఒక సందర్భంలో స్వామి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె స్వామి పాదాలు పట్టుకుని త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమదేవ దేవ అన్న అర్థం వచ్చే ప్రార్థన చేయసాగారు. ఇలా ప్రార్థన చేస్తూ స్వామి పాదాలపై శిరస్సు నుంచి కన్నులు మూసుకుని కొన్ని క్షణాల తరువాత కన్నులు తెరిచి చూసినప్పుడు ఆమెకు స్వామి పాదాల స్థానంలో బాలగోపాలుని చిట్టి పాదాలు దర్శనమిచ్చాయి. పీతాంబరధారి అయిన 6 సంవత్సరాల గోపాలుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆ పాదాలు మంజీరాలతో మెరిసిపోతున్నాయి. ఆమెకు కొంతసేపు దేహస్పృహ లేకుండా పోయింది. తన్మయత్వంలో మునిగిపోయారు. కొంతసేపటికి ఆమె తిరిగి ఈ లోకానికి వచ్చారు. ఆమె, "స్వామి, కేవలం మోకాళ్ల వరకు మాత్రమే నాకు దర్శనం ప్రసాదించారు. ఎందుకు పూర్తి స్వరూపాన్ని నేను దర్శించలేకపోయాను?" అని ప్రశ్నించినప్పుడు స్వామి, "చాలు, అంతమాత్రానికే నీవు సగం చచ్చిపోయావు. నేను పూర్తి రూపాన్ని దర్శింపచేసినట్లయితే నీవు పూర్తిగా ఈ లోకం వీడిపోయేదానివి" అన్నారు. ఆమె అనుభవించిన ఆ దివ్యానందం కోసమే మనమంతా నిరంతరం పరితపించేది. ఆ ఆనందమే మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది, మన జీవితాలకు సౌందర్యాన్ని ఆపాదిస్తుంది. ఆ సత్యస్వరూపుడు, శుభంకరుడు ఆ సుందర రూపుని మనస్సులో నిలుపుకొని మనమే భజనను గానం చేయాలి. ఇంత చక్కని భావంతో ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాము.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ ముకుంద మురారి మురారి గోపాల్ అన్న భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: దేహము ఒక దేవాలయం. ఏ కర్మలనైనా ఈ దేవాలయంలోని దేహికి అర్పితం చెయ్యాలి అని తెలిపే తుల్యనిందా స్తుతిర్మౌని అనే కథని ఇప్పుడు విందాం. ఒక మహనీయుడు ఒక గ్రామానికి కాలినడకన వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అతనిని వెంబడించాడు. అనేక విధాలుగా దూషించడం, పరిహసించడం ప్రారంభించాడు. కాని ఆ మహనీయుడు మారు పలకక, చెలించక పరమశాంతంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కొద్దిసేపటికి ఆ మహనీయుడు చేరవలసిన గ్రామం సమీపించింది. ఆ గ్రామ ప్రజలు ఊరి బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. అప్పుడా మహనీయుడు గ్రామస్థులతో, "చూడండి, నాతో పాటు వచ్చిన వ్యక్తి చాలా అలసిపోయాడు. ముందుగా ఇతనికి చల్లని మజ్జిగ, అన్నం కలిపి ఇవ్వండి" అన్నాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి ఆశ్చర్యం వేసింది. అతడు మహనీయునితో, "నేను మిమ్మల్ని ఎన్నో విధాలుగా దూషించాను, కాని మీరు నా మీద ఇంత దయచూపుతున్నారు, నాకు అర్థం కావడం లేదు" అన్నాడు. అప్పుడా మహనీయుడు, "నాయనా, నీవు దూషించినది నా దేహమునా ఆత్మనా చెప్పు. ఒకవేళ ఆత్మను అయితే నిన్ను నీవు దూషించుకున్నట్లే కదా. ఎట్లా? మన ఇరువరి దేహములో ఉన్న ఆత్మ ఒక్కటేగా. అట్లు కాక నీవు దూషించినది నా దేహమునైతే, నా దేహము జడమే, నీ దేహము జడమే. ఒక జడమైన దేహం మరొక జడమైన దేహమును దూషించడంలో అర్థమేమీ లేదు కదా. ఒక విధంగా నీవు నన్ను దూషించి నాకు సహాయం చేశావు. నాకిది ఒక పరీక్ష. నాయనా, ఒక్క విషయం తెలుసుకోవాలి. ఈ దేహం రక్తమాంసములతో, మలమూత్రములతో కూడినది. అట్టి దేహానికి ఏమి జరిగినా పట్టించుకోవద్దు. ఈ దేహం భగవంతుని వరప్రసాదం. దీనితో పవిత్ర కర్మలు ఆచరించాలి. దీనిని సద్వినియోగపరుచుకోవాలి. దేహము దేవాలయం. ఏ కర్మలనైనా సరే ఈ దేవాలయంలోని దేహికి అర్పితం చేయాలి." ఈ విధంగా మహనీయుడు ఆ వ్యక్తి కనువిప్పు కలిగించాడు.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు విజయవాడ శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు అందించిన దైవేచ్ఛ నాటికను వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. ఈ నాటికను ప్రారంభించడానికి ముందుగా స్వామి దివ్య ఉపన్యాసము నుండి కొన్ని మాటలను జ్ఞప్తికి తెచ్చుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్య ఉపన్యాసంలో ఇలా అన్నారు. భక్తులారా, ఈ అవతార కార్యక్రమంలో మీ వంతు పని ప్రారంభమైంది. ఈ జీవితకాలంలో మీలో ప్రతి ఒక్కరూ అద్వితీయమైన అమూల్యమైన పాత్ర నిర్వహించవలసి ఉన్నది. నేనెవరిని పిలుస్తానో వారు మాత్రమే నా సేవ చేయగలుగుతారు. ఈ అవతార కార్యక్రమంలో మీలో ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన సమయం వచ్చింది. మీ పరిధిలోకి వచ్చేవారి అందరిపైనా మీ భక్తిని ప్రసరింపచేయండి. మీరు చేయు పనిని విజయవంతంగా నిర్వహించేందుకు ఎప్పుడూ నాపైనే ఆధారపడి ఉండండి. ఈ అవతార కార్యక్రమమందలి ఈ భాగం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. మీరు నా ప్రేమను ప్రసరింపచేసే సాధనాలు. మీలో ఏమాత్రం అహంకారం పడచూపినా మీ ద్వారా నేను పనిచేయడం ఆగిపోతుందని ఎల్లప్పుడూ ఎరుక కలిగి ఉండండి. మీ అశ్రద్ధను, మీ అహంకారాన్ని ఎప్పుడు మీరు అధిగమిస్తారో అప్పుడు మరలా మీ ద్వారా నా పని జరగడం ప్రారంభమవుతుంది. ఈ పని కొరకు అనేక జన్మలుగా మిమ్మల్ని నేను సంసిద్ధం చేశాను. మిమ్ములను నా వైపుకు ఆకర్షించుకున్నాను. మీలో ప్రతి ఒక్కరూ మీ పనిని నిశ్శబ్దంగా చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని నా హృదయానికి హత్తుకుంటాను. అప్పుడు మీ ఆత్మలు ఉద్ధరింపబడతాయి. మీలో నా ఉనికిని మీ కండ్లు వెల్లడి చేస్తాయి. సమస్త విశ్వం ఏకమయ్యే మేరు శిఖరాగ్రం నుండి దీనిని నా భక్తులందరికీ చాటి చెప్తున్నాను. నా ప్రియమైన భక్తులారా, నా పనిలో నిమగ్నమై ఉండండి. మీ ఊపిరిలో స్వర్గ ప్రసూనాల సుగంధం వ్యాపించుతుంది. మీరు దేవతల వలె ఆదర్శప్రాయంగా ఉంటారు. మీ సంతోషమే నా సంతోషం.
0: స్వామి ఉపన్యాసం నుంచి తీసుకున్న ఈ సందేశాన్ని నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమైన
1: మీలో ప్రతి ఒక్కరూ మీ పనిని నిశ్శబ్దంగా చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని నా హృదయానికి హత్తుకుంటాను. అప్పుడు మీ ఆత్మలు ఉద్ధరింపబడతాయి. మీలో నా ఉనికిని మీ కండ్లు

0: ఉపన్యాసం నుంచి తీసుకున్న ఈ సందేశాన్ని నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమైన మూడు విషయాలు మనకు అవగతమవుతాయి. ఒకటి, భగవంతుడు తన అవతార కార్యక్రమంలో మనలను పనిముట్లుగా ఎంచుకోవడం. రెండు, భక్తిని ప్రేమను ప్రసరింపజేసే భాగ్యాన్ని మనకు కల్పించడం. మూడు, అశ్రద్ధను అహంకారాన్ని వీడి భగవంతుని అవతార కార్యక్రమంలో పాల్గొనే భక్తుల జీవితాలు ఉద్ధరింపబడడం. ఈ మూడింటి ఆధారంగా రూపొందించిన దైవేచ్ఛ అనే నాటికను ఇప్పుడు చూడబోతున్నాం. ఈ బాలుడు తన స్నేహితులతో పాటు క్రికెట్ టీంలోకి సెలెక్ట్ కాలేదని నిరాశకులోనే బాధపడుతున్నాడు.
1: నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను అనుకున్నది ఒక్కటి జరగటం లేదు. ఓ భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకోసమేనా నన్ను పుట్టించావు? దేవుడా, జరిగింది చూసావా? అర్థమవుతోందా నా బాధ?
2: బంగారు, బంగారు,
1: ఎవరు ఎవరు ఎవరు బంగారు అని పిలిచింది? నన్నేనా?
2: నిన్నే బంగారు. నేను నీకు జన్మనిచ్చిన భగవంతుణ్ణి.
1: దేవుడివా? నేను నమ్మను.
2: నిజమే బంగారు, దేవుడినే. నీ పిలుపు విని వచ్చాను. ఎందుకు బంగారు బాధపడుతున్నావు? ఇప్పుడేమైందని?
1: దేవుడినన్నావు, మరి నీకు తెలియదా?
2: తెలుసులే, కాని నీ మాటలు విందామని.
1: స్కూల్ క్రికెట్ టీంలో నన్ను ఎంచుకోలేదు. ఇప్పుడే కాదు, అన్నింటిలోనూ నాకు ఇలాగే జరుగుతోంది. నేను ఇష్టపడిన హై స్కూల్లో నాకు సీట్ రాలేదు. నా ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి నాకు టికెట్టే దొరకదు. ఇలాంటి ఎన్ని జరిగాయో, ఇప్పుడేమో ఇలా. ఛా,
2: బాధపడకు నాయనా. నా టీంలో నిన్ను ఎప్పుడో ఎంచుకున్నాను.
1: నన్నా? నాకు అంత భాగ్యమా?
2: అవును, నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంది బంగారు.
1: అలా ఎప్పుడూ అనిపించలేదే.
2: నీకు అర్థమవ్వాలంటే నువ్వు తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి, చేయవలసినవి వేరే ఉన్నాయి బంగారు. విద్యతో పాటు నైతిక విలువలు నేర్చుకో. సత్యకాముని సత్యనిష్ట, ఏకలవ్యుని ఏకాగ్రత, ధ్రువుని దృఢ సంకల్పము, ప్రహ్లాదుని ప్రగాఢ భక్తి గురించి తెలుసుకుని అలవర్చుకో. నీ కర్తవ్యం నీకు బోధపడుతుంది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి.
1: అలాగే స్వామి. స్వామి, స్వామి,
0: స్వామి మనలను ఎంచుకుని చిన్నతనం నుండి బాల వికాస్ ద్వారా మంచి శిక్షణను అందిస్తూ ఆయన అవతార కార్యక్రమంలో మనము నిర్వహించవలసిన పాత్రకు మనలను సంసిద్ధం చేస్తున్నారు. ఆచరణలో లేని ఆదర్శం ఆనందాన్ని ఇవ్వదు. అలా ఆచరించని ఈ యువకుడు తన కష్టానికి దేవుడినే నిందిస్తున్నాడు. చూడండి,

0: చెయ్ చెయ్ చెయ్ చెయ్ చా, నా తలరాత ఇలా ఏడ్చిందేమిటి? నా యోగం అస్సలు బాగోలేదు. దేవుడు అవి తెలుసుకో, ఇవి నేర్చుకో అన్నాడు. అవేమీ నా దశను మార్చలేకపోయాయి. దేవుడా, నా నుదుటిరాత్రను మార్చు.
1: బంగారు, పిలిచావా?
0: అమ్మయ్యా, వచ్చారా స్వామి? నా నుదుటిరాతను కాస్త మార్చండి స్వామి. బాగోలేని ఆ గీతను చెరిపేయండి.
1: అది సాధ్యపడదు నాయన.
0: ఏమిటి, సాధ్యపడదా? పోనీ, చెరపొద్దులండి, ఆ గీతను కొంచెం సరిచెయ్యండి.
1: అది కూడా కుదరదు నాయనా.
0: సరే స్వామి, ఆ రెండూ కుదరకపోతే మరో మంచి గీతను గీయొచ్చుగా.
1: బంగారు, బాగులేని గీతను తలుచుకుని ఎందుకు బాధపడతావు? బాగున్న రెండు గీతల్ని నువ్వు ఎందుకు గుర్తించవు? నువ్వు బాగోలేదని అనుకుంటున్న ఆ గీత ఏమిటో తెలుసా? నీ అశ్రద్ధ, అన్నీ తెలుసనుకుంటున్న నీ అహంకారం, అవే నేటి నీ దుఃఖానికి కారణం. వాటిని త్యజించు. తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టు. అప్పుడు నీకు ఆనందం తప్పక లభిస్తుంది.

0: తుంది. వివేకానందుని ఆదర్శంగా తీసుకుని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: అలాగే స్వామి. స్వామి, స్వామి,
2: స్వామి. నిరంతర బోధనల ద్వారా మన అశ్రద్ధను, అహంకారాన్ని దూరం గావిస్తూ కర్తవ్య స్ఫూర్తిని మనలో నింపుతున్నారు.

కర్తవ్యమంటే కాషాయం ధరించడం కాదు, భక్తి అంటే భయంతో కలిగిన భావం కాదు, అందరిలోనూ దేవుణ్ణి చూడలేని మతం మతం కాదు. అనేక రూపాలలో వర్షిస్తున్న భగవద్ అనుగ్రహాన్ని అందుకోలేని మూఢ భక్తుణ్ణి చూడండి.

0: దండాలండి స్వామిలారు, ఇతను నా స్నేహితుడండి. స్వామీజీ మీ దర్శనం కోసం తీసుకొచ్చానండి. నీకు చెప్పాను కదా ఈయన గురించి, ఈయన చాలా గొప్ప స్వామీజీ, చాలా గొప్ప భక్తుడు. దేవుడు ఇంత మాట్లాడుతుంటాడంత.
1: స్వామీజీ, ఈసారి దేవుడు తమతో మాట్లాడినప్పుడు మా గురించి కూడా కొంత చెప్పండి బాబయ్య, చాలా కట్టాల్లో ఉన్నాం.
2: తప్పకుండా నాయన. భగవంతునికి భక్తులంటే ప్రీతి, ముఖ్యంగా నాలాంటి భక్తులంటే చాలా ప్రీతి. అందుకే నాతో మాట్లాడుతూ ఉంటాడాయన. రోజు ఉదయాన్నే సహస్రనామార్చన చేస్తానా, మధ్యాహ్నం మహానైవేద్యం నివేదిస్తాను, సాయంత్రం పురాణాలు చదువుతాను, నిద్రపోయే ముందు కూడా దైవనామస్మరణే. అందుకే నాలాంటి భక్తులు భగవంతునికి చాలా ముఖ్యులు. నాలాగ ఇవన్నీ చేయడం, భగవంతుణ్ణి మెప్పించడం మీలాంటి, ఇదిగో మీలాంటి సామాన్యుల వల్ల కాదు.
0: అవును స్వామీజీ, అందుకే వచ్చాం, ఆశీర్వదించండి.
3: తుఫాను హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు సైతం ఎగరవేసినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా ప్రభుత్వం వారి సూచన.
2: ఇవన్నీ సామాన్యులకు గాని నాలాంటి మహాభక్తులను ఈ తుఫాన్లేం చేయగలవు?

0: స్వామీజీ స్వామీజీ, పెద్ద చెరువుకి గంటి పడిందంట, గ్రామంలో ఒక నీళ్లు వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు మన ప్రజల్ని పునరావాస కేంద్రాలకి పంపించేస్తున్నారు. మీరు మాతో వచ్చేయండి, ఇక్కడుంటే మునిగిపోతారు.
1: నేనా మునిగిపోవడమా? దేవుడు నా కోసం వస్తాడులే, ఆయన కాపాడతాడు నన్ను.
2: సరే మీ ఇష్టం స్వామి, రారా, ఇంకా చాలా మందికి చెప్పాలి.

0: సావులరో సావులరో.
1: ఎవరు? గ్రామాధికారా? ఏమిటి అంత కంగారు పడుతూ వచ్చావు?
0: ఊళ్ళో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మీరు మా ఊరి దేవుళ్ళు అంటారు, మిమ్మల్ని వదిలి ఎలాగండి పోవటం? రండి బాబు, మాతో వచ్చేయండి, నా బండి పై తీసుకెళ్లిపోతా, రండి బాబు.
1: నేను దేవుణ్ణని నువ్వే అంటున్నావుగా, ఇంకా నాకేమవుతుంది? మీరు వెళ్లి రండి.
0: సరే అయ్యారు మీ

0: ఆయన రారులండి, మీరు వచ్చేయండి, ఆయన్ని దేవుడు కాపాడతాడంట, మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి బాబు.
1: అవును, వాళ్ళు చెప్పింది విన్నావుగా, నన్ను దేవుడే కాపాడతాడు, నేను స్వామీజీని.
2: ఓ లక్షణ, ఆ పిల్లలు వేగట్టుకు వచ్చి నీళ్ళు వచ్చేస్తాయి.
1: దేవుడు ఇంకా రాలేదేంటి, నమ్ముకుంటే ముంచేసేలా ఉన్నాడు.
3: బంగారు
1: అమ్మయ్యా, వచ్చారా స్వామి? కాసేపు ఉంటే నా గుండె ఆగిపోయేది. నమ్ముకుంటే కాపాడతాడంటారు దేవుడు, మీరు ముంచేసేలా ఉన్నారే, మీరు చెప్పినట్లే చేస్తున్నాగా అన్ని.
3: పిచ్చివాడా, నిన్ను తీసుకువెళ్లటానికి ఇద్దరు యువకులను పంపించింది ఎవరనుకున్నావు? గ్రామాధికారిని పంపించింది ఎవరనుకున్నావు? ఆఖరుకు హెలికాప్టర్ కూడా పంపించాను నీకోసం. ఈ జగత్తంతా నా అనుగ్రహంతో నిండి ఉంది. అందరిలోనూ దైవాన్ని చూస్తూ, అన్నింటిలోనూ నా అనుగ్రహాన్ని అనుభవిస్తూ, మీ మీ జీవితాలను ఆనందంగా గడపడానికే అన్ని సదుపాయాలను మీకు సమకూర్చాను. దయగల హృదయమే దైవమందిరం. అందరినీ ప్రేమించు, అభాగ్యులను సేవించు. మానవ సేవే ముక్తికి త్రోవ. ఇదే దైవభక్తి, ఇదే మానవ కర్తవ్యం, ఇదే దైవేచ్ఛ. అబూ బెన్ ఆడమ్ని ఆదర్శంగా తీసుకుని నీ జీవితాన్ని సార్థకం చేసుకో. బంగారు, ఎంతో మంది భక్తులు నన్ను ప్రేమిస్తున్నారు, నాకు చాలా సంతోషం. కాని నేను ఇష్టపడే కర్మలు మీరు చేసినప్పుడు మిమ్మల్ని నేను నా హృదయానికి హత్తుకుంటాను, మీ ఆత్మలు ఉద్ధరింపబడతాయి.
1: క్షమించండి స్వామి, అజ్ఞానంతో నా కర్తవ్యాన్ని విస్మరించి మూఢభక్తునిగా ప్రవర్తించాను. పురాణ గాథలు చదవడమే జ్ఞాన సముపార్జనగా భావించాను గాని ఆచరణలో పెట్టలేకపోయాను. నా అశ్రద్ధ, అహంకారాలు నన్ను మూర్ఖుడిగా తయారు చేశాయి. నా మూఢభక్తి నాచే కాషాయమైతే కట్టించింది గాని కార్యసాధకుణ్ణి చేయలేకపోయింది. నా జీవితంలో చాలా భాగం వృధా చేసుకున్నందుకు నేను చింతిస్తున్నాను. మిగిలిన ఈ జీవితాన్ని మీరు మెచ్చే విధంగా జీవిస్తాను స్వామి.
3: తథాస్తు. సమస్త లోకా సుఖినో.

ఇంతవరకు మీరు దైవేచ్ఛ నాటికి విన్నారు. రచన వెంపరాల శ్రీనివాస్ మరియు డి శ్యామల. నాటికకు గాత్ర సహకారం కుమారి అడప సాయిశ్రీ, అడప సాయి ప్రసాద్, ఉప్పులూరి బంగారయ్య, ఎం ప్రకాశరావు, కుమారి దేవరపు జ్యోతి, కరుణాకర్, సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యమును సాయుధ్యమును సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క 4 భాగాలలో చివరి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: భక్తునికి భగవంతుని పరీక్ష. భగవంతుడు తన భక్తుల్ని సరియైన రీతిలో ఆధ్యాత్మిక బాటలో పయనించే విధంగా తయారు చేస్తాడు. బంగారం తళుకులీనే రూపం పొందే ముందు వరకు ఎన్ని పరీక్షలను కష్టనష్టాలను భరిస్తుందో భక్తుడు కూడా భగవంతుని పవిత్ర ఉపకరణముగా మారే పరిణామక్రమంలో అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రొఫెసర్ నంజుండయ్య స్వామి కస్తూరిని ఏ విధంగా పరీక్షించినది, ఆయనను సరైన రీతిలో మలిచిన తీరును తెలియజేసే సంఘటనను ఇలా వివరిస్తున్నారు. ఈ సంఘటన బెంగళూరులో బృందావనంలో జరిగింది. అప్పుడే స్వామి ఉపన్యాసాన్ని అనుగ్రహించారు. కస్తూరి గారు దానికి ఆంగ్ల అనువాదకుడిగా ఉన్నారు. అక్కడక్కడా అనువాదంలో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పట్లాగానే తన పనిని సక్రమంగా నిర్వర్తించారు. తర్వాత స్వామి నన్ను కస్తూరిని పైన తన గదిలోనికి రమ్మన్నారు. స్వామి సోఫాలో కూర్చుని ఉండగా నేను కస్తూరి ఇరువురం స్వామికి పాదసేవ చేస్తున్నాం. స్వామి నాతో మాట్లాడుతూ, ఏమి నంజుండయ్యా, కస్తూరి అనువాదం ఇవాళ ఎలా ఉంది అని అడిగారు. నేను స్వామి వైపు చూశాను. స్వామి నన్ను కస్తూరి అనువాదం ఎలా ఉంది అని మళ్లీ అడిగారు. కస్తూరి మాత్రం తల వంచుకుని స్వామికి పాదసేవ చేస్తున్నారు. స్వామి నా వైపు సైగలు చేస్తూ బాగాలేదని చెప్పమన్నారు. నాకు ఏమి చేయాలో తెలియలేదు. ఒకవైపు భగవంతుడు, మరొకవైపు నేను మిక్కిలి గౌరవించే ఆ భగవంతుని ప్రియభక్తుడు. సరే, స్వామి చెప్పినది పాటించవలసిందే మన తక్షణ కర్తవ్యంగా భావించి అనువాదం బాగాలేదు స్వామి అని అన్నాను. ప్రొఫెసర్ కస్తూరి నేను అన్నదానికి ఏమాత్రం చలించలేదు. ఆయన మాత్రం భక్తితో తల వంచుకుని పాదసేవ చేస్తూనే ఉన్నారు. తర్వాత తల పైకెత్తి, అవును స్వామి, అక్కడక్కడా ఇబ్బంది అయినా మొత్తం మీద అనువాదం బాగానే ఉంది అని అన్నారు. కస్తూరికి స్వామికి మధ్య అనుబంధం అంత అన్యోన్యంగా ఉండేది. స్వామి మళ్లీ నా వైపు చూసి, చెప్పు నంజుండయ్యా, అక్కడక్కడా బాగాలేదా లేక పూర్తిగా బాగాలేదా అని మళ్లీ అడిగారు. మళ్లీ బాగాలేదని చెప్పమని స్వామి సైగలు చేశారు. నేను మళ్లీ పూర్తిగా బాగాలేదు స్వామి అని అన్నాను. స్వామి లీలా నాటకం ఇంకా సాగుతూనే ఉంది. అప్పుడు నా పరిస్థితి మరియు కస్తూరి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కస్తూరి అంటే నాకు మిక్కిలి గౌరవం. ఆయనను చూసి ఆయనతో పనిచేసి ఎన్నో విషయాలు నేర్చుకున్న నేను, ఆయన కన్నా ఎన్నో సంవత్సరాలు చిన్నవాణ్ణైన నేను, ఆయన అనువాదంపై బాగాలేదు అని స్పందించడం స్వామి నాకు పెట్టిన పరీక్షేమో అని అనిపించింది. కస్తూరిని విమర్శించే హక్కు కేవలం స్వామికే ఉంది. అలాంటిది నాతో ఆయన్ని విమర్శింపచేయడం స్వామి కస్తూరికి పెట్టిన పరీక్ష కూడా అయి ఉంటుంది. కస్తూరి ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉందో స్వామి పరీక్షించదలిచి ఉంటారు. అందుకనే ఇంతటి నాటకమాడుతున్నారని అనిపించింది. ఈ పరీక్షకు కస్తూరి స్పందించిన తీరు మన అందరికీ ఆదర్శప్రాయం. ఇదంతా నిశ్శబ్దంగా ఆలకించిన కస్తూరి ఏ విధంగానూ వికృతంగా స్పందించలేదు. తానొక విద్యావేత్తను, బహుభాషా కోవిదుడును అన్న అహంకారాన్ని ప్రదర్శించలేదు. మౌనంగానే ఉండిపోయి స్వామి అనుగ్రహించిన పాదసేవను సద్వినియోగం చేసుకున్నారు. కొద్దిసేపైన తర్వాత స్వామి ఇంక మీరు వెళ్లవచ్చును అని అన్నారు. తర్వాత 7 సంవత్సరాల దాకా స్వామి జరిపించిన ఈ నాటకం వెనకాల ఉన్న రహస్యాన్ని కస్తూరికి నేను చెప్పలేదు. స్వామికి నేనలా చెప్పడం ఇష్టం ఉండదు కూడా. ఏది ఏమైనా స్వామికి సంపూర్ణ శరణాగతుడు అవుటలో, అపరిమితమైన భక్తితత్వంలో, వినయ విధేయతలలో కస్తూరి ఆయనకు ఆయనే సాటి అని అనిపించారు. కస్తూరి ఎక్కడ ఎప్పుడు స్వామిపై ప్రసంగించినా అది శ్రోతల మనోఫలకాలపై చెరగని ముద్ర వేసేది. ఆయనలోని సహజమైన సాత్విక లక్షణాలే ఆయనను మృదుమధుర సంభాషణావేత్తగా తీర్చిదిద్దాయని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు అంటారు. ఆయన ప్రసంగించే తీరు అద్భుతం. ఉపన్యాసం ఒక నదీ ప్రవాహంలా ఆహ్లాదంగా సాగేది. సన్నివేశాలను వర్ణించే తీరుగాని, భావాన్ని హృదయంగా ప్రకటించే పద్ధతిగాని అసమానం, అద్వితీయం. ఆయన విశదపరిచే విషయాలను విన్నవారు దానిని జన్మలో మరిచిపోరు. విదేశీయులకైతే ఆయన స్వామి సందేశమును అందించే ప్రత్యేక దూతగా అనిపించేవారని యూకేకి చెందిన జూలియన్ చెప్పారు. మేము ఆయన్ని ఎంతగానో అభిమానించేవారు. ఎందుకంటే స్వామి అనే సమీకరణాన్ని సాధించటంలో కస్తూరి ఎంతో ఉపయోగకరంగా ఉండేవారు. ఆయన ఆంగ్ల భాషా ప్రావీణ్యం కూడా ఉన్నతంగా ఉండేది. అందువల్ల తెలుగులో స్వామి చెప్పిన విషయాల్ని చాలా నేర్పుగా, ఓర్పుగా మాకందరికీ వివరించేవారు. స్వామి చేసే అద్భుత లీలల్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా వాటిని కస్తూరి నోటి వెంట వింటే చాలు, అంతా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది అని జూలియన్ అంటున్నారు. ఆమె ఇంకా ఇలా అంటున్నారు, నేర్పుగా విషయాన్ని వివరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. స్వామి చేసే అనేక పనుల గురించి ఆకర్షణీయంగా చెప్పేవారు. ఉదాహరణకి స్వామి గోకులం వెళ్లి అక్కడ గోవులతో, దూడలతో ఆడిన తీరుని ఆకట్టుకునే రీతిలో కథలాగా తెలియజేసేవారు. మేమంతా చిన్నపిల్లల వలె ముచ్చటైన ఆ విషయాలను ఆలకిస్తూ ఉండేవారు. స్వామి అవతార ఉద్యమంలో కస్తూరిది ముఖ్యమైన పాత్ర. స్వామి కస్తూరిని తనకు తగ్గట్టుగా ప్రాణమున్న ఆధ్యాత్మిక శిల్పంగా తీర్చిదిద్దారు. అతడే ఒక సైన్యం అన్న చందంలో మలిచారు. స్వామికి నమ్మిన బంటుగా, జీవితకథా రచయితగా, అద్భుతమైన ఉపన్యాసకునిగా, సేవా సైనికునిగా, అనువాదకునిగా, ఇలా ఎన్నో రంగాలలో నిష్ణాతునిగా నిలిపారు. స్వామి పర్యటనలన్నిటిలోనూ కస్తూరి పాలు పంచుకున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, శ్రీనగర్, సిమ్లా, ఋషికేష్, రాజమండ్రి, కేరళ, కోయంబత్తూర్, ఢిల్లీ, ద్వారకా మరియు తూర్పు ఆఫ్రికా, ఇలా ఎక్కడికి వెళ్లినా స్వామి తనతో పాటు కస్తూరిని కూడా వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లేవారు. అన్ని పర్యటనల్లోనూ స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని, దివ్యశక్తిని అనుభవించే ఎన్నో ఘట్టాలు ఉండేవి. కస్తూరి వాటన్నిటినీ భద్రంగా మనసులో దాచుకుని తర్వాత అక్షర రూపం ఇచ్చేవారు. సాహసవంతమైన ఆఫ్రికా పర్యటన కస్తూరి జీవితంలో ఎన్నటికీ మరువలేనిది. అది స్వామికి మొదటి విదేశీ పర్యటన మాత్రమే కాదు, కస్తూరిని స్వామి అనుగ్రహించిన సన్నివేశానికి నిదర్శనం కూడా. అదంతా కస్తూరికి జరిగిన ఒక ప్రమాదం వల్ల జరిగింది. ఆ ప్రమాదంలో అయిన గాయాలకు ఓదార్పుగా స్వామి ప్రేమాభిమానాలు అపరిమితంగా ఆయనకు లభించాయి. ఎప్పటికీ అలా అనారోగ్యంగా ఉన్నట్టయితే స్వామి అలా ఎప్పుడూ వచ్చి పలకరిస్తూనే ఉంటారు కదా అని కస్తూరి అనుకునేవారు. ఆ సందర్భంలో స్వామి కస్తూరిపై కురిపించిన ప్రేమాభిమానాలు వర్ణింప సాధ్యం కాదని శ్రీమతి పద్మా కస్తూరి అంటున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి స్వామి వెంటనే వచ్చి తన చేతిరుమాలతో రక్తాన్ని తుడిచి కస్తూరి మంచంపై ఉన్న అన్ని రోజులు అనేకసార్లు వచ్చి ఊరట కలిగించేవారు. స్వామి కస్తూరిపై ఆ సందర్భంలో చూపించిన ప్రేమ అమరమైనదని కస్తూరి మనుమడైన రమేష్ తెలిపారు. ఆ సమయంలో తాతగారు తాను ఎప్పటికీ అలా మంచంపై ఉండిపోతే స్వామి అలానే ప్రేమను కురిపిస్తారేమో అని తాను ఎప్పటికీ అనారోగ్యంతోనే ఉండిపోవాలని అభిలషించేవారు. ఎందుకంటే 1000 తల్లుల ప్రేమకు ఎవరు దూరమవ్వాలనుకుంటారు చెప్పండి. కస్తూరిని ఎన్నో విధాలుగా స్వామి అనుగ్రహిస్తూ ఉండేవారు. కస్తూరి తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామిని కాదు చూసింది, సాక్షాత్తు స్వామినే చూడగలిగారు. శ్రీరంగంలో రంగనాథుని విగ్రహానికి ప్రణామాలు అర్పిస్తూ ఉండగా స్వామిని స్పృశించిన అనుభూతిని పొందగలిగారు. లవింగ్గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా రాశారు, స్వామి నాకు శివశక్తిని దర్శించే భాగ్యాన్ని కల్పించారు, కాని దానిని గూర్చి నేను వివరించకూడదు, ఎందుకంటే అది దైవరహస్యమని చెప్పేవారని శ్రీమతి పద్మ అన్నారు. నారాయణ స్వరూపమైన స్వామితో బద్రీనారాయణుని దర్శనానికై బద్రీనాథ్కు, సాయికృష్ణునితో కలిసి ద్వారకకు వెళ్లే వరం కస్తూరికి లభించింది. స్వామి దివ్యలీలా అనుభూతుల్ని అనుభవించే మహద్భాగ్యం కలిగింది. సముద్రుడు స్వామి చరణాలకు ముత్యాలహారాన్ని సమర్పించిన ఘట్టానికి కస్తూరి ప్రత్యక్ష సాక్షి. ఋషికేష్ గుహలో సర్వదేవతా అతీత స్వరూపులైన స్వామి పురుషోత్తమానందకు ధన్యతను ప్రసాదించినప్పుడు కూడా కస్తూరి స్వామి వెంటే ఉండి ఆ మధుర ఘట్టాలకు అక్షరరూపం ఇచ్చి అందరికీ విసిదపరిచారు. స్వామితో పాటు అన్ని పర్యటనల్లోనూ పాల్గొన్న కస్తూరి తన గురించి చమత్కారంగా చెప్పేవారు, నేను స్వామికి సూట్ కేసు వంటివాణ్ణి, స్వామి ఎక్కడికి వెళ్లితే అక్కడికి మౌనంగా వెళ్లడమే, మనకంటూ ఎటువంటి అభిప్రాయాలు ఉండవు అని అనేవారని నరసింహమూర్తిగారు తన భావాలని పంచుకున్నారు. ఆయనలోని సహజ సిద్ధమైన వినయ విధేయతలు, భగవంతునిపై సంపూర్ణ భక్తి ప్రపత్తులే జీవితంలో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడేటట్టు చేశాయి. అవును, కస్తూరి జీవితం పూలపాన్పు ఏమాత్రం కాదు. కష్టాల సాగరంలో ప్రయాణం చేశారు. జీవితంలో కష్టనష్టాలను, హెచ్చుతగ్గులను, సత్కార చీత్కారాల నిన్నటినో రుచిచూశారు. ఆయన జీవిత భాగస్వామిని అయిన రాజమ్మగారు పక్షవాతానికి లోనై 11 సంవత్సరాలు బాధపడి ఆయన కంటే ముందే కాలం చేశారు. చిన్న కుమారుడు 18 ఏళ్ల వయసులోనే టైఫాయిడ్ వ్యాధికి గురై మరణించాడు. కస్తూరి తన 85వ ఏటా పెద్ద కుమారుణ్ణి కూడా కోల్పోయారు. వారి కుమార్తె వివాహ జీవితం కూడా అనేక ఒడిదుడుకులకు లోనైంది. కాని ఎన్ని కష్టాలనెదుర్కొన్నా ఆ బాధను మొహంలో చూపించేవారు కాదు కస్తూరి. నిశ్చల మనసుకు పెట్టింది పేరు కస్తూరి అని అనిల్ కుమార్ అంటున్నారు. స్వామి నుంచి వచ్చిన ఒక్క ఓదార్పు మాట చాలు కస్తూరి ఊరడెళ్లడానికి. కస్తూరి పెద్ద కుమారుడు జియాలజిస్టుగా పనిచేసి పదవీ విరమణ చేశాక ఒక వ్యాధి బారిన పడి చనిపోయినప్పుడు కస్తూరి ఇలా అన్నారు, వాడి స్టేషన్ వచ్చింది, వాడు దిగిపోయాడు, నా స్టేషన్ ఇంకా రాలేదు అని వేదాంత ధోరణిలో ఆలోచించే శక్తి స్వామి ఆయనకు ప్రసాదించారు. శివుడు గరళాన్ని మింగి కంఠంలో ఉంచుకున్నట్టే ఆయనకు ఎదురైన కష్టాల్ని దిగమింగి బయటకు శాంతంగా చిరునవ్వుల్ని చెందిస్తూ ఉండేవారు. ఎప్పుడూ స్వామిని తన కష్టాలను తీర్చమని ప్రార్థించేవారు కాదు. ఎన్ని సమస్యలున్నా ఆయన అచంచల భక్తి విశ్వాసాలు ఏమాత్రం తొణికేవి కావు. బెంగళూరు నుంచి నా పిల్లలు వచ్చినప్పుడు వారితో ఎంతో ప్రేమగా ఆడుకునేవారు. నేనప్పుడు వీరు లేకుండా నాన్నగారు ఎలా ఉంటారా అని అనుకునేదాన్ని. కాని అదే సమయంలో ఆయన మానసిక వైరాగ్యంతో కూడా ఉండగలిగేవారు. నాకు అర్థం కాక ఒకసారి నాన్నగారిని, నాన్నగారు, ఒక సందర్భంలో మీరు విపరీతమైన ప్రేమగా మా అందరితో ఉంటారు, ఇంకో సందర్భంలో మాతో ఏమీ సంబంధం లేనట్టు ఉంటారు, ఎందుకిలా ఉంటారు అని అడిగాను. దానికి ఆయన, ఓహో, నేను ఎంత బాగా నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నానో కదా, జీవితం అంతా ఆట వంటిదని చెప్పేవారు. ఒకసారి నాన్నగారు విదేశీ భక్తుల కోసం స్వామిపై ప్రసంగించి ఇంటికి రాగానే నేను ఎంతో కోపంతో అరిచానని శ్రీమతి పద్మ ఇలా అంటున్నారు, నాకున్న సమస్యలతో సతమతమై నాన్నగారితో, మీరు వెళ్లి అందరితో స్వామివారిని అలా రక్షించారు ఇలా రక్షించారని ఉపన్యాసం ఇస్తూ ఉంటారు, కాని మన సమస్యలను మాత్రం స్వామి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అమ్మ పక్షవాతం వచ్చి 11 సంవత్సరాలుగా మంచంపైనే ఉంది. నా వివాహ జీవితం అంతా ఒడిదుడుకులమయం. స్వామి మీకేమి చేశారని అంత భక్తిగా ఉంటారు అని అడిగాను. ఆయన శాంతంగా విని నాతో, నీవు అలా అడగటం సబబే. నీవున్న పరిస్థితుల్లో అలా అనడం తప్పు కాదు. స్వామి నాకు నా కుటుంబానికి ఏదో చేసేయాలని నేను కోరుకోవడం లేదు. ఆయన ఎవరిని రక్షించినా నన్ను రక్షించినట్టే భావిస్తాను. నాకు నా కుటుంబంతో ఎలాంటి సంబంధమూ లేదు. స్వామి నాకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించాలని నేను కోరుకోవడం లేదు. స్వామి ఏది చేసినా మన మంచికే చేస్తారు, ఆయనకు సర్వమూ తెలుసు అని అన్నారని పద్మ చెప్పారు. కస్తూరి అంతటి ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించే విధంగా స్వామి మనోహరంగా ఆయనను తీర్చిదిద్దారు. స్వామి తీయని చలోక్తులను కూడా కస్తూరిపై ప్రయోగించి బాధలను మరిచిపోయేటట్టు చేసేవారు. ముసలితనం వల్ల సరిగ్గా నడవలేని పరిస్థితిలో కస్తూరి వీల్ చైర్లో కూర్చొని దర్శనానికి వస్తూ ఉండేవారు. సరిగ్గా ఆయన చైర్ను స్వామి ఇంటర్వ్యూ రూమ్ ముందు ఉంచేవారు. ఒకనొక సందర్భంలో స్వామి వీల్ చైర్లో కూర్చొని ఉన్న కస్తూరిని చూసి చిరునవ్వులు చిందిస్తూ, ఏమి కస్తూరి, ఎలక్షన్లు సెలక్షన్లు లేకుండానే నువ్వు చైర్మన్ అయిపోయావు అని చమత్కరించారు. ఇంకొక రోజు ఇంటర్వ్యూ గదిలోంచి బయటికి వస్తూ కస్తూరి వద్దకు వచ్చి ఆయన శరీరం వైపు చూపిస్తూ, కస్తూరి ఇది 19వ శతాబ్దపు మోడల్. స్వామి ఇంటర్వ్యూ గది వైపు చూపిస్తూ, ఈ రిపేర్ షెడ్ లో కూడా ఈ మోడల్ను సరిచేయలేం అని వ్యంగ్యంగా అన్నారు. తర్వాత ప్రేమగా కస్తూరిని చూస్తూ, ఏమి కస్తూరి భయపడ్డావా అని అన్నారు. లేదు స్వామి అని కస్తూరి సమాధానమిచ్చారు. స్వామి కస్తూరితో, స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ఉండు, ఏమీ బాధపడనవసరం లేదు అని ఆశీర్వదించారు. కస్తూరి చివరి శ్వాస వరకు కూడా స్వామినామాన్ని తన నాలుకపై నాట్యమాడించి తరించారు. ఆధ్యాత్మిక ప్రబంధం వంటిదైన కస్తూరి జీవితంలోని చివరి దశను ఈ విధంగా ఆయన కుమార్తె శ్రీమతి పద్మా కస్తూరి వివరిస్తున్నారు. నాన్నగారు స్వామిలో ఐక్యం అయ్యే సమయానికి 1 సంవత్సరం ముందు ఆయనకు విపరీతమైన నడుము నొప్పిగా ఉండేది. అది 1986వ సంవత్సరం. ఆయన మెట్లు ఎక్కగలిగేవారు కాదు. అందువల్ల స్వామి దర్శనానికి వెళ్లలేకపోయేవారు. తర్వాత స్వామి కస్తూరి అక్కడ లేకపోవటను గమనించి ఆయన గురించి అడిగేవారు. ఒకరోజున స్వామి స్వయంగా సౌత్ బ్లాక్ లోని మా ఇంట్లోకి విచ్చేసి ఆయనను చూసి, ఏమైంది నీకు, దర్శనానికి ఎందుకు రావడం లేదు అని అడిగారు. తనకి కస్తూరి, స్వామి నాకు భరింపరాని నడుము నొప్పిగా ఉంది అని అన్నారు. స్వామి విభూతిని సృష్టించి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 8 రోజులయ్యాక కూడా నాన్నగారు లేచి దర్శనానికి వెళ్లగలగలేదు. దయామూర్తి అయిన స్వామి మళ్లీ మా ఇంటికి వచ్చి మళ్లీ అడిగారు. నాన్నగారు స్వామితో, స్వామి నా నడుముపై 1 దెబ్బ వేయండి, నొప్పంతా మొటుమాయమైపోతుంది అని అన్నారు. దానికి స్వామి అలా చేయకూడదని ఆ రోజు నుంచి దర్శనానికి వీల్ చైర్లో రమ్మని ఆదేశించారు. ఆ విధంగా కస్తూరి చైర్మన్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత కస్తూరి కామెర్ల వ్యాధి బారిన పడి పూర్తిగా అనారోగ్యంగా అయిపోయారు. అప్పుడు స్వామి పుట్టపర్తిలో లేరు, బెంగళూరులో ఉన్నారు అని పద్మా కస్తూరి చెబుతున్నారు. నాన్నగారు చాలా నిరసించిపోయారు. ఈ వార్త స్వామికి అందించగానే స్వామి వేరే వేరే భక్తుల చేత విభూతిని పంపించారు. స్వామి సంకల్పం ఎలా ఉందో మనం అర్థం చేసుకోలేం. నాన్నగారు మాత్రం కోలుకోలేదు. ఆయన కంఠస్వరంలో మునుపటి పటుత్వం లేదు. డాక్టర్లు ఆయనలో చక్కెర శాతం తక్కువగా ఉందని, అందువల్ల గొంతు బలహీనపడిందని అన్నారు. వాళ్లు గ్లూకోజ్ను పెడదాం అని అనగా స్వామి అనుమతి లేకుండా చిన్న పనిని కూడా చేయని నాన్నగారు వారి మాటలు వినలేదు. చివరికి స్వామి గ్లూకోజ్ పెట్టించుకోమని చెప్పాక గాని సూదిని తన శరీరంలో పడవనివ్వలేదు. అప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఏమీ కనిపించలేదు. అదే సమయంలో స్వామి బృందావనంలో ఉన్నారు. స్వామి ఎవరో భక్తుని గుండెపోటును తీసుకుని తాను అనుభవించి ఉన్నారు. అందుకని 3 రోజుల పాటు దర్శనాన్ని ఇవ్వలేదు. అది 1987వ సంవత్సరం. తర్వాత దర్శనం ఇవ్వడం ప్రారంభించాక స్వామి నీరసంగా ఉన్నట్టు గమనించిన భక్తుడొకరు నాన్నగారి వద్దకు వచ్చి ఆ విషయాన్ని చెప్పారు. అంతే, నాన్నగారి మనసు మనసులో లేదు. ఒకటే ఏడుపు, ఏడవడం మొదలుపెట్టి, స్వామి చాలా నీరసంగా ఉన్నారట, నేను వెంటనే స్వామిని చూడాలి, ఎలాగైనా స్వామి దగ్గరకు తీసుకువెళ్లమని నన్ను అభ్యర్థించసాగారని శ్రీమతి పద్మా కస్తూరి ఇలా అంటున్నారు. నాన్నగారు నాతో, మనం తెల్లవారుజామునే బయలుదేరదాం. బృందావనం చేరుకుని సుమారు 9 గంటలకు స్వామి దర్శనం ఇచ్చే సమయంలో ఒక్కసారి స్వామిని చూసి తిరిగి వెంటనే వచ్చేద్దాం అని నన్ను అడుగసాగారు. అందరూ స్వామి నీరసించి చిక్కిపోయారని అంటున్నారు. నన్ను ఎలాగైనా బృందావనానికి తీసుకుని వెళ్ళు అని పదే పదే నన్ను అడిగారు. నాకు ఏమి చేయాలో పాలుపోలేదు. కాని నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఆయన ప్రయాణించుటకు ఏమాత్రం సహకరించేటట్టు లేదు. స్వామిని ఎలాగైనా చూడాలన్న పట్టుదల మాత్రం అమోఘం. నేను ఆయన బ్రతిమాలటాన్ని చూడలేక, సరే ఎంత పెద్ద రిస్క్ అయినా మిమ్మల్ని బృందావనం తీసుకుని వెళ్తాను, దారిలో ఏదైతే అది అవుతుంది అనుకుని కారును కూడా మాట్లాడాను. తర్వాత నాన్నగారు నన్ను పిలిచి, అప్పట్లో ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నిర్వహించే కుటుంబరావు గారికి మాత్రం ఈ విషయం చెప్పొద్దని చెప్పారు. ఆయనకి చెబితే ఆయన స్వామికి ఈ సమాచారాన్ని అందిస్తారు, అప్పుడు స్వామి రావద్దని చెబుతారు, అందుకని కుటుంబరావుకి చెప్పొద్దని అన్నారు. కాని నేను, నాన్నగారు మీరు ప్రశాంతి నిలయం ఆస్తి, నేనొక్కదానినే మీ మీద అంత రిస్క్ తీసుకోలేను, రేపు ఏదైనా జరిగితే ఆశ్రమంలోని అందరూ నిందను నాపైన మోపుతారు అని కుటుంబరావు గారికి ఈ విషయమంతా వెళ్లి చెప్పాను. ఆయన కూడా నాన్నగారిని బెంగళూరు తీసుకువెళ్లడానికి సమర్థించలేదు. కాని నేను వారితో, నాన్నగారు నన్ను అభ్యర్థించడాన్ని తట్టుకోలేకపోతున్నాను, అందుకని తీసుకెళ్దామని అనుకుంటున్నాను, ఆయనకెట్లాగైనా స్వామిని చూడాలని ఉంది అని అన్నాను. కుటుంబరావు గారు, లేదు లేదు, ఇది సరైన పని కాదు, నేను వచ్చి నాన్నగారికి నచ్చ చెబుతాను అని చెప్పి ఆయన, డాక్టర్ ఆల్రేజా మా ఇంటికి వచ్చారు. కాని నాన్నగారు వారి మాట కూడా వినలేదు. చివరికి వారు, కస్తూరిగారు ఈ కారు సరిగ్గా లేదు, దారిలో బాగా కుదుపులుగా ఉంటుంది, ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఇలాంటి కారులో ప్రయాణించడం మీకు తగదు, అందుకని తర్వాత మంచి కారును ఏర్పాటు చేసి స్వామికి కూడా మీ రాక గురించి చెప్తాం, అప్పుడు వెళ్ళండి అని నచ్చజెప్పారు. ఎంతో పరితపించిన తర్వాత కూడా నాన్నగారు స్వామి దర్శనానికి బృందావనం వెళ్లలేకపోయానే అన్న బాధతో ఆ రోజంతా విలపిస్తూనే ఉన్నారు. ఎంతటి దురదృష్టకర పరిస్థితి నాది, స్వామిని దర్శించడానికి కూడా వెళ్లలేకపోతున్నాను అని బాధపడుతూనే ఉండేవారు. తర్వాత స్వామికి ఉత్తరం రాయాలని సంకల్పించి ఉత్తరం రాశారు. కాని ఆయన చేయిలో పటుత్వం లేదు, అలాగే వణుకుతున్న చేతితోనే ఉత్తరం రాశారు. కాని చేతిరాత చిన్న పిల్లవాడి గీతల వలె ఉంది. అది చూసి నేను ఆ ఉత్తరంలో రాసిన సారాంశాన్ని మరొక కాగితంపై అర్థమయ్యే రీతిలో రాసి రెండూ కలిపి పంపిస్తే స్వామికి మీరు ఏమి రాశారో అర్థమవుతుందని చెప్పాను. దానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోక, నువ్వు రాసింది దీనితో జతపరచుకు, నీవు కావాలంటే విడిగా రాసుకుని పోస్టులో స్వామికి పంపు, అయినా కుటుంబరావేమీ పోస్టుమ్యాన్ కాదు, అందరి ఉత్తరాలు స్వామికి చేరవేయడానికి అని తన ఉత్తరాన్ని మాత్రం కుటుంబరావుకి ఇచ్చి స్వామికిమ్మనమని చెప్పమన్నారు. నాన్నగారు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఉండేవారని పద్మా కస్తూరి ఇంకా ఇలా చెబుతున్నారు. నాన్నగారు చెప్పినట్టే నా ఉత్తరాన్ని పోస్ట్ చేసి నాన్నగారు రాసిన దానిని కుటుంబరావు గారికి ఇచ్చాను. ఆశ్చర్యకరంగా స్వామి నాన్నగారు రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరాన్ని రాశారు. అది 1987. అందులో స్వామి ఇలా రాశారు, కస్తూరి అందుకో ఆశీర్వాదములు, ఎటువంటి భయములు కలిగి ఉండకు, స్వామి ఎల్లప్పుడూ నీ జంట కంట ఎంటా ఉండి నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, ధైర్యంగా ఉండు, స్వామిని గూర్చి ఆలోచించు, తక్కినవి మనసులో చేరనివ్వకు, ఇట్లు నీ బాబా. నాన్నగారు ఈ లేఖను చూసి అమితానందానికి లోనయ్యారు. కాని స్వామి దర్శన భాగ్యం మాత్రం అప్పుడు కలగలేదు. స్వామి ఆ సంవత్సరం జూన్ వరకు పుట్టపర్తి రాలేదు. ఆయన వచ్చే ముందు కస్తూరి ప్రార్థనలకు తన స్పందన అన్నట్లుగా కస్తూరికి మరొక ప్రత్యుత్తరాన్ని స్వామి స్వయంగా రాశారు. అది జూన్ 1987. ఆ ఉత్తరంలో, కస్తూరి అందుకో ఆశీర్వచనములు, ఎటువంటి భయమును దరిచేరనివ్వకు, స్వామి నిత్యం నీతోనే ఉన్నాడు, భగవంతుని గూర్చే ఎల్లప్పుడూ ఆలోచించు, వ్యర్థ ఆలోచనలను వదిలిపెట్టు, ఇదియే నీవు ఇప్పుడు చేయవలసిన అసలైన సాధన, నేను త్వరలోనే తిరిగి వస్తాను, నా కోసం ఎదురుచూస్తూ ఉండు, నీ బాబా అని రాశారు. అది చదివిన కస్తూరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వామి అన్నట్టుగానే జూన్ మాసంలో ప్రశాంతి నిలయానికి వచ్చారు. సంతోషం పట్టలేక కస్తూరి వీల్చైర్లో వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి కస్తూరిని చూసి, "కస్తూరి, నీ అస్తమ సమయం వస్తావుంది" అని అన్నారు. నిత్యం స్వామి సన్నిధిలో గడపాలనుకునే కస్తూరి అనారోగ్యం వల్ల ప్రతిరోజూ దర్శనానికి వెళ్లలేకపోయేవారు. ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతూ ఉంది. నాన్నగారి ఆరోగ్యం గురించి స్వామికి ఎప్పటికప్పుడు కారుణ్యానంద కుటుంబరావుల ద్వారా సమాచారాన్ని అందించేవారు. ఆమె ఇంకా వివరిస్తూ, "స్వామి నేను వస్తాను" అని సందేశం పంపారు. ఆ రోజు నుంచి మా ఇంటి వద్ద ఏ శబ్దమైనా నాన్నగారు ఉలికిపడి, "అదిగో స్వామి వచ్చారా, అది స్వామేనా" అంటూ ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేవారు. స్వామి కోసం ఎంతగా తపించేవారో చెప్పనలవి కాదు. ఈలోగా స్వామి, "నేను మీ ఇంటికి వస్తే మళ్లీ అక్కడ జనం అంతా పోగవుతారు. అందుకని కస్తూరిని హాస్పిటల్లో చేర్పించండి, నేను అక్కడికే వస్తూ ఉంటాను" అని ఒక వర్తమానాన్ని పంపారు. దీనికి ముందు 1987 జూన్ నెలలో గురుపూర్ణిమ సందర్భంగా జరిగిన ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఇలా అంటున్నారు శ్రీమతి పద్మా కస్తూరి. ఆ రోజు గురుపూర్ణిమ సందర్భంగా స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం నందు ఉపన్యాసాన్ని అనుగ్రహిస్తున్నారు. నేను మా గది బయట ఉన్న మెట్లవైపు కూర్చొని ఆ దివ్యోపన్యాసాన్ని వింటున్నాను. నాన్నగారి వద్ద నా కుమారుడైన రమేష్ ను ఉంచాను. హఠాత్తుగా నాన్నగారు రమేష్ ను పిలిచి, "కస్తూరి చనిపోయాడు, నేను ఆత్మను" అని అన్నారట. రమేష్ దిగ్భ్రాంతికి లోనై నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి, "తాతగారు ఇలా మాట్లాడుతున్నారు, ఆ విషయం అందరికీ చెప్పమంటున్నారని" చెప్పాడు. నేను కూడా కంగారుపడి నాన్నగారి వద్దకు వెళ్లగా ఆయన నన్ను చూసి, "నేను ఆత్మను, కస్తూరి చనిపోయాడు, ఇవాల్టి నుంచి నాకు ఎటువంటి ఆహారం ఇవ్వవద్దు" అని అన్నారు. నేను, "మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కాని దేహం ఉన్నంత వరకు దానిని సరిగ్గా చూసుకోవలసిన బాధ్యత మాకు ఉంది, అందుకని మాతో సహకరించండి, మీకేదైనా కావాలని అనిపిస్తే వెంటనే అడగండి, అది మేము చేస్తాం" అని అన్నాను. ఆ రోజు నుంచి ఆయన స్వామికి సంబంధించిన విషయాలను తప్ప వేరే విషయాలు ఏమీ మాట్లాడేవారు కారు. స్వామి దర్శనం కోసం కూడా ఆవేదన చెందేవారు కారు. అదే అసలైన జ్ఞానోదయమేమో అని నాకనిపించింది. ఎందుకంటే ఒకసారి గుంజూరు నారాయణ్ శాస్త్రిగళ్ అనే నాడీ పండితుడు ఒక ఆయన స్వామి వద్దకు వచ్చినప్పుడు నాన్నగారి నాడిని చదివి వినిపించాడు. అందులో ఆయన నాన్నగారికి, "మీ చివరి దశలో మీరు నిర్వికల్ప సమాధిని పొందుతారు" అని చెప్పారు. ఆయన అలా చెప్పినప్పుడు నాన్నగారు దానిని తేలికగా తీసిపారేశారు. నాకు నిర్వికల్ప సమాధ అని వ్యంగ్యంగా అదంతా ఒట్టి బోగస్ అని స్వామితో అన్నారు. కాని స్వామి నాన్నగారిని వారించి, "ఏమో, నీవు నిజంగా సమాధిస్థితిని పొందుతావేమో" అని అన్నారు. ఇప్పటి పరిస్థితిని చూస్తే ఆనాడు నాడీ పండితుడు చెప్పినది నిజమే అని అనిపించింది. నాన్నగారు పూర్తిగా స్వామి భావనలతో మమేకమైపోయారు. ఇది సమాధిస్థితి కాక ఇంకేమై ఉంటుంది? ఆయన గదిలో చిన్న శబ్దము కూడా అవనిచ్చేవారు కారు. ఎవరైనా ఆయనను చూడటానికి వస్తే వారితో కూడా మాట్లాడేవారు కారు. నేను నా కుమారుడు కూడా గది బయటకు వెళ్లి మాట్లాడుకునేవారు. అంతటి నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉండేది. ఎవరో గదిలో విష్ణు సహస్రనామం రికార్డును పెట్టండి, అది వింటూ ఉంటారు అని చెప్పగా దానిని కూడా నాన్నగారు వద్దన్నారు. చివరికి స్వామి చెప్పినట్టుగానే నాన్నగారిని జనరల్ హాస్పిటల్లో 7వ తేదీన చేర్పించాం. స్వామి తను అన్నట్టుగానే మరుసటి రోజు హాస్పిటల్కి వచ్చారు. స్వామి నాన్నగారితో ఒక గ్లాసుడు నీళ్లను తాగించి, "ఏమీ ఆలోచించకు, స్వామినే తలుచుకో" అని వేరే ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దని చెప్పారు. నాన్నగారు పూర్తిగా వేరొక లోకంలో ఉన్నారు. అక్కడ వీలైనంత నిశ్శబ్దంగా ఉంచేవాళ్లం. చివరి రోజు 14 రానే వచ్చింది. దానికి 2 రోజుల ముందు నాన్నగారికి కాలేయంలో సమస్యలు వచ్చి రక్తస్రావం అవసాగింది. డాక్టర్లు రక్తాన్ని ఎక్కిద్దామని అడగగా స్వామి, "ఏమీ అవసరం లేదని, సమయం దగ్గర పడుతోందని, గ్లూకోజ్ను మాత్రం ఇమ్మనమని" ఆదేశించారు. తరువాత అదే ఆ చివరి రోజున నాన్నగారు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వేగంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించారు. ఆయనను మేమంతా పిలిచాం, కాని ఏమాత్రం స్పందించలేదు. నా కుమారుడు కూడా పిలిచాడు, స్పందన ఏమాత్రం లేదు. మేము ఆందోళనతో డాక్టర్ ఆల్రేజాతో స్వామికి కబురు పంపాం. స్వామి, అతని సమయం మరింత దగ్గరకు వచ్చింది, నేను వచ్చి చూస్తాను అని అన్నారు. ఉదయం భజన పూర్తయిన వెంటనే స్వామి వస్తారని అనుకుంటున్నాం, కాని స్వామి హాస్పిటల్కి రాకుండా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంకి వెళ్లారు. అప్పుడు ఆడిటోరియంలో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ బిఎన్ నరసింహమూర్తిగారు ఇలా చెప్తున్నారు. అప్పుడు నేను స్వామితో పాటు ఆడిటోరియంలో ఉన్నాను. అక్కడ ఎంబీఏ మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేస్తున్న నాటకం రిహార్సల్స్ చూడటానికని స్వామి వేంచేశారు. 11:30 స్వామి హఠాత్తుగా లేచి, కస్తూరికి బాగాలేదు, నేను వెళ్లాలి అని హుటాహుటిన హాస్పిటల్కు బయలుదేరారు. కస్తూరి రూంలోకి ప్రవేశించగానే అక్కడ వినబడేది ఒకే ఒక శబ్దం, బాత్రూంలో పంపు నుంచి చుక్కలు చుక్కలుగా కారుతున్న నీటి శబ్దం. స్వామి నర్సును పిలిచి పంపుని సరిగ్గా కట్టమన్నారు. స్వామి కస్తూరి మంచం వద్దకు వెళ్లి ఆయన చెవిలో కస్తూరీ కస్తూరీ అని పిలవసాగారు. అంతే, నాన్నగారు ఒక్కసారిగా కళ్లు తెరిచి స్వామికి చేతులు జోడించి నమస్కరించారు. స్వామి నాన్నగారి చేతులు పట్టుకుని ప్రేమగా చూస్తూ విభూతిని సృష్టించి ఆయన నుదుటిపైన, మెడపై, చేతులపైన, మిగిలిన దానిని తలపై రాశారు. తర్వాత నా వైపు తిరిగి ఉదయం నుంచి ఏమైనా తీసుకున్నాడా అని అడిగారు. ఏమీ లేదు స్వామి, పెదవులు తడారకుండా కొబ్బరి నీళ్లతో పెదవులను తడిచేస్తున్నానని అన్నాను. స్వామి నా వైపు చూసి చేసుకో అని అన్నారు. తక్షణమే స్వామి పాదాలపై పడి నమస్కారం చేసుకున్నాను. ఇంకా మీకు నేనున్నాను, నీ బాధ్యతంతా నాదే అని స్వామి అలా చెప్పారని అర్థం చేసుకున్నాను. ఇక అంతా అయిపోయినట్లే. తర్వాత స్వామి నా కుమారుణ్ణి కూడా పాదనమస్కారం చేసుకోమన్నారు. స్వామి బయటకు వచ్చి డాక్టర్లను పిలిచి, ఇంకా గంట సమయం ఉంది, అందరూ అక్కడ ఉండి సాయిరాం సాయిరాం అంటూ ఉండండి అని ఆదేశించారు. స్వామి అక్కడి నుండి వెళ్లే ముందు కస్తూరిని వాయిద్యాలతో తీసుకుని వెళ్లాలి, అతను ఎంతో ఉన్నతమైన వ్యక్తి, అతని అంతిమయాత్ర వైభవంగా జరగాలి అని చెప్పి వెళ్లిపోయారు. స్వామి వెళ్లాక డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది మొత్తం నాన్నగారి వద్ద ఓం శ్రీ సాయిరాం జపం ప్రారంభించారు. స్వామి వచ్చి వెళ్లాక శ్వాస తీసుకోవడంలోని ఇబ్బంది తొలగిపోయి ప్రశాంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. సరిగ్గా గంట సమయం తర్వాత స్వామి చెప్పినట్టు సుమారు 12:30 ప్రాంతంలో నాన్నగారి శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. నాన్నగారిని చూసుకుంటున్న డాక్టర్ జై గణేష్ జై గణేష్ అని అనసాగారు. అంటే నాన్నగారికి కొత్త ప్రయాణం ప్రారంభమైంది అన్నమాట. వెంటనే స్వామికి కబురు పెట్టాం. స్వామి నాన్నగారి దేహాన్ని గెస్ట్ హౌస్లో ఉంచమని ఆదేశించారు. అక్కడైతే అందరూ వచ్చి ఈ నిష్కల్మష నిర్మల భక్తునికి వారి నివాళులు నర్పించే వీలుగా ఉంటుందని అక్కడ ఉంచమన్నారు. తర్వాత భజనను ప్రారంభించమన్నారు. కారుణ్యానంద గారు వచ్చి స్వామి తరపున దండను భౌతిక కాయంపై ఉంచారు. కొన్ని నిమిషాలైన తర్వాత స్వామి మరికొన్ని ఆదేశాలను పంపారు. రాత్రి 7 వరకు భజన చేయండి, తర్వాత కస్తూరి భౌతిక కాయం ఉన్న గదికి తాళం వేసి అందరూ వెళ్లిపోండి, తిరిగి ఉదయం 6 రండి అని స్వామి ఆదేశించారు. అక్కడున్న వారిలో కొందరు భౌతిక కాయాన్ని అలా ఒంటరిగా ఉంచకూడదని గుసగుసలాడుకుంటూ ఉన్నారు, చీమలు వస్తాయి అని అందరూ అంటూ ఉండగా స్వామి మళ్లీ కబురు పెట్టారు. చీమలు లాంటివి ఏమీ రావు, నేను చూసుకుంటాను అని అన్నారు. మేమంతా రాత్రి 7 గదికి తాళం వేసి ఎవరిళ్లకు వాళ్లం వెళ్ళిపోయాం అని పద్మాకస్తూరి ఇంకా ఇలా తెలియజేస్తున్నారు. ఈలోగా స్వామి చిరంజీవిరావు గారిని మా వద్దకు పంపి, సాధారణంగా వాయిద్య సముదాయంతో అంతిమయాత్ర జరపడం మా కులాచారం కాదు, అందుకని అలా జరపడం మాకు సమ్మతమా కాదా అని తెలుసుకోమన్నారు. దానిని నేను, కస్తూరి పూర్తిగా స్వామికి చెందిన వ్యక్తి, నాకు తండ్రిగా కన్నా ముందు ఆయన స్వామికి ప్రియభక్తుడు, అందుకని స్వామి ఎలా చేసినా మాకు సంతోషమే అని అన్నాను. ఉదయం వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి గదంతా ఒక దివ్యమైన సువాసనమయంగా ఉంది. నాన్నగారి ముఖం వెలిగిపోతూ ఉంది. అక్కడ వాతావరణమంతా పవిత్రంగా మారిపోయి ఉంది. ఉదయం డాక్టర్ శాంత గది తలుపు తీసినప్పుడు ఎవరో తనను గదిలోంచి కొంచెం త్రోసినట్టుగా అనిపించిందిట. ఆ తర్వాతి రోజు స్వామి మందిరంలో పిల్లలతో రాత్రంతా నేను కస్తూరితోనే ఉన్నాను అని అన్నారట. కస్తూరి పరితపించిన సాయితో సాంగత్య తృష్ణకు స్వామి అద్భుత అసమాన రీతిలో ముగింపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ అంతిమ సంస్కారం నాడు స్వామి క్యాంటీన్ను కూడా మోయించి అందరినీ కస్తూరి అంతిమయాత్రలో పాల్గొనమని చెప్పారు. సంగీత వాయిద్యాల నడుమ, వేదఘోషల నడుమ ఆ పరమభక్తుని అంతిమయాత్ర జరిగింది. ఎక్కువగా జనం పాల్గొనడం వలన, తొక్కిసలాట జరిగే అవకాశం ఉండటం వలన ఆడవారు అంతిమయాత్రలో పాల్గొనడానికి అనుమతించలేదు. దహనం పూర్తయ్యాక కారుణ్యానంద నా వద్దకు వచ్చి, మీ తండ్రిగారు ఉత్తమమైన మానవత్వానికి ఉదాహరణగా నిలిచిపోయిన విశిష్టమైన వ్యక్తి. ఆయనకి కపాల మోక్షం అయింది. మరణించాక శరీరంలోని ఆత్మశక్తి కపాల భాగాన్ని ఛేదించి అనంతవాయువులో కలిసిపోవడాన్ని కపాల మోక్షం అంటారు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి అని అన్నారు. అలాగే అంతిమయాత్రలో పాల్గొన్న చాలామంది ఇలాంటి భావాలే నా వద్ద వెలుకొచ్చారు అని పద్మాకస్తూరి తెలిపారు. ఆమె స్వామి చెప్పిన మాటలను గురించి వివరిస్తూ, ఆ రోజు సాయంత్రం స్వామి నా వద్దకు వచ్చి, కస్తూరి పొందవలసిన దానిని పొందాడు, ఏమీ బాధపడనవసరం లేదు, తర్వాత ఎలాంటి కర్మకాండలు కూడా చేయనక్కరలేదు, అతను స్వామిలో ఐక్యమైపోయాడు అని అన్నారు. కస్తూరి సాయికి ప్రియమైన, ముందు తరాలకు ఆదర్శమైన పరమభక్తుడు. లవింగ్గాడ్లోని ఆఖరి అంశంలో కస్తూరి స్వయంగా ఇలా రాశారు, నేను నా ప్రియాతి ప్రియమైన ప్రేమమూర్తిని అంటిపెట్టుకుని ఉన్నాను. స్వామి నన్ను స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. సాయిని ప్రేమించేది తిరిగి ఆయన నన్ను ప్రేమిస్తాడని కాదు. ఈ ప్రపంచంలో ప్రేమించదగ్గ వ్యక్తి ఒక్క స్వామే కాబట్టి స్వామి అంటే నాకు ఎంతో ప్రేమ. నా సాయిని ప్రేమించే వారినందరినీ సాయి వద్దకు చేర్చడమే నాకు అత్యంత ప్రియమైన సాధన. ప్రేమ ప్రేమ కొరకు కాని వేరొక వాటికోసం కారాదు. స్వామి హృదయంలో కస్తూరి సముచిత స్థానాన్ని సంపాదించారంటే దానికి కారణం స్వామి ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా దానిని నిత్యం ప్రతిచర్యలోనూ ఆచరించడం వల్లనే. అదే అంశం చివరిలో కస్తూరి ఈ విధంగా రాశారు, నా స్వామి గౌరవించబడినప్పుడు, స్తుతించబడినప్పుడు పరమానందాన్ని పొందడం, ఆయనను ప్రేమించే వారి నుంచి స్వామి యొక్క అవధుల లేని కరుణా ఔదార్యాలను ప్రదర్శించే సంఘటనలను వింటూ ఉండటం నాకు అత్యంత ప్రియమైన సాధన. కష్టాలలో ఉన్నవారికి, ఏదారీ తెలియక ఆందోళనలో ఉన్నవారికి, విద్యావేత్తలకి, ఆధ్యాత్మిక విద్యా అభిలాషులకు సత్యసాయి స్పీక్స్ పుస్తకాలను చదవడం ద్వారా ఉపశమనం, ఉన్నతమైన జ్ఞానం, ఆధ్యాత్మికంపై అవగాహన లభిస్తున్నాయంటే దానికి కారణం కస్తూరి ఆ సాయి సందేశ భాండాగారాలను మలిచిన తీరు. కస్తూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహామనిషి అని ప్రొఫెసర్ అనిల్ కుమార్ అంటున్నారు. ఒక హనుమంతుడు, అర్జునుడు, శబరి, మీర, వ్యాసుడు, మాథ్యూ లేక మార్క్ అని చరిత్రలో ఎలా నిలిచిపోయారో ఒక కస్తూరి అని ముందు తరాల వారు చెప్పుకునే స్థాయికి కస్తూరి చేరుకున్నారు. సుమారు 4.5 దశాబ్దాల పాటు స్వామి అమృత వాగ్ధార నుంచి జాలువారిన చిన్న అమృత బిందువును కూడా వృధా పోనీయకుండా సాయి సందేశవాణిని భక్తజన బాహుళ్యానికి అందచేసిన కస్తూరి గురించి ఎంత చెప్పినా తక్కువే. సత్యం శివం సుందరం అని స్వామి జీవిత చరిత్రను కడు రమ్యంగా భక్తులకు అందించిన కస్తూరి భక్తి శిఖరాగ్రానికి చేరుకుని తన తోటి భక్తులను కూడా ఆ స్థాయికి చేర్చాలన్న తపనతో సాయి సందేశ వ్యాప్తికై చేసిన కృషి అజరామరం, అసమానం. తరతరాలకు సాయి సందేశాన్ని చెరగని రూపంలో అందించిన కస్తూరి జీవితం భక్తులందరికీ ఆదర్శం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: సాయి కుల్వాన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు తిరిగి స్వాగతం. సహానుభూతి అంటే షేరింగ్ అండ్ కేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి షేరింగ్ అండ్ కేరింగ్ గురించి ఏం చెప్తుందో విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన మధ్య తిరుగాడే కరుణామృతమూర్తి, శ్రీ శ్రీ శ్రీ పర్తీశ్వరిని పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఉన్నది పంచుకో, సానుభూతి పెంచుకో. దీన్ని ఇంగ్లీష్లో షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు. షేరింగ్ అండ్ కేరింగ్ అనేది అద్భుతం, అది అమోఘం. మన పనులకు మంచి ముగింపు ఎలా అవుతుంది? ఇతరుల మేలు మీద మనం గురిపెట్టాలి. దాంట్లో నుంచి వచ్చే ఆనందం మరే ఇతరమైన దాంట్లోనూ పోల్చుకోలేము. ఇతరులు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడైతే మన ప్రక్కవారు ముందు ఆ తరువాతే మనం అనుకుంటామో అప్పుడే మనం గెలిచినట్లు. మనం పుచ్చుకున్న దాంతో జీవితం గడుస్తుంది, మనం ఇచ్చుకున్న దాంతో జీవితం ఫలిస్తుంది. మనకు జరిగిన కీడును మరచిపోవాలి, మనకు జరిగిన మేలును ఎప్పుడూ గుర్తించుకోవాలి. మహారాష్ట్ర దేశానికి చెందిన ఏకనాథుడు మహాభక్తుడు. అతను ఒకసారి తన శిష్యులందరితో కలిసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అతి పవిత్రమైన గంగాజలమును రామేశ్వరానికి మోసుకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక గాడిద ఎండకు నోరు తెరిచి గిలగిలా కొట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. దాన్ని చూసిన ఏకనాథుడు ఆ గంగాజలాన్ని గాడిద నోట్లో పోశాడు. దీన్ని చూసిన శిష్యులందరూ, అదేమిటి స్వామి, పవిత్ర గంగాజలమును గాడిద నోట్లో పోశారేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఏకనాథుడు, భగవంతుని దృష్టిలో అంతా ఒక్కటే. మీకు అది మీ కంటికి గాడిదిగా కనిపించినా నా కంటికి రామలింగేశ్వర స్వామి ద్రాహం తీర్చమని అడిగినట్లు అనిపించింది. నేను చేసినది ఎంతో అతి పవిత్రమైన కార్యము అని తెలిపాడు. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకమ్మ ఒంటరిగా నివసించేది. ఆ ఒంటరితనం భరించలేక కాకమ్మ వాళ్ళ అవ్వను, అవ్వా అవ్వా, నాకు చాలా మంది స్నేహితులు కావాలంటే నేనేమి చేయాలి అని ప్రశ్నించింది. అప్పుడు అవ్వ నవ్వి, పిచ్చిదానా, నువ్వు అందరినీ ప్రేమించి అందరికీ సహాయపడుతూ ఎవరినీ బాధించకుండా ద్వేషించకుండా ఉంటే అందరూ నీ స్నేహితులే అవుతారు అని అన్నది. అప్పటి నుంచి కాకమ్మ ప్రేమను పంచుతూ సహాయం చేస్తూ ఉండేది. రామచిలుకలు, కోయిలమ్మలు, పాలపిట్టలు, ఆస్ట్రిచ్, వడ్రంగిపిట్ట, కొంగ, బాతు, గ్రద్ద, ఇంకా ఎన్నో రకరకాల నీటి పక్షులతో కలిసి ఆనందంగా నివసించేవి. ఆ పిట్టలన్నీ ఆహారం కోసం వెళ్లినప్పుడు వాటి చంటి బిడ్డల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా మంచి మాటలు చెప్పేది. ఒకరోజు ఒక వేటగాడు నెమలిని తరుముకుంటూ వస్తే ఆ నెమలి పాపటి నుంచి కాకమ్మ ప్రేమను పంచుతూ సహాయం చేస్తూ ఉండేది. రామచిలుకలు, కోయిలమ్మలు, పాలపిట్టలు.

0: తరుముకుంటూ వస్తే ఆ నెమలి పారిపోయి మర్రి చెట్టు కిందకు వచ్చింది. అప్పుడు కాకమ్మ నెమలిని చూసి ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి ఇంటికి రమ్మంది. అప్పుడు నెమలమ్మ తాను అందం కలిగినదని కాకమ్మను అసహించుకొని ద్వేషించింది. అప్పుడు మిగతా పక్షులన్నీ, నీవు నీ అందం చూసుకొని గర్వపడుతున్నావా? నీవు కాకమ్మలాగా అందరినీ ప్రేమించగలవా? పోనీ మా అందరిలాగా అన్ని పనులు చేయగలవా అని ప్రశ్నించాయి. అప్పుడు నెమలి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరింది. అప్పుడు కాకమ్మ, మన మధ్య క్షమాపణలేమిటి? వద్దు, మనమంతా ఒక్కగూడి పిట్టలమే అని అందరికీ నచ్చ చెప్పి అందరినీ ఆదరించింది. ఒకసారి శ్రీకృష్ణుడు సూరదాసుని, నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ నీవు నా దాసునువవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, స్వామి కృష్ణ, నేను నీ దాసుడునైతే నాకు అహంభావం రావచ్చు. నేను నీ దాసున్నై నేను చేసే సేవ మాత్రమేమున్నది? నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావాల్సినంత మంది ఉన్నారు. కాని ఏదారి లేక సహాయం కావలసిన నీ దాసానుదాసులున్నారే, వారికి దాసునిగా సహాయం చేసుకుంటూ నా ప్రేమను పంచుకునే భాగ్యం నాకు ప్రసాదించండి స్వామి అని అన్నాడు. ఈ కథ చెబుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ బాబా వారు ఇలా అన్నారు, మీరు కూడా సూరదాసులాగా సేవాభావంతో అంత పవిత్రంగా స్వార్థరహితంగా సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ సహాయ సహకారములందిస్తూ మీ ప్రేమను పంచుతూ ఉంటే అదే మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే మార్గము. భారతీయ సంస్కృతిలో భగవన్నామము చేస్తూ మనకున్నంతలో ఇతరులతో ఆనందంగా పంచుకోవటమే మన పండుగల ప్రాధాన్యత, దానము, దయ, దమము. స్వామి ఒకసారి చెబుతూ, నేనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను, అడగకుండానే అందరికీ నా చేయి ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉన్నది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. భూమాత మనందరి మేలు కోరటం వలన ఇరుసులేకపోయినా మనందరి కొరకు ఇరుసు లేకుండా గుండ్రంగా తిరగగలుగుతోంది. కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలసిమెలసి చెలిమి తోడ తెలివిగా జీవించుదాం, కలసిమెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. జై సాయిరాం.
1: వివేక్, నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి చెప్పినది విన్నాక ఒక మాట చెప్పాలనిపిస్తోంది. షేరింగ్ అండ్ కేరింగ్ విషయంలో భగవాన్ బాబాయే మనకి ఆదర్శం. స్వామి భక్తులకు లడ్డూలు, పళ్ళు స్వయంగా ఇచ్చేవారు. కానీ చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత ఒకరోజు ప్రసాదంగా యాపిల్స్ తెచ్చారు. అవి చాలా పెద్దగా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని పంచడానికి స్వామి సందేహిస్తుంటే స్వామి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నారు సహాయకులు. సర్వజ్ఞులైన స్వామి, బంగారు, నాకు ఇబ్బంది కలగడం కాదు, నేను యాపిల్స్ విసిరినప్పుడు వారు అందుకోలేకపోతే వారికి దెబ్బ తగులుతుందని ఆలోచిస్తున్నాను అన్నారు. కేరింగ్ అనే దానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇంకేముంటుంది?
2: బాగా చెప్పావు యశోధర్. మనమిప్పుడు మరొక నాటిక విందాం. నాటిక పేరు నాల్గవ రాజు. దయగల మంచి మనస్సుతో కష్టాలలో ఉన్న వారికి మనం ఏమిచ్చినా అది అందరిలో ఉండే భగవంతుడే అందుకుని ఆశీర్వదిస్తాడని ఈ బైబిల్ గాథ చెప్తుంది. నాల్గవ రాజు నాటిక సమర్పణ, నిజామాబాద్ బాలలు.

0: సైరం మోక్ష,
1: సైరం కార్తికేయ.
0: భగవాన్ ఉపదేశించిన తారక మంత్రం లవాల్ సర్వాల్.
1: సేవ చేస్తే నేను చింతనుంటానని అభయమిచ్చారు.
0: సేవ చేస్తే తరిస్తారని కూడా చెప్పారు.
1: ఆ మాట నిజం. యుగాలు గడిచిన దైవ వాక్కు నిత్య సత్యం. అందుకు బైబిల్లోని నాలుగవ రాజు గాదే నిదర్శనం.
0: నాలుగవ రాజా జీసస్ జననవార్త తెలిసి ఆయనను చూసేందుకు ముగ్గురు జ్ఞానులైన రాజులు వెళ్లారని విన్నాను. కానీ ఈ నాలుగవ రాజు గురించి ఎప్పుడూ వినలేదే.
1: నువ్వే కాదు సోదరా, ఆయన గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు రేడియో సాయి నాలుగవ రాజు గాథను నాటికగా అమలచి అందిస్తోంది. అయితే ముందు కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి.
0: త్వరగా చెప్పు, నాకు నాటిక వినాలని ఆతృతగా ఉంది.
1: పూర్వం పర్షియా దేశంలో ఎగ్బటానా అనే నగరంలో ఆర్తబాన్ అనే జోరాస్ట్ర సమాజానికి చెందిన జ్ఞాని ఉండేవాడు. అటువంటి వారిని మాగీ అని పిలిచేవారు. మాగీలు జ్యోతిష శాస్త్రం వైద్యం తెలిసిన వారు. మంచిని వెలుగును అంటే జ్ఞానాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యంగా నమ్మేవారు.
0: దేశకాలాలు మారిన జ్ఞానులందరి ధ్యేయం ఒక్కటేనన్న మాట.
1: బాగా చెప్పావు. ఇక మళ్లీ కథలోకి వస్తే, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఆర్తబాన్ మరో ముగ్గురు మాగీలు, ఐ మీన్ జ్ఞానులు, భగవంతుని కుమారుడు ఇజ్రాయెల్ దేశంలో జన్మిస్తాడని తెలుసుకున్నారు. దేవుని కుమారుడైన జీసస్ జనన వార్త తెలియగానే మాగీలు ఆయనను చూడాలని ఆత్రపడ్డారు. నేను మిమ్మల్ని త్వరలో వచ్చి కలుస్తాను, మీరు బయలుదేరండి అని ఆర్తబాన్ చెప్పడం వల్ల మిగిలిన ముగ్గురు మాగీలు ముందు బయలుదేరి వెళ్లారు.
0: ఆగాగో, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు కదా, ఆర్తబాన్ తన స్నేహితులను ఎలా కలుసుకుంటాడు?
1: యూ సిల్లీ, అదేమంత గొప్ప విషయం. నిమ్రాడ్ గుట్ట ప్రాంతంలో ఉన్న ఏడు గోలాల దేవాలయం వద్ద కలుసుకుందామని వాళ్ళు ముందుగానే అనుకున్నారు. అంతే. సరే, మనమిక్కడ మన కబుర్లు ఆపి నాటకం విందాం. అదిగో చూడు, ఆర్తబాన్ రాజు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు.

0: నాన్నగారు, మీరు ఊరు వెళ్తున్నారట, ఎక్కడికి?
1: అవును కుమార్డో, జెరూసలేం వెళుతున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. జెరూసలేము ఇక్కడకు చాలా దూరాన ఉంది.
0: దూరంగానా? ఎంత దూరం?
1: ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా చాలా రోజుల పాటు ప్రయాణం చేయాలి. దారిలో నదులు, ఎడారులు దాటాలి.
0: అక్కడ ఏముంది?
1: అక్కడొక చిన్నిరాజు జన్మించాడు. ఆయనను చూడడానికి వెళుతున్నాను.
0: మీరే కదా రాజు? అందరు మిమ్మల్ని ఆర్తబాన్ మహారాజు అని పిలుస్తారు కదా.
1: నేను ఈ దేశానికి మాత్రమే రాజును నాయన, ఆయన విశ్వానికే రాజు, రారాజు.
0: అవునా? మరి ఆ రాజు పుట్టినట్లు ఎవరు చెప్పారు? మీకెలా తెలుసు?
1: అదిగో ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూడు, అక్కడొక నక్షత్రం కనిపిస్తోంది. ఏం కనిపించిందా?
0: అవును నాన్నా, ఉంది. అబ్బా, ఎంత పెద్ద నక్షత్రమో, తల తల మెరిసిపోతోంది.
1: ఆ నక్షత్రం కనిపించిన చోట రాజాదిరాజు పుడతాడని జ్ఞానులు చెప్పారు. ఆయనను దర్శించుకోవడానికి నా మిత్రులైన ముగ్గురు జ్ఞానులు అప్పుడే బయలుదేరారు కూడా. నేను కూడా వారిని కలుసుకుని ఆ దేవుడి కుమారుడిని చూసి వస్తాను.
0: దేవుని కుమారుడా?
1: అవును కుమార్డో, మనుషులను ఉద్ధరించడానికి, ప్రేమ మార్గంలో నడిపించడానికి దేవుడే ఆయనను మన కోసం పంపించాడు. అదిగో ఆ గూటిలో ఉన్న పెట్టెనిలా తీసుకురా.
0: అలాగే. ఇందులో ఏముంది నాన్నగారు?
1: రారాజును దర్శించినప్పుడు నజరానాగా సమర్పించడానికి కానుకలు తీసుకెళ్తున్నాను.
0: ఇదేమిటి? ఇందులో మూడు రాళ్లున్నాయంటే ఇవ్వేం కానుకలు?
1: చిన్న పిల్లవాడివి, నీకింకా వాటి విలువ తెలియదు. ఇలా చూడు, వీటిలో వినీలాకాశంలా మెరుస్తున్నది నీలమణి, అస్తమిస్తున్న సూర్యునిలా ఎర్రగా ఉన్నది కెంపు, కొండ కొమ్మున మంచులా తెల్లని కాంతితో ఉంది చూడు, అది ముత్యం. ఇవి ఎంత విలువైనవో తెలుసా? వీటిని సంపాదించడానికి నా ఆస్తిలో చాలా భాగం అమ్మివేశాను.
0: అబ్బా, అంత విలువైనవి కానుకగా ఇచ్చేస్తారా?
1: అవును నాయన, వీటికన్నా ఎన్నో రెట్లు విలువైనవి ఆయన మనకు ఇవ్వనున్నారు. అది విలకట్టలేని డిక్వాడో. అర్ధరాత్రి కావస్తోంది, ఇక పోయి పడుకో. నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు బుద్ధిగా మసలుకో.
0: అలాగే నాన్నగారు.

0: అబ్బా దాహం దాహం.
1: ఎవరు నాయనా నువ్వు? ఇలా దారికడ్డంగా పడుకున్నావేమిటి?
0: అబ్బా దాహం, నీరు నీరు.
1: ఎవరంటే చెప్పవేమిటి? పోన్లే, నీరు కావాలంటున్నావు కదా, ఇస్తా నాగు. అరే ఇతని ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. మనిషిని చూస్తే చాలా రోజులుగా ఇలా పడున్నాడనిపిస్తోంది. పాపం, ఇదిగో బాబు ఈ నీరు తాగు, నేను వెళ్ళాలి. ఏది నోరు తెరు, మెల్లగా మెల్లగా.
0: నాయనా, గుక్కెడు మీలిచ్చి నా ప్రాణం నిలబెట్టావు, నన్ను వదిలిపోకు. నీకు పుణ్యముంటుంది, బీదవాడిని కాస్త సాయం చేసి వెళ్ళు.
1: ఇతన్ని చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు, కాని ఇతని కోసం ఆగిపోతే నా మిత్రుల్ని కలుసుకోలేను. ఇప్పుడేం చెయ్యడం? సాయం కోసం అడుగుతున్న ఈ మనిషిని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళను?
0: బాబూ మాట్లాడవేం బాబు, నాకు నా అన్నవారు ఎవరూ లేరు. కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోనాయనా.
1: నీకేం కాదులే, భయపడకు, కాస్త ఆగు. నా దగ్గర నీకు పనికొచ్చే మందులున్నాయి, అవి తీసి ఇస్తాను. అలాగే తినడానికి రొట్టెలు, తాగడానికి నీరు కూడా ఇస్తాను. నీకవి 10 రోజుల వరకు సరిపోతాయి. ముందు ఈ మందులు వేసుకో.
0: నాయనా, నిజంగారు ఎంతో మంచివాడివి. ముక్కు మొహం తెలియని నా కోసం ప్రయాణమాపుకొని ఇన్ని రోజులు నా దగ్గరే ఉండిపోయావు అన్నట్లు నా పేరు అడిగావు. నా పేరు పరయ, కూటికి లేని నిరుపేదని. నీకు ప్రత్యుపకారంగా నేనేమి చేయగలను?
1: పర్వాలేదు పరయ, నువ్వు కోలుకున్నావు, నా శ్రమ వృధా కాలేదు. ఇక నాకు సెలవిస్తే జెరూసలేంకి నా ప్రయాణం కొనసాగిస్తాను.
0: ఓ, అయితే నువ్వు రారాజు దర్శనానికి వెళ్తున్నావన్నమాట. ఇప్పుడు నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. భవిష్యవాణి రారాజు బెతలెహాంలో జన్మిస్తాడని చెప్పింది. కనుక నీవు జెరూసలేం కాదు, బెతలెహాంకి వెళ్ళు. ఆర్తులను ఆదుకునే గుణమున్నా నీకు, దైవం తోడుంటాదులే. క్షేమంగా నీ గమ్యం చేరుకో.
1: ధన్యవాదాలు పరయా, నేను బయలుదేరుతాను.

0: అమ్మయ్యా, ఇన్ని రోజులకు నా మిత్రులు నా కోసం వేచి ఉంటామన్న ఊరు చేరుకున్నాను. ఇక్కడ వారు చెప్పిన సత్రం ఎక్కడుండబ్బా? ఎదురుగా కనిపిస్తున్నది అదే, కాని ఇదేమిటి? నా మిత్రుల జాడే లేదు, ఎక్కడికి పోయుంటారు? ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో ఏమీ పాలు పోవడం లేదు. సరి, ఆ పెద్దాయనను అడిగి చూద్దాం. అయ్యా, తమరెవరో తెలియదు, కాని అడగక తప్పడం లేదు. ఇక్కడ ముగ్గురు వృద్ధులుండాలి, మీకేమైనా తెలుసా?
1: అయ్యా, అడగాల్సిన వ్యక్తినే అడిగారు. నా పేరు సైమన్, ఈ సత్రం కాపలాదారుణ్ణి. నేను మీకోసమే చూస్తున్నాను. మీ మిత్రులు ఎవరైనా వచ్చి తమ గురించి వాకబు చేస్తే వారికి ఇమని ఈ చీటీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇన్ని రోజులకు మీరు వచ్చారు, ఇదిగో చీటీ తీసుకోండి.
0: అయితే వాళ్ళు నా కోసం చూసి చూసి వెళ్లిపోయుంటారు, చీటీలో ఏముందో చూద్దాం. ఆర్తబాన్, నువ్వు బాబీలోన్ చేరుకొని అక్కడ నుంచి ఎడారి దాటిరా. పెద్ద ప్రయాణమే, చాలా రోజులు పడుతుంది. ముందు దండిగా తిండి నీరు సమకూర్చుకోవాలి, బలమైన కొత్త గుర్రాలు కొనుక్కోవాలి. అంత డబ్బు నా దగ్గర లేదే. బాబీలోన్ చేరుకోగానే నీలమని అమ్మేసి వచ్చిన డబ్బుతో అవన్నీ సమకూర్చుకోవాలి, తప్పదు. అమ్మయ్యా, ఎలాగైతేనే బెతులేయం చేరాను, కాని ఏం ప్రయోజనం? నా మిత్రుల్ని కలుసుకోలేకపోయాను. వాళ్ళు ముగ్గురు దివ్య శిశువు దర్శనం చేసుకుని 3 రోజుల క్రితమే వెళ్లిపోయారట. ఈ సత్రంలో కాస్త సేద తీరి నేను కూడా రారాజు దర్శనం చేసుకుంటాను.
2: దయచేసి తలుపు తీయండి, త్వరగా తలుపు తీయండి.
0: ఎవరమ్మా నువ్వు?
2: అయ్యా, మీకు దండం పెడతాను, ముందు నన్ను లోపలికి రానివ్వండి, నా కొడుకు ప్రాణం కాపాడండి.
0: తప్పకుండా, నువ్వేం భయపడకు, ఇలా రా, ఇలా లోపలికి వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నీ కొడుకుకు వచ్చిన ఆపద ఏంటి?
2: అయ్యా, నా పేరు మిరియం, ఏమని చెప్పను. తొలి కానుపులో పుట్టిన బిడ్డలందరినీ చంపేయమని రాజు హిరోద్ ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మేరకు సైనికులు ఉళ్ల మీద పడి చంటి పిల్లలను చంపేస్తున్నారు. నేను నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోతున్నాను. నా రాత బాగోక కొందరు సైనికుల కళ్ళ పడ్డాను. వారు వెంటబడి తరుముతుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఇక మీరే నాకు దిక్కు.
0: అదేమి అన్యాయం? ఈరోజు ఇంత ఘోరమైన పని ఎందుకు చేస్తున్నాడు?
2: రారాజు పుట్టి తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడని జోస్యులు ఆయనకు భవిష్యవాణి చెప్పారు. వారు చెప్పిన మాటకు భయపడి పిల్లలందరినీ చంపేయమని హీరో సైనికులను పంపుతున్నాడు. ఆ విషయం రారాజు తల్లిదండ్రులు మేరీ జోసెఫ్ ల చెవిన పడింది. వారు శిశువును వెంటబెట్టుకుని నిన్నటి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు.
0: ఏమన్నావు? రారాజును ఆయన తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారా? అయ్యో, నేను ఇంత దూరం వచ్చింది ఈ మాట వినడానికా? మిరియం, దయచేసి చెప్పు, వారెక్కడికి వెళ్లారు? నేను రారాజును చూడాలి, చెప్పమ్మా చెప్పు.
2: క్షమించండి, నా బిడ్డ మీద ఒట్టు. వారెక్కడికి వెళ్లారో నాకు తెలియదు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయే ఆత్రంలో నేను మరేమీ పట్టించుకోలేదు. అయ్యో దేవుడా, అదిగో ఆ పిశాచులు వచ్చేశారు. నన్ను నా బిడ్డను మీరే కాపాడాలి. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరే ఎలాగైనా కాపాడాలి.
0: ఆగు, ఏడవకు, ఆ పక్కగా పోయి దాక్కో. ఈలోగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

0: ఇవంటా లోపల తలుపు తీ.
1: ఆ వస్తున్నా.
0: తలుపు వేసుకొని ఏం చేస్తున్నావు? ఏది ఆ పిల్లెక్కడా?
1: అయ్యా, మీరు మహావీరులు, కాస్త నేను చెప్పేది వినండి. ఇదిగో ఇలా చూడండి, ఇది కోట్ల విలువ చేసే కెంపు. తమరు ఇది తీసుకుని ఆమెను విడిచిపెట్టండి.
0: మాట చూస్తే మర్యాదస్తుడిలా ఉన్నావు. సరే, ఏది చూడని, విలువైనదే. సరే, తలపేసుకో, పదండ్రా పోదాం. ఇక్కడ శిశువులెవరూ లేరు, పోదాం పదండి.
1: మిరియం, వాళ్ళు వెళ్లిపోయారు, ఇక భయం లేదు, బయటకురా.
2: అయ్యా, నా బిడ్డ ప్రాణం కాపాడారు, మీ మేలు మర్చిపోలేను.
1: నీకు సాయపడగలిగాను, కాని రారాజు కోసం తెచ్చిన కానుకల్లో రెండు పోగా ఇంకొక్కటే మిగిలింది. దేవుని కోసం ఉద్దేశించినది మానవుల కోసం వెచ్చించాను. ఆయన దర్శనం చేసుకునే అర్హత నాకు ఉందో లేదో.
2: అయ్యా, ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడారు, దైవ దర్శనానికి మీ వంటి వారే అర్హులు. మీకు తప్పక దర్శనమవుతుంది. దైవం మిమ్మల్ని చల్లగా చూసి మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.

మాడిలా దేశమంతా నీ కోసమే అన్వేషిస్తూనే ఉన్నాను. నీకు నా మీద దయరాలేదు. ఇప్పుడు శరీరంలో సత్తువ పోయింది, తిరిగే ఓపిక పోయింది.

0: నీకోసం ఎదురు చూస్తూ ఈ జెరూసలేంలోనే ప్రాణాలు వదిలిపెడతానేమో. ఏమిటి కలకలం, మళ్ళీ ఏము ఉపద్రవం వచ్చి పడింది. బాబు బాబు, ఒక్క క్షణమాగు, నీవెవరు? ఈ ఊరి వాడివా? స్థానికులకే ఊరిలో జరిగే విషయాలు బాగా తెలుస్తాయి, అందుకే అడిగాను. ఏమిటి నాయనా ఈ కలకలం, ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ముసలాడికి కాస్త చెప్తావా?
1: ఏం చెప్పను, రోజు రోజుకి అరాచకం పెరిగిపోతోంది. మహానుభావుడైన ఒక వ్యక్తిని ఈరోజు సిలువ వేయబోతున్నారు.
0: సిలువ వేస్తున్నారా? అంత నేరం ఆయన ఏం చేశాడు?
1: పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని గురించి ప్రజలకు తెలిపాడు. పొరుగు వారిని ప్రేమించాలన్నాడు, పాపాలు చేయవద్దన్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కునే కాపరిలా దైవం దిక్కులేని వారిని అక్కున చేర్చుకుంటాడని చెప్పాడు. ఎన్నని చెప్పను,
0: ఆయనే. అవును ఆయనే, సందేహం లేదు. ఆ మాటలలో కరుణ, తనను నమ్మిన వారి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడడం చూస్తే ఆయనే అనిపిస్తోంది. నేను వెళ్ళాలి, సమయం మించిపోకముందే నా రారాజును చూడాలి, సిలువ వేయకముందే నా రారాజును చూడాలి. బాబు, ఇంకొక్క మాట చెప్పిపో, వారిని సిలువ వేసేది ఎక్కడా?
1: గొల్గొత్తా దగ్గర.
0: గొల్గొత్తా, గొల్గొత్తా, వెళ్తాను. ఎలాగై ఈ శిథిలమైన దేహాన్ని ఈడ్చుకుంటూనైనా గొల్గొత్తాకి పోతాను. ఆ యువతిని కాపాడినట్లే నా దగ్గర మిగిలిన ఈ ముత్యంతో నా రారాజును రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. వెళ్ళాలి, సమయం మించిపోకముందే వెళ్ళాలి.

0: నా మాట వినండి.
1: ఏ ముసలాడా, నేనెవరనుకుంటున్నావు? దళపతి మెసల్లా, దారికి అడ్డం రావడమే కాకుండా కాళ్ళు పట్టుకు కదలనియ్యవా? ఏం బతకాలని లేదా?

0: చేసిన మాట ఒకటి వినండి. ఇదిగో నా చేతిలో ఉన్నది వెళ్ళలేని ముత్యం. మెస్సలా గారు, ఇది తీసుకొని ఆమె మీద దయచూపండి, ఆమెను వదిలేయండి.
1: ముత్యమా చూడని? అవును, నిజంగా ముత్యమే. దీని వెలుగు చూస్తేనే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. తప్పకుండా మంచి పేరం కుదురుతుంది. ఒరేయ్, ఆ పిల్ల నమ్మితే ఏమస్తుందిరా? ఇదిగో మనకి అంతకన్నా విలువైన ముత్యం దొరికింది. అమ్మి సొమ్ము చేసుకుందాం, పండగ చేసుకుందాం. పదండి.
0: అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పమ్మా ఎవరు నువ్వు?
1: అయ్యా, తమరెవరో గాని నా పాలిట దేవుడే. నా పేరు స్లావియా, బానిసల కుటుంబంలో పుట్టాను. తమరు వారికి సుంకం ఇచ్చి నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను జీవితాంతం బానిసగా మగ్గిపోకుండా కాపాడారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.
0: అంతలా నన్ను పొగడకు స్లావియా, నా కర్తవ్యం నేను చేశాను. ఏమైంది? నాకెందుకిలా మైకం కమ్ముకొస్తుంది? ఎవరు, ఎవరది? ఎవరో గాని కరుణ నిండిన గొంతుతో నన్నే పిలుస్తున్నారు. ఎంత మధురమైన కంఠం, వింటుంటే ఎంత హాయిగా ఉంది. వార్ధక్య భారం, దేహ బాధ అన్నీ మరుగున పడిపోయాయి. చూపు సరిగ్గా అనడం లేదు, కాని నా మనసు మాత్రం వచ్చినది నీవే అని చెప్తోంది. నీ వద్దకు రాలేని, నా వద్దకు నువ్వే వచ్చావా తండ్రి, నువ్వే వచ్చావా?
2: అవును ఆర్తబాన్, నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను.
0: ధన్యుడిని ప్రభు, నిన్ను చూడాలని ఎంతగానో పరితపించాను, అన్వేషించాను. నన్ను క్షమించు, ఒకప్పుడు నీకివ్వడానికి నా దగ్గర వెళ్ళలేని కానుకలుండేవి. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. రిక్తాస్తాలతో మొక్కడం తప్ప నీకేమి కానుకలివ్వగలను?
2: విచారించకు ఆర్తబాన్, నీవు నా కోసమని తెచ్చిన కానుకలన్నీ నాకు ముట్టాయి.

0: చూశాను.
1: ఈయన ధన్యుడు, ఏదో సంధి ప్రేలాపన అనుకున్నాను, కాని భగవంతుని మాటలు కూడా వినబడ్డాక అర్థమవుతోంది. ఈయనకి దివ్య దర్శనమైంది. భగవంతుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన పుణ్యమా అని దైవవాక్కు వినే అదృష్టం నాకు కూడా కలిగింది.
2: హార్తబాన్, నేను ఆకలితో ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చావు. నాకు దాహంగా ఉన్నప్పుడు తాగడానికి నీరిచ్చి దాహం తీర్చావు. నాకు దుస్తులు అవసరమైనప్పుడు దుస్తులు ఇచ్చావు. నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించావు.
3: నాకంతా అయోమయంగా ఉంది. నేను నీకు ఆహారం ఎప్పుడిచ్చాను? నీరు దుస్తులు ఎప్పుడిచ్చాను? పైగా అందరికి ఆశ్రయమైన నీకు నేను ఆశ్రయమివ్వడమా ప్రభు?

0: చూసి ఎరుగను. అలాంటిది నేను నీకు సేవలు చేయడమా ప్రభు? ఇప్పుడే కదా నాకు నీ దర్శనమైంది.
1: ఇందులో అర్థం కానిదేముంది? నేను సత్యం పలుకుతున్నాను. దైన్యంలో ఉన్న నా సోదరులకు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ సహాయం చేశావో అవన్నీ నీవు నాకు చేసినట్టే. అవును ఆర్తబాన్, అందుకే నీ కానుకలన్నీ ఆమోదించబడ్డాయి.
0: విన్నావా అమ్మా? ప్రభువు పలుకులు విన్నావా? రారాజు జీసస్ పలుకులు విన్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. వింటున్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. ఆ దయామయుడు, కరుణామయుడు నేను తెచ్చిన కానుకలన్నిటినీ స్వీకరించాడు. నా జన్మ ధన్యమైంది.
2: అంతా అయిపోయింది, అయినా ఈయన మరణం నాకు విచారం కలిగించడం లేదు. ఈ పుణ్యాత్ముడు ప్రభు చెంతకు చేరుకున్నాడు. దైవాన్ని చేరడానికి ఇతరులకు సహాయపడడం చక్కని రాజమార్గమనే ఆదర్శాన్ని నిరూపించి వెళ్లాడు. నాబోటి మానవులందరి తరఫున ధన్యవాదాలు.
3: ఆర్తబాన్ అన్వేషణ సఫలమైంది. అతని అన్వేషణ ముగిసింది. జ్ఞానులైన ముగ్గురు రాజుల వలనే నాల్గవ రాజైన ఆర్తబాన్ కూడా రారాజును కనుగొనడంలో సఫలమయ్యాడు. చరిత్రలో అతని పేరు గుప్తంగా ఉండిపోయినా దైవం అతన్ని గుర్తించాడు.

0: రాజు. నాలుగవ రాజు నాటిక విన్నారు. సమర్పించిన వారు నిజామాబాద్ బాలలు. ఇందులో వి కార్తికేయ, కె మోక్ష, ఎం రాఘవేంద్ర, ఎం చరణ్, ఎం నాగఫణి, ఎన్ ప్రత్యూష, ఎన్ ప్రవల్లిక, కె నిఖిల్ రావు, కె అభికీర్త్, కె నవీన్చారి, బి గణేష్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలే తన సంపద అంటారు స్వామి. పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించేవారో తెలిపే సంఘటనలు ఎన్నో. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్న రోజులవి. బాబా విద్యార్థి అయిన ఒక చిన్న పిల్లవాడు స్వామికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో 100 రూపాయల నోటు, ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఆ పిల్లవాడు, స్వామి, మీరు పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు, దానికి విరాళం ఇవ్వడానికి నా దగ్గర నా బట్టలు నేనే ఉత్తుకుని ఆదా చేసిన ఈ కొంచెం డబ్బే ఉంది, దయచేసి తీసుకోండి అని రాశాడు. స్వామి ఆ నోటు అందరికీ చూపించి, ఇది నాకెంతో అమూల్యమైంది అన్నారు. దైవాన్ని ప్రేమించే వారిని దైవం ప్రేమిస్తాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్ వినిపించే మరొక కథ విందాం. ఈ కథ పేరు అబ్బుబేన్ యాడమ్.
1: ఓం శ్రీ సాయిరాం. అబ్బుబేన్ యాడమ్ అనే అతను సకల జీవుల మీద సమానమైన ప్రేమను కలిగి ఉండేవాడు. ప్రతిరోజు తన ఊరిలో ఉండే నిరాశ్రయులకు, అంగవికలాంగులకు సేవ చేసి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒక్క క్షణం బాబు, ఒప్పిక పట్టు, వస్తున్నా అని అబ్బు బాలతో ఉన్న వారికి అన్నాడు. అలాగే ఒకనాడు అతను వచ్చేసరికి అతని ఇంట్లో ఒక దేవదూత కనిపించింది. ఆమె అతను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నది. అబ్బుబేన్ యాడమ్ ఆమెను చూసి, అమ్మా, నీవు ఏమి రాస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, నేను రాస్తున్నది భగవంతుని ప్రేమించే వారి పేర్లు నాయనా అని సమాధానమిచ్చింది. అప్పుడు అబ్బుబేన్ యాడమ్, అమ్మా, అందులో నా పేరు కూడా ఉందా అని ఉత్సాహంగా అడిగాడు. లేదు నాయనా అని జవాబిచ్చి మాయమైపోయింది ఆమె. అబ్బుబేన్ యాడమ్, నువ్వు ఈ విషయం ఎంత మాత్రం బాధించలేదు సరికదా. భగవంతుని మీద ప్రేమను ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే తోటి వారికి ఇంకా ఎక్కువ సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు కూడా యథావిధిగా తన సేవా కార్యక్రమాలను చేసుకున్నాడు. బాధితులందరూ, భగవంతుడే పంపించాడు బాబు నిన్ను, చల్లగా ఉండు నాయనా అని దీవించారు. ఆనాటి రాత్రి తను చాలా ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. అక్కడ మళ్లీ అతనికి దేవదూత రాసుకుంటూ కనిపించింది. అబ్బుబేన్ యాడమ్ ఆమెకు నమస్కరించి తగ్గని ఉత్సాహంతో, అమ్మా, ఈరోజేమి రాస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆమె, ఈనాడు భగవంతుడు ప్రేమించే వారి పట్టిక చేస్తున్నానని జవాబిచ్చింది. అమ్మా, నా పేరు ఇందులో ఎక్కడైనా కనిపిస్తుందా అని వినయంగా అడిగాడు అబ్బు. అప్పుడు ఆ దేవదూత చిరునవ్వుతో, ఇందులో మొట్టమొదటి పేరు నీదే అబ్బు అని చెప్పి మాయమైపోయింది. భగవంతుని ప్రేమిస్తూ ఆయనకు ఇష్టమైనట్లు ఉండేవారే మర్యాద జీవులు. అలా మన జీవితాన్ని అనుక్షణం దేవుని ప్రేమను పొందే లక్ష్యంతో గడిపితే మనం ఆయన ప్రేమించే వారిగా మారుతాం. అబ్బుబేన్ యాడమ్ తన జీవితంలో చేసింది ఇదే. సర్వ జీవులను ప్రేమిస్తూ సేవిస్తూ భగవంతుని ప్రేమకు పాత్రుడయ్యాడు. స్వామి ప్రేమను సాధించటానికి మనం సమర్పించాల్సినవి మల్లెలు, గులాబీలు కాదు, సర్వభూత దయా పుష్పాన్ని ఆయనకు అర్పించి వారి ప్రేమను అందుకోవాలి. సాయిరాం.
0: రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్ వినిపించిన అబ్బుబేన్ యాడమ్ కథ విన్నారు. నాలుగవ రాజు కథైనా, అబ్బుబేన్ యాడమ్ కథైనా అవి బోధించేవి ప్రేమ, సహానుభూతినే. ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూలు విద్యార్థులు సమర్పిస్తున్న సంగీత రూపకం. సర్వమతాల సారమే సాయి మతం మీకోసం.

0: Sai Ram, I am Jackson.
1: Sai Ram, I am Varun. మీకేమైనా హెల్ప్ కావాలా?
0: Yes, Sai Ram. ఆశ్రమం అంతా చూశాను, చాలా కామ్గా ఉంది. అందరూ చక్కగా సాయి రామ్ అంటూ పలకరిస్తున్నారు. నాలాంటి ఫారినర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. వండర్ఫుల్ ప్లేస్. బట్ టెల్ మీ, అక్కడుంది చూడండి ఆ పిల్లర్ ఏమిటి?
1: ఓ అదా, అది సర్వధర్మ ఐక్య స్తూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్.
0: వాట్, అది మీ మత స్తూపం కాదా?
1: కాదు.
0: అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వమతాలు బోధించేది ఒక్కటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పనిని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తరొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్తూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబే తరువాయి. ఇంతలో అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రమూ కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలా కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్తూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: వాట్, ఓన్లీ 60 డేస్?
1: ఎస్, ఓన్లీ 60 డేస్.
0: చాలా బాగుంది.
1: పూర్తైన స్తూపాన్ని 1975 నవంబర్ 23rd న తమ 50వ జన్మదినం నాడు, అంటే 58th బర్త్డే నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్తూపం ఎత్తు 50 అడుగులు, అంటే 50 ఫీట్ అన్నమాట. దీని 5 పార్శ్వాలపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన చూడండి, విచ్చుకున్న కమలముంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళిరానా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నేను ఈ స్తూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. మీరు వెళ్ళండి. సాయిరామ్.
1: సాయిరామ్.

0: మతాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కానీ ఏమిటి వింత? ఏ పొరపచ్చాలు లేకుండా అన్ని మతాల వారు ఇక్కడ సఖ్యంగా ఉన్నారే. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు, ఎవరది? నన్ను పిలుస్తున్నది ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవతావతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నారు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొలపడానికే. మానవులంతా కలిసిమెలసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదెలా కుదురుతుంది? మనుషులు భిన్న మతాలకు చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి. చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తట్టి చూడు. అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే తట్ చేస్తాను.

అవును, నిజమే ప్రభు క్షమాగుణం, ప్రేమలను బోధించాడు. ఇక రెండవది క్రిసెంట్ చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ప్రేమ, త్యాగం, కరుణ. ఇస్లాం కూడా అదే చెప్తుంది. చూద్దాం మిగిలినవి ఏం చెప్తాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ అ వీల్. ఇక్కడ చక్రం చిహ్నం ఉంది. ఏ మతానిదో?

అహనం, శాంతి, అహింస, బౌద్ధం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నదేమిటిది? ఫ్లేమ్ లా కనిపిస్తుంది, టచ్ చేసి చూద్దాం.

జ్ఞానం, త్యాగం. ఈ జ్యోతిష్య మతం కూడా అన్ని మంచి గుణాలే ఉండాలని చెప్తుంది. గుడ్, ఇక ఒక్క సైడే మిగిలింది. ఇక్కడేమిటి నంబర్ 3 లా కనిపిస్తుంది? ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. టచ్ చేస్తాను.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరబడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఓమ్నిప్రెజెంట్.
0: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కవలం.

మై గాడ్, ఎంత విచిత్రమైన కథ. స్తంభం నాతో మాట్లాడి నా సందేహాన్ని తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇది కలే కావచ్చు, కానీ ఇది నా కళ్ళు తెరిపించిన కళ. సర్వమతాల సారం ఒక్కటేనని తెలియ చెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

0: ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్థులు సమర్పించిన సంగీత రూపకం సర్వ మతాల సారమే సాయి మతం విన్నారు. ఇందులో డి దౌత్య, ఎం అనుష్క, ఎల్ జ్యోత్స్న, జి హిందూ, ఎన్ రక్షణ, ఇ సాయి వింధ్య, కే పూజిత, డి సాకేత్, సి మోహన్ వంశీ, కె నవీన్, ఎ సంతోష్, సి జయేష్, పి దేవరామ్, నిర్వన్, జి సాయి రేవంత్, సి విజయ కృష్ణ పాల్గొన్నారు. చేతల కన్నా మాటలే ఎక్కువ నొప్పిస్తాయి. దేహానికి తగిలిన గాయం మానినా మనస్సుకు తగిలిన గాయం మానదని పెద్దలంటారు. హర్ట్ నెవర్ అంటారు స్వామి. ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ ఏమంటున్నాడో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన పలుకులు, ఇతరుల ఎడ సానుభూతి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దమునకు దివ్య శక్తి కలదు. ప్రియమైన పలుకులు అంటే మృదువుగా ప్రేమగా మాట్లాడడం, ఇతరులకు ఏ విధమైన బాధ కలగకుండా మాట్లాడడం. భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు, దానితో రెండు పనులు చేయవచ్చును. ఒకటి రుచి చూడడం, రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అన్నారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాం, తీయగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురముగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి, అప్పుడు లోకము మన వశమవుతుంది. కాకి అరిస్తే దానిని తరిమి వేస్తాము, కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కాకి చేసిన పాపము ఏమిటి, కోకిల చేసిన పుణ్యము ఏమిటి? వాటి నోటిలో నుంచి వచ్చిన ధ్వనిలో భేదం మాత్రమే. బాధపడుతున్న రోగికి మందు కన్నా మంచి మాట ఉపశమనం కలిగిస్తుంది. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు, కాని వారితో రెండు చల్లని పలుకులు పలికితే అవి వారికి ప్రశాంతత కలుగు చేస్తాయి. మన నాలుక మనకు మిత్రుడు, శత్రువు, బంధువు కూడా. నాలుక మంచిదైతే మనకి అన్ని సుఖాలు తెస్తుంది, చెడ్డది అయితే కష్టాలు తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఒక రాజు మంచి వస్తువులకు ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేక మంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువును పరీక్షగా చూస్తూ వస్తున్నారు. హఠాత్తుగా ఒక చోటాగి ఆశ్చర్యముతో చూశాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన మంచి వస్తువు లేదు, నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత రాజు చెడ్డ వస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. ఆ ప్రదర్శనలో చాలా చెడ్డ వస్తువులు ప్రదర్శించబడ్డాయి. అందులో కూడా మరల అదే వ్యక్తి నాలుకను ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యముతో ఆ వ్యక్తిని, అదేమిటి మరల నాలుకను ప్రదర్శించావు అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డది అయితే అందరి కోపానికి గురి అవుతాం అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. గొడ్డలచే నరకబడిన చెట్టు చిగురిస్తుంది, కాని మాటల చేత నొప్పించిన మరిబడిన మనసు కుదుటపడదు. మన స్వామి చెప్పారు, నర్తకి అనే పదాన్ని తిరగవేసి రాసినట్లయితే కీర్తన అనే పదం వస్తుంది. నాలుకపై మాయ ఒక నర్తకి వలె నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ మాయని అదుపులో ఉంచుకోవాలంటే కీర్తన చేయాలి. ఎక్కడ భగవంతుని కీర్తన జరుగుతుందో అక్కడ మాయ నశిస్తుంది. ఎదుటి వారికి ఆనందంగా కలిగించేలా మాట్లాడడం ఒక కళ. దానిని మనం సాధన చేసి ఆచరణలో పెట్టాలి. సత్సంగము, ధ్యానము, సేవ, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రియముగా మాట్లాడడం సాధ్యమవుతుంది. మన పలుకులు ప్రియముగా రావాలంటే మన హృదయంలో దయ, సానుభూతి, ప్రేమను పెంచుకోవాలి. సానుభూతి అంటే సహ ప్లస్ అనుభూతి, అనగా ఇతరుల బాధను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సహాయం చేయడం. హృదయం అనే పదం మధ్య దయ అనే రెండు అక్షరములు ఇమిడి ఉన్నాయి. మన హృదయం దయకు నిలయం. తోటి మానవుల పట్ల, జీవుల పట్ల, జంతువుల పట్ల ఒకటేమిటి, అన్నిటి మీద దయ చూపాలి. హింస చేయకూడదు. ఇతరులకు కష్టం వస్తే మన హృదయం కరగాలి. అట్లా ఎవరు సానుభూతి చూపిస్తారో వారి హృదయంలో దైవం ఉంటారు. వాళ్ల హృదయం దైవ మందిరమవుతుంది. అందుకే దయకల హృదయమే దైవ మందిరం. సంపదేల, భోగ భాగ్యములవియేల, చదువులేల, గొప్ప పదవులేల, చాలు జాలిగుండె సంతోష శాంతికి మానవునకు చాలు మానవత అని అన్నారు మన స్వామి. కావున మనమందరం ప్రియమైన పలుకులు మాట్లాడుతూ ఇతరుల యెడ సానుభూతిని పెంపొందించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. జై సాయిరాం.
2: ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ చెప్పిన విషయాలు విన్నారు.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం శ్రోతలు వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పిస్తున్న పుండరీకుడు నాటిక విందాం.
1: ఓం శ్రీ పుండరీక వరద గోవింద. భక్తాగ్రసులారా, ఈనాడు మనం పుండరీకుని కథ చెప్పుకోబోతున్నాము.
2: పుండరీకుడా, హరిదాస్ గారు, ఎవరా పుండరీకుడు?
1: ఎవరా పుండరీకుడు, ఏమా కథ అని మీకు సందేహం రావడం సహజం. అందువల్ల ముఖ్యమైన కథాభాగంలోకి వెళ్లే ముందు ఉపద్ఘాతంగా పుండరీకుని గురించి చెబుతాను.
3: చెప్పండి చెప్పండి, అప్పుడు మాకు హరికథ బాగా అర్థమవుతుంది.
1: మంచిది. చంద్రావతి నదీ తీరంలో శ్రీకృష్ణుని భక్తులైన దంపతులు ఉండేవారు. వారికి పుండరీకుడు అనే కొడుకు కలిగారు. అతనిని అల్లారు ముద్దుగా పెంచారు గాని అతడు భగవద్భక్తిని సదాచారాన్ని అలవర్చుకోకుండా పూర్తిగా దుర్వ్యసనాలు పాలయ్యాడు. అది ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే.
2: ఏమండి?
4: నేను బయటకి వెళ్లేటప్పుడు పిలువద్దని చెప్పానా? బుద్ధి లేదు పోతలకి.
2: పుండరీక, ఏమిటా మాటలు? నీ భార్య చెప్పబోతుంటే వినకుండా అలా కసురుకుంటావేమిటి?
4: నా పద్ధతి ఇంతే. చీచి, నాకింటికి రావాలంటే కంపలం ఎత్తుతోంది.
2: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సుగుణాల రాసైన భార్యతో జీవించమని వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కాకుండా పోయామా? ఇంటికి రావాలంటే కంపరమెత్తుతోందా?
5: కాకి బంగారం మోసలో పడ్డవాడికి అసలు బంగారం విలువ ఏం తెలుస్తుందండి?
4: నాకు కాకి బంగారం అంటేనే ఇష్టం.
5: ఆ తెలుకు బెల్కుల బారి నుండి నిన్ను రక్షించమని ఆ శ్రీకృష్ణుల వారిని పదే పదే వేడుకుంటున్నాను. ఎప్పటికైనా కరుణ కలుగుతుందో, నువ్వెప్పటికి బాగుపడతావు.
4: ఇప్పుడు నాకేమైంది? 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతోంది నా జీవితం. ఆహా, నా సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను.
2: ఇక వీడు బాగుపడడు.
6: అలా బాధపడకండి మావయ్య గారు, మన పూజలు వృధా కావని నా నమ్మకం.
2: ఆ విశ్వాసమే నీకు శ్రీరామరక్ష తల్లి. శ్రీకృష్ణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు.
4: సుందరి సుందరి, ఎవరది? నేను సుందరి, పుండరీకుడిని. రావద్దని చెప్పానుగా. రావద్దంటే రాకుండా ఉంటానా? రావద్దంటే సిగ్గు లేకుండా వస్తావనుకోలేదు. తలుపు తీస్తావా తీయవా? తీయనుగాక తీయను. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం తరువాత ఇప్పుడు సంబంధం లేదంటావా? తాలి కట్టిన పెళ్లంతోనే సంబంధం వదులుకున్న వాడికి నీకు బంధాలేమిటి?
7: మాటలు జాగ్రత్తగా రాని.
4: అనవసరంగా నోరు పారేసుకోకు. మితిమీరి మాట్లాడావు, నా మనుషులకు పని పురమంచాల్సి వస్తుంది. అంటే కొట్టిస్తాననేగా? విషయం అర్థమైందిగా, మర్యాదగా వెళ్లిరా. చీచి, ఇంతకాలం నేను ఆనందంగా భావించింది ఒట్టి ఎండమావుల్నా? ఏమిటి దారి నాకు? ఇంతకాలం చీదరించుకుంటూ ఏయంగా మాట్లాడిన తల్లిదండ్రులకు భార్యకు నా మొహం చూపించలేను. తెరచాపలేని నావైంది నా జీవితం. వెళతాను. గమ్యం తెలియని బాటసారిలా మరో మజిలీని వెతుక్కుంటూ వెళతాను. ఏమిటి నా ఈ ప్రయాణం? కొండలు గుట్టలు దాటుకుంటూ ప్రకృతిలో సంభవిస్తున్న పరిణామాల్ని తట్టుకుంటూ ఎంతకాలం కొనసాగించగలను ఈ యానం? అమ్మయ్యా, అరణ్య ప్రాంతానికి చేరుకున్నాను. ఏ చెట్టు నీడనైనా కాసేపు సేద తీరవచ్చు. లభించే కాయో పండో తిని ఆకలి బాధను తీర్చుకోవచ్చు. ఏమిటిది ఈ అరణ్య ప్రాంతంలో ఏదో గృహం కనిపిస్తోంది? ఎవరో తపస్సంపన్నుడైన ముని ఆశ్రమమై ఉండవచ్చు. హాయిగా మునిని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ కాలం గడుపుతాను. ఆశ్రమంలో ఆశ్రమ వాసులెవరు కనిపించరేం? పిలిస్తే సరి, ఎవరో ఒకరు బయటికి రాకపోతారా? ఆశ్రమ సమాచారం ఇవ్వకపోతారా? మునివర్యా, మునివర్యా!
1: ఏమిటిది, ఉలుకు పలుకు లేదు?
4: ఆశ్రమ వాసులంతా తపోదీక్షలో ఉండే సమయము లేక మౌనవ్రతంలో ఉన్నారు. లోపలికి ప్రవేశించి గమనిస్తే సర్వం విదితమవుతుంది కదా.
1: అయ్యయ్యో, ఏమిటి,
4: అతి వికృతాకారులైన ముగ్గురు వృద్ధ వనితలు ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నారు. వారి ముఖాలను చూస్తే వారంతా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నట్లు తోచుచున్నది. వారికి కనపడకుండా ఇక్కడ చాటుగా కూర్చుని గమనిస్తాను. ఈ ఆశ్రమ వాసులు ఇంత వికృత రూపాలుగా ఉండటానికి కారణమేమిటో తెలుసుకుంటాను. ఆశ్రమాన్ని శుభ్రపరిచి ఆ ముగ్గురు స్త్రీలు ఆశ్రమం లోపలికి వెళ్తున్నారు. మరేం జరుగుతుందో చూద్దాం. ఆశ్రమం లోపల నుంచి ముగ్గురు సుందరాంగులు వస్తున్నారు. వారి సౌందర్యం అలంకరణ అత్యంత మనోహరంగా ఉన్నది.
8: ఎవరు నువ్వు, ఇక్కడకు ఎట్లు రాగలిగావు?
4: నేను సౌందర్యోపాసకుడను. పూర్వజన్మల సుకృతాన మీలాంటి సుందరాంగులను చూసే అవకాశం లభించింది.
8: అధిక ప్రసంగం మాని తక్షణం ఇక్కడి నుంచి నిష్క్రమించు.
4: సౌందర్య రాసులు కళ్ళ ముందు కదలాడుచుండగా వెళ్లటం అసాధ్యం. ఏది ఒకసారి,
1: ఏమిటిది, సౌందర్య రాశివి ఇలా వికృతంగా మారిపోయావు?
8: చెబుతాను, నా పేరు గంగ, ఈమె యమున, ఈమె సరస్వతి. దుష్టభావాలతో నిండిన నీలాంటి మనుషులు తమ పాపాలను పోగొట్టుకోవాలని నదుల్లో స్నానమాచరిస్తారు. వారి పాపాలు పోవటమేమో కాని వారి కల్మషం మాకంటుకొని మేము వికృత రూపులమవుతాం. మరణాంతక వ్యాధులతో బాధపడతాం. ఆ కల్మషాలను, ఆ వ్యాధులను పోగొట్టుకునడానికి మేము రోజు ఈ కుక్కుట ముని ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమాన్ని శుభ్రపరిచి తదనంతరం కుక్కుట ముని దర్శన భాగ్యాన్ని పొందుతాం. దానితో మానవుల వలన సంభవించిన కల్మషాలు, వ్యాధులు మటుమాయమయ్యి కోటి సూర్యుల కాంతితో వెలుగొందే దేహాలను పొందుతాం. ఇప్పుడే పోయి కుక్కుట మునిని దర్శించుకొని నీ స్పర్శ వల్ల నాకు కలిగిన వికృత రూపాన్ని పోగొట్టుకుంటాను.
4: అయితే నేను ఆ మునీశ్వరుణ్ణి దర్శించుకుంటే నా పాపాలు పటాపంచలేపోతాయా?
8: మేము స్వతహాగా పవిత్రులం. వేరే వారి వల్ల మాకు ఈ కల్మషాలు సంక్రమించినయి. స్వతహాగా నీవు పవిత్రుడివైతే నీ పాపాలు పటాపంచులైపోతాయి. యమునా, సరస్వతి, రండి, కుకుట మునిని దర్శించుకుని అటు నుంచి అటే వెళ్దాం.
4: వెళ్ళండి వెళ్ళండి, పుట్టినప్పుడు నేను పవిత్రుడినే, మధ్యలో అలవాటైనాయి కల్మషాలన్నీ. నేను ఆ కుక్కుట మునిని దర్శించుకొని నా పాపాలను పటాపంచలు చేసుకుంటాను. మునులు సర్వసంగ పరిత్యాగులు, వారికి తరతమ భేదం ఉండదు. ఎవరినైనా ఆశీర్వదించి ఆనందపరుస్తారు. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇదేమి ఆశ్రమం? ఆశ్రమం అనగానే ఎంతో విలువైన అలంకరణలతో, ఋషులు ఋషిపత్నులతోనూ, జింకలు దుప్పులు వంటి జంతువులతోనూ, గోసంతతితోనూ విరాజిల్లుతూ ఉంటుందనుకున్నాను. తడికెడ గోడలు, రెల్లుగడ్డి కప్పు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. నిధి నిక్షేపాలను భూమిలో దాచి పైకి ఎటువంటి పటాటోపం లేకుండా ఉంటున్నారేమో. కాస్త నిశితంగా పరిశీలిస్తే అన్నీ బయటపడతాయి.
9: ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
4: నా భావం యథార్థమే. లోపలి నుంచి పంచాక్షరి వినిపిస్తున్నది. ఎటువంటి శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వెళ్లి విషయం ఏమిటో తెలుసుకుంటాను. ఈయనెవరు? నేత్రాలను మూసుకొని పంచాక్షరి స్మరిస్తూ ఎవరో వృద్ధుడి కాళ్ళు ఒత్తుతున్నాడు. ఈయనే నా కుకుటముని. వృద్ధుడెవరు? ఇంత ఆలోచన ఎందుకు? ఆయన్నే అడిగితే అన్ని తెలుస్తాయి కదా.
9: శివాయ
4: మునివర్యా,
9: ఓం నమ.
4: తామెవరు? ఉత్తమ నామధేయం
9: నమ శివాయ.
4: మాట్లాడరే మునివర్య.
9: ఓం నమ
4: ఇందాక గంగా యమున సరస్వతులు వికృత రూపాలతో వస్తే ఆశీర్వదించి సుందర రూపాలను ప్రసాదించి ఇప్పుడు నా వంక కన్నెత్తైన చూడకపోవటం న్యాయమా? తాపసులు ఇటువంటి విచక్షణను ప్రదర్శించవచ్చునా? మాట్లాడరే నా సహనాన్ని పరీక్షించకండి, వెంటనే మీరేవ తెలపండి.
9: ఓం నమ శివాయ.
4: ఎంత అహంకారం! ఆశ్రమానికి అతిథిగా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వకపోగా కనీసం నోరుపైన సమాధానం కూడా చెప్పవా? నిన్ను ఒక్క తన్ను తన్నితే అన్ని బయటపడతాయి.
9: ఓం నమ శివాయ.
4: అయ్యో,
9: ఓం నమ శివాయ.
4: నా కాలు మాయమైపోయినా ఏమిటి?
9: నమ శివాయ.
4: ఇంతటి పాపాత్ముడిని అనంత శక్తిమయుడైన ఇమ్ముని పుంగుని శక్తి తెలియక అజ్ఞానంతో అహంకారంతో చేయరాని నేరము చేశాను. ఈ మహానుభావుడిని కాళ్లతో తన్ని నా కాళ్ళను పోగొట్టుకున్నాను. మునివర్య, క్షమించమని వేడుకోవటానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. తప్పులు చేయటం పాపాత్ముల లక్షణం, పాపులను క్షమించి సేద తీర్చటం ఉత్తమ పురుషుల లక్షణం. నన్ను క్షమించండి మహానుభావా, క్షమించండి.
10: ఎవరు నాయనా నువ్వు? ఎందుకంత ఆవేదన చెందుతున్నావు?
4: స్వామి, ఉచ్చరించటానికి సైతం కూడని అపరాధము చేశాను.
10: చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పట్టం కన్నా ప్రాయచిత్తమేమున్నది? ఇంతకీ ఏమిటి నాయన నీవు చేసిన ఉచ్చరించరానంత తప్పిదం?
4: ఒక్క అపరాధం కాదు మునివర్య, పుట్టిన నాటి నుండి లెక్కకు మించిన ఘోర అపరాధాలు చేశాను. తపో నిష్ఠాగరిష్ఠులై బాహ్యస్మృతి లేకుండా ఉన్న తాము నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్న కోపం కట్టెలు తెంచుకుని చివరికి తమను కాళ్లతో తన్నాను. తత్ఫలితంగా నా కాళ్ళు రెండు మాయమైనాయి.
10: అయ్యయ్యో, కాలు పోగొట్టుకున్నావా? నేల మీద పడుకొని ఆర్తితో ప్రార్థనలు చేస్తున్నావేమిట అనే ఆలోచనలో నీకు కాలు లేవన్న సంగతే గమనించలేదు. చాలా బాధగా ఉంది.
4: మీ శాపం వల్ల పోగొట్టుకున్న కాళ్లను తిరిగి పొందటానికి శాప విమోచనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.
10: నేను శాపం ఇవ్వటమా? నాకంత శక్తి లేదు.
4: స్వామి, నాకు శాపం నుండి విమోచనం కలిగించటం ఇష్టం లేక మీకంత శక్తి లేదంటున్నారు. మానవులు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు సంక్రమించే పంకిలాన్ని గంగా యమున సరస్వతులైన నదీమ తల్లులు ప్రతిరోజు తమ దర్శన భాగ్యంతో వదిలించుకొని దివ్య తేజస్సుతో విరాజిల్లటం నేను కల్లారా చూశాను.
10: ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇది సత్యం. నేను భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ నా పితృపాదుల పాదసేవ యందు నిమగ్నమై ఉంటాను. చుట్టూ ఏమి జరుగుతుందన్న ధ్యాసే ఉండదు నాకు.
4: మరి గంగా యమున సరస్వతులు పునీతమవ్వటం అది ప్రతిదినము?
10: యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో?
4: తాము ఎంతటి మహిమాన్వితులో నాకు అవగతమైంది. తామే నాకు ఈ దుర్పరిస్థితి నుంచి విముక్తిని ప్రసాదించాలి.
10: నాయనా, నీవు నయందు అమిత విశ్వాసంతో ఉన్నావు, బాధ అతప్త హృదయుడివై ఉన్నావు. అందువలన నీ ఉపశమనం కోసం తరుణోపాయం సూచిస్తాను.
4: సెలవివ్వండి మునివర్య, మీ సూచనను తప్పక ఆచరిస్తాను.
10: భగవన్ నామాన్ని నింతరాయంగా స్మరిస్తూ
4: ఏ నామాన్నైనా స్మరించవచ్చా?
10: మన ఏకాగ్రత కుదరటానికి ఏర్పరచుకున్న రూప నామాలు ఇవ్వండి. నామాలు వేరు కాని నామి ఒక్కడే అన్న దృఢ సంకల్పంతో సాధన సలుపు. మాతాపితృల పాదసేవను ఎట్టి పరిస్థితులను విడవకూడదు. ఈ రెండు అన్న పానీయాలు కావాలి ఈ దేహానికి.
4: అయితే ఈ జన్మకు విముక్తి లభించే భాగ్యం లేదన్నమాట.
10: అదేమిటి నాయన అంత నిరాశగా మాట్లాడుతున్నావు?
4: నా జీవితంలో ఊహించని పరిణామాలతో కలచి చెంది ఆ పరిసరాలకు దూరంగా ఉండాలన్న భావనతో కొండలు గుట్టలు నదులు మొదలైనవి దాటుకుంటూ ఈ దూర ప్రాంతానికి వచ్చాను. తామసంతో ప్రవర్తించి కాళ్ళు పోగొట్టుకున్నాను. మాతాపితరుల పాదసేవ చేసి పునీతమవ్వాలంటే కాళ్ళు లేకుండా అంత దూరం అవరోధాలను అధిగమిస్తూ పోవటం అసాధ్యం కదా స్వామి.
10: ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించు. సంకల్ప బలం ముందు శిఖర ప్రమాణంగా ఎదురే అవరోధాలు మంచుకొండలా కరిగిపోయి మార్గం సుగమం అవుతుంది.
4: మునివరా, తమ అమృత వాక్కులు నాకు శిరోధార్యం. భగవంతునిపై భారం వేసి ముందుకు సాగుతాను.
10: భగవద్ అనుగ్రహ ప్రాప్తి రస్తు.
4: శ్రీకృష్ణ యదుభూషణ, ఆదుకో తండ్రి. ఈ క్షణం నుంచి నీ నామాన్ని నిరంతరాయంగా స్మరిస్తూ నీ దయతో నా తల్లిదండ్రులను చేరటానికి ప్రయత్నిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
2: నాదా, ఏమిటి రాదా? ఉన్నట్లుండి ఒక్క ఉదుటున ప్రయాణమవుతున్నా. మీ తీరు చూస్తుంటే అలనాడు గజేంద్రుడు ఆటితో చేసిన పిలుపుకు సిరికిం జప్పడు శంఖచక్రగుమున్ జేదోయ్ సంధింపడు ఏ పరివారమును జీరడబ్రగపతిం అన్నట్లున్నది. అంత ఆటితో పిలుస్తున్న ఆ భక్తుడి ఎవరు స్వామి?
6: పుండరీకుడిని నీ వెరగవులే.
2: పుండరీకుడా? విలాసాలలో తేలియాడుచు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను ఆవేదనకు గురి చేసి వారి బ్రతుకులను దుర్భరం చేశాడని లోగడ తాము ప్రస్తావించారే, ఆ పుండరీకుడేనా?
6: అవును దేవి, ఆ పుండరీకుడే. చేసిన పాపాలకు తగిన ఫలం అనుభవించాడు. కుకుటముని దండించబోయి తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన తల్లిదండ్రుల్ని చేరి వారిని సేవిస్తూ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని పరితపిస్తున్నాడు. అటు చూడు
4: పుండరీకాక్ష, నా మాతాపితలను చేరి వారి పాదసేవ చెయ్యాలన్న తపనతో బయలుదేరిన నాకు ఈ నదీమ తల్లి అడ్డుగా నిలచింది. నేనశక్తుడను. ఈ దీనిని నీ కరుణించి నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు తండ్రి.
6: ఏంది సామే ఈడకూకున్నావు? అవతలొడ్డుకి చేర్చాలా?
4: అవును నాయన, ఆ సాయం చేసి పుణ్యం కట్టుకో. కాని నాయన, నా దగ్గర ధనము లేదు.
6: డబ్బుల్దేముంది సామే, ఇయాలొచ్చిద్ది రేపు పోతాది. రా సామి నావెక్కు.
4: నాయన, నన్ను సరిగ్గా గమనించినట్లు లేదు. రెండు కాళ్ళు పోగొట్టుకున్న శాపగ్రస్తుడిని నేను.
6: అయ్యయ్యో, గమనించలేదు స్వామి. ఉండండి, నేనెత్తుకొని నావలో కూకోబెడతాను. అమ్మయ్యా,
4: గొప్ప సాయం చేశావు నాయన. నీ పేరేమిటి?
6: దామోదరయ్యా అంటారు.
4: మంచి పేరే, శ్రీకృష్ణుల వారి పేరు పెట్టుకున్నావు.
6: నేను పెట్టుకోవడమేంది స్వామి, తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోరి మంచి పేరు పెడతారు. ఆ దేవుడు ఆ బిడ్డకి రక్షగా నిలవాలని. స్వామి, మీ పేరు?
4: పుండరీకుడు.
6: మీది ఆ శ్రీకృష్ణుడు పేరే. మీ తల్లిదండ్రులు ఆలోచించంత మంచి పేరు పెట్టారు కదా, మరి ఎవడితనమేమిటి?
4: తల్లిదండ్రులు మంచి ఆలోచనే చేశారు. నా ఆలోచన సరిగ్గా లేక తెచ్చుకున్న అవిటితనం లేదు.
6: స్వామి, ఇవక్కడ ఒడ్డు వచ్చింది, దింపుతారండి. ఆ అమ్మయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరండే.
2: లీలా మానుష వేషధారి, జగన్నాటక సూత్రధారి అద్భుత నటన ప్రదర్శించి పుండరీకుని నది దాటించారు. మరి కొండలు గుట్టలు?
6: మనుషులను వీపునెక్కించుకుని మోసే సేవకుడినవుతాను.
2: గోవర్ధన గిరిని చిటికెను వేలుతో పూబంతిని ఎత్తినట్టు ఎత్తిన మీకు ఆ పుండరీకుడేం బరువు కాదులేండి. కాని అతని పాపఫలాల బరువు మాట నాకు తెలియదు.
6: పాపఫలాల బరువు నా స్పర్శతో హరించుకుపోయిందిగా.
2: బావుంది మీ మజిలి, పతితుడిని పునీతుడిని చేస్తున్న వైనం. ప్రియసక
6: చెప్పు దేవి.
2: అటుపై ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉన్నది కదా, దాని నెల అదే ఏ వేషం ధరించి పూర్తి చేయిస్తారు?
6: జనపదుడనై జోడద్దుల బండితోలే రైతునై గమ్యం చేరుస్తాను.
2: కామ క్రోధ ధ్వంసనే నమః అన్న నామధేయంతో భక్తోద్ధరణ చేస్తున్న వైనం అనన్య సామాన్యం.
11: ఓం పుణ్యాయ నమః. ఓం అమిత తేజసే నమః. ఓం దుఃఖనాశాయ నమః. ఓం దారిద్ర్యనాశాయ నమః. ఓం దౌర్భాగ్యనాశాయ నమః. ఓం సుఖవర్ధనాయ నమః. ఓం సర్వసంపత్కరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మహాపాతకనాశాయ నమః.
4: అమ్మా, నాన్నగారు.
6: లక్ష్మి, అది పుండరీకుడి వాళ్ళే ఉన్నది.
12: అవును, వాడి మాటల్లే ఉన్నది.
13: మామయ్య గారు ఆయన వచ్చారు.
6: లోపలికి రాకుండా బయట నుంచి పెద్దగా పిలుస్తున్నారు.
0: లోపలికి రావటానికి అభిమానం అడ్డొస్తున్నట్లుంది, రండి పిలుచుకొని వద్దాం.
5: రానాయనా, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి అభిమానం పడుతున్నావేమిటి?
4: అభిమానం కాదమ్మా, అశక్తత. చూడమ్మా.
1: అయ్యో, ఇదేమిటి నాయనా, కాలు లేవేమిటి, ఏమేమి నాయనా?
4: అమ్మా, నాన్నగారు నోటితో ఉచ్చరించలేనంత దుష్కృత్యానికి పాల్పడ్డాను, శిక్ష అనుభవిస్తున్నాను.
6: ఎంతటి సౌభాగ్యం అండి.
4: బాధపడుకు రుక్మిణి, కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షే ఇది.
0: ఊరుకో నాయనా, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ముందు పుండరీకుణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్దాం. సాయం చేయండి
4: నాన్నగారు.
0: ముందు నువ్వు విశ్రాంతి తీసుకో నాయనా.
4: విశ్రాంతి కాదు నాన్నగారు, కుకుటముని అనే యోగీశ్వరుడు నా శేష జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరంతరాయంగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మాతాపితరులైన మీ పాదసేవ చేసి పునీతం కమ్మని సర్వ పాపాలను నివృత్తవుతాయని బోధించారు. అవి నాకు శిరోధార్యాలు. రుక్మిణి, నీవు నాకు పుణ్యకార్యంలో అర్ధాంగిగా సహకరించగలవా?
6: అదేం మాటలండి, ఆ మునీశ్వరుని పుణ్యమా అని మీకు సన్మార్గం లభించింది. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేసి కృతార్థులైతే నేను మీకు సేవ చేస్తూ సతిగా నా ధర్మాన్ని నెరవేర్చి నా జన్మను ధన్యం చేసుకుంటాను.
4: చాలా ఆనందంగా ఉంది రుక్మిణి. ఇంత చక్కటి ప్రేమాభిమానాల్ని కాళ్ళు దన్నుకొని ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది.
5: పోనీలే నాయనా, ఇప్పటికైనా సన్మార్గం లభించింది.
4: రుక్మిణి, పాత్రతో నీళ్లు తీసుకొనిరా. వారి పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకొని నా దీక్షను ప్రారంభిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
5: ప్రాణనాథ, భక్తోద్ధారకులుగా తాము నెరపిన అనేక లీలలను ప్రత్యక్షంగా చవిచూచిన దానినైనా ఈ పుండరీకుని జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు నన్ను ముగ్ధురాల్ని చేస్తోంది. పతనం అంచున ఉన్న పుండరీకుని ఉత్తమ భక్తునిగా తీర్చిదిద్దటం అనన్య సామాన్యం.
12: ప్రియ సఖి, నా ప్రమేయం పుండరీకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం వరకే. అటు తర్వాత పుండరీకుడి దీక్షతో మాతాపితరుల పాదసేవ చేయటం వల్ల భక్తులలో అగ్రగణ్యుడిగా నిలబడబోతున్నాడు.
5: నాదో సందేహం.
12: అడుగుదేవి,
5: పుండరీకుని దీక్షా దక్షతలు అంతున్నతంగా కొనసాగుతాయంటారా?
12: సందేహం ఎందుకు, పరీక్షించి చూద్దాం. యథార్థం వెల్లడవుతుంది. తిలకించు.
0: నాయనా పుండరీక, పాదసేవనం చాలు నాయనా, విశ్రమించు.
4: పితృదేవా, అమ్మా, మీరు నిద్రించిన తరువాతే నేను విశ్రమిస్తాను. పాదసేవనం కొనసాగించనీయండి. నా ఒడిలో మీ పాదాలు ఉంచండి.
13: ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
12: నాయనా పుండరీక, నేను విచ్చేశాను, వచ్చి నన్ను లోపలికి తోడుకొని వెళ్ళు.
4: శ్రీకృష్ణ, తమ రాక నాకు అమితానందాన్నిస్తోంది. దేవా, నేను నా మాతాపితరుల పాదసేవలో నిమగ్నమై ఉన్నాను. కొంచెం సేపు వేచి ఉండండి, అంతవరకు ఈ రాయిపై నిలబడండి.
14: యశోదానందనా, ఎంతటి కరుణాంతరంగడవు తండ్రి, తమ అపార కరుణను నాపై వర్షింపజేసి ఎంతో కాలం నుండి శాపగ్రస్తుడనై స్థానువులా పడి ఉన్న నాకు శాప విమోచన చేశావు. పునర్జీవనం ప్రసాదించిన తమకు కృతజ్ఞతాపూర్వక నమోవాకములు దేవా.
12: ఇంద్ర, శాప విమోచనమేమిటి, పునర్జీవనమేమిటి?
14: శ్రీకృష్ణ, సర్వాంతర్యామి అయినా తాము ఎరగని విశేషాలేముంటాయి? నా చేతనే చెప్పించి తమ లీలావైభవాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేయాలని తలంచుచున్నట్లనిపిస్తోంది. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చక్రధారి లోగడ, నేను శివుని ఆగ్రహానికి గురై ఆయన ఇచ్చిన శాపం వలన ఇక్కడ రాయిగా ఉన్నాను. నా అదృష్టం వలన తాము ఇచ్చటకు విచ్చేసి తమ పవిత్ర పాద పద్మాల స్పర్శచే రాయిగా పడి ఉన్న నాకు నిజరూపాన్ని ప్రసాదించి నన్ను శాప విముక్తుడిని చేశారు. కృతజ్ఞుడను స్వామి, కృతజ్ఞుడను.
12: శుభం, వెళ్ళిరా.
5: నాయనా పుండరీక, నాకు నిద్రలో నువ్వు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు అనిపించింది. అది యథార్థమా లేక కలయా?
4: యథార్థమే నాన్నగారు. శ్రీకృష్ణుల వారు నన్ను ఆశీర్వదింప విచ్చేసి నన్ను వచ్చి లోనికి తోడుకొని వెళ్ళమన్నారు. తమ పాదసేవలో నిమగ్నమై ఉన్నందున కొంచెం తడవు వేచి ఉండమన్నాను.
5: ఎంత పనిచేశావు నాయనా. సాక్షాత్ భగవంతుడు ఆశీర్వదించడానికి వస్తే వేచి ఉండమన్నావా? ఉండు, నేను వెళ్లి తోడుకొని వస్తాను. ఇదేమిటి నాయనా, శ్రీకృష్ణుల వారి కలరేరే?
4: నేను ప్రత్యక్షంగా చూశాను నాన్నగారు, వారిని వేచి ఉండమని కోరాను కూడా.
5: ఆ శ్రీకృష్ణ పరమాత్మను మరొక్కసారి పిలువు నాయనా.
4: శ్రీకృష్ణ, మా తండ్రి గారికి నమ్మకం కలగటానికైనా మరొక్కసారి దర్శనమే నాయనా. శ్రీకృష్ణ.
12: పుండరీక, నీ భక్తి ప్రపత్తులు మాతాపితరుల సేవ మమ్ము ఆనందింపచేశాయి. అందువల్ల నీ సేవానిరతకి మెచ్చి నీవు పోగొట్టుకున్న కాళ్లను నీకు ప్రసాదిస్తున్నాను. నీ తల్లిదండ్రులకు, నీకు నీ భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ అనన్య భక్తిని, ముఖ్యంగా మాతాపితరుల సేవా మహత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమై ఇక్కడ కొలువయ్యుండి భక్తులను ఆశీర్వదిస్తాను. మీ గృహమున్న ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రమై పండరీపురంగా ప్రసిద్ధమవుతుంది.
15: ధన్యోస్మి శ్రీకృష్ణ, ధన్యోస్మి. తమ అపార కరుణకు కృతజ్ఞులం.
16: భక్తగ్రసులారా, విన్నారుగా పుండరీకుని కథ. భగవంతుడి యెడ అనన్య భక్తి, మాతాపితరుల సేవ మన మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందన్న అద్భుత సందేశాన్ని అందించిన అపురూప గాథ ఇది. అటువంటి దీక్షాదక్షతలు కలవారు పిలిస్తే భగవంతుడే కదిలి వచ్చి ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని వెల్లడించిన శుభ సందేశం ఇది. మనం ఈ గాథలోని సేవా తత్పరతను అలవర్చుకొని మన జీవితాలను పునీతం చేసుకుందాం. ఇంతటి విశిష్టమైన వృత్తాంతము కనుకే కలియుగ ప్రత్యక్ష దైవం సాయికృష్ణులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తరచూ ఈ పుండరీకుని కథాంశముని తమ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ పుండరీకుని ఆదర్శమును అందరూ అందుకొని ఆచరణలో పెట్టాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అనేవి మన శృతుల వాక్యాలు. వాటిని పాటించాలి. కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి కీర్తి మర్యాదలు అందుకోవాలని నిరంతరం ఆశీర్వదించే తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలి అంటూ బోధిస్తూ ఉండేవారు. కనుక మనం మాతాపితరుల సేవకు అధిక ప్రాధాన్యమిద్దాం. మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సాయిరాం.
2: కని పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని స్వామి చెప్పడమే కాక స్వయంగా చేసి చూపించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడిన పుండరీకుని గురించి రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పించిన నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు లరహాస్, బి సాయి తేజ, జి సాయి వరుణ్, కె సిద్ధార్థ రెడ్డి, ఎన్ యుగేందర్, ఎం సాయి హర్షిత్, కె శ్రీకర్ రెడ్డి, ఈ ప్రణయ, లక్ష్మీ సహస్ర, జెడ్ హేమవర్షిణి, డి వాసవి, జి మేఘన.
12: సహానుభూతి ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. సర్దుకుపోవడం కూడా సహానుభూతే. అలాంటి సహానుభూతిని తెలిపే ఒక మంచి కథను ఇప్పుడు నిజామాబాద్కు చెందిన పిల్లలు వినిపిస్తారు.
17: ఓం శ్రీ సాయిరాం. సహానుభూతి మాణిక్య వాచకర్ అంటే తెలియని వారు తమిళనాడులో లేరనే చెప్పచ్చు. 9వ శతాబ్దానికి చెందిన ఆయన గొప్ప తాత్వికుడు, మహాభక్తుడు. వారు నిరంతరం నామ సంకీర్తనలోనే కాలాన్ని గడిపేవారు.

0: ఆ ఇంటి వారందరూ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకుండా మాణిక్యవాచకర్ ఆ అరుగు మీద కాళ్ళు చాపుకొని పడుకొని చాలా నెమ్మదిగా తనలో తాను నామస్మరణ చేసుకోసాగారు.
1: మహేశ్వర, మహాదేవ, పార్వతీపతి, పరమేశ్వర, గణేశ పూజిత, స్కందజనక, బిల్వప్రియ, త్రిశూలధారి, భక్త సులభ, బోలా శంకర.
0: ఇంతలో వారికి అడుగుల శబ్దం వినిపించింది. వేరొక వ్యక్తి కూడా వానలో చిక్కుకొని తలదాచుకోవటానికి కొద్దిగా స్థలం కోసం వెతుకుతున్నాడు. అతన్ని చూసిన వెంటనే మాణిక్యవాచకర్ లేచి నిల్చుని,
1: మిత్రమా, ఇలా రండి, ఇక్కడ మన ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోతుంది. ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడ కూర్చుని భగవంతుని గుణగానం చేసుకుందాం, రండి
0: అని పిలిచాడు. ఆ వ్యక్తి సంతోషంగా వచ్చి ఆ అరుగు మీద వీరి ప్రక్కనే కూర్చున్నాడు. ఈ ఇద్దరు కలిసి నామ సంకీర్తన

0: కొంత సమయం గడిచిన తరువాత వారికి మరొక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావటం కనిపించింది. అతడిని చూసిన తక్షణమే మాణిక్యవాచకర్ చేతులు జోడించి,
1: రండి రండి, ఇప్పటి వరకు ఇక్కడ మా ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోయింది. ఇప్పుడు మన ముగ్గురికి నిలబడటానికి సరిపోతుంది. ఇంకా వర్షంలో తడవకుండా త్వరగా రండి
0: అని పిలిచారు. ఆ వ్యక్తి ఆ వసారాలోకి చేరుకుని తన ధన్యవాదాలు తెలిపి తాను కూడా నామ సంకీర్తనలో చేరటానికి అనుమతి కోరాడు. ఆ విధంగా వారు ముగ్గురు ఆ వర్షం తగ్గేదాకా ఆ అరుగు మీద నిల్చుని నామస్మరణ చేస్తూ గడిపారు.

0: మనకు మాణిక్యవాచకర్ తెలిపిన నీతి ఏమిటి? నిజమైన భక్తుడు తనకి ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకి కలిగిన కష్టం తనకి కలిగినట్టు వంటివిగా తలిచి వారికి సహాయం చేయాలి. ఓం శ్రీ సాయిరాం.
1: సహానుభూతిని తెలిపే ఒక మంచి కథ విన్నారు. వినిపించిన వారు నిజామాబాద్ కు చెందిన ఆర్ రూపాలి, డి సాయి కిరణ్, ఎం రాఘవేంద్ర, కె నవీన్చారి. మన తదుపరి కార్యక్రమం నెల్లూరు బాలలు సమర్పిస్తున్న నాటిక జటాయువు.
2: ప్రవరా, మన ఆశ్రమానికి చేరుకోవటానికి ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది. నేటికి ఇక్కడే విశ్రమిద్దాం. ఏర్పాట్లు చెయ్యి. ఈలోగా నేను ఆ వాగు వద్ద అనుష్ఠానం ముగించుకుంటాను.
3: అలాగే గురువర్యా, మీ అనుష్ఠానం పూర్తయ్యేలోగా మీ విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తాను.

దేశం దుర్గమారణ్యం మధ్యలో నందనవనాన్ని తలపిస్తోంది. మా గురువు గారు మతంగముల దయ వల్ల ఇంత చక్కని ప్రదేశం చూసే అదృష్టం కలిగింది. ఈ వింతేమిటో గురువు గారిని అడిగి తెలుసుకోవాలి.

0: గురువర్య, తమకు ఆసనం చేయ ఏర్పాట్లు చేశాను, ఆసనం స్వీకరించండి. ఇదిగో ఫలాలు కూడా సేకరించి ఉంచాను.
1: మంచిది నాయన, శ్రమ పడ్డావు, కాస్త విశ్రమించు.
0: తమ పాదసేవ అనంతరం విశ్రమిస్తాను. అలాగే తమరు అనుమతిస్తే ఒక సందేహం తీర్చుకోవాలని ఉంది.
1: అవశ్యం, అడుగు.
0: స్వామి, నిర్జనారణ్యం మధ్యలో ఈ ప్రదేశం నందనవనంలా ఉంది. ఇక్కడ అలౌకికమైన ప్రశాంతత, ఆధ్యాత్మ వాతావరణం వెల్లివిరుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఎవరో మహాత్ములు తిరుగాడిన ప్రదేశమై ఉంటుంది. దయచేసి ఎరుకపరచండి.
1: అవును ప్రవర, నిస్సందేహంగా ఇది మహాత్ములు తిరుగాడిన ప్రదేశమే. నరుడై వచ్చిన నారాయణుడు శ్రీరామచంద్రుడిగా కాలుమోపిన పుణ్య భూమి ఇది. దేవతలు కూడా అసూయపడేలా భగవతానుగ్రహం పొందిన జటాయువు నేల కూలిన ప్రదేశమిది.
0: జటాయువ, ఆయనెవరు? వారి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది. వినే భాగ్యం కలిగించండి.
1: మంచిది, విను. దశరథ నందనుడైన శ్రీరాముడు సీతాదేవిని చేపట్టిన అనంతరం పినతల్లి కైక కోరిక మేరకు రాజ్యాన్ని ఛేదించి సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లాడు. వనవాస సమయంలో లంకాధీశుడు రావణుడు వంచనతో సీతను అపహరించి తీసుకుపోయాడు. చింతాక్రాంతుడైన రాముడు సీత కోసం విలపిస్తూ ఆమె కోసం అడవులలో గాలిస్తున్నాడు.
2: సీత, సీత, సీత, సీత.
3: అన్నా, బేలతనం నీలాంటి మహావీరునికి తగదు. వదిన గారిని తప్పక కనుగొంటాం, దుఃఖించకు.
2: దుఃఖించక ఏమి చెయ్యగలను లక్ష్మణ? నన్ను, నా బాహుబలాన్ని నమ్మి నా వెంట వచ్చిన భార్యకు రక్షణ కల్పించలేకపోయాను. ఇప్పుడు ఆమె తండ్రి వచ్చి వీర్యశుల్క అయిన నా బిడ్డ ఏదని అడిగితే ఏమని చెప్పను? నన్నెప్పుడు నీడలా అనుసరిస్తూ సేవలు చేసే ప్రియతమురాలిని కోల్పోయాను. ఈ చేత కాని వాణ్ణి మన్నించు సీత, సీత, సీత.
3: ఎంత మాట అన్నారు అన్నగారు? ఆత్మనింద తగదనేది తమకు తెలియని విషయమా? తమరు చేతకాని వారా?
2: భార్యను రక్షించుకోలేని వాడిని లోకం చేతకాని వాడనే పరిహసిస్తుంది లక్ష్మణ. లోకోపవాదం కన్నా నా ప్రాణానికి ప్రాణమైన సుకుమారిని అడవుల పాలు చేశాననే ఆవేదన నన్ను తొలచివేస్తుంది. ఎక్కడని వెతకను సీత, నిన్ను తిరిగి ఎలా కలుసుకోగలను?
3: అన్నగారు సామాన్య మానవులు కారు. లోకమున రామాజ్ఞ లేనిదే ఏ కార్యము జరగదు. అటువంటప్పుడు మహాపతివ్రత సద్గుణ రాశి అయిన మా వదిన సీతమ్మకు ఇలాంటి విపత్తు కలగడం ఖచ్చితంగా ఆ శ్రీరాముని సంకల్పమే కాని మరొకటి కాదు. మానవ మాతృనిగా అవతరించి నీతి, నిజాయితీ, త్యాగం, శీలం, ధర్మం వంటి విలువలను తాను స్వయంగా ఆచరిస్తూ మానవులకు ఆదర్శంగా నిలవడానికే ఈ పుణ్యదంపతులిద్దరూ నాటకం ఆడుతున్నారు. ఇది నిశ్చయం. సరే, ఈ నాటకంలో నేను నా పాత్రను శక్తి వంచన లేకుండా నటిస్తాను. అన్నా, జరుగుతున్నదంతా జగన్నాటక సూత్రధారి అయిన నీ సంకల్పంగానే తోస్తుంది. లోక కళ్యాణార్థమే తమరి నాటకమును జరిపిస్తున్నారు. దయచేసి సత్యము తెలిపి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి.
2: లక్ష్మణ, నీ వద్ద దాపరికమేమీ లేదు. ధర్మ సంరక్షణార్థం అవతరించిన నేను స్వయంగా ఆచరిస్తూ ధర్మాన్ని లోకానికి అందించడం కోసం అనేక లీలలు చేయవలసి ఉంది. సామాన్యులు నాయకుని ఆదర్శమును మాత్రమే ఆధారం చేసుకుని అనుసరిస్తారు. కనుక నాయకుడైన వాడు తాను చెప్పేదంతా ఆచరణలో చూపవలసి ఉంటుంది. పిల్లలను మరపించి పాలు తాగించిన రీతిగా అధర్ములను అణచివేసి ధర్మ సంస్థాపన చేయడానికి అటువంటి నాటకములు ఆడవలసి ఉంటుంది. ఇదంతా సీతకు కూడా తెలుసు. నీవు కూడా నీ పాత్రకు న్యాయం చేసి నాటకమును రక్తి కట్టించవలసి ఉంది.
3: అన్నా, దైవరహస్యాన్ని దైవమే వెల్లడిస్తే తప్ప దానిని అర్థం చేసుకోవడం ఎవరి తరం? ఇక తేలికపడిన మనసుతో నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. చీకటి పడుతున్నది, రాత్రికి ఇక్కడ విశ్రమించి ఉదయాన్నే ముందుకు సాగుదాం.
2: మంచిది, అలాగే చేద్దాం.
3: అన్నా అన్నా, కాస్త ఆగండి, ఇటు చూడండి, ఈ ప్రదేశమంతా చెట్ల కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. అన్నా, ఇక్కడ విరిగిన విల్లుపడి ఉంది. ఇక్కడ చెట్టు కొమ్మలకు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి.
2: సందేహం లేదు లక్ష్మణ, ఇక్కడ ఎవరో వీరులు యుద్ధానికి తలపడ్డారు. ఎవరో తెలుసుకునే ఆధారాలు లభిస్తాయేమో, వెతుకుదాం.

ఏమిటిది ఈ మారుమూల అరణ్యంలో రామనామం వినిపిస్తుంది? అన్నా, కాస్త శ్రద్ధగా వినండి, ఇక్కడెవరో రామనామం జపిస్తున్నారు.

వినిపిస్తోంది. అక్కడ యుద్ధం జరిగిన ఆనవాళ్లు, ఇక్కడ బలహీనమైన స్వరం. బహుశా ఇతడెవరో ఆ యుద్ధంలో గాయపడి ఉంటాడు. పద చూద్దాం.

0: లక్ష్మణ, అదిగో ఆ చెట్టు నీడన ఎవరో పడిపోయి ఉన్నారు చూడు.
1: ఏమి ఆశ్చర్యం అన్నా, తమ నామస్మరణ చేస్తున్న ఇతడెవరో పక్షిరాజు వలే ఉన్నాడు.
0: రామనామం జపించేవారు ఎవరైనా నా శరణార్థులే, వారిని కాపాడటం నా విధి.
1: ఆహా, ఎంతటి కరుణామూర్తి శ్రీరాముడు! గాయపడిన పక్షిరాజుని తన ఒడిలో పడుకోబెట్టుకుని తలని మురుతూ ఒక సామాన్యుని వలె పరిచర్యలు చేస్తున్నాడు.
0: పర్వాలేదు, గండం గడిచింది. ఈ పక్షిరాజు తెప్పరిల్లుతున్నాడు. పక్షిరాజా, పక్షిరాజా!
2: ఆహా, నా తలపై నిండిన చేయి ఎవరిది? ఏమియా స్పర్శలోని హాయి! భీకరమైన పోరు వల్ల కలిగిన శ్రమంతా తీరిపోయింది. గాయాల వల్ల కలిగిన క్లేశము మటుమాయమైంది. కన్నీటి పొరలోంచి దివ్యమైన వర్చస్సుతో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సుందర ముఖారవిందం ఎవరిదై ఉంటుంది? నా ఆరాధ్య దైవమైన రాముడు కాదు కదా?
1: పక్షిరాజా, నీవు సేదతీరుతున్నది లోకాభిరాముడైన ఆ శ్రీరాముని ఒడిలోనే. లేచి నీవెవరివో పరిచయం చేసుకో.
2: శ్రీరామచంద్రుడా, వచ్చావా ప్రభు, వచ్చావా! నీ రాక కోసమే కోస ప్రాణం నిలుపుకున్నాను. ఈ దాసుని పేరు జటాయువు, గద్దజాతికి చెందినవాడిని. స్వామి కార్యం నెరవేర్చలేకపోయినా ఈ దాసుని మన్నించు. సేవాధర్మం నిర్వర్తించడంలో విఫలమైనందుకు సిగ్గుపడుతున్నాను.
0: జటాయు, పరితాపానికి పశ్చాత్తాపానికి ఇది సమయం కాదు. అసలు మీకీ దుస్థితి ఎందుకు దాపరించింది? కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యానని ఎందుకంటున్నావు?
2: చెప్తాను ప్రభు, చెప్తాను. దుష్టుడైన లంకాధిపతి రావణుని నేను నిలువరించడానికి ప్రయత్నించాను. వానితో ఘోరమైన పోరు జరిగినది. వృద్ధాప్యం వల్ల వానికి సమవుజ్జి కాకపోయినా శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధం చేశాను.
0: అసలు జటాయు, పరితాపానికి పశ్చాత్తాపానికి ఇది సమయం కాదు. అసలు మీకీ దుస్థితి ఎందుకు దాపరించింది?

0: కొని యుద్ధం చేశాను.
1: అసలు నీవు రావణునితో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది?
0: ప్రభు, ఆ దుర్మార్గుడైన రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి రథంలో తీసుకుని పోవటం నాకంట పడింది. ఆ తల్లిని కాపాడడానికి.
1: ఆగు, ఏమన్నావు? రావణుడు నా సీతను అపహరించుకుపోతున్నాడా?
0: అవును ప్రభు, వాడే ఆ నీచుడే. సీతమ్మ, హా నాథ, రామచంద్ర, కాపాడు కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది.
2: హతవిధి, మోహమెంత చేటు తెచ్చినది. దైవమైన రామునిపై నుండి మనస్సుని మాయలేడిపై తిప్పుట వలన కదా ఈ తుష్టిని చేతికి చిక్కి తిని రామా ఆపద్బాంధవా కాపాడు కాపాడు.
0: తల్లి భయపడకు, నేనున్నాను. నీ నోట రామశబ్దము విని నీవు సీతవని గుర్తించాను. ఈ దుష్టుడి బారి నుంచి నిన్ను నేను రక్షిస్తాను. ఆగరా పాపి, ఆగు, నిన్నిక ఒక్క అడుగైనా కదలు నేను.
3: ఏ ముసలి పక్షి, అడ్డు తొలుగు. కైలాసాన్ని కదిలించిన ఈ లంకాధీశుడు రావణునే ఎదిరించే మునగాడివా? తప్పుకో, లేదా ప్రాణాలపై ఆశ వదులుకో.
0: అది చూద్దాం, ముందు ఈ దెబ్బ కాచుకో. అమ్మా సీతమ్మ, రావణుడు తెప్పరిల్లేలోగా నీవు ఆ చెట్టు కిందకు చేరి తలదాచుకో. వీడి సంగతి నేను చూస్తాను. జై శ్రీరామ్.
3: కాచుకో ఓరి పక్షి, నన్నంతా దెబ్బ కొడతావా? ఇక చూడు నిన్నేం చేస్తాను. ముసలివాడైన ఈ పక్షిరాజులో బలము శౌర్యము ఏ మాత్రం తగ్గలేదు. వీలైనప్పుడల్లా ముక్కుతో కాలి గోర్లతో నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. వీడిని ఆపాలంటే ఒక్కటే ఉపాయం, పక్షికి బలం రెక్కల్లోనే. ఆ రెక్కలను చక్రాయుధంతో నరికి పారేస్తాను.
0: అబ్బా ఒరే రావణ, ఎంత పని చేశావురా దుష్టుడా, రెక్కలు తెగిన పక్షినయ్యాను. ఒరే ఆగో ఆగో, ఆమెను విడిచిపెట్టు. ఆగో అమ్మా సీతమ్మ, నన్ను క్షమించు తల్లి, క్షమించు. రామా, అది జరిగింది. రావణుడు నా రెక్కలు ఖండించి నన్ను అశక్తుని చేశాడు. మరలా సీతను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ పడి ఉన్నాను. కంటితో చూసి కూడా తల్లిని రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యుడను.
1: విచారించకు జటాయు, నీ ప్రయత్నలోపమేమీ లేదు. విధి ప్రతికూలమైనప్పుడు నీవు మాత్రం ఏమి చేస్తావు? సీత జాడను తెలిపి నాకు మహోపకారం చేశావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరువను. నీ సత్కర్మే నీకు సద్గతిని కలిగిస్తుంది. బాగా అలసిపోయి ఉన్నావు, ఈ నీరు తాగి దాహం తీర్చుకో. లక్ష్మణ, ఆ కమండలంలోని నీరు ఇలా ఇవ్వు.
0: రామా, భాగ్యమన్న నాది కదా, నీ ఒడిలో విశ్రమించి నీ సువర్ణ హస్తము నుండి నీరు త్రాగే భాగ్యం కలిగించావు. నీ కన్న తండ్రి దశరథునికి లభించని ప్రాప్తి నాకు లభించింది. ఈ జన్మకు ఇంతకన్నా మరేం కావాలి? ఇలా నీ చేతుల మీదుగా అమృతాన్ని తాగుతూ నీ ముఖారవిందాన్ని చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా అవి నిన్నే చేరుతాయి. కాని రామా, సమయం లేదు. కొన ఊపిరి విడిచేలోగా ఏ మాట నీకు చెప్పాలని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్నానో అది చెప్తాను, విను.
1: అలాగే జటాయు, ఏమి చెప్పదలుచుకున్నావో చెప్పు.

రామచంద్ర, దురాత్ముడైన రావణుడు దక్షిణ దిశగా వెళ్ళాడు. బహుశా లంకను చేరి ఉంటాడు. ఆ రాక్షసుణ్ణి వధించి నా తల్లిని చెంత చేర్చుకో. సెలవు రామా, సెలవు.

0: అన్నా, పక్షిరాజు జటాయువు మరణించే ముందు మనకు జానకీమాత గురించి విలువైన సమాచారమిచ్చి మహోపకారం చేశాడు. అతని ఆత్మజ్యోతి తమలో వచ్చి చేరటం నేను స్పష్టంగా చూడగలిగాను.
1: అవును లక్ష్మణ, అతనికిక మరో జన్మ లేదు. అంతిమ కాలంలో పెదవులపై దైవనామం నర్తించే వారికి లభించే పరమపదం చేరుకున్నాడు. కాని ఇది మర్త్యలోకం కాబట్టి లోక మర్యాదను అనుసరించి ఇతనికి అంతిమ సంస్కారం జరగవలసి ఉంది. పితృసమానుడైన జటాయువుకు నేనే అంత్యక్రియలు నిర్వహిస్తాను.
0: అన్నా, దగ్గరలోనే వాగు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తుంది. నేను ఆ వాగుగట్టున చితి పేరుస్తాను. అంత్యక్రియలు పూర్తయిన పిదప మనం ఆ వాగులో స్నానం చేసి బయలుదేరవచ్చును.
2: నాయనా, ప్రవరా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు పరమ పావనమైన రాముని పాదం సోకిన ప్రదేశం ఇది. ఆ రాముని ఒడిలో సేదతీరి సీతమ్మ జాడ తెలిపిన జటాయువు పరమాత్మలో ఐక్యమైన ప్రదేశమిది. అందువల్లనే ఇక్కడి అలౌకికమైన సౌందర్యం ప్రశాంతత వెళ్లి విరుస్తున్నాయి.
3: గురుదేవా, అరణ్యవాసంలో ఉన్న రాముడు తండ్రి మరణించినప్పుడు అతనికి దహన సంస్కారం చేయలేకపోయాడని విన్నాను. దశరథునికి దక్కని భాగ్యం జటాయువుకు కలగడం విచిత్రంగా ఉంది.
2: విచిత్రమేమీ లేదు ప్రవరా, ఎంతటి వారైనా గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. దశరథుని విషయంలోనూ అదే జరిగింది. అందుకే సత్కర్మలనాచరించమని పెద్దలు చెప్తారు. ఎవరినీ నొప్పింపక చేతనైన సహాయం చేస్తూ అందరినీ ప్రేమించే మనసు కలవారు ధన్యులు. దీనికి నిరంతరం నామస్మరణ కూడా తోడైతే దైవం వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. జై శ్రీరామ్.
3: జై శ్రీరామ్.

0: నెల్లూరు బాలలు సమర్పించిన నాటిక జటాయువు విన్నారు. ఇందులో జేవీఆర్ లోకేష్, జేవి శ్రీహి, ఆర్వీఆర్ అవినాష్, ఎస్ కుశాల్, బి సాయి కిరణ్, టి సుఖేష్, ఎం సాగరిక, బి స్వాతి, బి సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామి కూడా జంతువుల పట్ల ఎంతో కరుణ, సహానుభూతి చూపించేవారు. చిత్తూరు జిల్లాలోని వేసవి విడిది హార్స్లీ హిల్స్ లో స్వామి కొన్ని రోజులు బస చేశారు. ఆ సమయంలో కొండ మీద అవసరమైన మంచినీటిని ఒక దున్నపోతు చేత మోయించేవారు. తిరుగు ప్రయాణమవుతూ కారు ఎక్కే ముందు స్వామి బంగ్లా వెనక ఉన్న దున్నపోతు వద్దకు వెళ్లి వెన్ను నిమురుతూ, "బంగారు, నువ్వు ఇన్నాళ్ళు ఎంతో శ్రమపడి మాకు సేవ చేశావు" అని థ్యాంక్స్ చెప్పి వచ్చారు.
1: ఆ దున్నపోతు ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యసి వినిపిస్తే ఎలుగంటి కథ విందాం.
2: ఒకరోజు శేషయ్య అనే వ్యక్తి కొన్ని మూలికలను సేకరించటానికి అడవికి వెళ్లాడు. సాయంకాలమైపోయి చీకట్లు కమ్ముతుండగా ఇంటికి బయలుదేరిన శేషయ్యకి ఒక సింహం ఎదురుపడింది. సింహాన్ని చూసి వణుకు పుట్టిన శేషయ్య తాను సేకరించిన మూలికలు అక్కడే పారేసి పరుగు తీయటం ప్రారంభించాడు. ఎంత పరుగు పెట్టినా ఆ సింహం విడవకుండా శేషయ్యను తరమసాగింది. ఆయాసంతో శేషయ్య ఏమి చేతునా భగవంతుడా అని పరిగెడుతూ దిక్కులు చూడసాగాడు. శేషయ్యకు అక్కడ ఒక చెట్టు కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ శేషయ్య ఆ చెట్టు ఎక్కి పై కొమ్మ మీద కూర్చున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న శేషయ్యకు ఆ చెట్టు పైన కొమ్మ మీద ఉన్న ఎలుగు బంటి కనిపించింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది శేషయ్య పరిస్థితి. ఇంతలో ఎలుగుబంటిని చూసిన సింహం, "మిత్రమా, ఇతడు నాకు ఆహారం. ఎంతో దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను. మనం ఈ అడవిలో ఉండేవాళ్ళం. అతడిని క్రిందకు తోసి నా వేటను నాకు అందించు" అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి, "మిత్రమా, ఈ చెట్టు నా ఇల్లు. నా ఇంటికి వచ్చిన వారు ఎవరైనా నాకు అతిథి. అతిథి దేవునితో సమానం అంటారు. మరి నా ఇంట్లో ఉన్న అతిథిని నీకు ఆహారంగా పంపించటం ధర్మవిరుద్ధం కదా. నేను అటువంటి పనిని ఎన్నడూ చెయ్యను. నన్ను క్షమించు" అని నెమ్మదిగా పలికింది. సింహం ఎంతో బ్రతిమిలాడింది. కాని నీతి నియమాలను పాటించి ఎలుగుబంటి మాత్రం అతని మాటలకు, బెదిరింపులకు లొంగలేదు. ఇలా కొంత సమయం గడిచింది. చీకటి పడసాగింది. సింహం మాత్రం అక్కడే చెట్టు కింద అసహనంగా పచార్లు చేస్తోంది. ఇంతలో ఎలుగుబంటికి చిన్న కునుకు పట్టింది. శేషయ్య మాత్రం ప్రాణభయంతో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ అదనును కనిపెట్టిన సింహం శేషయ్యతో, "ఓ మనిషి, నా ఆకలి తీర్చుకోవటానికి నువ్వైనా ఒకటి, ఆ ఎలుగుబంటి అయినా ఒకటి. ఎలుగుబంటి నిద్రపోతోంది. ఇప్పుడు కనుక నువ్వు ధైర్యం చేసి దాన్ని కిందకు తోసేస్తే నేను దాన్ని తిని వెళ్లిపోతాను. నువ్వు కూడా ఇంటి దారి పట్టచ్చు" అంది. కృతజ్ఞత అనేది ఏ కోశాన లేని శేషయ్య సింహం అలా అన్న వెంటనే నిద్రిస్తున్న ఎలుగుబంటిని చెట్టు మీద నుండి కిందకు తోసేశాడు. కింద పడిపోతున్న ఎలుగుబంటికి మెలుగువ వచ్చి బాధతో గట్టిగా కేక పెట్టింది. అదృష్టవశాత్తు కింద పడిపోయే లోపలే ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎక్కి మళ్లీ తన కొమ్మను చేరుకుని కూర్చుని ఊపిరి పీల్చుకుంది ఎలుగుబంటి. అది చూసిన సింహం వెంటనే ఎలుగుబంటితో, "చూశావా మిత్రమా, నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఈ మనిషి నీకి అపకారం చెయ్యబోయాడు. ఇటువంటి వాని మీద జాలి చూపటం కూడా తప్పే. నా మాట విని అతడిని క్రిందికి నెట్టు, నాకు ఆకలితో ప్రాణం పోయేట్టు ఉంది అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి అతి శాంతంగా ఇలా జవాబిచ్చింది, స్నేహితుడా, ఆ మనిషి తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఉపకారికి కూడా అపకారం చేయటం అతని స్వభావం కావచ్చు, కాని అపకారికి కూడా ఉపకారం చేయటం నా స్వభావం. అతని స్వభావాన్ని అతను మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కూడా అతనిలాగే ప్రవర్తిస్తే నాకు అతనికి తేడా ఏముంటుంది? నన్ను క్షమించు మిత్రమా, నువ్వడిగే పని నేను చెయ్యలేను. ఒక జంతువు అయి ఉండి కూడా ఎలుగుబంటి తాను ధర్మం అనుకున్న సూత్రం కోసం నిలబడింది. కాని మనుషులమైన మనం ఈనాడు చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన స్వత సిద్ధ ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాము, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాము. ధర్మాన్ని ఆచరించటం కష్టమే అయినా అది చేయటం మాత్రం మానకూడదు.
1: ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యశ్రీ వినిపించిన ఎలుగుబంటి కథ విన్నారు.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని మీరు విన్నారు.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. సాయి ఆరోగ్యవాణి శీర్షికపై పుట్టపర్తి శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు వివిధ ఆరోగ్య అంశాలు, సమస్యలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా పిల్లల్లో ఉబ్బసం అనే అంశంపై జరిగిన చర్చ మొదటి భాగం ఇప్పుడు జరుగుతుంది.
1: ఓం శ్రీ సాయిరాం. సాధారణ రోగాలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు పట్ల అవగాహన కల్పించే కార్యక్రమమైన సాయి ఆరోగ్యవాణి రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. గతంలో ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల ఆవశ్యకత మరియు డయేరియా వ్యాధుల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. స్వామి దివ్య సంకల్పంతో నేడు మరో ప్రయోజనకరమైన టాపిక్తో మీ ముందుకొస్తున్నాం. ఈనాటి మన చర్చాంశం చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా లేదా ఉబ్బసం. ఈ ఆరోగ్య సమస్య మనకి తరచూ కనబడుతూ ఉండేదే. ఏ సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మొదటి మెట్టు ఆ సమస్యని యాక్సెప్ట్ చేయడం. అయితే అనేక సందర్భాల్లో సమస్యని యాక్సెప్ట్ చేసే బదులు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించడం కనబడుతూ ఉంటుంది. ఆస్తమా విషయంలో కూడా ఈ కాన్సెప్ట్ చక్కగా వర్తిస్తుంది. ఈ 21వ శతాబ్దంలో సైతం ప్రజలు దురదృష్టవశాత్తు ఆస్తమా పేరు వినగానే భయపడిపోవడం, ఆ వ్యాధి ఉందన్న వాస్తవాన్ని అంగీకరించకపోవడం, తమ కుటుంబంలో ఆస్తమా ఉందన్న విషయాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడడం, దాపరికానికి తావివ్వడం, డాక్టర్స్తో ఓపెన్గా చర్చించడానికి సుముఖంగా లేకపోవడం వంటివి చూస్తుంటాము. అటువంటి అనవసరమైన అపోహల నుండి విడిపడడానికి మరియు ఆస్తమా గురించి సైంటిఫిక్ నాలెడ్జ్ని అలవర్చుకోవడానికి నేడు మనం ఈ డిస్కషన్ని చేపడుతున్నాము. పిల్లల్లో వచ్చే ఆస్తమా గురించి మనకి సవివరంగా తెలియజేయడానికి నేడు మనతో ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్గా సేవలందిస్తున్న డాక్టర్ గోపీకృష్ణ మనతో ఉన్నారు. వారితో జరిగే సంభాషణలో శ్రోతల సాధారణ సందేహాలన్నీ నివృత్తి కాగలవని ఆశిస్తున్నాము. అంతేగాక మన కార్యక్రమానికి ఈ వారం నుండి ఓ కొత్త అంశాన్ని జోడిస్తున్నాము. సాయి ఆరోగ్యవాణి శీర్షిక కింద డిస్కస్ చేయబడిన హెల్త్ టాపిక్స్ పట్ల శ్రోతల్లో ఏవైనా వైద్యపరమైన లేదా ఇతరమైన సందేహాలుంటే వారు తమ సందేహాలను మాకు ఇమెయిల్ చేయవచ్చు. సమయానుగుణంగా మా తదుపరి ఎపిసోడ్స్లో శ్రోతల సందేహాలు వైద్య నిపుణుల ద్వారా నివృత్తి చేయబడతాయి. మాకు మీ సందేహాలను ఇమెయిల్ చేయవలసిన ఐడి సాయి ఆరోగ్యవాణి @gmail.com. ఇక మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. డాక్టర్ గోపీకృష్ణ గారు, నేటి కార్యక్రమానికి రేడియో సాయి తరపున, శ్రోతలందరి తరపున మీకు స్వాగతం.
2: సాయిరామన్,
1: ఈ ఆస్తమా లేదా ఉబ్బసం అంటే వైద్యశాస్త్రపరంగా ఏమిటి? దీనివల్ల శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి?
2: సాయిరామండి, స్వామి దివ్య పాదపద్మాలకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆస్తమా అనేది క్రానిక్ అంటే చాలా రోజుల పాటు, నెలల పాటు ఉండే జబ్బండి ఇది. దీన్ని మనం వైద్య పరిభాషలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటాం. అంటే మనకి ఎక్కడ సమస్య వస్తుందంటే, మనము ఊపిరి తీసుకునే గొట్టాలుంటాయి ఊపిరితిత్తుల లోపల, శ్వాసకోశ నాళాలు అంటాము, విండ్ పైప్స్, వీటిలో మనకి తేడా వస్తుందన్నమాట. ఇవి ఏమైతాయి యూజువల్గా అంటే, బయట ఉన్న గాలి ముక్కు ద్వారా, ముక్కు నుంచి స్వరపేటిక, అక్కడి నుంచి బ్రాంకస్, బ్రాంకియోల్స్ అని ఉంటాయి, వాటి ద్వారా ఊపిరితిత్తులకి గాలి అందుతుందన్నమాట. ఈ ఆస్తమా వచ్చిన పేషెంట్స్కి ఈ గాలి తీసుకువెళ్లే ఈ గొట్టాలు, విండ్ పైప్స్, చిన్నగా అయిపోతాయి, కుదించుకుపోతాయి అన్నట్టు. దాని ద్వారా ఫ్రీగా గాలి బయటికి లోపలికి రావడం ఇబ్బంది అవుతుంది. అది బేసిక్ ప్రాబ్లం అన్నమాట. ఇది ఎందుకు అవుతుంది అంటే, ఆ విండ్ పైప్స్, గాలి గొట్టాలు చిన్నగా కావడానికి వాటిలో ఉండే కండరాలు దొడ్డుగా అవటము, ప్లస్ కుదించుకుపోవటం అంటే దగ్గరికి కాంట్రాక్ట్ అయిపోవటము, ఇంకా లోపల ఉన్నటువంటి ఆ స్పేస్లో శ్లేష్మం లాంటివి చేరుకుపోవటం వల్ల గాలి బయటికి లోపలికి రావటం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట.
1: మరి ఈ ఆస్తమా అనేది ఎందువల్ల వస్తుంది సార్?
2: దీనికి ఎగ్జాక్ట్ కాజ్ అంటూ ఏమీ లేదండి, ఈ కనుక్కోలేదు. ఇప్పుడు మనకి మలేరియాకి క్రిములు కానీ, టైఫాయిడ్కి సూక్ష్మ క్రిములు అని మనం చెప్పుకున్నట్టు, ఆస్తమాకి ఫలానా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందనో ఫలానా ఒక కారణం వల్ల అని ఏమీ లేదు. కాకపోతే వాతావరణము, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము, వాతావరణంలో మార్పు వల్ల ప్లస్ శరీరంలో జన్యుపరంగా కొంతమందికి మార్పు ఈ ఆస్తమా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వ్యక్తులలో వచ్చే అవకాశం ఉంది.
1: అంటే మీరు మీ ఉద్దేశంలో ఇది హెరిడిటరీ డిసీజ్ అని చెప్పుకోవచ్చా?
2: అవునండి, ఇది కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు.
1: మరి సాధారణ జనాభాలో ఈ ఆస్తమా ఎంత మేరకు కనబడుతూ ఉంటుంది?
2: అంటే స్టాటిస్టిక్స్
1: సుమారుగా లెక్కలు, ఎంతమందిలో ఎంతమంది మీరు చూస్తుంటారు ఓపీడీలో?
2: యూజువల్ గా మన ప్రశాంతి నిలయంలో ఉన్న జనరల్ హాస్పిటల్లో చాలా మంది పిల్లలకి ఆస్తమాతోని తీసుకొస్తుంటారన్నమాట. మన ప్రాంతంలో, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఆస్తమా చాలా కామన్ గా గమనిస్తున్నాను. ఇక్కడ ఇది యాక్చువల్ గా మనము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ప్రపోర్షన్ లోనే జనాభాలో ఉంది. దీని తీవ్రతను గుర్తించి WHO వాళ్ళు, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, May 3 నాడు ఆస్తమా డే లాగా సెలబ్రేట్ చేస్తారు. అంటే ఆస్తమా గురించి అందరికి తెలియచేయటము, వాటిలో ఉండే అపోహలను దూరం చేయటము, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియచేయటం కోసం ఉద్దేశం అన్నట్టు. ఈ 2012 సంవత్సరం థీమ్ ఏమిటంటే యూ కెన్ కంట్రోల్ యువర్ ఆస్తమా, అంటే మీ యొక్క ఆస్తమాని మీరు కంట్రోల్ చేయొచ్చు అనే ఒక థీమ్తోనే WHO వాళ్ళు ఈ సంవత్సరము సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే కాకుండా జీనా అని ఒకటి ఉంటుంది, గ్లోబల్ ఇనిషియేటివ్ అగెయిన్స్ట్ ఆస్తమా అని. ఇది కూడా గవర్నింగ్ బాడీ, అంటే ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి, ఏ సందర్భంలో ఎలా చేయాలి, గైడ్ లైన్స్ అన్ని విడుదల చేస్తుంది. ఇంకా వీరి లెక్కల ప్రకారము చూస్తే దాదాపు 1-18% వరకు ప్రపంచ జనాభాలో ఆస్తమా అనేది ఉందని తెలుస్తుంది మనకి. ప్రపంచంలో దాదాపు 30 కోట్ల మంది వరకు జనాభాకి ఆస్తమా ఉంది. అదే మన ఇండియాలో, మన దేశంలో తీసుకుంటే దాదాపు 2-3 కోట్ల మంది పాపులేషన్ కి ఆస్తమా బారిన బాధపడుతున్నారని మనకి తెలుస్తుంది అన్నమాట.
1: ఇది చాలా పెద్ద సంఖ్య సార్. ఉష్ణ మండలమైన మన దేశంలో కూడా ఇంత ఎక్కువగా ఆస్తమా పేషెంట్లు ఉన్నారని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఆస్తమా వచ్చిన వారిలో వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి?
2: ఇందాక మనం చెప్పుకున్నట్టు కారణము అనేది గాలి తీసుకునే గొట్టాలు చిన్నగా నేరోగా అయిపోవటం వల్ల గాలి బయటికి లోపలికి రావటం ఇబ్బంది అవుతుంది. ఇదే దీని యొక్క లక్షణాలు మనకి ఎలా ఉంటాయి అంటే వీజింగ్ అంటాం. అంటే ఒక పిల్లన గ్రోవి ఫ్లూట్లో నుంచి గాలి బయటకు వదిలితే శబ్దం వచ్చినట్టు ఈ కుదించుకుపోయిన గొట్టాల ద్వారా గాలి వెళ్లినప్పుడు శబ్దాలు ప్రొడ్యూస్ అవుతాయి, దీన్ని వీజింగ్ అంటాం. పిల్లి కూతల్లాగా బయటికి వినిపిస్తూ ఉంటాయి మనకి రాత్రిళ్ళ పూట ఎస్పెషల్లీ. కొంతమంది పిల్లల్లో దగ్గుగా కూడా రావచ్చు, దగ్గు, పొడి దగ్గు. ఇది రాత్రిపూట కానీ ఎక్సర్సైజ్ బాగా ఏమన్నా వ్యాయామం చేసినప్పుడు కూడా బాగా వస్తుంటుంది, రోజుల తరబడి ఉంటుంది దగ్గు. ఇంకొన్ని పిల్లల్లో ఆయాసము, అంటే ఊపిరి తీసుకోవడం వదలటం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అలాంటి లక్షణం కూడా కింద ఈ ఆస్తమా రావచ్చు. కొంతమంది పిల్లల్లో ఛాతి వత్తేసినట్టు, అంటే చెప్పుకోలేరు, ఛాతి నొప్పి అని వస్తుంటారు, లేదా టైట్ గా ఉంది అని కొంతమంది చెప్పగలిగే పిల్లలు కూడా అలా చెప్తుంటారు. వీటి కారణంగా నిద్ర కరెక్ట్ గా వెళ్లలేకపోవడము, దాని ద్వారా అలసట, చదువుకోలేకపోవటము, ఇవన్నీ కూడా వేరే లక్షణాలు.
1: ఇప్పుడు ఆస్తమాతో పాటు జ్వరం ఉండడం అలాంటిది ఏమైనా జరుగుతుందా?
2: మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆస్తమా అనేది జ్వరంతోనే రాదండి. ఇప్పుడు జ్వరము బాగా ఉండి ఈ లక్షణాలు ఉంటే మనము వేరే కారణాలు కూడా మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల వ్యాధి, నిమోనియా లాంటివి కూడా మనము చూస్తుండాలి. జ్వరం అనేది అంత సాధారణంగా మనకి కనిపించదు అన్నమాట.
1: చక్కగా తెలియజేశారు సార్. మరి ఈ ఆస్తమాలో ప్రమాదకరమైన సూచనలు లేదా డేంజర్ సైన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ప్రత్యేకించి చంటి పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులు గుర్తించవచ్చో కూడా కాస్త తెలియజేయండి సార్.
2: ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆస్తమాతో కొన్నిసార్లు చాలా విపరీతమైన అటాక్ వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో కానీ పసిపిల్లల్లో కానీ. ఏవేవి వస్తే, ఏ సంకేతాలు ఉంటే మనము ప్రమాదకరమైనదని ముందే తెలుసుకోవటం ఉత్తమం. ఈ ఆస్తమా గనక సీరియస్ గా అయిందనుకోండి, దీన్ని అక్యూట్ అటాక్ ఆఫ్ ఆస్తమా అంటాం. ఇది చాలా సీరియస్ గా కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారచ్చు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాధారణంగా ఉన్న ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలు ఎక్కువగా అవుతాయన్నట్టు, అంటే విపరీతంగా దగ్గు రావటము, ఆయాసం చాలా ఎక్కువగా ఉండటము, అంటే గాలి అసలే తీసుకోలేకపోవటము, ప్లస్ ఛాతి నొప్పిగా ఇంకా ఒత్తేసినట్టు, ఎవరో బయట నుంచి రెండు చేతులతోని ఒత్తేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇంకా పడుకోలేరు వాళ్ళు, ఆయాసం అందక లేచి కూర్చొని తలకై ముందుకు వేలాడేసుకునే ఆయాసంగా ఉండటము, మెడ కండరాలు పక్కటెముకలు వేగంగా పనిచేస్తాయన్నట్టు. అంటే గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది గనక మనకి ఈ కండరాలు కూడా హెల్ప్ చేయడానికి అవి కూడా తమ వంతు ప్రయత్నం చేస్తుంటాయి గాలి ఇంకా బాగా ఆడడానికి. ఇంకా వీరు బాగా సివియర్ గా ఉంటే మాట్లాడలేరు అన్నట్టు. పొడి పొడి అక్షరాలు, ఒక సెంటెన్స్, ఒక పదాన్ని పూర్తిగా పలకలేరు. చిన్న చిన్న అక్షరాలు లేదా ఒక్కొక్క పదాలు, వర్డ్స్ ను కూడా కొన్ని కొన్నిసార్లు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇంకా గాలి పూర్తిగా అందకపోయేసరికి ఆక్సిజన్ లేకపోవటం వల్ల చేతులు వేళ్లు నీలంగా అయిపోతాయి, పెదాలు ఇవన్నీ కూడా బ్లూ రంగులో. ఇంకా ఇదే సీరియస్ గా అయితే స్పృహ తప్పిపోతారు, ఇంకా బాగా అలసిపోవటము, చెమటలు విపరీతంగా పట్టటము, ఇవి కూడా మనకి డేంజర్ సైన్స్ లో చూస్తామన్నమాట.
1: అంటే దీన్ని బట్టి మాకేమర్థం అవుతుందంటే చంటి పిల్లల్లో ఎవరిలో అయినా గానీ ఈ పక్కటెముకలు ఎగరేయడం లేదా మెడకండరాలు పనిచేయడము ఇలాంటివి కనబడితే మాత్రం అది ఎమర్జెన్సీ కింద తీసుకోవాలంటారు సార్?
2: అవునండి, ఎటువంటి ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో పసిపిల్లల్లో మూలగటము, మత్తుగా పడుకోవటము, పక్కటెముకలు ఎగరేయటము లాంటివి, పాలు తీసుకోకలేకపోవటము, నీరు తాగకపోవటము, డల్గా ఉండటము, ఇవి లక్షణాలు కనిపించాయంటే త్వరగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వైద్యుని సంప్రదించాలన్నమాట.
1: చాలా ముఖ్యమైన విషయం తెలియజేశారు సార్. ఇక సాధారణంగా ఈ ఆస్తమా సింప్టమ్స్ పగలు కన్నా కూడా రాత్రులలో ఎక్కువగా ఉంటుండడం చూస్తుంటాం, దీనికి ఏమైనా కారణముందా?
2: మనం ఇందాక చెప్పుకున్నట్టు రాత్రిపూటనే కొన్ని కొన్నిసార్లు చాలా ఎక్కువగా అటాక్స్ వస్తుంటాయి. దీనికి ఒక కారణం అనేది ఉంది. ఏమి అంటే మన శరీరంలో కూడా స్టిరాయిడ్ అనేది ఉంటుందన్నమాట, అందరిలో స్టిరాయిడ్ ఉంటుంది, కార్టిజాల్ అంటాం దీన్ని. ఇది రాత్రిపూట తక్కువ మోతాదులో సెక్రెట్ అవుతుంది బాడీ నుంచి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్తమాని కంట్రోల్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని అనుకున్నాం, ఆ జబ్బు, దానిని ఈ స్టిరాయిడ్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అది స్టిరాయిడ్ రాత్రిపూట తక్కువైతుంది గనక ఇది ఆస్తమా అనేది ఎక్కువ రాత్రిపూట విజృంభించే అవకాశం ఉంది. ఇదే కాకుండా రాత్రిపూట చల్లటి వాతావరణము, గాలి, పడుకునేటప్పుడు దిండ్లు, దుప్పట్ల మీద ఉన్న దుమ్ము కూడా ముక్కులోకి వెళ్లి అటాక్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం కొన్నిసార్లు రాత్రిపూట కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది.
1: ఈ ఆస్తమా జబ్బుని డయాగ్నోస్ చేసే విధానం ఏంటి? బ్లడ్ టెస్ట్లు లేక ఎక్స్రేల ప్రాధాన్యత ఇందులో ఎంతవరకు ఉంది సార్?
2: డయాగ్నోసిస్ అనేది మనము ఆస్మా అనేది హిస్టరీ ద్వారానే మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే పేషెంట్ ని డాక్టర్ క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని, ఇక్కడ ఖచ్చితమైన జవాబు చెప్పుకోవాలి. డాక్టర్ అడిగిన క్వశ్చన్స్ కి దాపరికం లేకుండా దాచిపెట్టకుండా అడుగుతారు. అంటే ఎలాంటివి అంటే మీకు ఇంట్లో ఎవరికైనా అలర్జీ ఉందా, అసలు ఇటువంటి అటాక్ ఇంతకుముందు వచ్చిందా, ఇంతకుముందు ఏమైనా మందులు వాడుతున్నారా, ఎవరికైనా బంధువులలో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఎవరికైనా ఆస్తమా ఉందా, రోజుల తరబడి పొడి దగ్గు, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏమైనా దుమ్ము ధూళి లాంటివి పీల్చినప్పుడు ఉబ్బసం ఆయాసం రావటము, గాలి తీసుకోవటము ఇబ్బంది అవుతుందా అనేవి ఆధారంగా మనము హిస్టరీ ఆధారంగానే మనము డయాగ్నోసిస్ చేయడానికి మనం ఎక్కువ చేస్తుంటామన్నట్టు.
1: మరి బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు వీటి గురించి
2: యూజువల్ గా బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రేలు కానీ అడుగుతుంటారు, మాకు ఆస్మా ఉందా మరి ఆ పరీక్షలు చేయండి అని. కానీ మనము వీటి ద్వారా పెద్ద లాభం లేదండి, అవి అనవసరంగా రక్తాలు తీయటము ప్లస్ డబ్బు దండగా తప్పితే శ్రమే, కానీ అవి డయాగ్నోసిస్ కి కానీ మేనేజ్మెంట్ కి పెద్ద పనికిరావు. యూజువల్ గా మనకి రక్త పరీక్షల్లో పెద్దగా ఏమీ తేలదు, ఎక్స్రేలో కూడా రేర్ కాంప్లికేషన్స్ ఉన్నాయా చూడడానికి లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా,
1: అంటే మీరు ఇంతగా
2: న్యూమోనియా కానీ ట్యూబర్కులోసిస్ కానీ అట్లేమన్నా దానికి కారణాలు తెలుసుకోవడానికి కానీ ఆస్మా డయాగ్నోసిస్ కి పెద్ద లాభం లేదు. కాకపోతే మనకి స్పైరోమెట్రీ అని ఉంటుంది, అంటే అన్ని ఆసుపత్రుల్లో ఇది అవైలబుల్ ఉండదు. ఇక్కడ ఏం చేస్తారంటే గాలి ఒక చిన్న గుట్టంలో గట్టిగా ఊదమంటారు, అతను ఎంత వేగంగా ఎంత మాక్సిమం ఊదగలుగుతాడో దాన్ని మెజర్ చేసి దాన్ని బట్టి మనము అది లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయో మనం తెలుసుకుంటాం అన్నమాట. కానీ అది లేకపోయినా కూడా మనము డయాగ్నోసిస్ చేయగలుగుతాం.
1: బాగుంది సార్. ఈ ఆస్తమా జబ్బుకి ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన ట్రీట్మెంట్ విధానం అనేది ఏమిటి?
2: ఈ ఆస్తమాకి మందులు అనేవి మనకి మార్కెట్ లో ఉన్నాయండి, మోడర్న్ మెడిసిన్ ప్రకారము. దీనికి ఇన్హేలర్స్ అని మనకి దొరుకుతుంటాయి.
1: ఇన్హేలర్స్?
2: అవునండి. ఇన్హేలర్స్ అనేవి ముఖ్యమైన మందుల మోడాలిటీ అన్నమాట.
1: సాధారణంగా ఏ జబ్బుకైనా వివిధ రకాల మాత్రలు టానిక్లు ఉంటుంటాయి కదా, మరి ఈ ఆస్తమాకి మాత్రం ప్రత్యేకించి ఈ ఇన్హేలర్స్ ఉండడానికి ఏమైనా కారణం ఉందా సార్?
2: తప్పకుండా అండి. ఇప్పుడు చూడండి, మనకి సపోజ్ కంటిలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, కంటిలో మందు చుక్కల మందు వాడుకుంటాం, చర్మం మీద చేతి మీద ఎక్కడైనా పుండు వస్తే దాని మీద ఆయింట్మెంట్ పోసుకుంటాం. అలాగే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మందు పనిచేయడానికి మనము చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం లంగ్స్ లో ఊపిరితిత్తుల్లో ఉంది కనుక ఆ ఊపిరితిత్తుల్లో డైరెక్ట్ గా మందు పోవడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట. అందుకే ఇన్హేలర్స్ అనేవి మనము ఆస్మాలో రికమెండ్ చేస్తాం. ఏంటి ఆ ఇన్హేలర్ అంటే, ఇది ఒక పిస్టల్ లాగా ఉంటుంది. అంటే మనకు చూస్తే, ఒకసారి చూస్తే అర్థమవుతుంది, చాలా మందికి తెలుసు కూడా. ఇట్లా ఒత్తంగానే పొగలాగా మందు బయటికి వస్తుందన్నమాట, జెట్ లాగా. సో అది నోట్లో పెట్టుకోవడం వల్ల ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకునే నాళంలో ప్రాబ్లం ఉంది. ఇది నోట్లో పెట్టుకుని కొట్టడం వల్ల డైరెక్ట్ గా ఊపిరితిత్తుల దగ్గరికి ఈ మందు వెళ్లడం అనేది జరుగుతుంది. సో అందుకోసం మనం ఆస్మాలో ఇన్హేలర్స్ ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట.
1: ఈ ఆస్మాకి మరి ఇన్హేలర్స్ అనేది ముఖ్యమైన ట్రీట్మెంట్ అని తెలుసుకున్నాము. అయితే ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని లేదా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని ఆస్తమాకి దోహదపడతాయని, ఇంకా ఎటువంటి వ్యక్తులు ఈ ఆస్తమాకి గురయ్యే అవకాశం ఉంది?
2: ఇది అవునండి. మరి దీనికి ఎగ్జాక్ట్ కాజ్ తెలియదు మనకి, ఆస్తమా ఎందుకు వస్తుంది అనేది. కొంతమంది వ్యక్తుల్లో వస్తుంది, కొంతమందిలో కనిపించట్లేదు మనకి. మరి ఎందుకు ఈ వివక్షత అనేది మనం కరెక్ట్ గా చెప్పలేము, కానీ కొంతమంది వ్యక్తులలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని మాత్రం మనం ముందే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది ఎలాంటి వ్యక్తులు అని అంటే, సపోజ్ ఆ తల్లిదండ్రులకి, ఆ పిల్లాడి యొక్క తల్లిదండ్రులకు ఆస్తమా ఉందనుకోండి, అతని వాళ్ల పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ పిల్లాడికి అలర్జిక్ రియాక్షన్ ఉందనుకోండి, అంటే ఊరికనే ముక్కులోంచి నీళ్లు కారటము, కండ్లు బాగా దురదగా ఉండటము, చర్మం మీద అలర్జీ, ఎగ్జిమా అంటాం,

0: ఆస్తమా మనకి ప్రాబ్లం కి మెయిన్ బేసిక్ ట్రీట్మెంట్ స్టిరాయిడే అండి. అది మనము తప్పించుకోవడానికి వీల్లేనటువంటి మందు అనట. కనుక ఆస్తమా డయాగ్నోస్ చేసిన దాదాపు ప్రతి ఒక్కళ్లకు కూడా స్టిరాయిడ్ ఇన్హేలేషన్ వాడతాం. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఆస్తమా అటాక్స్ వచ్చి, అంటే సీజనల్ చేంజ్ తోని, చలికాలం నాడు లేకపోతే తెల్లవారుజామున ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఆస్తమా అటాక్ వచ్చిన వాళ్ళకి మాత్రం మనము రిలీవర్స్ అంటే ఆస్తలిన్ ఇన్హేలర్స్ అడ్వైస్ చేస్తాం. కానీ చాలా వరకు ఆస్తమా డయాగ్నోస్ అయిన వాళ్ళందరిలో స్టిరాయిడ్స్ అనేవి అడ్వైస్ చేస్తుంటాం.
1: ఇది చాలా ముఖ్యమైన విషయం సార్ మేము తెలుసుకున్నది. ఈ ఇన్హేలర్స్ వాడడం మొదలు పెట్టాక వ్యాధి లక్షణాల్లో ఇంప్రూవ్మెంట్ రావడానికి ఎంత సమయం పట్టచ్చు? ఇంకోలా చెప్పాలంటే ఎంతకాలం ఈ ఇన్హేలర్స్ ని వాడాల్సి ఉంటుంది?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ విషయంలో మనకి స్పష్టత చాలా అవసరం. ఎందుకంటే ఈ విషయం మనము తెలుసుకుంటే మనము ఎన్ని రోజులు వాడాలి అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఈ మందు వాడంగానే ఇమీడియట్ గా ఆస్తమాలో ఎఫెక్ట్ కనిపించదు. ఈ స్టిరాయిడ్ ఇన్హేలర్స్ మనం వాడడం మొదలు పెట్టినాక ఒక మినిమం ఒక నెల, అంటే దాదాపు 4 వారాల నుంచి 6 వారాల వరకు కూడా టైం పట్టచ్చు. మరి వాడుతున్నా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అని చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ అలా కాదు, ఇది మందు మెల్లిగా పనిచేస్తుంది. ప్లస్ ఎన్ని రోజులు వాడాలనే దానికి కూడా ఖచ్చితమైన ఇది జవాబు లేదు. ఎందుకంటే ఆస్తమా ఒక రోజు వచ్చి పోయే జబ్బు కాదు, అది ఒకసారి వస్తే చాలా నెలల పాటు ఉంటుంది. కనుక ఇది వాడుతూనే ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా పోకపోయినా కంట్రోల్ చేస్తుంది. కనుక ఇది నెలల తరబడి కూడా అవసరం బట్టి డోస్ ఇంక్రీజ్ చేయటమా తక్కువ చేయటమా అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది.
1: అంటే సంవత్సరాలు తరబడి కూడా వాడాల్సి రావచ్చు అంటారు?
0: కంటిన్యూస్ గా కాకపోయినా కూడా ఇంటర్మీడియంట్, అంటే ఒక 3-4 మంత్స్ ఎట్ ఏ స్ట్రెచ్, 6 మంత్స్ ఎట్ ఏ స్ట్రెచ్ వాడి ఇంప్రూవ్మెంట్ ఉంటే తక్కువ చేస్తారు డోసు. లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు అంటే డోస్ ఇంక్రీజ్ చేయటము, లేదా కాంబినేషన్ వేరే ఇన్హేలర్స్ ఉంటాయి అవి వాడటము, వేరే నోటి ద్వారా వేసుకునే మందులు, ఇలా రకరకాలుగా కాంబినేషన్స్ వాడుతుంటాం. కానీ పూర్తిగా పోవటం అనేది కష్టం.
1: చాలా చక్కటి విషయం తెలియజేశారు సార్. ఇది ప్రతి ఒక్క ప్రతి తల్లిదండ్రి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆస్తమా పిల్లలంటే కనుక. అయితే మీరు చెప్పింది విన్నాక ఇక్కడ చాలా మంది తల్లిదండ్రుల్లో మరొక అనుమానం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇన్హేలర్స్ వాడడం వల్ల వాటికి అలవాటు పడిపోవడం, అనగా ఎడిక్షన్ కు లోనయ్యే అవకాశం ఉంటుందంటారా?
0: లేదండి, ఇది కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, మరి ఇది ఒక డ్రగ్ అడిక్షన్ అవుతుందా అని, స్టిరాయిడ్ అని. కానీ ఇక్కడ మనం అది దానికి ఏమి అడిక్షన్ అనేది ఉండదు. అంటే చాలా రోజులు వాడుతున్నాం కదా, వాడకపోతే మళ్ళీ ఎలా అని, దానికి అడిక్షన్ అనేది మనకి కనిపించదు.
1: సాధారణంగా స్టెరాయిడ్స్ పేరు వినగానే చాలా మందిలో భయం కలుగుతుంది. మరి ఆస్తమాలో మీరన్నట్టుగా ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా?
0: ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. చాలా మంది స్టెరాయిడ్ వద్దు మా పిల్లలకి, అది నష్టం చేస్తుంది మా పిల్లలకి అనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉండి డాక్టర్స్ ని కూడా ప్రెషరైజ్ చేస్తారు కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ సిటీస్ లోపల. కానీ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, మనకి ఆస్తమా అనే ప్రాబ్లం ఉంది, దానికి ఇది మందు అని నిర్ధారించబడింది, కనుక ఇది వాడాలి. ఇంకొకటి, స్టిరాయిడ్ అనగానే భయపడాల్సిన పని లేదండి. మనము బయట చూస్తుంటాం టీవీల్లో న్యూస్ పేపర్లో ఈ డోపింగ్ టెస్ట్ అని ఆటల్లో పట్టుబడ్డారని, స్టిరాయిడ్ కి అలవాటు అయిపోయిందని. అటువంటి స్టిరాయిడ్ కి ఈ స్టిరాయిడ్ కి సంబంధం లేదు, అది అనబాలిక్ స్టిరాయిడ్, అది వేరు, కండలు పెంచేది అది వేరు. ఇది మనం ఇస్తున్నది ఇన్హేలర్ ద్వారా చాలా కొద్ది మైక్రోగ్రామ్స్ లో ఇస్తున్నాం మనం. కనుక దీనికి భయపడాల్సిన పని, అంటే వెంట్రుక ఎంత ఉంటుందో అంత సైజ్ లోపల డ్రగ్ అనేది లోపలికి వెళ్తుంది. కనుక దీని సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్టిరాయిడ్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు.
1: ఇప్పుడు మిల్లీగ్రాముల గురించి మన ప్రేక్షకులందరూ వినే ఉంటారు, అయితే ఇప్పుడు మైక్రోగ్రామ్ అన్నారు, దాని గురించి కాస్త వివరిస్తారు సార్?
0: మిల్లీగ్రామ్ లో 1000 భాగం మైక్రోగ్రామ్ అండి.
1: అంటే అంత తక్కువ భాగం
0: అవుతుంది, గ్రాములో 1000 భాగము మిల్లీగ్రామ్, మిల్లీగ్రామ్ లో 1000 భాగం మైక్రోగ్రామ్. అంటే మనం ఇస్తున్నది చూడండి, గ్రామ్ లోపల ఎంత తక్కువ, మిల్లీగ్రామ్ లో ఎంత తక్కువ, మైక్రోగ్రామ్ అంటే వెంట్రుకలో ఉన్నంత సైజ్ అంత అన్నమాట.
1: అంత తక్కువ మోతాదులో ఇచ్చినా కూడా అది అంత చక్కగా
0: పనిచేస్తుంది.
1: ఇది చాలా అద్భుతమైన విషయం సార్. ఇంతవరకు మన డిస్కషన్ విన్న శ్రోతల్లో ఇన్హేలర్స్ గురించి, ప్రత్యేకంగా స్టెరాయిడ్ ఇన్హేలర్స్ పట్ల ఉన్న అపోహలు భయాలు తొలగి ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ ఇన్హేలర్స్ తీసుకునే సరైన విధానం కూడా కాస్త వివరించండి డాక్టర్ గారు.

0: ప్రత్యేకించి ఇది పెద్ద పిల్లలకు లేదా 5 నుండి 10 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లల తల్లిదండ్రులకు విశేషంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము.
1: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇది పూర్తిగా ఇలా మనము డిస్కషన్ చేస్తే అర్థం కాకపోవచ్చు. ప్రత్యక్షంగా డాక్టర్ దగ్గర చూసి నేర్చుకోవాల్సినటువంటి స్కిల్ అన్నమాట ఇది. కాకపోతే మనము నాలెడ్జ్ తెలుసుకోవడంలో తప్పు లేదు. కనుక చిన్నపిల్లలు కూర్చొని తమ 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కానీ లేకపోతే పసిపిల్లలకు కానీ ఈ మందు ఇవ్వటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ గాలి కరెక్ట్ గా ఒత్తినప్పుడు వచ్చిన పొగ ఆ మందు కరెక్ట్ గా లోపలికి వెళ్ళాలి. ఆ సమయానికి మేము మందు ఇస్తున్నా కూడా ఆ మందు కరెక్ట్ గా వెళ్ళకపోతే కూడా పనిచేయదు. కనుక దీన్ని ఏ విధంగా ఇవ్వాలి అంటే యూజువల్ గా పిల్లాన్ని కూర్చోబెట్టాలి లేదా కూర్చోవాలి. తర్వాత ఈ ఇన్హేలర్స్ ని దాని మూత క్యాప్ ని తీసేయాలన్నమాట. తర్వాత దాన్ని షేక్ చేయాలి అంటే అటు ఇటు కదిలిపాలి. ఎందుకంటే లోపల ఉన్న మందు చక్కగా కలిసి పనిచేస్తుంది లోపల. తర్వాత నోట్లో పెట్టుకునేది ఒకటి ఉంటుంది ఆ ఇన్హేలర్ది, అది కింది భాగం ఉండేటట్టు చూసుకొని గాలి మొదట బయటికి వదలాలన్నమాట. గాలి బయటికి వదిలి ఆ ఇన్హేలర్ ని నోట్లో పెట్టుకుని పెదాలతో గట్టిగా బిగించాలి. ఎందుకు పక్క నుంచి సైడ్ నుంచి ఆ మందు వెళ్లిపోకుండా. తర్వాత క్యానిస్టర్ అంటాం, ఆ ఒత్తేది ఇన్హేలర్ ని ఒత్తాలి. ఒత్తినప్పుడు పొగలాగా మందు బయటికి వస్తుంది. వచ్చిన మందుల్ని గాలి పీల్చుకోవాలి. అప్పుడు లోపలికి ముక్కు నుంచి గాలి తీసుకుంటే అది ఊపిరితిత్తు లోపలికి వెళ్తుంది. అలా వెళ్లిన గాలిని ఒక 2-3 1-10 సెకండ్ల వరకు ఆపగలిగితే మంచిది. అది తర్వాత నిదానంగా గాలి వదిలేయాలి. ఇది తమంతట తాము పిల్లలు తీసుకోగలిగేది. ఇది చేయలేని వాళ్ళకి స్పేసర్ మాస్క్ అనేవి కూడా మనకి యూస్ఫుల్ అన్నమాట.
0: అయితే ఇక్కడ వినడానికి తమాషాగా ఉండొచ్చు కానీ చాలా మంది ఇన్హేలర్స్ వాడుతున్నప్పుడు నోట్లో పెట్టుకుని మీరన్నట్టుగా క్యానిస్టర్ ని ప్రెస్ చేసిన తర్వాత గుటకలు వేయడం కూడా చూస్తుంటాము. అది కరెక్ట్ విధానం కాదని ఇప్పుడు అర్థమవుతుంది సార్.
1: అవునండి, గుటకా అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్లేదు, అది కడుపులోకి వెళ్లేదు. అది మందు కడుపులో వెళ్లడం వల్ల లాభం లేదు. మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్లాలంటే గాలే పీల్చుకోవాలి.
0: ఇంకా పీల్చుకున్న తర్వాత ఒక 5-10 సెకండ్లు బిగపెట్టాలని చెప్పారు కదా, అది కంపల్సరీ అంటారా? అంటే కొంతమంది అంతసేపు చేయలేకపోవచ్చు, మరి వారి పరిస్థితి ఏమిటి?
1: అవునండి, చిన్నపిల్లల్లో 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి కష్టం ఇది. అట్లాంటి వాళ్ల కోసము మనకి స్పేసర్స్ మాస్క్ అనేది అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో.
0: అవును సార్.
1: ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ముక్కుకి మాస్క్ లాంటిది పెడతాం. మాస్క్ కి స్పేసర్ అది ఎలా ఉంటుందంటే ఒక వాటర్ బాటిల్ లాగా ఉంటుందన్నమాట. సో ఇన్హేలర్ ని నోట్లో పెట్టే బదులు ఆ స్పేసర్ లో పెట్టడం వల్ల ఫస్ట్ ఏం చేస్తాం, ఆ స్పేసర్ లో పెట్టి ఇన్హేలర్ ని ఒత్తుతాం. సో ఈ గాలి అందులో ఉన్న ఈ మందు అంతా ఫస్ట్ ఆ స్పేసర్ లోకి వెళ్తుంది. ఈ అబ్బాయి ఆ వాటర్ బాటిల్ లాగా ఉన్న స్పేసర్ లోంచి గాలి తీసుకుని వదులుతూ ఉంటాడు అన్నమాట. సో ఇది చిన్నపిల్లలకి చాలా యూస్ఫుల్ అన్నమాట.
0: అంటే మందంతా కూడా ఆ స్పేసర్ లో ఉన్న ఛాంబర్ లో కలెక్ట్ అయ్యి నిదానంగా తను తీసుకున్న శ్వాసధార
1: లోపలికి వెళ్తుంది. అంతే.
0: ఈ స్పేసర్స్ ఏ వయసు వరకు వాడడం మంచిది సార్?
1: యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి వయసుకి స్పేసర్ అనేది అడ్వైస్ చేస్తాం, కానీ పెద్దవాళ్లు ఇది తీసుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారు. ప్లస్ స్పేస్ అంటే ఎప్పుడు పట్టుకొని తిరగడం ఇబ్బంది కనుక,
0: ప్రాక్టికల్
1: ప్రాబ్లం కనుక. కానీ చిన్నపిల్లలు అంటే ఎస్పెషల్లీ 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కంపల్సరీ స్పేసర్ మాస్క్ తోనే ఈ ఇన్హేలర్ ఇవ్వటం అనేది చేయాలన్నమాట.
0: చాలా చక్కటి విషయం తెలియజేశారు సార్. ఇదే కాకుండా ఇప్పుడు మార్కెట్ లో డ్రై పౌడర్ ఇన్హేలర్స్ లేదా మనకి వాడుక భాషలో రోటా క్యాప్స్ అని అంటూ ఉంటాం కదా, ఇవి ఎవరికి ప్రయోజనకరం?
1: పెద్ద తేడా లేదండి, అన్ని ఒకటే మందు లోపల ఉన్నది. కానీ మందు బయటికి వచ్చే విధానంలోనే ఈ మార్పు. ఇన్హేలర్స్ అంటే గాలిలాగా బయటకు వస్తుంది. ఈ రోటా హీలర్ లోపల క్యాప్సూల్స్ లాంటివి ఉంటాయి, అవి రోటా క్యాప్స్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఆ పిల్లాడు ఆ రోటా హీలర్ నోట్లో పెట్టుకుని గాలి గట్టిగా లోపలికి పీల్చుకుంటాడు. అంటే తనంతట తాను లోపల గాలి పీల్చుకునే అంత శక్తి కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ రావాలి. అంటే యూజువల్ గా 6-7 ఇయర్స్ పైన పిల్లలకి ఇది మనం అడ్వైస్ చేస్తుంటాం.
0: అయితే ఈ రోటా క్యాప్స్ మరియు ఇన్హేలర్స్ ని కంపేర్ చేస్తే వాటి ఎఫిషియన్సీలో ఏమైనా తేడాలున్నాయా? ఒకదానికన్నా మరొకటి మంచిదని లేదా సుపీరియర్ అని అలాగే ఏమైనా ఉందా సార్?
1: రెండూ ఒకటే మందుని ఇస్తున్నాయి. లోపల ఉన్న మందు ఒకటేనండి, స్టెరాయిడే. కానీ రెండిట్లో పోల్చుకుంటే రోటా క్యాప్స్ కంటే ఇన్హేలర్స్ మాస్క్ స్పేస్ తో వాడటమే ఉత్తమం. ఎందుకంటే దీంట్లో రిస్క్ తక్కువ, మనము వాడి పిల్లాడికి అర్థం చేయించడం అవసరం లేదు, మనమే దగ్గరుండి మన అజమాయిషిలో మనం ఆ పిల్లాడికి ఇచ్చు అన్నమాట.
0: బాగుంది సార్. ఇక ఈ ఆస్తమా మేనేజ్మెంట్ విషయంలో ఆల్టర్నేట్ మెడిసిన్ అనగా మన ఆయుర్వేదం, హోమియో, యునానీ ఇటువంటి విధానాల పాత్ర ఎంతవరకు ఉంది? ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో మోడర్న్ మెడిసిన్ కన్నా ఆల్టర్నేట్ మెడిసిన్ పద్ధతులే మేలనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీనిపై కాస్త వివరించండి.
1: ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్తమా అనేది ఏ వయసులో అయినా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇది క్రానిక్ డిసీజ్, నెలల పాటు ఉండేది. అయ్యేసరికి మందులు వాడినా కూడా కొన్నిసార్లు మార్పు రాలేదని చాలా మంది తల్లిదండ్రులకు కానీ లేకపోతే పెద్దవాళ్లకు కానీ ఒక రకమైన విసుగు, నిరాశ, నిస్పృహ ఆవరిస్తుంటుంది. ఈ మరి మందు పనిచేయట్లేదు కదా, మరి వేరే ఏమన్నా ట్రై చేయొచ్చు అనే ఆలోచన కూడా అందరికీ రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. WHO వారు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మనం చూస్తే చిన్నపిల్లలకి వేరే ఇతరత్రమైనటువంటి ఆల్టర్నేట్ మెడిసిన్స్ మీద ఎక్కువగా పోకూడదనే వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇందాక మీరు అన్నట్టు ఆయుర్వేదం అని, యునానీ, హోమియోపతి, అక్యుపంక్చర్, చీపమందు లాంటివి రకరకాలుగా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటితోని చిన్నపిల్లల్ని మీద ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది అంత అడ్వైస్ కాదని మనకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది WHO వాళ్ళు.
0: ఇప్పుడు సాధారణంగా మన మెడిసిన్ అంతటికి కూడా ఈ ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ వాళ్ళదే
1: గైడ్ లైన్స్, అమెరికన్ గైడ్ లైన్స్ కానీ, జీనా గైడ్ లైన్స్ ఇందాక చెప్పుకున్నట్టు, ఈ యూకే లో కానీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ లో చాలా మంది చోట రీసెర్చ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ అని నిరూపించిన తర్వాతనే ఏ మందైనా కూడా మార్కెట్లోకి వస్తుంది. విదేశాల్లో గుడ్డిగా ఏ మందుని వాడరు. సో మనకి ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నవన్నీ ప్రామాణికమైన ద్వారా ప్రూవ్ చేయబడినదే, రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడినటువంటి మందులే మనం పిల్లల్లో వాడుతున్నాం. ఎందుకంటే పిల్లల్లో చాలా లాంగ్ టర్మ్ లో వాటి ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తాయి కనుక తొందరపడి వేరేవి వాడటం అంత అడ్వైస్ కాదన్నమాట.
0: ఆరోగ్యకరమైన బాల్యం రేపొద్దున ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అన్న విషయం అందరికీ తెలిసినదే కనుక మీరిచ్చిన సందేశం మన శ్రోతలకు చాలా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు సార్. ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది పిల్లలతో మనం చేయాల్సినది కాదు, అందుకని ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ప్రూవ్ అయిన నిరూపితమైన మోడర్న్ మెడిసిన్ కి మనం స్టిక్ ఆన్ అయి ఉండడం అవసరమని దీన్ని బట్టి అర్థమవుతుంది.
2: ఇంతవరకు మీరు పిల్లల్లో ఉబ్బసం వ్యాధిపై పుట్టపత్తి శ్రీ సత్యసాయి వైద్యాలయాలలో తమ సేవలను అందిస్తున్న డాక్టర్లు చెప్పిన చర్చను విన్నారు. ఈ చర్చ రెండవ భాగం రేపు మీకు అందిస్తున్నాము.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

govinda govinda narayana govinda govinda narayana.